శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆశ్వయుజమాసం 8వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, సెప్టెంబర్ నెల 30వ తేదీ బుధవారం. నిలయంలో సమయం 5:58 దాటి 45 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

0: ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో వినాయక భక్తిగీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 6:30. సూక్తి ముక్తావళి వింటారు. వ్యాఖ్యాత డాక్టర్ బి శ్రీరాములు.
1: భజ సేవాయాం ధాతువు నుండి భక్తి అనే మాట ఉత్పన్నమైంది. ఈ మాటకు సేవించడం అనేది ప్రధానార్థం. పంచభూతాతిరిక్తమైనది, వెష్టి చైతన్యాత్మకమైనది అయిన జీవస్వరూపం పతనం పొందకుండా సమిష్టి చైతన్య స్వరూపమైన పరమాత్మ స్వరూపాన్ని త్రికరణ శుద్ధిగా సేవించడం భక్తి అవుతుంది. భక్తియే మహా గొప్ప వస్తువు. దీనికి సమానమైన పవిత్రమైన వస్తువు ముల్లోకముల యందును లేదు. ఈ నిర్మల భక్తి వలననే శ్రీ వ్యాస నారద సుఖ సనకస నందనాదులు, శ్రీ శంకర రామానుజ మధ్వాచార్యాది మహాత్ములు, ప్రహ్లాదాది భక్తాగ్రేసులు మోక్షము పొందిరి. అంటే మోక్షమునకుండు అనేక సాధనాలలో అన్నిటికంటే ముఖ్యమైనది భక్తి ఒక్కటే. ఈ భక్తి నవవిధములు: శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఈ నవవిధ భక్తులు ఎవరెవరు ఎలా పరమాత్మను సేవించి తరించారో పరిశీలిద్దాం. శ్రవణము వలన పరీక్షిత్ మహారాజును, కీర్తనం వలన నారద మహర్షి, స్మరణం వలన సుఖ మహర్షి, పాదసేవనం వలన లక్ష్మణస్వామి, అర్చనం వలన పృథు చక్రవర్తి, వందనం వలన అక్రూరుడు, దాస్యం వలన గరుత్మంతుడు, సఖ్యం వలన అర్జునుడు, ఆత్మనివేదనముచే బలిచక్రవర్తి పరమపదమును మోక్షమును పొందిరి. ఇంకను అనేక మంది మహాత్ములు భక్తిచే సుఖముగా పరమపదమును మోక్షమును పొందిరి. భక్తరామదాసు, కబీరుదాసు, తులసీదాసు, తుకారాం, కన్నప్పనైనార్ మొదలగు మహాత్ములు భక్తిచే మోక్షమును సంపాదించిరి. బ్రహ్మదేవుడు వేదాలను ఏర్పరిచాడు. భగవంతుణ్ణి పొందేందుకు అనేక మార్గాలను దిశానిర్దేశం చేశాడు. అయినప్పటికీ ఆయనకు తృప్తి కలగలేదు. తరువాత భగవంతుణ్ణి పొందేందుకు భక్తే సరైన సాధనమని దృఢంగా నిశ్చయించుకున్నాడు. ఎన్ని యజ్ఞ యాగాదులు చేసినా, పూజా పునస్కారాలు గావించినా భక్తి లేకపోతే అంత ఫలితం ఉండదు. ఈ విషయాన్నే వేమన ఈ విధంగా చెప్పాడు: ఎన్ని పూజలెన్ని చేసిననేమి, భక్తి లేని పూజ ఫలము లేదు. భక్తి కలుగు పూజ బహుళ కారణమురా, విశ్వదాభిరామ వినురవేమా అన్నాడు. అంబరీషుడు పరమభక్తుడు. ఒకనాడు తన గృహమునందు ఏకాదశి వ్రతము చేయు సంకల్పించాడు. ప్రారంభ సమయానికి దూర్వాస మహర్షి వచ్చాడు. అంబరీషుడు సంతోషంగా ఆహ్వానించాడు. దూర్వాసుడు నదీ స్నానము చేసి వెంటనే వస్తానని చెప్పి వెళ్ళాడు. ఆయన ఎంతకు తిరిగి రాలేదు. వ్రతమునకు సమయము మించిపోతున్నది, సరేనని వ్రతము పూర్తిగా వించారు. ఇంతలో దూర్వాసుడు వచ్చి, నా కొరకు వేచి ఉండక వ్రతసమాప్తి గావిస్తారా అని ఉగ్రుడై అంబరీషునిపై శక్తిని ప్రయోగించాడు. వెంటనే అంబరీషుడు మహావిష్ణువును స్మరించాడు. సుదర్శన చక్రము వెంటనే ప్రత్యక్షమై దూర్వాసుని శక్తిని చంపి దూర్వాసుని చంపుటకు ప్రయత్నించింది. దూర్వాసుడు త్రిమూర్తుల దగ్గరకు వెళ్ళాడు. అయినా ప్రయోజనము లేకపోయింది. భక్తుడైన అంబరీషుడే ఆయనను కాపాడగలిగాడు. దీన్ని బట్టి భక్తి యొక్క గొప్పతనం వ్యక్తమవుతుంది. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని కుమారుడు.

0: తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారదుడు నారాయణ మంత్రం ఉపదేశించాడు. అందువలన చిన్నప్పటి నుండి మహావిష్ణువుని ధ్యానించేవాడు. అతనికి తల్లి తండ్రి గురువు ఎవరు చెప్పినా హరిభక్తి మానలేదు. ఎన్ని హింసలు పెట్టినా హరినామం మరువలేదు. చివరకు తన తండ్రి హిరణ్యకశిపునికి కూడా మహావిష్ణువుచే ముక్తిని ప్రసాదింపజేశాడు. కనుక భగవంతుడు కూడా భక్తునికి వసుడే.
1: ఇంతవరకు సూక్తి ముక్తావళి విన్నారు వ్యాఖ్యాత డాక్టర్ బి శ్రీరాములు గారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 6:35. పొలం కబుర్లు వింటారు.
2: రైస్ సోదరులకు నమస్కారం. ఈనాటి మన
3: పొలం కబుర్లలో
2: వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవాలంటే ఏం చేయాలి అనే విషయాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

వర్షపు నీటిని ఒడిసిపట్టు అనే వాక్యానికి చాలా విలువ ఉంది. వర్షపు నీరు వర్షాకాలంలో పడినప్పుడు కొట్టుకుని పోతున్నప్పుడు సారవంతమైన మట్టిని నీటిని నష్టపోతుంటాం. పడిన వర్షాన్ని ఎక్కడికక్కడ నిల్వ చేస్తే భూగర్భ జల మట్టాన్ని కూడా మనం పెంపొందించుకోవచ్చు. తద్వారా బావుల్లో బోరు బావుల్లో నీరు పైన ఉండి పంట పొలాలకు పారగట్టి పంటలు పండించుకోవచ్చు. భూగర్భ జల మట్టం అడుగంటుతూ పోతే భూమి లోపల పొరల్లో హానికర లోహాలైన క్రోమియం, సీసం మొదలగు వాటి వల్ల పంటలకు హాని కలుగుతుంది. అంటే విత్తన మొలక శాతం దెబ్బతినడం, పంట ఎదుగుదల కూడా అంతంత మాత్రమే ఉండడం వలన దిగుబడులు పొందలేము. కనుక భూగర్భ జలాలు అడుగంటుపోకుండా కాపాడుకోవాలి. వర్షపు నీటిని రకరకాల పద్ధతుల ద్వారా నిల్వ చేయవచ్చు. పొలాల గట్టులు ఏర్పరచడం, చెక్ డ్యాములు నిర్మించడం, నీటి కాలువలు ఏర్పరచడం, కాంటూరు సేద్యం, ఇంకుడు గుంతలు తవ్వడం, నీటి గుంటలు నిర్మించడం, ట్యాంకులు రిజర్వాయర్లు కొట్టుకుని పోయే నీటిని వాడుకలో లేని బావులకు మళ్లించడం వంటి పనుల ద్వారా నీటిని నిల్వ చేయవచ్చు. అయితే నీటి గుంట నిర్మాణం ఎలా చేయాలి అనే విషయానికి వస్తే, ఒక ఎకరాకి ఒక సెంటు అంటే 8 మీటర్లు పొడవు, 8 మీటర్లు వెడల్పు అంటే వీలైనంత పొడవు మరియు వెడల్పు, 1 మీటర్ లోతు దవ్వుకొని వీలైనంత వరకు దిగువ ప్రాంతంలో కుంటని ఏర్పరచుకునేళ్ళ వర్షపు నీరు కుంటలోకి మలుతుంది. తవ్విన మట్టిలో చుట్టూ గట్టు ఏర్పరచుకోవచ్చు, అంటే చతురస్రాకారం లేదా దీర్ఘచతురస్రాకారంగా ఉండే కుంటలను తయారు చేసుకోవాలి. సంవత్సర వర్షపాతం అనుసరించి కుంట సైజు, లోతు కూడా మనం నిర్ణయించుకోవాలి. నీటి కుంటలతో చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ముఖ్య ఉద్దేశం ఎక్కువ వర్షాలు పడినప్పుడు వృధాగా నీరు కొట్టుకుని పోకుండా నీటిని నిల్వ చేసుకోవచ్చు. ఈ నీటి కుంటలు ఉండడం వల్ల మట్టి కోతను అరికట్టడం ద్వారా సారవంతమైన భూమిని పరిరక్షించడం, భూగర్భ జలం పెంపొందించుకోవడం ద్వారా నీటిలో హానికర లవణాలు తగ్గి మంచినీరు లభ్యమవడం, భూగర్భ జలమట్టం పెరుగుతుంది కనుక ఎదుర్కొనే సామర్థ్యాన్ని కూడా మనం బాగా ఈ నీటి కుంటల వల్ల పొందొచ్చు. అంతేకాకుండా సముద్రం నీటి మట్టాన్ని నియంత్రిస్తుంది. కావున నీటి కుంటను ఏర్పరచుకుంటే ప్రతి వర్షపు నీటి బొట్టు కుంటలోనికి చేరి వర్షపు నీరంతా వరదల వృధాగా కొట్టుకొని పోకుండా కుంటలో నిల్వ ఉండి సారవంతమైన మట్టి కోతను నివారించడంతో పాటు భూమిలోని నీటి మట్టాన్ని పెంచి తద్వారా కరువును కూడా మనం అధిగమించవచ్చు. ఈ వర్షపు నీటిని సద్వినియోగం ఎలా చేసుకోవాలి, నీటి కుంటల్ని ఎలా ఏర్పరచుకోవాలి అన్న విషయాల గురించి విన్నారు కదా. ఇప్పుడు వేప చెట్టు బహుళ ప్రయోజనకారి అండి. అది ఎలా అంటే,

మనకు వేదకాలం నుండి వేప యొక్క ఉపయోగాలు తెలుసు. వేప కలపతో అనేక వస్తువులు, గృహోపకరణాలు చేస్తారు. ఇవి ఎక్కువ కాలం మన్నుతాయి కూడా. వేప చెట్లు పగటిపూట ప్రాణవాయువును విడుదల చేసి వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తాయి. వేప వేర్లు, బెరడు, ఆకులు, కాయలు తదితర భాగాల నుండి తీసిన నూనె, జిగురు, వేపపిండి, పూలు మన నిత్యావసరాల్లో భాగం అయిపోయినాయి. అంతేకాకుండా వ్యవసాయంలో సస్యరక్షణకు ఎరువుగాను, పలు వ్యాధుల నివారణలో వేప ఉత్పత్తులు ఉపయోగిస్తున్నారు. వేపపిండిని వరి, చెరుకు వంటి పంటల్లో వినియోగించడం వలన అధిక దిగుబడులు రావడమే కాకుండా కాండం దొల్చే పురుగు, చెదల బారి నుండి రక్షణ కలుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో వేపాకులు పచ్చి రొట్టె ఎరువుగా వాడడం ఆనవాయితీగా కూడా ఉంది. దీనివలన మొక్కలకు పోషక పదార్థాలు

అందడంతో పాటు రసం పీల్చే పురుగులు కూడా దగ్గరకు రావండి. కొన్నేళ్లుగా క్రిమి సంహారక మందుల వల్ల కలిగే కీడు గురించి మనం చూస్తున్నాం, వింటున్నాం కూడా. వేప నుండి తయారు చేసిన వివిధ మందుల ద్వారా ప్రపంచంలో సుమారు 250 రకాల పురుగుల్ని అదుపులో ఉంచవచ్చని పరిశోధనల్లో వెల్లడైంది. కొన్ని వేప ఉత్పత్తులు, వాటి ప్రయోజనాల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా వేప గింజల కషాయం. ఇది ప్రధానంగా లద్దె పురుగులు, పచ్చ పురుగులు, నామాల పురుగులు, ఆకుముడత పురుగు, ఆకునవిలే పురుగులు, రసం పీల్చే పురుగులపైన బాగా పనిచేస్తుంది. పంట పూత దశలో ఈ ద్రావణాన్ని పిచికారీ చేస్తే రెక్క పురుగులు వేప వాసనకు పంటపై గుడ్లు పెట్టవు. గుడ్డు దశ, పిల్ల పురుగు దశలను వేప ద్రావణం నాశనం చేస్తుంది. వేప ద్రావణం చల్లిన ఆకులు చేదుగా ఉండడం వల్ల పిల్ల పురుగులు ఆకులను తినలేవు. వేపలో ఉండే అజరక్టిన్ అనే పదార్థం పురుగు జీవిత దశలపై ప్రభావితం చూపిస్తుంది. పురుగు తన జీవిత చక్రం పూర్తి చేయలేక లార్వాగానో లేదా నిద్రావస్థలోనో చనిపోతుంది. వేప ద్రావణంలో ఉన్న అనేక లియోనాయిడ్స్ పంటను ఆరోగ్యవంతంగా ఉంచుతాయి. వేప ద్రావణం మనం ఆరోగ్యానికి కానీ, మేలు చేసే పురుగులకు కానీ, వాతావరణానికి కానీ హానికరం కాదండి. ఇక వేప నూనె విషయానికి వస్తే, వేప విత్తనాల్లో 30-45% నూనె ఉంటుంది. ఈ నూనెతో అన్ని పంటల్లో రసం పీల్చే పురుగులు, తొలి దశలో కాయెత్తులుచే పురుగు, వంగలో అక్షంతల పురుగులను నివారించవచ్చు. పురుగు ఉధృతిని బట్టి ఎకరాకి 100 లీటర్ల నుండి 150 లీటర్ల ద్రావణాన్ని పిచికారీ చేయాలి. ఇక వేప పిండి విషయానికి వస్తే, వేప గింజల నుంచి నూనె తీయగా మిగిలిన పిప్పినే వేప పిండి లేక చెక్క అంటారు. వేప పిండిలో 5.2% నుండి 5.6% వరకు నత్రజని, 1.1% భాస్వరం, 1.1% పొటాషు ఉంటాయి. వేప పిండిని ఎకరానికి 1 లేదా 2 క్వింటాల వరకు వేయచ్చు. భూమిలో కీడు చేసే పురుగుల నిర్మాణకు వేప పిండి బాగా పనిచేస్తుందండి. దుక్కి దున్నే సమయాల్లో చాలాలో వేసుకుంటే, నారుమడిలో విత్తనం చల్లే ముందు పిండి కూడా వేస్తే మంచిది. వేప పిండి వల్ల వేరు పురుగులు, నులి పురుగులను కూడా మనం నిర్మూలించవచ్చు. ఇప్పుడు చెప్పిన విషయాలను రైతు సోదరులు గుర్తుపెట్టుకొని తమ పంటల్లోనూ అధిక లాభాలు పొందాలని కోరుతూ రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.

0: ఇంతవరకు పొలం కబుర్లు విన్నారు.
1: ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ ప్రతి బుధవారం ఉదయం 8:30 సినీ రంగంలో తెలుగు సాహితీ సరస్వతిని కథాసుమాలతో అలంకరించి పాటల పూలతో అభిషేకించేవారు రచయితలు. పాటకు పల్లవి ప్రాణమైతే తెలుగు పాటకు శ్వాస ఊపిరి సింగర్. ఒక సినిమాకి కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్. కుటుంబానికి తండ్రి ఎలాగో సినిమాకి ఏ టు జెడ్ నిర్మాతే. సినీ సన్నివేశాలకు ప్రాణం పోసేవారు, పాటలకు జీవం కలిగించేవారు మ్యూజిక్ డైరెక్టర్. సినిమాలో అప్పుడప్పుడు మనకు కాస్త రిలీఫ్ హాస్యం, హాస్యాన్ని పండించేవాడే కమెడియన్. దర్శకుని ఊహల్లో మెదిలే నాయకుడే సినిమా హీరో. ఒక సినిమాకి అందం ఆకర్షణ అభినయంతో మెప్పించే హీరోయిన్లు. ఇలా సినీ రంగంలో ప్రముఖ వ్యక్తుల గురించి తెలిపే కార్యక్రమం ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రతి బుధవారం ఉదయం 8:30.

0: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
1: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
0: ప్రతి గురువారం ఉదయం 8:35
1: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
0: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
1: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
0: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 6:45 కావస్తుంది. ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. తెలంగాణలో చేపడుతున్న నీటి ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్ల ద్వారా కేజీ ఉల్లిపాయలను 35 రూపాయలకు విక్రయించనున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు 95 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ముసాయిదా జాబితాను ప్రజల అభ్యంతరాల కోసం ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచిందని తెలిపారు. ఓటర్ల జాబితాలో నకిలీ ఓట్లను తొలగించడమే ఎస్ఐఆర్ ముఖ్య ఉద్దేశమని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
4: సర్వే జరిగిన తర్వాత ఒక డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేసింది. ఎందుకంటే 13 కోట్ల మంది ఓటర్లో అనేక మంది చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు, అనేక మంది డూప్లికేట్ ఓటింగ్, ప్రజాస్వామ్యంలో ఒక చోట మాత్రమే ఓటు ఉండాలనేటువంటి ఆలోచన. డూప్లికేట్ ఓటింగ్ తొలగించాలా, చనిపోయినటువంటి వ్యక్తులను ఓటింగ్ తొలగించాలా, కొంతమంది ఆచూకీ లేకుండా అసలు అనేక సంవత్సరాలుగా ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళు మన పోలింగ్ బూత్లో కూడా ఉంటారు, వలసలు పోయి వారిని తొలగించాలా, వారు ఇప్పుడు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఓటు హక్కు ఇవ్వాలా, ఇది ఈవేళ సర్వ ప్రక్రియలో ముఖ్యమైనటువంటి భాగం.
3: తెలంగాణలో చేపడుతున్న తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట ప్రభుత్వం అంగీకరించేలా త్వరగా చర్యలు చేపట్టాలని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన పలు సాగునీటి ప్రాజెక్టులపై వారు చర్చించారు. అలాగే పాలమూరు రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలు, సీతారాంసాగర్ బహుళార్థక ప్రాజెక్టు, గౌరవిల్లి రిజర్వాయర్లకు పర్యావరణ అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నివేదికను ఇప్పటికే సమర్పించామని, నీటిపారుదల ప్రణాళిక, అంతర్రాష్ట అంశాలకు సంబంధించిన అనుమతులు ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో జరిగిన ఐటీడీఏ 78వ పాలకవర్గ సమావేశంలో గిరిజన సంక్షేమం, అభివృద్దిపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు, విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమ కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో అమలు చేయాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ పథకాలు, నిధులు అర్హులైన ప్రతి గిరిజనుడికి పారదర్శకంగా అందేలా చూడాలని ఆదేశించారు. సీతంపేట ఐటీడీఏ 10ని పసుపు పంటకు కేంద్రంగా అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ అభివృద్ది కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా 11,085 కోట్ల రూపాయలను మంజూరు చేశాయని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ మేరకు విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఈ నిధుల్లో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గానికి సుమారు 44 కోట్ల రూపాయలను కేటాయించినట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, అత్యవసర వసతుల కల్పనకు ఈ నిధులను వినియోగించనున్నట్లు వెల్లడిస్తూ,
5: రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి గ్రామీణ అభివృద్ధి కోసం చెప్పి రాష్ట్రం

0: అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాలకు కలిపి 11,85 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మన నర్సీపట్నం నియోజకవర్గాన్ని చూసుకుంటే ప్రభుత్వం ఇచ్చిన డబ్బు మొత్తం మీద మనం శాంక్షన్ ఇచ్చిన వర్కులు 421 వర్కులు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. 43,59,00,000 రూపాయలు శాంక్షన్ ఇచ్చాం. ఆ వర్కులన్నీ కూడా ఇమీడియట్ గా స్టార్ట్ చేయవలసిందిగా మన గ్రామ పెద్దలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.
1: ఉల్లిపాయల ధరల పెరుగుదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్ల ద్వారా కేజీ ఉల్లిపాయలను 35 రూపాయలకు విక్రయించారు.

0: పెద్దలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటానండి.
1: ఉల్లిపాయల ధరల పెరుగుదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్ల ద్వారా కేజీ ఉల్లిపాయలను 35 రూపాయలకు విక్రయించనున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తొలిదశలో విజయవాడ నగరంలోని అన్ని రైతు బజార్లలో ఈ రోజు నుంచి ఈ విక్రయాలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఆధార్ లేదా రేషన్ కార్డు ఆధారంగా ప్రతి కుటుంబానికి నెలకు 2 కేజీల ఉల్లిపాయలను కేజీ 35 రూపాయల చొప్పున అందించనున్నామని మంత్రి వివరిస్తూ, విజయవాడలో ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి రాష్ట్రంలోని ఇతర రైతు బజార్లకు కూడా విస్తరించనున్నట్లు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజనపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలపై ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
1: ఆంధ్రప్రదేశ్లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు కింద 95 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఈ నిధులతో హేవలాక్ బ్రిడ్జ్, పుష్కర్ ఘాట్ల అభివృద్ది వంటి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా పరోక్షంగా 5,000 మందికి పైగా ఉపాధి లభిస్తుందని మంత్రి తెలియజేస్తూ,
3: నిధులు మంజూరు చేసి అఖండ గోదావరి ప్రాజెక్టు సంబంధించిన ఉత్తర్వులు 13, 12, 24 జారీ చేశారు. హేవలాక్ బ్రిడ్జ్ పునరుద్ధరణకు 42, 86 లక్షలు, పుష్కర్ ఘాట్ అభివృద్ధికి 28 కోట్లు 43 లక్షలు అన్నారు. గోదావరి కెనాల్ బోటింగ్ గానీ, వే సైడ్ రెస్టారెంట్ అభివృద్ధికి గానీ 3 కోట్లు దానికి శాంక్షన్ చేయించాం. కడీపులంకలో నర్సరీలకు సంబంధించిన, ఎకో టూరిజం కు సంబంధించినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉండాలనేటువంటి ఆలోచనతో 5 కోట్ల 13 లక్షలు పెట్టించాం. దీనివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా 5,000 మందికి ఉపాధి అవకాశం ఉంటుంది.
1: ఆంధ్రప్రదేశ్లో పట్టణ స్థానిక సంస్థలకు నిర్వహించనున్న ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా విశాఖపట్నంలో ఈరోజు ప్రాంతీయ సదస్సు జరగనుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల పరిధిలోని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల కమిషనర్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, పర్యవేక్షణ అధికారులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. రేపు రాజమహేంద్రవరంలో, శనివారం గుంటూరులో, సోమవారం అనంతపురంలో ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నామని అధికారులు తెలిపారు. పంటల వైవిధ్యీకరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో పప్పుధాన్యాల సాగు గణనీయంగా పెరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఢిల్లీలో జరిగిన జాతీయ రబ్బీ సదస్సులో మంత్రి నిన్న పాల్గొని, తెలంగాణలో వ్యవసాయ రంగ ప్రగతితో పాటు రైతుల కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలను గురించి వివరించారు. ఈ ఖరీఫ్లో గత ఏడాదితో పోలిస్తే పప్పుధాన్యాల సాగు 36 శాతం పెరిగిందని, దీంతో తెలంగాణ దేశంలో 2వ స్థానంలో నిలిచిందని చెప్పారు. రైతులకు విత్తనాలు, ఎరువులతో పాటు సాంకేతిక పరిజ్ఞానం, సకాలంలో రుణాలు, నేల ఆరోగ్య సమాచారం, శాస్త్రీయ సలహాలు, నీటి పొదుపు విధానాలు, మౌలిక వసతులు అవసరమని మంత్రి పేర్కొన్నారు. వాతావరణం. ఉత్తర తమిళనాడు, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్పై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అంతర్జాతీయ అనువాదకుల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఒక భాషలోని భావాలను మరో భాష మాట్లాడే ప్రజలకు అర్థమయ్యేలా చేస్తున్న అనువాదకుల సేవలను గుర్తించేందుకు ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా సెప్టెంబర్ 30న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ అనువాద పితామహులుగా పేరొందిన సెయింట్ జెరోమ్ గౌరవార్థం ఈ రోజును అనువాదకుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. గ్రీకు భాషలోని బైబిల్ను ఆయన లాటిన్లోకి అనువదించారు. వివిధ భాషల్లోని సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో అనువాదకుల పాత్రపై అవగాహన కల్పించేందుకు ఈరోజు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. తెలంగాణలో చేపడుతున్న నీటి ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు.

ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్ల ద్వారా కేజీ ఉల్లిపాయలను 35 రూపాయలకు విక్రయించనున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు 95 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: आतंकीमृतः। यद्यपि भारतीय सेनायाः कश्मीरस्थितस्य चिनारकोरे इत्यनेन मृतस्य भयोत्पादकस्य परिचयः न प्रकटितः, तथापि अधिकारिणः तं सुलेमान शाह अथ मूसा इति नाम्ना अभिज्ञातवन्तः, यः पाकिस्तानस्थस्य लश्करे तैयबा इत्यस्य अत्यन्तम् अपेक्षितः भयोत्पादकः आसीत्। सामाजिकान्तर्जालीये पटले चिनारकोरे इत्यनेन उक्तं यत् बडगामनगरस्य यूस्मर्ग इत्यस्य समीपे कोराक्षेत्रे ऑपरेशन कोराग सञ्चालितम् आसीत् इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 7 గంటలు. ప్రసార విశేషాలు విందాం. ఈ ఉదయం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా వైద్య విజ్ఞానం శీర్షికన సెప్టెంబర్ 28 ప్రపంచ ర్యాబిస్ నివారణ దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా వైద్య సేవల అధికారి డాక్టర్ ఎస్ ఆనందమూర్తి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. 7:45 ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:35 ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ సమర్పణ శ్రీమతి జె నిర్మల. 9:00 చరిత్రలో ఈరోజు అనంతరం వాట్సాప్ చిత్రమంజరి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం. ఈ ఉదయం 10:00 సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజనపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం నుండి. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు తెలుగులో విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలీ. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు తెలుగులో విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 12:40 వివిధ భారతి కార్యక్రమాలు తెలుగులో విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 1:30 వివిధ భారతి కార్యక్రమాలు తెలుగులో విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలీ. 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో మహిళా శ్రోతలు ఫోనిన్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం. అనంతరం దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా భారత మండపం గురించి విశేషాలు. తర్వాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:30 అంతర్జాతీయ అనువాద దినోత్సవం గురించి వివరాలు. అనంతరం అన్నమయ్య పదమంజరి భక్తిగీతాల కార్యక్రమం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 పల్లెసీములు వ్యవసాయదారుల కార్యక్రమంలో పాడి పశువుల పోషణలో మినరల్ మిక్చర్ ప్రాముఖ్యత గురించి డాక్టర్ కె జయశ్రీ గారి ప్రసంగం. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గూర్చిన కార్యక్రమం ఆకాశవాణి మార్కాపుర కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుండి రిలీ. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి రిలీ. 8:15 చిత్రకుస్మాలు చిత్రగీతాల కార్యక్రమం. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:40 చిత్రకుస్మాలు చిత్రగీతాల కార్యక్రమం. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలీ. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలీ. 9:30 నాటిక విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 10:00 జపాన్ వేదికగా జరుగుతున్న 20వ ఆసియా క్రీడలపై రోజువారీ విశేషాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 10:20 ఆపాత మధురాలు సుమధుర గీతాల కార్యక్రమం. ఇవి ఈరోజు ఆకాశవాణి తిరుపతి కేంద్రం ద్వారా ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ఉక్రెయిన్ గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి జయశంకర్ హెచ్చరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న దోహాలో ఖతార్ ఆర్థిక మంత్రి అలీ బిన్ అహ్మద్తో సమావేశమై యూపీఐ విస్తరణపై చర్చించారు. సేవా సంకల్ప్ జన్ భాగీదారీ స్ఫూర్తితో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛత హీ సేవ 2026 ప్రచారం ఒక ప్రజా ఉద్యమంలో మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఆసియా క్రీడల్లో భారత్ 6 స్వర్ణాలు, 21 రజతాలు, 26 కాంస్యాలతో కలిపి మొత్తం 53 పతకాలతో పతక పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతుంది. ఉక్రెయిన్ గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి జయశంకర్ హెచ్చరించారు. ఆసియా సొసైటీ కార్యక్రమంలో మాట్లాడుతూ నల్ల సముద్రం గుండా ప్రధాన ఎగుమతిదారుల నుంచి ధాన్యపు రవాణాకు అంతరాయం కలగటం ఎరువుల కొరత, ఆహార భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తుందని జయశంకర్ పేర్కొన్నారు. చమురు సరఫరాలకు అంతరాయంతో ధరలు పెంచుతున్నందున ఇంధన మార్కెట్ సంక్షోభంలో ఉందని విదేశాంగ మంత్రి తెలిపారు. ఇంధన, ఆహార, ఎరువులు, ఆర్థిక ఒత్తిళ్ల సంయుక్త ప్రభావం అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు చాలా భారంగా మారుతుందని మంత్రి హెచ్చరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న దోహాలో ఖతార్ ఆర్థిక మంత్రి అలీ బిన్ అహ్మద్ అల్ కువారితో సమావేశమై యూపీఐ విస్తరణపై చర్చించారు. దోహాలో జరుగుతున్న ఏఐఐబి వార్షిక సమావేశం సందర్భంగా భారత్లో ఖతార్ $10 బిలియన్ పెట్టుబడి హామీ అమలు చేయడం, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్తో మెరుగైన భాగస్వామ్యం, ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం ఖరారు చేయడంపై ఈ చర్చలు దృష్టి సారించాయన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, పన్నుల విషయంలో భద్రత అందించేందుకు డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ ఒప్పందం గురించి చర్చించారు. ఖతార్ అభివృద్దికి భారతీయ సంఘం అందిస్తున్న సహకారం ఖతార్ ఆర్థిక మంత్రి ప్రశంసించారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 65వ జాతీయ కళా ప్రదర్శనలో 20 మంది అవార్డు గెలుచుకున్న కళాకారులను కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సత్కరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా నిర్వహించిన సేవా హీ సంస్కృతి కార్యక్రమం సృజనాత్మకత, సేవాభావం ఏ విధంగా అర్థవంతంగా కలగలవో తెలియజేస్తుందన్నారు. వ్యర్థ పదార్థాలతో కళాకృతులు సృష్టించే వేస్ట్ వండర్ కార్యక్రమంతో పాటు లలిత్ కళా అకాడమీ వివిధ విభాగాల ద్వారా చేస్తున్న కృషిని కొనియాడారు. సేవా సంకల్ప్ జన్ భాగీదారీ స్ఫూర్తితో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛత హీ సేవ 2026 ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంలా మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఈ నెల 17న మొదలైన ఈ ప్రచారం వచ్చే నెల 17వ తేదీన ముగుస్తుంది. నెల రోజుల పాటు జరిగే స్వచ్ఛత హీ సేవ ప్రచార ఏర్పాట్లు మంత్రి ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛతను స్వభావం, సంస్కారం, వ్యవహారంలో అంతర్భాగంగా మార్చేందుకు పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యం, క్షేత్రస్థాయిలో స్పష్టమైన మార్పు, నిరంతర ప్రయత్నాలు అవసరమన్నారు. రేపు జరిగే ఏక్ దిన్, ఏక్ ఘంట, ఏక్ సాత్ కార్యక్రమ ఏర్పాటు సమీక్షిస్తూ రాష్ట్రాలు ముందుగానే భారీ శ్రమదాన కార్యక్రమాలకు ప్రణాళిక సిద్దం చేసుకోవాలని సూచించారు. భారత్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా మధ్య 10వ డిఫెన్స్ ఇండస్ట్రీస్ అండ్ లాజిస్టిక్స్ కోఆపరేషన్ జాయింట్ కమిటీ మీటింగ్ నిన్న న్యూఢిల్లీలో జరిగింది. ఇరు దేశాలు రక్షణ పరిశ్రమలు, లాజిస్టిక్స్లో కొనసాగుతున్న ద్వైపాక్షిక సహకారం సమీక్షించాయని, రక్షణ సంబంధాలు మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చించాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశం ద్వారా ఇరు దేశాల రక్షణ పరిశ్రమల మధ్య సహకారం పెంపొందించుకోవడం, రక్షణ ఉత్పత్తి లాజిస్టిక్స్లో భాగస్వామ్యం ప్రోత్సహించడానికి అవకాశం లభించిందని తెలిపింది. ఈ సమావేశానికి భారత రక్షణ ఉత్పత్తి కార్యదర్శి దినేష్ మాహూర్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా డిఫెన్స్ అక్విజిషన్ ప్రోగ్రామ్ అడ్మినిస్ట్రేషన్ అదనపు వైస్ మినిస్టర్ కిమ్ ఇల్ డాంగ్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు.

ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ప్రసంగంలో జమ్మూకాశ్మీర్పై టర్కీ అధ్యక్షుడు రెషెవ్ తయ్యప్ ఎర్డోగన్ చేసిన వ్యాఖ్యలు భారత్ ఖండించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఇది భారత్ ప్రాదేశిక సార్వభౌమత్వానికి సంబంధించిన విషయమని, దీనిపై ఎవరికీ జోక్యం చేసుకునే హక్కులేదని స్పష్టం చేశారు. ఇక ఐపీఎస్సీ ప్రకటన గురించి ప్రస్తావిస్తూ, న్యూయార్క్లో భారత్ బ్రెజిల్ దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రుల మధ్య సమావేశం జరిగిందని తెలిపారు. ఆ సమావేశం తర్వాత మూడు దేశాలు కలిసి ఆర్థిక అభివృద్ది, రాజకీయ వంటి పలు అంశాలపై సంయుక్త ప్రకటన విడుదల చేస్తాయని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉత్తరప్రదేశ్లో 10 స్థానాలు, ఉత్తరాఖండ్లో 1 స్థానం సహా మొత్తం 11 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నిన్న నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి, బీజేపీ నేత బిఎల్ వర్మ, సమాజ్వాదీ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్, బీఎస్పీ నాయకులు రామ్జీ సహా మరో 6 నేతల పదవీకాలం నవంబర్ 25న ముగుస్తుంది. ఉత్తరాఖండ్కు చెందిన నరేష్ బన్సల్ పదవీకాలం నవంబర్ 25న ముగుస్తుంది. పశ్చిమ బెంగాల్లో 1 రాజ్యసభ స్థానం ఉప ఎన్నిక కూడా నామినేషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. టీఎంసీ ఎంపీ రుక్మిణి మాలిక్ రాజీనామా కారణంగా ఈ స్థానం ఖాళీ అయింది. అక్టోబర్ 16న పోలింగ్ జరగనుంది. ప్రైవేట్ ఆసుపత్రులు క్యాన్సర్ మందులపై భారీ ధరలు విధిస్తుండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పద్దతిని నరమేధం అని అభివర్ణించిన కోర్టు అన్ని మందులపై ఒకే రకంగా 16% మార్జిన్ ఉండాలని తెలిపింది. కార్పొరేట్ ఆసుపత్రులు తమ సొంత నిర్దేశిత ఫార్మసీల నుంచే మందులు కొనాలని రోగులను బలవంతం చేస్తున్నాయనే ఆరోపణలు పరిశీలించాలని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని కోరింది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల కింద చికిత్స పొందే సందర్భాల్లో ఈ పద్దతులు రోగులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతాయని ధర్మాసనం పేర్కొంది. ఈ అంశంపై సమగ్రంగా విచారణ జరుపుతామని తెలిపింది. ఈ కేసు తదుపరి విచారణ అక్టోబర్ 12కి కోర్టు వాయిదా వేస్తుంది. భారత్, జపాన్లు కమ్యూనికేషన్స్, డిజిటల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో సహకారం మరింత బలోపేతం చేసే అవకాశాలపై నిన్న చర్చించాయి. జపాన్లో టోక్యోలో జపాన్ అంతర్గత వ్యవహారాలు కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ వ్యవహారాల డైరెక్టర్ జనరల్ హిడియోతో జపాన్లో భారత రాయబారి నగ్మా మల్లిక్ జరిపిన సమావేశంలో ఈ చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో భారత్, జపాన్ సంబంధాలు మరింత పటిష్టం చేసేందుకు కలిసి పనిచేయాలని ఇరు దేశాలు అంగీకరించాయి. భారత్, జపాన్ మధ్య దౌత్య సంబంధాలు 1952లో ప్రారంభమయ్యాయని, 2014 నుంచి ఈ రెండు దేశాలు ప్రపంచ భాగస్వామ్యం కలిగి ఉన్నాయని వారు తెలిపారు. కర్ణాటక, కేరళ, మహే, కారైకల్, ఈశాన్య రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. 3 నుంచి 4 రోజుల పాటు రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలితో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. కోస్తాంధ్ర, ఒడిశాలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశముందని తెలిపింది. అలాగే అస్సాం, మేఘాలయ, కేరళ, మహే, మధ్యప్రదేశ్, మరట్వాడా, త్రిపుర రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. భారత స్పిన్నర్ శ్రీచరణి ఇటీవల టోర్నమెంటులో అద్భుత ప్రదర్శన కనబరిచి ఐసీసీ మహిళల T20 బౌలింగ్లో ర్యాంకింగ్స్లో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించారు. ఇప్పటికే టాప్ ర్యాంకుడ్ T20 ఐ బౌలర్గా ఉన్న ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నవంబర్ 2018 నుంచి ఆస్ట్రేలియాకు చెందిన మేగన్ గట్ పేరిట ఉన్న 806 పాయింట్ల రికార్డు అధిగమించి 817 పాయింట్ల రికార్డు రేటింగ్ చేరుకున్నారు. మహిళల ఆసియా కప్, ఆసియా క్రీడల్లో భారత్ విజయాల్లో చరణి కీలక పాత్ర పోషించారు. 3 వన్డేల మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా గౌహాటీలో వరసపుర క్రికెట్ స్టేడియంలో జరిగే 2వ వన్డేలో ఈరోజు భారత్ వెస్టిండీస్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. తిరువనంతపురంలో జరిగిన తొలి మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ సిరీస్లో తమ ఆధిక్యం పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆసియా క్రీడల్లో భారత్ 6 స్వర్ణాలు, 21 రజతాలు, 26 కాంస్యాలతో కలిపి మొత్తం 53 పతకాలతో పతక పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతుంది. ఇక నిన్న రిలే, షూటింగ్ అథ్లెటిక్స్, బాక్సింగ్లో 2 స్వర్ణాలు, 1 రజతం, 5 కాంస్యాలతో సహా మొత్తం 8 పతకాలు సాధించింది. మహిళల 4x400 మీటర్ల రిలేలో స్వర్ణం గెలుచుకోగా పురుషుల 4x400 మీటర్ల రిలేలో, అలాగే మిక్స్డ్ మీటర్ రిలేలో భారత్ మరో 2 కాంస్య పతకాలు కూడా సాధించింది. ఇక పతకాలు సాధించిన క్రీడాకారులకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు

0: ఆకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉక్రెయిన్ గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశముందని విదేశాంగ మంత్రి జయశంకర్ హెచ్చరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న దోహాలో ఖతార్ ఆర్థిక మంత్రి అలీ బిన్ అహ్మద్తో సమావేశమై యూపీఐ విస్తరణపై చర్చించారు. సేవ సంకల్ప్ జన్ భాగీదారీ స్పూర్తితో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛత హీ సేవ 2026 ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంలా మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఆసియా క్రీడల్లో భారత్ 6 స్వర్ణాలు, 21 రజతాలు, 26 కాంస్యాలతో కలిపి మొత్తం 53 పతకాలతో పతక పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 7:15. ప్రభాత రేఖలు కార్యక్రమానికి స్వాగతం.

0: ముందుగా వాణిజ్య ప్రకటనలు విందాం.
1: తిరుపతి ప్రజలకు శుభవార్త. ఎన్నో సంవత్సరాల అనుభవంతో వార్షికోత్సవం సందర్భంగా సావిత్రి హాస్పిటల్ వారిచే ఈ అక్టోబర్ 2న ఉచిత ఓపీ మెడికల్ క్యాంప్.
2: డాక్టర్ బి మారుతి శంకర్ ఈఎన్టి, డాక్టర్ బి సంధ్యా గైనకాలజిస్ట్, డాక్టర్ ఎం కృష్ణ కుమార్ జనరల్ ఫిజిషియన్. అన్ని రకాల జ్వరాలకు, బీపీ షుగర్ సమస్యలకు, సంబంధిత వ్యాధులకు ఉచిత ఓపీ కన్సల్టేషన్ అందించబడును.
1: త్వరపడండి, మీ కుటుంబ ఆరోగ్య సమస్యలకు నిపుణుల సమక్షంలో శాశ్వత పరిష్కారం పొందండి.
2: సంప్రదించండి సావిత్రి హాస్పిటల్, హరే రామ హరే కృష్ణ రోడ్, ఎస్బీఐ ఎదురుగా తిరుపతి.
1: ఫోన్ నంబర్స్ 0877225772.
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
5: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
1: తిరుపతి ప్రజలకు శుభవార్త. ఎన్నో సంవత్సరాల అనుభవంతో వార్షికోత్సవం సందర్భంగా సావిత్రి హాస్పిటల్ వారిచే ఈ అక్టోబర్ 2న ఉచిత ఓపీ మెడికల్ క్యాంప్.
2: డాక్టర్ బి మారుతి శంకర్ ఈఎన్టి, డాక్టర్ బి సంధ్యా గైనకాలజిస్ట్, డాక్టర్ ఎం కృష్ణ కుమార్ జనరల్ ఫిజిషియన్. అన్ని రకాల జ్వరాలకు, బీపీ షుగర్ సమస్యలకు, సంబంధిత వ్యాధులకు ఉచిత ఓపీ కన్సల్టేషన్ అందించబడును.
1: త్వరపడండి, మీ కుటుంబ ఆరోగ్య సమస్యలకు నిపుణుల సమక్షంలో శాశ్వత పరిష్కారం పొందండి.
2: సంప్రదించండి సావిత్రి హాస్పిటల్, హరే రామ హరే కృష్ణ రోడ్, ఎస్బీఐ ఎదురుగా తిరుపతి.
1: ఫోన్ నంబర్ 0877225772.
0: ప్రభాత రేఖలు కార్యక్రమంలో వైద్య విజ్ఞానం శీర్షికన సెప్టెంబర్ 28 ప్రపంచ రాబీస్ నివారణ దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా వైద్య సేవల అధికారి డాక్టర్ ఎస్ ఆనందమూర్తి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్.
6: శ్రోతలకు నమస్కారం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 28 రేబీస్ అంటే కుక్క కాటు వల్ల వచ్చే జబ్బుని నివారించే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి దినోత్సవంగా మనం జరుపుకుంటూ ఉంటాం. అయితే ఈ కుక్క కాటు ఒకవేళ పిచ్చి కుక్కలు అలా కరిస్తే వచ్చే జబ్బు రేబీస్ అని అందరికీ తెలుసు. ఇది చాలా ప్రమాదకరమైన జబ్బు అని అంటూ ఉంటారు. అయితే ఇది కరిస్తే, ఒకసారి ఈ రేబీస్ అనేది సోకితే మనుషులకు

0: ప్రాణాంతకమైన వ్యాధి, దానికి చికిత్స లేదు అని కూడా అంటూ ఉంటారు. అయితే ఇది ఎంతవరకు ప్రమాదకరం, దీన్ని రాకుండా మనం ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు, ఏమైనా చికిత్స ఉందా, ఒకవేళ దురదృష్టవశాత్తు రేబీస్ సోకితే ఎటువంటి చికిత్స ఉంది అనే విషయాలు మనకు తెలియజేయడానికి మన తిరుపతి జిల్లా వైద్య అధికారి డాక్టర్ ఎస్ ఆనందమూర్తి గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ ఆనందమూర్తి గారు.
1: నమస్కారం సార్.
0: డాక్టర్ గారు, ప్రధానంగా చెప్పండి, అసలు ప్రపంచ రేబీస్ నివారణ దినోత్సవంగా సెప్టెంబర్ 28 జరుపుకుంటారు కదా, అసలు దీని వెనుక ఉద్దేశం ఏమిటంటారు?
1: సెప్టెంబర్ 28 అనేది మనకు లూయిస్ ప్యాచర్ అనేసి ఫస్ట్ ఈ రేబీస్ వ్యాక్సిన్ కనుగొన్న వ్యక్తి చనిపోయినటువంటి రోజు అది. సో అతను ఈ ప్రాణాంతకమైనటువంటి రేబీస్ వ్యాక్సిన్ను కనుక్కోవడం వల్ల ఎంతోమందికి చాలా ఉపయోగపడుతుంది. దానివల్ల అతని డెత్ యానివర్సరీని పురస్కరించుకొని మనము సెప్టెంబర్ 28 వరల్డ్స్ రేబీస్ డేగా అనౌన్స్ చేయడం అయింది.
0: అయితే మరి డాక్టర్ గారు, ఈ రేబీస్ని రాకుండా ఉండాలి అంటే మన దేశంలో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారంటారు?
1: సార్, మనం ఈ రేబీస్ అనేది యాక్చువల్గా ఒక వైరస్ వల్ల జంతువుల నుంచి జూనోటిక్ అంటాము, అది సాధారణంగా చాలామందికి తెలుసు. ఈ వైరస్ వల్ల ఒక జంతువుల నుంచి మనిషికి వచ్చేటువంటి వ్యాధి ఇది. సో ఈ వ్యాధి భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఇయర్ కూడా దాదాపు 50 to 60,000 మంది ఈ రేబీస్ వ్యాధి తో చనిపోతున్నారని ఒక అంచనా 2024 లెక్కల ప్రకారము మన భారతదేశంలో ఎత్తుకుంటేనే దాదాపుగా ఒక 5,000 to 10,000 మంది దాకా ఉండొచ్చు అనేసి ఒక అంచనా. ఈ బైట్స్ వచ్చేసి దాదాపు సంవత్సరానికి 10 to 15 లక్షల మందికి కుక్క కాటుతో వ్యాధిని బారిన పడుతున్నారనేది మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తున్నటువంటి లెక్కలు. సో అంత ఎక్కువ హ్యూజ్ పాపులేషను, పైగా ఈ రేబీస్ ఒక్కసారి వచ్చింది అంటే దీనికి ఎటువంటి చికిత్స లేదు, మనిషికి 100% డెత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా డెత్ అయిపోతాడు కాబట్టి దీన్ని ముందుగానే ప్రివెంట్ చేయాలి అని WHO ఒక మంచి ఉద్దేశంతో ఈ రేబీస్ వ్యాక్సిన్ అనేది మొత్తం ఇండియా వైడ్ టోటల్ అన్ని హాస్పిటల్స్లో కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది.
0: బాగుందండి. అయితే అసలు ఇది ఏ రకంగా వ్యాపిస్తుంది అంటారు?
1: సార్, ఈ రేబీస్ అనేది జూనోటిక్ నుంచి మనకు ఒక వైరస్, అంటే దీన్ని బుల్లెట్ వైరస్ అంటాం మనం, యాక్చువల్గా రేబీస్ వైరస్ అంటాం. ఈ వైరస్ యాక్చువల్గా దాని లాలాజలంలో ఉండి కుక్క యొక్క లాలాజలం నుంచి మనిషిని కరిచినప్పుడు అది నరాల ద్వారా మెదడుకు పాకి మెదడులో నెగ్రీ బాడీస్ అని ఒక రకమైనటువంటి బాడీస్ ఫామ్ కావడం వల్ల రేబీస్ వ్యాధితో బాధపడడం జరుగుతుంది. ఈ విధంగా ఎప్పుడైతే అది మైండ్ నుంచి చేరి నెగ్రీస్ బాడీస్ ఫామ్ అవుతాయో అప్పుడు మనిషిలో లక్షణాలు కనిపిస్తాయి. అంతవరకు ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. ఎప్పుడైతే ఈ లక్షణాలు కనిపించాయో ఒక మనిషిలో కుక్కలో ఎలాంటి, అంటే ఏ విధంగా కుక్క ఆయాసపడడం కానీ మామూలుగా అంటే ప్రవర్తించే తీరు విధంగా మనిషి కూడా ప్రవర్తించడం జరుగుతుంది. ఒక ఫ్యాన్ వేసినా కూడా భయపడడం, దీన్ని ఏరోఫోబియా అంటాం. వాటర్ చూస్తే భయపడడం, దీన్ని హైడ్రోఫోబియా అంటాం. సో ఇలా మనిషి నీళ్లు కానీ ఆహారం కానీ తీసుకోకుండా వితిన్ 3 weeks చనిపోతాడు అన్నమాట. కాబట్టి ఈ వ్యాధిని రాకుండానే ముందుగానే మనం వ్యాక్సిన్స్ చేసుకోవాలి. ఈ జూనోటిక్ అనేటివి ఏ జంతువుల ద్వారా వస్తుంది అంటే మనకు మెయిన్గా కుక్కల ద్వారా. మన WHO వాళ్ళు చెప్పిన దాని ప్రకారం, లెక్కల ప్రకారం జూనోటిక్ జంతువుల ద్వారానే ఎస్పెషలీ కుక్క కాటు వల్ల 99% ఈ వ్యాధి వస్తుంది అనేసి మనకు నిర్ధారణ అయింది. ఇందులో దాదాపు 40% చిన్నపిల్లలే ఉంటారు, 15 ఏళ్ళలోపు పిల్లలే ఉంటారు. ఈ వ్యాధి వచ్చేసి కుక్క కాటు, గుర్రము, తర్వాత ఫాక్సెస్ కానీ అంటే నక్కలు, తోడేళ్ళు, అడవి జంతువులు అంటారు, వైల్డ్ ఎనిమల్స్ అంటారు, అంటే వీధిలో విచ్చలవిడిగా దానికి ఎటువంటి సంబంధం లేకుండా తిరుగుతూ ఉంటాయి, వీటి ద్వారా వచ్చేటువంటి వ్యాధి ఇది. వీటినన్నింటినీ మనం వైల్డ్ ఎనిమల్స్ అంటాం, అంటే ఇవి ఎటువంటి డాక్టర్ల దగ్గర మనం వ్యాక్సినేషన్ కానీ ఏమీ చేయించాం, ఇవి తిరుగుతూ ఉంటాయి. వీటిలో ఉందా లేదా అనేది గుర్తించడం, ముఖ్యంగా కోతులు కానీ, ఏవన్ సమ్టైమ్స్ మామూలుగా పిల్లుల్లో కూడా ఉంటుంది అని చెప్తారు కానీ కాకపోతే అంత స్పష్టమైన ఆధారాలు ఇంతవరకు మనకు, అంటే ఎలుకలు,

0: పిల్లులు రాబిట్టు ఇలాంటి వాటిల్లో స్పష్టమైన ఆధారాలు అయితే లేవు. కానీ వ్యాక్సిన్ చేయించుకోవడం మంచిది. అంటే ఎలుకల్లో కూడా ఏంటంటే మనకు కొంచెం పెద్దగా ఉంటాయి ఎలుకలు, వాటిని మనము కొంచెము పందికొక్కులు అంటాం ఎగ్జాక్ట్గా. ఇవి కరిస్తే మాత్రం చేయించుకోవడం మంచిది అనేది ఒక అభిప్రాయం. ఎందుకంటే ఏ జంతువులైనా సరే వైల్డ్ ఎనిమల్స్లో వాటి లాలాజలంలో ఏముందని తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోతి కరిచింది అనుకోండి, కోతి అనేది చాలా గుంపులుగా ఉంటాయి, ఒక్కొక్కసారి మనం ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. అవి ఒకచోటి నుంచి ఒకచోటికి వెళ్ళిపోతాయి. వీధి కుక్క అంటే ఒక్కొక్కసారి ఐడెంటిఫై చేయొచ్చు. కొన్నిసార్లు అవి కూడా కరిచినా కూడా మనం ఐడెంటిఫై చేయలేం. అటువంటప్పుడు ఐడెంటిఫై చేయలేనప్పుడు కూడా మనం ఖచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకోవాలి.
1: బాగుందండి. అయితే మరి డాక్టర్ గారు, కుక్క ఒకసారి ఏదైనా కరిచినప్పుడు ఎటువంటి మరి ముందస్తు చర్యలు మనం ఎలా తీసుకోవాలంటారు?
0: ఇప్పుడు మనం ఏంటంటే, ఈ ఎస్పెషలీ కుక్కలు ఎవరిలో ఎక్కువగా కరిచే అవకాశం ఉంటుందంటే బడికెళ్ళే పిల్లలు, తర్వాత ట్రావెలర్స్ ఎవరన్నా అంటే పోస్ట్ మ్యాన్ కానీ, ఈ స్విగ్గీ వాళ్ళు కానీ, వీధి వీధి తిరుగుతూ ఉంటారు ఇటువంటి వాళ్ళు కానీ, తర్వాత ఎవరన్నా ట్రావెలర్స్ కొంతమంది వెళుతూ ఉంటారు ఆ వీధిలో, వాళ్ళు ఎవరో కొత్త వాళ్ళు అన్నమాట, ఇటువంటి వాళ్ళను ఈ కుక్కలు అనేటివి ఐడెంటిఫై చేసినప్పుడు అవి కరిచే అవకాశం ఉంటాయి. ఈ కుక్కల్లో కూడా ఎలాగంటే ఫెరోషియస్గా ఉంటాయి ఈ డాగ్స్. అంటే నువ్వు ప్రొవోక్ అంటారు, అంటే నువ్వు ఏమీ అనకపోయినా కూడా వీధిలో పోతూ ఉంటే అది కరిచేస్తుంది వచ్చి మిమ్మల్ని. సో అన్ప్రొవోక్డ్ అనమాట, మీరు ఏమి అనకపోయినా ఆ కుక్క వచ్చి కరిచేస్తుంది. అటువంటప్పుడు అది దానికి రేబీస్ ఉంటుంది అని మనం అవగాహన చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం డల్గా, కానీ ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కుక్కల్లో కూడా రేబీస్ ఉంటుంది. ఆ రేబీస్ వైరస్ ఎలా వెళ్తుందంటే వాటి యొక్క నరాల ద్వారా మెదుడుకి వెళ్ళి లాలాజలం అన్నింటిలో కూడా కుక్కలో ఆ వైరస్ అనేది మల్టిప్లై అవుతుంది. ఈ మల్టిప్లై అయినటువంటి వైరస్ ఎప్పుడైతే మనం కరిచినప్పుడు మన నరాలకు కూడా అంటుకొని మన నరాల ద్వారా ప్రయాణించి మెదడును చేరుతుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం కరుస్తుందో అది, మనం వెంటనే దానికి వ్యాక్సినేషన్ అనేది చేయించుకోవాలి. ఈ డాగ్స్ ఎలా ఉంటాయంటే మనిషిలో హైడ్రోఫోబియా లాగా ఉండవు. కుక్కలు అన్నీ బాగా తింటూ ఉంటాయి, నీళ్లు తాగుతూ ఉంటాయి, అన్నీ చేస్తూ ఉంటాయి. మనం అది అన్నీ బాగా తింటుంది కదా, ఏమీ లేదు అనుకోకూడదు. కానీ మనిషి మాత్రం తినలేడు. ఎందుకు అంటే ఊపిరికి సంబంధించినటువంటి ఈ యొక్క కండరాలు ఈ వైరస్ అంతా ఎఫెక్ట్ అయ్యి మనం మెదడులో ఉన్నటువంటి సిగ్నల్స్ ద్వారా ఎప్పుడైతే నీళ్లు తాగుతాడో గట్టిగా కన్స్ట్రిక్ట్ అయిపోతాయి. అందువల్ల వాళ్ళు నీళ్లు తాగలేరు, అన్నం తినలేరు, ఎయిర్ వేస్తే వాళ్లకు ఆ సెన్సేషన్ నచ్చదు. సో ఆ విధంగా కొంచెం ఒక మూలం పోయి కూర్చోవడం ఇలాంటివన్నీ చేస్తారు మనుషులు అయితే. కానీ ఇటువంటి లక్షణాలన్నీ కుక్కలో కనిపించకపోవచ్చు. కాకపోతే అది ఫెరోషియస్గా ఉంటుంది, యాంగ్రీగా ఉంటుంది, అంటే కోపంగా ఉంటుంది కుక్క. నువ్వేమనకపోయినా కానీ కరుస్తుంది. ఒక్కొక్కసారి ఏమీ లేకుండా లాలాజలం కార్చుకుంటూ తూలుతూ నడుస్తూ కూడా ఉంటుంది.
1: కాబట్టి దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు
0: ఇది రేబీస్ డాగ్ అయి ఉండొచ్చు అని తెలుసుకోవచ్చు. ఒకవేళ ఆ డాగ్ గురించి మనకు తెలియకపోయినా కూడా అది కరిచి వెళ్ళిపోయింది, అది నిజంగా రేబీస్ డాగో కాదో తెలియదు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే తెలిసిన కుక్క అయితే ఇంట్లో పెంచుకుండే కుక్క అయితే ఒక 2-3 రోజులు 10 రోజులు చూడండి, తర్వాత వ్యాక్సిన్ వేయించుకోండి అని చెప్పేవాళ్ళు. కానీ యాక్చువల్గా ఇప్పుడున్న రికమెండేషన్స్ ప్రకారము ఫస్ట్ వ్యాక్సిన్ వేయించేసుకోండి. ఫస్ట్ వ్యాక్సిన్ డోసేజ్ ఎలాగంటే 0, 3, 7, 14, 28 అని వేస్తాం. ఐఎం షెడ్యూల్ అంటారు. ఈ షెడ్యూల్లో ముందు 0-3 వేసేసుకోండి. 10 రోజుల వరకు కుక్కను చూడండి. కుక్క బాగుంటే తర్వాత షెడ్యూల్ గురించి ఆలోచించవచ్చు. అంతేగాని మీరు 10 రోజుల వరకు చూస్తూ టైం అనేది వేస్ట్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏం చేస్తారంటే మా కుక్క బాగుంది కదా ఏం అవసరమో అని ఉంటారు. అలా కాకుండా కుక్క కరిచిన వెంటనే వ్యాక్సిన్ చేసుకోవడం ఇంపార్టెంట్.
1: అయితే మరి డాక్టర్ గారు, ఈ అసలు రేబీస్ సోకిందని ఎలా తెలుస్తుంది అంటారు, ఏమన్నా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటారు?
0: సార్ రేబీస్ అనేది ఫస్ట్ కుక్క కానీ ఏదైనా కరిచినప్పుడు దీనికి ఒక ఇంక్యుబేషన్ పీరియడ్ అని ఉంటుంది. అది మనకు ఫస్ట్లో ఎటువంటి సిమ్టమ్స్ మనిషిలో ఉండవు. అంటిల్ అదర్వైజ్ నెగ్రీ బాడీస్లోకి వెళితే తప్ప ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. ఇలా వెళ్ళడానికి ఒక కుక్క కరిచిన తర్వాత దాదాపు 3 వారాల నుంచి 3 నెలల టైం కూడా పట్టచ్చు, కొన్నిసార్లు సంవత్సరాలు కూడా పట్టచ్చు. అందుకనే మనకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మా వాడికి 1 సంవత్సరం క్రితం ఎప్పుడో కుక్క కరిచింది, ఇప్పుడు ఇలా బిహేవ్ చేస్తున్నాడని. అంటే అప్పుడు వ్యాక్సినేషన్ తీసుకోకపోయిండొచ్చు, అది రేబీస్ డాగ్ అని వీళ్ళు అవేర్ కాకపోయిండొచ్చు. సో ఇలాంటి దానివల్ల ఇటువంటి పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇంట్లో పెంచుకుండే కుక్క అయినా సరే దానికి వ్యాక్సినేషన్ రెగ్యులర్గా పశువుల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి

0: దానికి కూడా మనం వ్యాక్సినేషన్ చేయించుకోవడం ఇంపార్టెంట్. వ్యాక్సినేషన్ చేయించుకున్నప్పటికీ పెడ్డాక్స్ ఇలాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా వ్యాక్సినేషన్ చేయించుకోవడం మంచిది. ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫ్యాక్సిస్ అంటారు, లేదంటే అది ఖర్చునా కూడా వెంటనే వ్యాక్సినేషన్ చేసుకోవడం అనేది చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి.
1: అయితే మరి లక్షణాలు ఎలా ఉంటాయంటారు వ్యాధి సోకితే?
0: వ్యాధి ఒకసారి మెదడును తాకిన తర్వాత నెగ్రీ బాడీస్ ఫామ్ అయిన తర్వాత వాటిల్లో వచ్చేసి లక్షణాలు, ఒక మనిషి కుక్కలాగా బిహేవ్ చేస్తూ ఉన్నట్టు ఉంటాడు, అంటే చాలా ముడుచుకుపోయినట్టు ఉండడము, గాలి సోకితే గట్టిగా అంటే ఒక బ్లాంకెట్ కట్టుకొని ఒక మూలగా ఉండడము, వాటర్ ఏదన్నా ఇస్తే మనం తాగలేకపోవడము, అతను కొంచెం ఇరిటేబుల్గా అంటే మన వాడుక భాషలో చెప్పాలంటే మన సోయిలో లేనట్టు ప్రవర్తించడము, ఇలాంటివన్నీ కూడా మనిషిలో ఉంటాయి. అటువంటి ఏదైనా సిమ్టమ్స్ ఉన్నప్పుడు, గతంలో ఏదన్నా కుక్క గడిచింది అతను ఏదన్నా చెప్పినప్పుడు వెంటనే డాక్టర్ గారిని సంప్రదించడం అనేది మంచి పద్ధతి.
1: కాబట్టి ముందుగానే గమనిస్తూ ఉండాలి అతను ఎందుకు అలా వింతగా ప్రవర్తిస్తాడు.
0: ఖచ్చితంగా సార్, అది ఒకవేళ అతనికి ఇంతకుముందు ఎప్పుడన్నా వ్యాక్సినేషన్ చేయించి లేదా కుక్క కరిచిన ఒక హిస్టరీ ఉంటే వెంటనే మనము డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం మంచిది. ప్లస్ ఈ కుక్క కరిచిన వెంటనే నాట్ ఓన్లీ రేబీస్, ఫస్ట్గా స్టార్టింగ్లో టీటీ డోస్ కూడా మనం రొటీన్గా అనేది వేసుకోవాలి. ఎందుకంటే ఈ ధనుర్వాతం అనేది కూడా ఈ జంతువుల్లో వాటిల్లో లాలాజలంలో ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఒక టీటీ వ్యాక్సిన్ వేసుకొని ఇమ్యునైజేషన్ వేసుకొని చేసుకోవాలి.
1: అయితే మరి మరి డాక్టర్ ఆనందమూర్తి గారు, ఇప్పుడు ఈ రేబీస్ అనేది వచ్చింది అని అనుకోకుండానే లేకపోతే ఇలా కుక్క కరిచిన వెంటనే చికిత్స ఎలా ఉంటుంది, అలాగే వ్యాక్సిన్స్ ఏ రకంగా? మరి
0: సార్ దీంట్లో మనకు మూడు రకాలుగా ఊండును కేటగరైజేషన్ చేశారు సార్ డబ్ల్యూహెచ్ఓ వాళ్ళ ప్రకారం. ఫస్ట్ వచ్చేసేసి నాన్ అంటే ఇంటాక్ట్ స్కిన్, అంటే ఎటువంటి గాయాలు లేనటువంటి స్కిన్ మీద జస్ట్ ఊరికి అది నాకినా కూడా లేదు, దాన్ని పట్టుకున్నా కూడా దాన్ని కేటగరైజేషన్ 1 కింద చేర్చుకుంటాం. అలా కాకుండా బ్రోకన్ స్కిన్ అంటాం, దాని మీద నాకినా చేసినా లేదా మైనర్ స్క్రాచెస్ అంటే పిల్లి ఉంటుంది అది పైన గీకుతుంది, మైనర్ స్క్రాచెస్ పడుతుంది, ఒక కుక్క ఉంటుంది అది గీకుతుంది, మరి అది కరవలేదు కదా సార్ గీకింది అంటే ఇది నోట్లో పెట్టుకుంటుంటుంది చెయ్యి, ఈ నోట్లో పెట్టుకున్న చెయ్యిని మన శరీరం మీద గీకడం వల్ల ఆ రేబీస్ శరీరంలోకి ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే మనం ఏంటంటే ఇది కేటగరైజేషన్ 2 ఉండు కింద తీసుకొని డాక్టర్ను సంప్రదించి మనం వెంటనే టీటీ ఇంజెక్షను, దానికి సంబంధించిన యాంటీ రాబిస్ వ్యాక్సినేషన్ను తీసుకోవాలి. ప్లస్ ఇంకా మూడో రకం కేటగరైజేషన్ ఊండ్ ఉంటుంది, అదేంటంటే మ్యూకస్ మెంబ్రేన్స్ అంటారు, అంటే ఇప్పుడు మనం కంటిలో కానీ నోట్లో కానీ సెలైవా పడుతుంది. ఒక వ్యక్తి రేబీస్ సోకిన వ్యక్తి అయినా సరే లేదు కుక్క అయినా సరే దాని సెలైవా మనకు కంటిలో కానీ పడ్డము, గట్టిగా కరవడం అంటే గొంతు దగ్గర మెడ దగ్గర బాగా చీల్చినట్టు రావడం, అంటే రక్తం వస్తుంది బ్లీడింగ్ ఉంటుంది ఊండ్. ఇటువంటప్పుడు మనము ప్యాసివ్ ఇమ్యునైజేషన్ కింద ఒక వ్యాక్సిన్ తీసుకుంటూ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ కూడా తీసుకోవాలి రెండు కూడా, అప్పుడు మనకు పూర్తి స్థాయిలో మనం వ్యాక్సినేషన్ చేసినట్టు అవుతుంది. ఒకవేళ ఈ గాయాలు ఏవైనా సరే మనకు ఒక్కొక్కసారి పెద్దవిగా ఉంటాయి, మనం వాటిని సూచరు కూడా చేయాల్సి ఉన్న పరిస్థితి వస్తుంది, అంటే కండ లేసొస్తుంది, అటువంటప్పుడు ఏంటంటే ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ అని కొన్ని ఉంటాయి, ఇవి అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో సప్లై అయింది. ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ను గాయం చుట్టూ వేసుకోవాలి, సగము మనము మక్కికి వేసుకోవాలి. అలా వేసుకుంటేనే మనకి ఇమ్యునోగ్లోబులిన్స్తో పాటు వ్యాక్సినేషన్ మనం డెల్టాయిడ్ రీజన్ కానీ యాంటీరియో లేటరల్ సైడ్ ఆఫ్ ద పిల్లల్లో అయితే వాళ్ళకి కానీ ఇవ్వాలి. డెల్టాయిడ్లో వేయకూడదు వ్యాక్సిన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా. దీంట్లో రెండు రకాల షెడ్యూల్స్ ఉంటాయి, ఒకటి ఐడి షెడ్యూల్ అంటాం, ఒకటి ఐఎం షెడ్యూల్ అంటాం. ఇప్పుడు ఐడి షెడ్యూల్ అంటే ఇంట్రాడర్మల్గా మనం వ్యాక్సినేషన్ ఇవ్వడం, ఇది అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు థాయ్ రికమెండేషన్స్ అంటారు. ఆ విధంగా మన డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు డ్రగ్ హాస్పిటల్కు సంబంధించి వీళ్ళు ఈ ఐడి షెడ్యూల్ను మనకు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కువ శాతం వేయడానికి వీలుంటుంది, సేమ్ ఇమ్యూనోజెనిసిటీ కూడా ప్రొడ్యూస్ అవుతుంది, మనకు సేమ్ ప్రొటెక్షన్ ఉంటుంది అని కొన్ని స్టడీస్ దీని గురించి చెప్పడం వల్ల, ప్లస్ మనకు వ్యాక్సిన్ కూడా ఆదా అవుతుంది, అట్ ద సేమ్ టైం వేయడానికి కూడా సైట్లో ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఐడి షెడ్యూల్ అనేది ప్రిఫర్ చేసింది. మరి ఈ ఐఎం షెడ్యూల్కు ఐడి షెడ్యూల్కు ఉన్న తేడా ఏంటంటే, ఐడి షెడ్యూల్లో వచ్చేసి ఐఎం షెడ్యూల్ 5 సార్లు వేసుకుంటాము, ఐడి షెడ్యూల్లో 4 సార్లుగా వేసుకుంటాం. ఇది ముఖ్యమైన తేడా. దీంట్లో పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైల్

0: ప్రొఫ్లాక్సిస్ అని, ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫ్లాక్సిస్ అని ఉంటాయి. పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫ్లాక్సిస్ అనేది ఇప్పుడు మనం చెప్పినటువంటి ఐఎంఐడి షెడ్యూల్. ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫ్లాక్సిస్ అంటే వ్యాధి రాకముందే ఎవరు తీసుకోవాలి, ఇప్పుడు వెటర్నరీ డాక్టర్స్ కానీ లేదా ఈ పెట్ డాగ్స్తో పనిచేసే వాళ్ళు కానీ, కొంతమంది ఎనిమల్ హస్బెండరీ పెట్ కేర్ క్లినిక్స్ ఉంటాయి కొన్ని, ఇటువంటి వాళ్ళు కానీ వీళ్ళు ఏం చేయాలి అంటే, ముఖ్యంగా వాళ్ళు ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫ్లాక్సిస్గా 0-3 థర్డ్ డే, అంటే మనం వ్యాక్సినేషన్ స్టార్ట్ చేసిన డేని 0 అంటాం, థర్డ్ డే మళ్ళీ ఇంకొక వ్యాక్సిన్ ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫ్లాక్సిస్ అంటారు. వీటన్నిటికంటే ముఖ్యంగా మనకేందంటే, ఫస్ట్ కుక్క కరవంగానే ఒక్క 10-15 నిమిషాలు సోపు వాటర్తో క్లీన్ చేయాలి. ఇది ఎందుకు చేయమంటారంటే, ఈ దీన్ని మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు రేబిస్ అనేది వైరస్ కదా, ఈ వైరస్లో లిపిడ్ లేయర్ ఉంటుంది చుట్టూ, అది ఒక బుల్లెట్ ఆకారంలో ఉంటుంది వైరస్, అందుకని దీన్ని బుల్లెట్ వైరస్ అని కూడా అంటారు. ఎప్పుడైతే మనం సోప్ వాటర్ వేసి క్లీన్ చేస్తామో 10-15 మినిట్స్ రన్నింగ్ వాటర్, ఇమ్మీడియట్గా ఆ లయోఫ్లైజ్డ్ అంటే ఇప్పుడు మనం సోప్ వేసి ఏదన్నా కడిగితే ఎలా శుభ్రంగా పగిలిపోతుందో ఆ విధంగా ఆ వైరస్ పైన ఉన్నటువంటి ఆ కోటింగ్ పగిలిపోయి చాలా మటుకు వైరస్ చనిపోతుంది. అందువల్ల ఏం చేస్తారంటే 10-15 మినిట్స్ రన్నింగ్ వాటర్ కింద సోప్తో కడగమనేసి చెప్తారు. ఇది ఫస్ట్ చేయాల్సిన పని, మనం ఇమ్మీడియట్గా కుక్క కరవంగానే నీట్గా సోప్తో క్లీన్ చేయాలి. సరే డాక్టర్ గారు, నన్ను నాకింది, మరి నా చర్మం కట్ అయిందా లేదా నేను ఎలా తెలుసుకోవాలని కూడా ఒక డౌట్ ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇంట్లో స్పిరిట్ లాంటిది ఏదన్నా ఉంటే మీరు చర్మం మీద అప్లై చేస్తే మీకు ఒక నొప్పి సెన్సేషన్ అనేది తెలుస్తుంది, అంటే చూక్కు మన్నట్టు అనిపిస్తుంది. అలా అనిపిస్తుంది అంటే ఆడ మీ స్కిన్ కట్ అయ్యిండాది అని దాని అర్థం. సో అప్పుడు ఇమ్మీడియట్గా, ఓహో నాకు బ్రోకన్ స్క్రీన్ మీద కుక్క కరిచింది కాబట్టి నేను ఇమ్మీడియట్గా వ్యాక్సిన్ తీసుకోవాలని మీరు చాలా జాగ్రత్త పడడం మంచిది. ప్లస్ ఈ రెండు షెడ్యూల్కు సంబంధించి కూడా గవర్నమెంట్లో మనకు ఐడి షెడ్యూల్కి ముఖ్యంగా సంబంధించి కొంతమందికి మనం ఇవ్వం. ఎవరికి అంటే, ఎవరైనా నెఫ్రాటిక్ సిండ్రోమ్ అంటారు, కిడ్నీ వ్యాధులతో బాధపడుతూ స్టెరాయిడ్స్ మింద ఉంటారు, కొంతమంది ఇమ్యూనలాజికల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ స్టెరాయిడ్స్ తీసుకుంటూ ఉంటారు, కొంతమందికి నిజంగానే వాళ్ళ శరీరంలో ఇమ్యూనిటీ స్థాయి తగ్గిపోయి ఉంటుంది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిడ్స్ అంట ఇలాంటి కొన్ని రకాలైనటువంటి జబ్బుల్లో వాళ్ళలో ఇమ్యూనైజేషన్ తగ్గిపోయి ఉంటుంది. వీళ్ళకేందంటే, మనం ఐడి షెడ్యూల్ కంటే కూడా ఐఎం షెడ్యూల్ను ప్రిఫర్ చేయడం బెటర్. ఐడి షెడ్యూల్ ఇవ్వకూడదు ఇటువంటి వాళ్ళని. ఇది WHO గారు రికమెండ్ చేసిన విధానం.
1: కాబట్టి వాళ్ళు ఎవరెవరైతే మరి ఈ రికమెండేషన్ ప్రకారమే ఇవ్వాలంటారు.
0: అంతే. సో మనం ఇప్పుడు సడన్గా ఒకరు ఒక చోట ఐడి షెడ్యూల్ తీసుకుంటారు, వాళ్ళు ఒక పని మీద వేరే ఊరికి వెళ్ళిపోవాలి, అక్కడ ఒక డాక్టర్ ఐఎం షెడ్యూల్ వేసేస్తాడు, వేసేసిన తర్వాత వాట్ ఎవర్ ఇట్ మేబీ ఫస్ట్ వేసిన షెడ్యూల్ అయినా కంటిన్యూ అయిపోండి, అంటే ఆ షెడ్యూల్లో మీరుంటే, లేదు అంటే ఐఎం షెడ్యూల్లో ఉంటే ఐఎం షెడ్యూల్ అలాగే కంటిన్యూ కాండి, అంతే తప్ప మార్చకూడదు, ఏది కూడా సడన్గా మార్చొద్దు. అది డిపెండింగ్ ఆన్ ద డాక్టర్ యొక్క నిర్ణయం తీసుకొని మీరు ఆ ఏ షెడ్యూల్ అనేది తీసుకోవాలి అనే దాన్ని బట్టి చేసుకోండి. ఏది ఏమైనా ఎప్పటి నుంచో మనం చేస్తా ఉన్నటువంటి పద్ధతి ఐఎం షెడ్యూలు, రీసెంట్గా వచ్చిన పద్ధతి ఐడి షెడ్యూలు. గతంలో మనం 15 వేసుకునేవాళ్ళం బొడ్డు చుట్టూ ఫర్ ద పర్పస్ ఆఫ్ సైట్ అని. ఇప్పుడైతే ఆ వ్యాక్సిన్స్ అన్నీ రావడం లేదు, అవి ఇప్పుడన్నీ కూడా నిలుపుదల చేసి కొత్త టెక్నాలజీలో వచ్చినటువంటి వ్యాక్సిన్సే, మంచి వ్యాక్సిన్సే గవర్నమెంట్ సప్లై చేస్తుంది.
1: అయితే డాక్టర్ ఆనందమూర్తి గారు, ఇప్పుడు ఈ సామాజిక పరంగా ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి?
0: ఇది చాలా ముఖ్యమైనది. మనం వీధుల్లో చాలా మటుకు చూస్తూ ఉంటాం కుక్కలు, ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. ఇవి మామూలుగా మున్సిపాలిటీ వాళ్ళకు వీళ్ళకు అనే స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ చాలా ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే, ఈ స్ట్రీట్ డాగ్స్ను వాటి ప్రత్యుత్పత్తిని ఆపడం, అంటే అవి పునరుత్పత్తి చేసి ఎక్కువ కుక్కలను పుట్టి చేయకుండా వాటికి స్టెరిలైజేషన్ టెక్నిక్స్ లాంటివి ఇలాంటివన్నీ చేయడం అనేది ఒక పద్ధతి. కొన్ని రేబిస్ డాగ్స్ అలాంటివి ఏమైనా ఉంటే వాటిని తీసుకెళ్ళేసేసి దూరంగా వాటిని డిస్పోజ్ చేయడం అనేది ఒక పద్ధతి. నిజంగా రేబిస్ డాగ్ అయితే అది లేదు అంటే గన, ఇప్పుడు మనకు బయట నుంచి కూడా కొంతమంది వస్తారు, అంటే ఇంటర్నేషనల్గా కుక్కలను ఎత్తుకొని వచ్చేస్తారు ఎయిర్పోర్ట్లలో వాటిలో. వీళ్ళకి ఏంటంటే, క్వారంటైన్ అనేది గవర్నమెంట్ యాక్చువల్గా పెట్టునున్నది, కాకపోతే దాన్ని అంత అవేర్ చేయడం లేదు ఎవరు. ఈ కుక్కలకు కూడా వ్యాక్సిన్ వేసారా లేదా, మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఆ గవర్నమెంట్ సర్టిఫై చేసి ఆ కుక్కలకు సర్టిఫికెట్ ఇచ్చిందా లేదా, ఆ సర్టిఫై ప్రకారం

0: లైసెన్స్డ్ ప్రకారమే ఆ యజమాని ఇతనా కాదా, అతను వీధిలో తిప్పుతూ ఉంటే ఆ యజమాని పేరుతో సహా సర్టిఫైడ్ లైసెన్స్ ఉండాలి ఆ కుక్కకి. ప్లస్ ఆ కుక్కను మనం భారతదేశంలోకి తెచ్చుకోవడానికి కొద్ది రోజులు క్వారంటైన్లో కూడా ఉండాలి. ప్లస్ వచ్చిన తర్వాత మనకిక్కడ వీధిలో కుక్కలు కాకుండా కొంతమంది పెంచుకుంటూ ఉంటారు ఇంట్లో. ఒక చిన్న కుక్క పుట్టింది అంటే ఒక పిల్లని తెచ్చి పెంచుకుంటుంటాం. దాన్ని వెంటనే అక్కడ ఉన్నటువంటి వెటర్నరీ డాక్టర్ చూపించి దానికి తగినటువంటి వ్యాక్సిన్స్ వేయించుకొని దాన్ని జాగ్రత్తగా పరిశుభ్రమైన కండిషన్స్లో పెంచుకోవడం అనేది కూడా మంచి పద్ధతి.
1: కాబట్టి సామాజిక పరంగా కూడా చర్యలు తీసుకోవాలి
0: ఖచ్చితంగా.
1: ఈ రకంగా వేరే దేశం నుంచి రావడం వల్ల ఒకవేళ ఆ జంతువులకు కూడా ఏమైనా ఉంటుంది మన దేశానికి కూడా?
0: ఖచ్చితంగా. అందుకని మనం 6 నెలల వరకు దాన్ని క్వారంటైన్ పెట్టాలి
1: చేయాలి.
0: వాళ్ళు అంటే ఆ యజమాని పేరు అవన్నీ కూడా నోటిఫై చేసుకొని వాళ్ళకు ఒక లైసెన్స్ ఇచ్చి ఆ కుక్క ఎక్కడ బయట తిరగకుండా వాళ్ళు ఇంట్లోనే పెట్టుకోవడం కానీ ఇలాంటివన్నీ క్వారంటైన్ చేసి 6 నెలల తర్వాత వెటర్నరీ డాక్టర్స్ యొక్క సలహాలతో పాటు వాటిని చేసుకోవచ్చు.
1: అయితే మన డాక్టర్ గారు, ఇప్పుడు మీరు అన్నారు వ్యాక్సినేషన్ అనేది ఇప్పుడు చిన్నపిల్లలకు కానివ్వండి లేకపోతే గర్భిణీ స్త్రీలకు కానివ్వండి వాళ్ళకి,
0: ఇది చాలా ముఖ్యమైనదండి. ఇది ఏంటంటే ఈ వ్యాక్సినేషన్ అప్పుడు పుట్టిన పిల్లలతో సహా ఎటువంటి వ్యాధిగ్రస్తులైనా, ప్రెగ్నెంట్ ఉమెన్ అయినా సరే, మిల్క్ ఇచ్చే మదర్ అయినా సరే ఖచ్చితంగా ఇవ్వవలసిందే. ఎందుకు అంటే దీంతో వచ్చే ప్రమాదమే ఎక్కువ. రేబీస్తో, రేబీస్ వచ్చింది అంటే 100% డెత్ రేట్ ఉంది కాబట్టి, ఎటు ఆ మనిషి చనిపోతాడని మనకు తెలుస్తుంది కాబట్టి దాన్ని మనము చాలా జాగ్రత్తగా ముందుగానే ప్రివెంట్ చేస్తూ వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. దానివల్ల మనం ఆ రేబీస్ వ్యాక్సిన్ రాకుండా అనేది నివారించుకోవచ్చు.
1: అయితే మన డాక్టర్ గారు, ఇప్పుడు ఈ ఒక్కోసారి పలానా వ్యాక్సిన్ వేసినందువల్లనే మా పిల్లలకి అనారోగ్యం వచ్చింది అని అంటూ ఉంటారు, అట్లాగే ఏమైనా ఉందా ఇట్లా?
0: ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనము ఈ వ్యాక్సిన్ వల్ల ఎటువంటి లేదనేది, ఎందుకంటే కొన్ని ఏళ్ల తరబడి ఈ వ్యాక్సిన్ అనేది గవర్నమెంట్ సెక్టార్లో కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ వేస్తున్నారు కాబట్టి దీంట్లో ఎటువంటి రియాక్షన్స్ కానీ ఏమీ ఉండవు. అంటిల్ అదర్వైజ్ ఇమ్యునోగ్లోబులిన్స్ వేసుకోవాలి అనుకున్నా కూడా, అంటే దాన్ని ప్యాసివ్ ఇమ్యునైజేషన్, యాక్టివ్ ఇమ్యునైజేషన్ అని 2 రకాలుగా వేస్తాం. అంటే కేటగిరీ 3 వుండ్స్కి, అంటే బాగా చర్మం లాగి బ్లీడింగ్ అవుతున్నటువంటి వుండ్స్కు మనం ఇచ్చే వ్యాక్సినేషన్స్లో ఇమ్యునోగ్లోబులిన్స్ టెస్ట్ చేసి వేసి కొంతమంది అంటారు, కానీ గవర్నమెంట్లో ఎక్కడ కూడా ప్రికాషన్స్ లేదు. కంపెనీ నామ్స్ ప్రకారం మనం ఏ విధంగా ఉండదు అనే దాన్ని బట్టి కావాలనుకుంటే టెస్ట్ డోస్ ఇవ్వచ్చు, కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. దాన్ని నేరుగా కూడా మనం ధైర్యంగా ఇవ్వవచ్చు. ఈ వ్యాక్సిన్కు సంబంధించి చాలా డీటెయిల్డ్ స్టడీ ఉంది కాబట్టి ఈ స్టడీస్లో ఎక్కడ కూడా ఈ వ్యాక్సిన్కు అడ్వర్స్గా వచ్చినట్టు ఎక్కడ కూడా పెద్దగా కూడా మనకు ఎటువంటి అడ్వర్స్ ఎఫెక్ట్ కూడా లేవు
1: కాబట్టి
0: సేఫ్గా తీసుకోవచ్చు,
1: నిరభ్యంతరంగా
0: తీసుకోవచ్చు. కాకపోతే గర్భవతుల్లో కూడా తీసుకోవచ్చు. అంటే గర్భవతుల్లో ఒక్కొక్కసారి వైరస్ అనేది మనం చాలా మటుకు కొన్ని మందులు కానీ అవి అవాయిడ్ చేస్తాం. కాకపోతే ఇది చాలా ప్రాణాంతకమైనది కాబట్టి, ఇది ముఖ్యం కాబట్టి కంపల్సరీ మనం ఇవ్వాల్సిందిగా, అంటే మనం కాపాడుకోవాలి అంటే మనిషిని ఖచ్చితంగా మనం వ్యాక్సినేషన్ ఇవ్వాలి.
1: తల్లి బిడ్డ ఇద్దరు 2 ప్రాణాలు కాబట్టి
0: కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా వ్యాక్సినేషన్ అనేది మార్గం. లేదంటే ఆ జబ్బు వచ్చిందంటే అది ఖచ్చితంగా ఒక 3 వారాలు బతికినట్టు ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ ఎటువంటి కేసులు లేవు రేబీస్ వచ్చిన.
1: కాబట్టి నివారణే అత్యంత ముఖ్యమైన.
0: అంతే.
1: అయితే మన డాక్టర్ గారు, ఇప్పుడు మీరు అన్నారు ఇమ్యునోగ్లోబులిన్స్ తర్వాత వాటిని ఏ రకంగా ఈ
0: దీంట్లో ఇమ్యునోగ్లోబులిన్స్ అంటే ఇప్పుడు 3 రకాలుగా కొన్ని గవర్నమెంట్ సెక్టార్లో ఇస్తున్నారు, కొన్ని ప్రైవేట్ సెక్టార్స్లో ఉన్నాయి. మనకు ఈ గవర్నమెంట్ దాంట్లో ఇచ్చేటప్పుడు మనం దాని మీద లేబులింగ్ ఉన్న దాని మీద, కంపెనీ దాని మీద క్లియర్గా చూడాలి అది ఈక్వైన్ ఇమ్యునోగ్లోబులిన్సా హ్యూమన్ ఇమ్యునోగ్లోబులిన్సా. ఈ రెండింటికి కూడా డోస్ తేడా వస్తుంది. ఇప్పుడు మనం ఎక్కడికన్నా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు డ్రగ్ డోసేజ్ ఇచ్చేటప్పుడు ఇమ్యునోగ్లోబులిన్స్ ఒక బాడీ వెయిట్ని బట్టి క్యాల్కులేట్ చేసుకుంటారు. ఇందులో హ్యూమన్ ఇమ్యునోగ్లోబులిన్స్ అయితే 20 ఇంటర్నేషనల్ పర్ యూనిట్ లెక్కన, పర్ కేజీ బాడీ వెయిట్ లెక్కన మనం క్యాల్కులేట్ చేసుకొని ఇవ్వాలి. అదే ఈక్వైన్ అయితే గన 40 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ కేజీ బాడీ వెయిట్ లెక్కన చేసుకోవాలి. ఇందులో మళ్ళీ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేసి మనకు బయట ఇప్పుడు కొత్తగా దొరుకుతున్నాయి, ఇవి అడ్వాన్స్డ్గా ఉన్నాయి. దీని డోసేజ్ కూడా డిఫరెంట్ వస్తుంది మళ్ళీ. కాబట్టి ఇటువంటి ఇమ్యునోగ్లోబులిన్స్ వేసుకునేటప్పుడు బయట ఎక్కడన్నా మీరు షాపులో ఇది కూడా ఇమ్యునోగ్లోబులిన్సే తీసుకోండి అని వాడు మోనోక్లోనల్ ఇమ్యునోగ్లోబులిన్స్ ఇస్తే దాన్ని డాక్టర్ గారికి చూపించి అది హ్యూమన్ ఇమ్యునోగ్లోబులిన్సా, ఈక్వైన్ ఇమ్యునోగ్లోబులిన్సా, మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని చూసుకొని దాని ప్రకారం డోస్ వేస్తే ఖచ్చితంగా మనం ఈ జబ్బును రాకుండా

0: అని వారించుకోవచ్చు.
1: అయితే ఇప్పుడు డాక్టర్ గారు, ఇప్పుడు ఏదైనా జలుబు లేదా తలనొప్పి ఏదైనా అంటే వెళ్ళి మనం మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకుంటాం. ఇలా జరిగినప్పుడు ఏదైనా పిచ్చి కుక్క కరవటం, కుక్క కరిచినప్పుడు మందులు అలా తీసుకోవడం మెడికల్ షాప్లో ఎంతవరకు
0: ఎటువంటి ఇబ్బంది ఉండదు? దీంట్లో ఏంటంటే, ఒక స్టడీలో వచ్చేసి క్లోరోక్విన్, హైడ్రాక్సిక్లోరోక్విన్ తీసుకున్నప్పుడు ఇమ్యూనోగ్లోబులిన్ స్టెబిలైజేషన్ తక్కువగా ఉంటుంది అనేటువంటి ఒక చిన్న స్టడీ ఉంది. కానీ అది పూర్తిగా అనేది నిర్ధారణ లేదు. కాబట్టి ఎటువంటి డ్రగ్స్ తీసుకుంటున్నా, ఏ విధంగా ఉన్నా, షెడ్యూల్లో మాత్రం మార్పు ఉంటుంది. ఎక్కడ స్టెరాయిడ్స్ లాంటివి తీసుకుంటున్నప్పుడు ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్నప్పుడు మనిషిలో, దాన్ని డాక్టర్ గారికి మీరు చెప్తే, సార్ నాకు ఇప్పుడు కిడ్నీ డిసీజ్ ఉంది సార్, నాకు స్టెరాయిడ్స్ ఇన్ని 6 నెలలు వాడమన్నారు అనేసి, నెఫ్రాటిక్ సిండ్రోమ్స్ అని కొన్ని ఉంటాయి సిండ్రోమ్స్, అటువంటి వాటిల్లో స్టెరాయిడ్స్ కంపల్సరీ వాడాలి, 6 నెలలు కానీ 1 సంవత్సరం కానీ వాళ్ళు వాడుతూ ఉంటారు. అటువంటప్పుడు మనం డాక్టర్ గారికి చెప్తే అప్పుడు ఎటువంటి ఐడి షెడ్యూల్, ఐఎం షెడ్యూల్ వేసుకోవాలనేది డాక్టర్ గారు నిర్ధారించి మీకు ఇస్తారు. అటువంటి వాళ్ళల్లో ఐఎం షెడ్యూల్ వేసుకోవడమే ఉత్తమం.
1: అంటే కాబట్టి
0: ఇది ప్రాక్టికల్గా కూడా నాకు ఒకసారి జరిగింది. ఏంటంటే, ఒక చిన్న పాప వచ్చారు, ఒక ఆయన అంటే ఎంప్లాయ్ అతను, వాళ్ళు హాలిడేస్ ముందు వచ్చారు. సరే, నేను ఒక 2 డోస్ వేసేసాను, 3rd డోస్ కూడా వేశాను, 4th డోస్ నేను వేసిన షెడ్యూల్ ఐఎం షెడ్యూల్. వీళ్ళు ఏం చేశారంటే, తర్వాత వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు. వాళ్ళు అంటే వాళ్ళు ఉత్తరాంధ్ర సైడ్ వాళ్ళది, అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆడ ఒక పిహెచ్సిలోకి వెళితే ఆ పిహెచ్సిలో ఒక స్టాఫ్ నర్సు బోర్డు చూపించి, ఆ డాక్టర్ గారికి తెలియదండి, ఈ బోర్డులో ప్రకారం 4 వేసుకోవాలి, మీకు 5 పొరపాటుగా చెప్పారు అనేసి, వాళ్ళకు లేదు ఇది వేసుకోవాల్సిన అవసరం లేదని పంపించేసింది. ఆయన నాకు కంగారు పడుతూ ఫోన్ చేశారు, అదేంది డాక్టర్ గారు వీళ్ళు 4 అంటున్నారు, మీరు 5 అంటున్నారు, ఇక్కడే మీరు పొరపాటు పడకుండా ఇది ఐడి షెడ్యూల్, ఐఎం షెడ్యూల్ అనేది నిర్ధారణ చేసుకొని జాగ్రత్తగా దానికి తగ్గట్టుగా డోసేజ్ తీసుకోవాలి అంటే, అప్పుడు ఇంకా నేను ఫోన్ చేసి మళ్ళీ నర్సు గారికి చెప్పాను, అమ్మ నేను వేసింది ఐఎం షెడ్యూల్ అమ్మ, దాంట్లో మెన్షన్ చేస్తున్నారంటే సరే సార్ అని మళ్ళీ ఐఎం షెడ్యూల్కి మార్చడం. ఈ ఐఎం షెడ్యూల్లో వేసేది కంపెనీ ప్రకారము 1 ml 0.5 ml అనేది ఐఎం ఉంటుంది, దాన్ని డెల్టాయిడ్ రీజన్లో వేస్తాం. ఐడి షెడ్యూల్ అనేది సబ్క్యూటేనియస్గా వేస్తాం. అది ఎలా వేస్తామంటే, 0.1 ml ఒక సైట్లో, 0.1 ml ఇంకో సైట్లో వేస్తాం, అంటే 0.2 ml వేస్తాం. ఈ 0.2 ml ఎలా అంటే, మనకు ఇంతకుముందు 1 ml సిరంజెస్ వచ్చేటివి, కానీ ఇప్పుడు గవర్నమెంట్లో 1 ml సిరంజెస్ చాలా తక్కువ, అంటే బీసీజీ వ్యాక్సిన్ వేసేటప్పుడు వచ్చేటివి, కానీ ఇప్పుడు బీసీజీ వ్యాక్సిన్కి కూడా మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇన్సులిన్ సిరంజెస్నే వాడుతున్నాం. అంటే తప్పేం లేదు, యాక్చువల్గా 0.4 units ఈక్వల్ టు 0.1 ml, కాబట్టి 0.4 units ఒక చోట, 0.4 units ఇంకొక డెల్టాయిడ్కు సబ్క్యూటేనియస్గా వేసుకుంటే, ఐఎం ఇంజెక్షన్ వేసుకుంటే ఎంత ఎఫెక్ట్ ఉంటుందో, ఇంట్రాడర్మల్ ఇంజెక్షన్ వేసుకుంటే కూడా అంతే ఎఫెక్ట్ ఉంటుంది. కాకపోతే దాని షెడ్యూల్ వేరు, దీని షెడ్యూల్ వేరు. అంటే దాంట్లో 5 వేసుకోవాలి, దీంట్లో 4 తీసుకోవాలి. ఇప్పుడు రీసెంట్గా కూడా కొంతమంది 3 వేసుకున్నా చాలు అంటున్నారు, కానీ బెటర్ టు టేక్ ద 4, ఇది ఖచ్చితం.
1: ఏదైనా కానీ నిపుణులైన వైద్యుని పర్యవేక్షణలో మాత్రమే అంత ఈ మందులు తీసుకోవాలంటే,
0: ముఖ్యంగా సోప్ వాటర్తో కడుక్కుంటే మీకు ఆ లయోఫ్లైజ్డ్ కోటింగ్ పగిలిపోయి ఆ వైరస్ అనేది చనిపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏవన్ యూ కెన్ అప్లై ద యాంటీసెప్టిక్ లోషన్ ఆల్సో, అంటే బెటాడిన్ లాంటివి, ఇవి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు 2nd డే 3rd డే. ఒకవేళ గాయం చిన్నదిగా ఉండి బ్లీడింగ్ ఏమన్నా కాలేదు అంటే దానికి కట్టు కట్టద్దు, దయచేసి కట్టు కట్టకండి, కట్టు కట్టకండి, కాలాడుతూ ఉండాలి. పెద్ద ఉండి అయితే దాని చుట్టూ ఇమ్యూనోగ్లోబులిన్స్ వేసుకొని అప్పుడు దాన్ని డాక్టర్ల పర్యవేక్షణలో క్లోజ్ చేసుకోవాలి.
1: అంతే కానీ సొంత వైద్యం అనేది చేసుకోకూడదు, అది ఏదో చిట్కాలు అవి చేసి మంచిది కాదు. చాలా బాగుంది డాక్టర్ ఆనందమూర్తి గారు. మరి పిచ్చి కుక్క అంటే కుక్క కాటుకి చెప్పు దెబ్బ అంటారు సామెత, మరి ఆ సామెత ఎందుకు వచ్చిందో తెలియదు. కానీ
0: మనకు ఇక్కడ ఇంకొకటి కూడా సార్, బిలో 2 ఇయర్స్ చిల్డ్రన్స్లో వేసేటప్పుడు ఎడమ సైడ్ తొడకు వెలుపల భాగంలో వేయడం, యాంటీరియర్ లేటరల్ సైడ్ ఆఫ్ ద థై అంటాం, అక్కడ వేసుకుంటే మంచిది. డెల్టాయిడ్గా ఇవ్వద్దు వ్యాక్సిన్, డెల్టాయిడ్కనే కాదు, డెల్టాయిడ్కి ఇవ్వచ్చు ఒకవేళ డెల్టాయిడ్ మీద ఇవ్వాలనుకుంటే. వేయాలనుకుంటే యాంటీరియర్ లేటరల్ సైడ్ ఆఫ్ ద థైలో ఐఎం షెడ్యూల్ కానీ ఐడి షెడ్యూల్ కానీ సేఫ్గా చేసుకోవచ్చు.
1: ఏదైనా నిపుణులైనటువంటి క్వాలిఫైడ్ మెడికల్ ప్రొఫెషనల్ దగ్గర మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. చాలా బాగుంది డాక్టర్ ఆనందమూర్తి గారు. ఈ పిచ్చి కుక్క లేకపోతే కుక్క కరిస్తే వచ్చే పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి, అది మీరు చాలా చక్కగా వివరించారు. భయపడాల్సిన అవసరం లేకపోయినప్పుడు కూడా, అంటే చికిత్స లేదనే విషయం మాత్రం తెలుసుకోవాలి అందరూ. అయితే

0: అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ వ్యాక్సిన్స్ అన్నీ ఉచితంగా లభిస్తాయని కూడా మీరు తెలియజేస్తున్నారు. చాలా సంతోషం అండి. మరి శ్రోతలు విన్నారు కదా, ఈ కుక్క కాటుకి మనం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, డాక్టర్ ఆనందమూర్తి గారు మనకు వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలు సార్.
2: ఇంతవరకు వైద్య విజ్ఞానం శీర్షికన సెప్టెంబర్ 28 ప్రపంచ రాబీస్ నివారణ దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా వైద్య సేవల అధికారి డాక్టర్ ఎస్ ఆనందమూర్తి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త

0: ఈ అక్టోబర్ 2న ఉచిత ఓపీ మెడికల్ క్యాంప్.
1: డాక్టర్ బి మారుతి శంకర్ ENT, డాక్టర్ బి సంధ్యా గైనకాలజిస్ట్, డాక్టర్ ఎం కృష్ణ కుమార్ జనరల్ ఫిజిషియన్. అన్ని రకాల జ్వరాలకు, బీపీ షుగర్ సమస్యలకు సంబంధిత వ్యాధులకు ఉచిత ఓపీ కన్సల్టేషన్ అందించబడును.
0: త్వరపడండి, మీ కుటుంబ ఆరోగ్య సమస్యలకు నిపుణుల సమక్షంలో శాశ్వత పరిష్కారం పొందండి.
1: సంప్రదించండి సావిత్రి హాస్పిటల్, హరేరామ హరేకృష్ణ రోడ్, SBI ఎదురుగా తిరుపతి.
0: ఫోన్ నంబర్స్ 0877-225-772.
2: ఇంతటితో ప్రభాత రేకులు కార్యక్రమం సమాప్తం.

మీ మనసుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపే మీ అభిమాన కార్యక్రమం ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమానికి స్వాగతం. నిన్నటి చింతలను విస్మరించి ఈ సరికొత్త ఉదయాన్ని ఒక అద్భుతమైన అవకాశంగా మలుచుకుందాం. పట్టుదలే మన ఆయుధంగా ఈరోజు ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. మనసును గెలుపు వైపు నడిపించే ఓ అద్భుతమైన గీతం మీకోసం. గోదావరి చిత్రం నుండి శంకర్ మహాదేవన్ చిత్ర పాడిన పాట, వేటూరి గారి సాహిత్యంతో, కేఎం రాధాకృష్ణ గారి స్వరకల్పంతో ఈ పాట మీకోసం.

మన చుట్టూ ఉన్న ప్రకృతిని, సమాజాన్ని కూడా ప్రేమిస్తూ ముందుకు వెళ్ళాలి అంటూ రామజోగయ్య శాస్త్రి గారి సాహిత్యంతో, దేవిశ్రీ ప్రసాద్ గారి స్వరకల్పనతో శంకర్ మహాదేవన్ పాడిన పాట జనతా గ్యారేజ్ చిత్రం నుండి మీకోసం.

శ్రోతలు, మీరు వింటున్నారు ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. RX100 చిత్రం నుండి హరిచరణ్ పాడిన పాట శ్రీమణి సాహిత్యంతో, చేతన్ భరద్వాజ్ స్వరకల్పనతో. ఓకే శ్రోతలు, ఈ పాట విందామా మరి?

శ్రోతలు, మీరు వింటున్నారు ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట విందాం. ఈ పాట బొమ్మరిల్లు చిత్రం కోసం రంజిత్ ఆండ్రియా పాడిన పాట. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం చంద్రబోస్. ఓకే శ్రోతలు, ఈ పాట విందామా మరి?

శ్రోతలు, ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు చివరి పాట విందాం. నా పేరు సూర్య. నా ఇల్లు ఇండియా చిత్రం కోసం శేఖర్ పాడిన పాట. సంగీతం విశాల్ శేఖర్, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి. ఓకే శ్రోతలు, ఈ పాట విందామా మరి?

0: శ్రోతలు, ఇంతవరకు ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 8:15 కావస్తుంది. ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలీ.
1: ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్.

0: ఇళ్ల పట్టాల పంపిణీ, రోజ్గార్ మేళా, ఏపీ ఛాంబర్స్ ఎక్స్పో, ఐఏటీఓ జాతీయ సదస్సు వంటి అంశాలతో కూడిన విశాఖపట్నం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా దేశవ్యాప్తంగా రోజ్గార్ మేళాలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ నెల 19న విశాఖపట్నంలోని పోర్టు స్టేడియంలో నిర్వహించిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 201 మంది అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నియామక పత్రాలను అందజేశారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అర్హులైన వారికి సొంత గృహాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ నెల 19న విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏయూ గ్రౌండ్స్లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలోని 11 మండలాల పరిధిలో 28,445 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. విశాఖపట్నం నగర తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ నెల 19న విశాఖలోని జలవనరుల శాఖ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. విశాఖపట్నం తాగునీటి అవసరాలను తీర్చే దిశగా చర్యలు చేపడుతున్నామని, త్వరలోనే మేహాద్రిగడ్డ జలాశయానికి గోదావరి జలాలను తరలించనున్నట్లు వెల్లడించారు. నిరక్షరాశీలు తమ సమస్యలను పోలీసులకు సులభంగా ఫిర్యాదు చేసేందుకు వీలుగా విశాఖ నగరంలోని రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్లో పోలీసు శాఖ కియోస్కు యంత్రాలను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోనే తొలిసారిగా వినూత్నంగా ఏర్పాటు చేసిన ఈ ఫిర్యాదు కేంద్రాలను ఈ నెల 26న రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా కియోస్కుల ఏర్పాటుకు చొరవ తీసుకున్న నగర పోలీస్ కమిషనర్ బాగ్చీని హోంమంత్రి అభినందించారు. ఇదిలా ఉండగా నెలవారీ నేరాల నియంత్రణలో భాగంగా సుమారు 1,13,00,000 రూపాయల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకుని వాటిని బాధితులకు తిరిగి అప్పగించినట్లు సిపి బాగ్చీ వెల్లడించారు. దేశాన్ని ఐక్యం చేయడంలో హిందీ భాష కీలక పాత్ర పోషిస్తోందని వెంకయ్యనాయుడు అన్నారు. హిందీ దివస్ సందర్భంగా ఈ నెల 11న ఆంధ్ర విశ్వవిద్యాలయం హిందీ విభాగంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. భారతీయ భాషలన్నింటినీ గౌరవిస్తూ హిందీ భాష అభివృద్దికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ హిందీ విభాగానికి 100,000 రూపాయల విరాళాన్ని అందజేశారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ నెల 11న విశాఖపట్నంలో ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ విశాఖ జోన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ ఛాంబర్స్ ఎక్స్పో 2026ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖపట్నంలో పర్యాటక రంగం వేగంగా అభివృద్ది చెందుతోందని పేర్కొన్నారు. విశాఖపట్నం వేదికగా 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్స్ ఆపరేటర్స్ ఐఏటీఓ జాతీయ సదస్సును 3 రోజుల పాటు నిర్వహించారు. ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా 1,000 మందికి పైగా పర్యాటక రంగ ప్రతినిధులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగ అభివృద్ది, కొత్త అవకాశాలు, పెట్టుబడులపై సదస్సులో చర్చించారు. సదస్సును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, రాష్ట పర్యాటక శాఖ మంత్రి కంద్ర దుర్గేష్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అన్నారు. విశాఖపట్నంలో కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ డాక్టర్ పి కృష్ణయ్య తెలిపారు. స్వచ్ఛవాయు దివస్ను పురస్కరించుకుని బీచ్ రోడ్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ, వాయు నాణ్యతను నిరంతరం పర్యవేక్షించేందుకు సుమారు 3 కోట్ల రూపాయల వ్యయంతో ప్రత్యేక పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు మీరు విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన యువి భాస్కర్రావు, విశాఖ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటుంది.

0: నారు స్టూడియో క్లాక్లో సమయం 8:35. ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ కార్యక్రమాన్ని వింటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీమతి జె నిర్మల. ముందుగా వాణిజ్య ప్రకటనలు విందాం.
1: తిరుపతి ప్రజలకు శుభవార్త. ఎన్నో సంవత్సరాల అనుభవంతో వార్షికోత్సవం సందర్భంగా సావిత్రి హాస్పిటల్ వారిచే ఈ అక్టోబర్ 2న ఉచిత ఓపీ మెడికల్ క్యాంప్.
2: డాక్టర్ బి మారుతి శంకర్ ENT, డాక్టర్ బి సంధ్యా గైనకాలజిస్ట్, డాక్టర్ ఎం కృష్ణ కుమార్ జనరల్ ఫిజిషియన్. అన్ని రకాల జ్వరాలకు, బీపీ షుగర్ సమస్యలకు సంబంధిత వ్యాధులకు ఉచిత ఓపీ కన్సల్టేషన్ అందించబడును.
1: త్వరపడండి, మీ కుటుంబ ఆరోగ్య సమస్యలకు నిపుణుల సమక్షంలో శాశ్వత పరిష్కారం పొందండి.
2: సంప్రదించండి సావిత్రి హాస్పిటల్, హరే రామ హరే కృష్ణ రోడ్, SBI ఎదురుగా తిరుపతి.
1: ఫోన్ నంబర్ 0877225772.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
4: సైబాల్,
3: నడుగుల తామరా
4: సైబాల్,
3: బురద పుల్లా
4: సైబాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
6: 107.5, 103.2 MHz మీద సంగీతాన్ని ప్రేమించే సినీ ప్రియులందరి కోసం మధురమైన పాటలు, అద్భుతమైన జ్ఞాపకాలతో మీ ముందుకు వచ్చింది మీ అభిమాన కార్యక్రమం ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ. ఇవాల్టి మన ప్రత్యేక ఆల్బంలో ఏ సినీ ప్రముఖుల స్వర్ణ ప్రయాణాన్ని ఆవిష్కరించబోతున్నామో, వారి పాటల పల్లకీలో ఊరేగబోతున్నామో తెలుసుకుందాం. స్క్రీన్ ప్రజెన్స్ అంటే గ్లామర్ మాత్రమే కాదు, కమాండింగ్ రాయల్టీ అని నిరూపించిన నట మయూరి ఆమె. ఆమె కనుబొమ్మ ముడిపడితే డ్రామా అండి. ఆమె నవ్వు వికసిస్తే స్క్రీన్ అంతా వెలుగుల వాన. ఆమె భరతనాట్యం అడుగులకు థియేటర్ల బాక్సాఫీసులు షేకవాల్సిందే. 7 ఏళ్లకే కెమెరా ముందుకు వచ్చిన బాల ప్రావీణ్యం, 14 ఏళ్లకే సౌత్ ఇండియాలోని అగ్రహీరోలను తన నటనతో, అందంతో మెప్పించిన అరుదైన వైభవం. తరాలు మారినా చెరిగిపోని అపూర్వ సౌందర్య రాశి, ఎంప్రెస్ ఆఫ్ సౌత్ ఇండియన్ సినిమా. ఏమిటి శ్రోతలు, ఆ అలనాటి హీరోయిన్ ఎవరో తెలుసుకోవాలని ఉంది కదూ? అయితే ముందుగా ఈ పాట వినండి, వెంటనే ఆమె ఎవరో మీరు గుర్తుపట్టేస్తారు. పాట తర్వాత ఆమెను గురించిన విశేషాలు తెలుసుకుందాం. ముందుగా ఈ పాట మీకోసం

పాట విన్నారుగా శ్రోతలు. ఆ అలనాటి హీరోయిన్ ఎవరో గుర్తుపట్టేశారా? ఆవిడ మరెవరో కాదు, 1970-80ల కాలంలో దక్షిణాది చిత్రసీమలో తన అందం అభినయంతో ప్రేక్షకులను విశేషంగా అలరించిన ప్రముఖ నటి దీపా. ఈనాటి మన కార్యక్రమంలో నటి దీపా గారి గురించి తెలుసుకుంటూ ఆమె నటించిన మరికొన్ని సినిమాల నుంచి పాటలు వినబోతున్నాం. దీపా గారి అసలు పేరు ఉన్నిమేరి. దీపా 1962 మార్చి 12వ తారీఖున కేరళలోని ఎర్నాకులంలో అగస్టిన్ ఫెర్నాండెజ్ విక్టోరియా దంపతులకు జన్మించారు. ఆమె తల్లి ఒక ప్రొఫెషనల్ బ్యాలెట్ డాన్స్ ట్రూప్ను నిర్వహించేవారు. దీంతో దీపకు చిన్నతనం నుంచే కళలపై ఆసక్తి పెరిగింది. ప్రాథమిక విద్యను ఎర్నాకులంలో సెయింట్ థెరీసా కాన్వెంట్ స్కూల్లో పూర్తి చేశారు. కేవలం 3 సంవత్సరాల వయసులోనే దీపకు భరతనాట్యం, మోహిని యాట్టం, కూచిపూడి వంటి భారతీయ సాంప్రదాయ నృత్య రూపాలతో పాటు వెస్ట్రన్ బ్యాలెట్ డాన్స్లో తగిన శిక్షణ పొంది దేశ విదేశాలలో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. 6-7 ఏళ్ల వయసు నుంచే ఆమె కేరళ, తమిళనాడు ఈ ప్రాంతాల్లోని ప్రముఖ వేదికలపైన వందలాది స్టేజ్ షోలలో ప్రదర్శనలిచ్చారు. ఈ నాట్య ప్రావీణ్యమే ఆమెను సులువుగా సినీ పరిశ్రమ వైపు నడిపించాయి. ఆమె డ్యాన్స్ ప్రదర్శనలు చూసిన మలయాళ చిత్ర పరిశ్రమకు చెందినటువంటి నిర్మాతలు, దర్శకులు ఆమెలోని కళాత్మక ప్రతిభను గుర్తించారు. 1969 తన 7వ ఏటనే నవవధు అనే మలయాళ సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నిమేరి పేరుతో వెండి తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత మరికొన్ని మలయాళ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నాట్య సన్నివేశాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ అనుభవమే ఆమెకు 14 ఏళ్ల చిన్న వయసులోనే హీరోయిన్గా మారడానికి బలమైన పునాదిగా ఉపయోగపడింది. మిగిలిన విశేషాలు ఈ పాట తర్వాత తెలుసుకుందాం.

1975లో ప్రేమ్ నజీర్ సరసన అష్టమీ రోహిణి సినిమాతో హీరోయిన్ గా మారారు. తమిళంలో 1975లో అంతరంగం సినిమాలో నటించినప్పుడు ఆమె పేరును దీపగా మార్చారు. 1976లో సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన అమెరికా అమ్మాయి సినిమా ద్వారా దీప తెలుగు సినీ పరిశ్రమకు కథానాయికగా పరిచయమయ్యారు. ఈ సినిమాలో పాశ్చాత్య సంస్కృతిలో పెరిగి భారతీయ సాంప్రదాయాలను నాట్యాన్ని ప్రేమించే యువతిగా ఆమె చూపించినటువంటి అభినయం తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిందండి. హీరోయిన్గా ఎదిగిన కొత్తలోనే సీనియర్ నటులు భారీ నిర్మాణ సంస్థల సినిమాల్లో కీలక కథానాయక పాత్రలు దక్కించుకున్నారు. చిన్నతనం నుంచే భరతనాట్యం, మోహినియాట్టం, అలాగే వెస్టర్న్ బ్యాలెట్ డాన్స్లలో కఠినమైన శిక్షణ పొందడం వల్ల ఆమె ముఖంలో భావాలు చాలా సహజంగా వేగంగా మారిపోయాయి. పాటలోని ప్రతి సాహిత్య భావానికి తగినట్టుగా కళ్లలో, ముఖ కవళికలతో అద్భుతమైన భావాలను పండించేవారు. మిగిలిన విశేషాలు ఈ పాట తర్వాత తెలుసుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.

ఒకే సమయంలో ఒకవైపు కథానాయికగా గ్లామరస్ గ్లామర్ పాత్రలు చేస్తూనే మరోవైపు నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకోవడం ఆమె నట వైవిధ్యానికి నిదర్శనం. నటిగా తనకున్న ఇమేజ్ సరిహద్దులను దాటి విలన్ షేడ్స్ ఉన్న పాత్రలు, నెగిటివ్ పాత్రలు లేదా వయసుకు మించిన పాత్రలు చేయడానికి కూడా ఆమె ఎప్పుడూ వెనకాడలేదు. దక్షిణాది భాషల్లోని వేర్వేరు సంస్కృతులు, శైలులకు తగినట్లుగా తన నటనను మలుచుకుంటూ నృత్యం, హాస్యం, ఉద్వేగం, గ్లామర్ ఇలా అన్ని కోణాల్లోనూ తన నట ప్రావీణ్యాన్ని చాటుకుని ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు దీపాగారు. సహజ సిద్ధమైన నటనకు ప్రాధాన్యమిచ్చే మలయాళ చిత్రసీమలో పద్మరాజన్, భరతన్, ఐవి శశి ఇలాంటి దిగ్గజ దర్శకుల పర్యవేక్షణలో నటించడం వల్ల ఆమె ఎమోషనల్ సీన్స్లో జీవించేవారు. ఎలాంటి కృత్రిమత్వం లేకుండా పాత్ర స్వభావానికి తగ్గట్టుగా ఒదిగిపోవడం ఆమెలోని గొప్ప లక్షణం. డైలాగులు లేని సన్నివేశాల్లో కూడా కేవలం కళ్ళ కదలికతోనే సంతోషం, విరహం, భయం, అమాయకత్వం ఇలాంటి భావాలను పండించడంలో ఆమె నిష్ణాతురాలు. ఒకే సమయంలో రెండు వేర్వేరు ఇమేజ్లను విజయవంతంగా బ్యాలెన్స్ చేసినటువంటి అతి కొద్దిమంది నటీమణుల్లో ఆమె ఒకరు అని చెప్పచ్చు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఆయా భాషల నేటివిటీకి దూరంగా ఉన్నట్లు అనిపించేది కాదు. ఏ భాషలో నటిస్తే ఆ ప్రాంతపు సంస్కృతికి తగ్గట్టుగా తన హావభావాలను మార్చుకునే సామర్థ్యం ఆమెకు ఉండేది. మిగిలిన విశేషాలు ఈ పాట తర్వాత తెలుసుకుందాం.

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన దీపా గారు కెరీర్ పీక్లో ఉన్నప్పుడే వివాహం చేసుకున్నారు. 1982 సీన్ గ్లామర్ ప్రపంచానికి ఏమాత్రం సంబంధం లేని ప్రొఫెసర్ రెజోయ్ను వివాహం చేసుకున్న తర్వాత కూడా కొన్ని ఏళ్లు సినిమాలో చేసినప్పటికీ 1990 ప్రారంభం నాటికి నటనకు స్వస్తి చెప్పారు. వీరికి నిర్మల్ అనే ఒక కుమారుడు ఉన్నాడు. చాలామంది నటీమణులు సెకండ్ ఇన్నింగ్స్ లేదా టీవీ సీరియళ్ల వైపు రావడం సర్వసాధారణమైనప్పటికీ దీపా గారు తన వ్యక్తిగత కుటుంబ జీవితానికి తొలి ప్రాధాన్యత ఇచ్చి కేరళలో ప్రశాంతమైన జీవితాన్ని ఎంచుకున్నారు. కథానాయికగా చేస్తూనే వివాహానంతరం ప్రాధాన్యం ఉన్నటువంటి వదిన, అక్క, ప్రతినాయిక ఛాయలున్నటువంటి విలక్షణమైన క్యారెక్టర్ రోల్స్కు మారుతూ తన నటనా పరిణతిని చాటుకున్నారు. గ్లామర్ ప్రపంచంలో అత్యున్నత శిఖరాలను అందుకున్నప్పటికీ సరియైన సమయంలో కుటుంబ బాధ్యతలను స్వీకరించి ఎలాంటి వివాదాలు లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్న దీపకు రెస్ట్ ఆఫ్ ద లైఫ్కు ఆల్ ది బెస్ట్ చెప్పేస్తూ ఈ వారం ఈ పాటతో ఇక్కడ ఆపేసి తిరిగి వచ్చే వారం మరో సెలబ్రిటీకి సంబంధించిన విశేషాలతో మీతో పలకరించే వరకు మీ అనౌన్సర్ నిర్మలకు సెలవు. మరి బాయ్.

0: శ్రోతలు, ఇంతవరకు ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ కార్యక్రమాన్ని విన్నారు. సమర్పణ శ్రీమతి జే నిర్మల. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 9 గంటలు. చరిత్రలో ఈరోజు విందాం. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: తిరుపతి ప్రజలకు శుభవార్త. ఎన్నో సంవత్సరాల అనుభవంతో వార్షికోత్సవం సందర్భంగా సావిత్రి హాస్పిటల్ వారిచే ఈ అక్టోబర్ 2న ఉచిత

0: ஓபி மெடிக்கல் கேம்ப்.
1: டாக்டர் பி மாரதி சங்கர் ENT, டாக்டர் பி சந்தியா கைனகாலஜிஸ்ட், டாக்டர் எம் கிருஷ்ணகுமார் ஜெனரல் ఫిజిషియన్. అన్ని రకాల జ్వరాలకు, బీపీ, షుగర్ సమస్యలకు సంబంధిత వ్యాధులకు ఉచిత ఓపీ కన్సల్టేషన్ అందించబడును.
0: త్వరపడండి, మీ కుటుంబ ఆరోగ్య సమస్యలకు నిపుణుల సమక్షంలో శాశ్వత పరిష్కారం పొందండి.
1: సంప్రదించండి సావిత్రి హాస్పిటల్, హరిరామ హరికృష్ణ రోడ్, SBI ఎదురుగా తిరుపతి.
0: ఫోన్ నంబర్ 0877225772.
2: చరిత్రలో ఈరోజుకు స్వాగతం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో దేశాన్ని న్యాయపరంగా, నైతికంగా సరైన మార్గంలో నడిపించడానికి కొందరు మహానుభావులు పునాదిరాలుగా నిలిచారు. అలాంటి వారిలో అగ్రగణ్యులు భారతదేశ పౌర హక్కుల రక్షకుడు, ఆయనే జస్టిస్ ఎంసి చాగ్లా, మహమ్మద్ అలీ కరీం చాగ్లా గారు. సెప్టెంబర్ 30 ఆయన జన్మించారు. నేడు ఆయన జయంతి సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. 1900 సెప్టెంబర్ 30 ముంబైలో జన్మించారు. ఎంసి చాగ్లా గారు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించారు. భారతదేశం గర్వించదగ్గ గొప్ప న్యాయ కోవిదుడుగా ఎదిగిన ఆయన స్వాతంత్ర భారతదేశంలో బొంబాయి హైకోర్టు మొదటి భారతీయ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించి ఆ పదవికి వన్నె తెచ్చారు. 1947 నుండి 1958 వరకు దాదాపు 11 సంవత్సరాల పాటు ఆయన ఇచ్చిన తీర్పులు భారత న్యాయ చరిత్రలో మైలురాయిగా నిలిచాయి. 1958 నుండి 1961 వరకు అమెరికాలో భారత రాయబారిగా పనిచేశారు. ఆ తర్వాత చాగ్లా ఏప్రిల్ 1962 నుండి సెప్టెంబర్ 1963 వరకు యూకేలో భారత్ హై కమిషనర్గా పనిచేశారు. 1963 నుండి 1966 వరకు విద్యాశాఖ మంత్రిగా, ఆ తర్వాత భారత విదేశాంగ మంత్రిగా పనిచేశారు. అనంతరం ఆయన ప్రభుత్వ సేవ నుండి విరమించుకున్నారు. ఆ తర్వాత ఆయన 70 ఏళ్ల వరకు న్యాయవాద వృత్తిని కొనసాగిస్తూ తన జీవితంలో మిగిలిన సంవత్సరాలు చురుగ్గా గడిపారు. శ్రోతలు, చాగ్లా గారి జీవితంలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆయనకున్న నిజాయితీ, ధైర్యం. పదవులు ఉన్నా లేకపోయినా ఆయన ఎప్పుడూ ప్రజాస్వామ్య విలువలను వదిలిపెట్టలేదు. 1973 చాగ్లా తన కుమారుడు ఇక్బాల్ సహాయంతో రోజెస్ ఇన్ డిసెంబర్ అనే తన ఆత్మకథను ప్రచురించారు. ఆయన భారత్ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఎంతోమంది మౌనంగా ఉన్న వేళ ఆయన వృద్ధాప్యంలో కూడా పౌర హక్కుల కోసం, న్యాయవాద వ్యవస్థ కోసం గళమెత్తారు. చట్టం ముందు అందరూ సమానులే అని నమ్మి న్యాయాన్ని ఒక దేవాలయంగా మార్చిన జస్టిస్ ఎంసి చాగ్లా గారు ఫిబ్రవరి 9, 1981 కన్నుమూశారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు చూపిన బాట నేటి న్యాయ వ్యవస్థకు దిక్సూచిగా నిలుస్తున్నాయి. ఆయన జయంతి సందర్భంగా ఆ మహనీయుణ్ణి స్మరించుకుందాం. ఇప్పుడు చరిత్రలో ఈరోజులో ఇంకొకరి గురించి తెలుసుకుందాం. ఈరోజు సెప్టెంబర్ 30 భారతదేశ చరిత్రలో, ముఖ్యంగా భారత పత్రికా రంగంలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఒక మహోన్నత వ్యక్తి వర్ధంతి. ఈరోజు ఆయనే భారత పత్రికారంగ పితామహుడుగా కీర్తింపబడిన రామానంద చటర్జీ. 1865 మే 29 బెంగాల్లో బాంకూర్లో జన్మించిన రామానంద చటర్జీ ఉన్నత విద్యావంతుడైనప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశపడలేదు. కలం పట్టి దేశ ప్రజలను చైతన్యపరచడమే తన ధ్యేయంగా భావించారు. ఆయన స్థాపించిన ప్రభాసి అనే బెంగాలీ పత్రిక, అలాగే ద మోడర్న్ రివ్యూ అనే ఆంగ్ల పత్రికలు భారత జాతీయ ఉద్యమంలో చరిత్ర సృష్టించాయి. ఆ రోజుల్లో ద మోడర్న్ రివ్యూ పత్రిక ఎంతటి ప్రజాదరణ పొందిందంటే, దేశంలో మేధావులు, స్వాతంత్ర సమరయోధుల ఆలోచనలకు అతిపెద్ద వేదికగా నిలిచింది. రవీంద్రనాథ్ ఠాగూర్, మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వంటి ఎందరో మహానుభావులు వ్యాసాలు, ఆలోచనలు ఈ పత్రిక ద్వారానే ప్రజల్లోకి వెళ్ళాయి. ముఖ్యంగా విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ఎన్నో అమూల్యమైన రచనలు రామానంద గారి పత్రికల్లోనే ప్రాచురితమయ్యాయి. ఆయన జర్నలిజం కేవలం వార్తలు రాయడానికే పరిమితం కాలేదు, అది ఒక సామాజిక సంస్కరణల ఆయుధం, స్వేచ్ఛా స్వాతంత్రాల శంఖారావం. భారతదేశానికి రాజకీయ స్వాతంత్రాలతో పాటు ఆర్థిక విద్యా రంగాల్లో స్వయం సమృద్ధి అవసరమని ఆయన బలంగా నమ్మారు. వ్యాపార ధోరణుల జోలికి పోకుండా విలువలు

తో కూడిన పత్రికారంగానికి ఆయన ఆద్యుడిగా నిలిచారు. అందుకే ఆయనను నేటికి మనం భారత పత్రికారంగ పితామహుడు అని గౌరవంగా పిలుచుకుంటాం. నేడు విలువలతో కూడిన జర్నలిజం మరింత అవసరమైన తరుణంలో రామానంద చటర్జీ గారి జీవితం, ఆయన చూపిన బాట నేటితరం పత్రికా విలేకరులకు, మీడియా రంగానికి ఒక గొప్ప దిక్సూచి. ఆయన వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులర్పిద్దాం. ఇంతవరకు చరిత్రలో ఈరోజు విన్నారు ఆకాశవాణి తిరుపతి కేంద్రం. వాట్సాప్ చిత్రమంజరి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం. మీ స్మార్ట్ఫోన్ నుండి ఒక మెసేజ్ చేసి మీ మనసుకు నచ్చిన పాటను ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ద్వారా వినేయండి. మీరు మెసేజ్ చేయవలసిన మా నెంబర్ 8777-224-6605. మొదటి మెసేజ్ చూద్దాం. గుడ్ మార్నింగ్, శుభోదయం మేడం. మాయలూడు చిత్రం నుండి చినుకు చినుకు అందలతో సాంగ్ వినిపించండి అంటూ అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుండి సద్దానప్ప, అరుణ, అఖిల్, లింగరాజు, సుధీర్, యశ్వంత్ కోరుతున్నారు. ఓకే శ్రోతలు, మీకోసం ఈ పాట.

0: பிரபலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: வரத புள்ளா
1: சைபால்
2: 80 சமச்சரலுகா மீ ஆரோக்கியానికి శ్రీ ఓభిలాషి சைபால்
3: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
4: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
5: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
6: చెప్పండి.
5: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
6: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
5: కానీ ఇది ఎలాగవుతుంది?
6: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే BC వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
5: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
6: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
5: అంతేనా?
6: అంతే.
5: అర్థమైంది.
6: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
7: RBI అంటుంది,
8: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
9: వాట్సాప్ చిత్రమంజరికి మరొకసారి స్వాగతం. లక్ష్మీ నరసింహ చిత్రం నుండి దేవుణ్ణి పిలిచావంటే రాడు అనే పాట కావాలి అంటూ చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుండి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత కోరుతున్నారు. ఓకే శ్రోతలు, మీకోసం ఈ పాట.

0: తిరుపతి ప్రజలకు శుభవార్త. ఎన్నో సంవత్సరాల అనుభవంతో వార్షికోత్సవం సందర్భంగా సావిత్రి హాస్పిటల్ వారిచే ఈ అక్టోబర్ 2న ఉచిత ఓపీ మెడికల్ క్యాంప్.
1: డాక్టర్ బి మారుతి శంకర్ ENT, డాక్టర్ బి సంధ్యా గైనకాలజిస్ట్, డాక్టర్ ఎం కృష్ణ కుమార్ జనరల్ ఫిజిషియన్. అన్ని రకాల జ్వరాలకు, బీపీ షుగర్ సమస్యలకు సంబంధిత వ్యాధులకు ఉచిత ఓపీ కన్సల్టేషన్ అందించబడును.
0: త్వరపడండి, మీ కుటుంబ ఆరోగ్య సమస్యలకు నిపుణుల సమక్షంలో శాశ్వత పరిష్కారం పొందండి.
1: సంప్రదించండి సావిత్రి హాస్పిటల్, హరే రామ హరే కృష్ణ రోడ్, SBI ఎదురుగా తిరుపతి.
0: ఫోన్ నంబర్స్ 0877225772.
2: జీవితంలో ఎలాంటి టెన్షన్స్ ఉన్నా మన మనసుకు నచ్చిన పాట వింటే ఆ సంతోషమే వేరు. అందుకే మీకు నచ్చిన పాటను మన ఆకాశవాణి తిరుపతి FM ద్వారా వినండి. మన శ్రోతలందరికీ మీ మనసులోని పాటను వినిపించండి. మీరు మెసేజ్ చేయవలసిన మా నెంబర్ 8772426605. ఇప్పుడు మరొక మెసేజ్ చూద్దాం. నమస్తే మేడం, అనంతపురం జిల్లా గుత్తి నుండి చక్రపాణి, భవాని, గంగా, శ్రీనివాస్, చంద్ర, సుభద్ర మరియు మా కుటుంబ సభ్యులందరి కోసం క్రిమినల్ చిత్రం నుండి తెలుసా మనసా అనే పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. ఓకే శ్రోతలు, మీకోసం మరియు మన ఆకాశవాణి శ్రోతలందరి కోసం ఈ పాట.

హాయ్ మేడం, గుడ్ మార్నింగ్. ప్రియురాలు పిలిచింది ఈ చిత్రం నుండి. ఏమి చేయమందువే పాటను ప్రసారం చేయండి అంటూ నంద్యాల నుండి సుజిత్ శ్రీకృష్ణ శాండీ కోరుతున్నారు. ఓకే శ్రోతలు, మీకోసం ఈ పాట.

0: ఎల్ఐసి వారి బీమా లక్ష్మి మహిళలకు ఆకర్షణీయమైన ప్లాన్. చిన్నపాటి పొదుపుతో పెద్ద ప్రయోజనం పొందండి. మెచ్యూరిటీ బీమా మొత్తంతో పాటు గ్యారంటీడ్ ఎడిషన్ కూడా, అలాగే మనీ బ్యాక్ పాలసీ ప్రయోజనాలతో. మరిన్ని వివరాలకు ఎల్ఐసి ఇండియా .in విజిట్ చేయండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: వాట్సాప్ చిత్రమంజరి వారికి నమస్కారం. కొంగుచాటు కృష్ణుడి చిత్రం నుండి అందాలే అదిరే పిల్ల, ఆకాశం ఆకాశం ముదిరే వేళ అనే పాటను ప్రసారం చేయండి అంటూ సాయినగర్ వనస్థలిపురం హైదరాబాద్ నుండి రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయి కృప కోరుతున్నారు. ఓకే శ్రోతలు, మీకోసం ఈ పాట.

గుడ్ మార్నింగ్ మేడం. కోకిల చిత్రం నుండి కోకిల కోకో పాట కావాలి అంటూ వైఎస్ఆర్ కడప జిల్లా నుండి కేశవరావు గారు వారి స్నేహితుల కోసం మరియు కుటుంబ సభ్యుల కోసం కోరుతున్నారు. ఓకే శ్రోతలు, మీకోసం ఈ పాట.

మీ స్మార్ట్ ఫోన్ నుంచి ఒక మెసేజ్ చేసి మీ మనసుకు నచ్చిన పాటను ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ద్వారా వినేయండి. మీరు మెసేజ్ చేయవలసిన మా నెంబర్ 8772426605. ఇప్పుడు మరొక మెసేజ్ చూద్దాం. శభాష్ రాముడు చిత్రం నుండి జయంబు నిత్యంబుర పాటని ప్రసారం చేయండి అంటూ నెల్లూరు డిస్టిక్ట్ గూడూరు నుండి బాలం రెడ్డి కోరుతున్నారు. ఓకే అండి, మీకోసం ఈ పాట.

0: టెంపర్ చిత్రం నుండి టెంపర్ టైటిల్ సాంగ్ ప్రసారం చేయండి అంటూ పలమనేర్ ముసల్మడుగు నుండి వెంకటాద్రి భార్గవి కావ్య హేమంత్ రాజేష్ హర్ష దీపక్ కుశాల్ కొడుతున్నారు. ఓకే శ్రోతలు, మీకోసం ఈ పాట.
1: He's got the temper.

హాయ్, గుడ్ మార్నింగ్ అంటూ చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం నుండి తేజారాం, కళ్యాణ్, ధర్మారాం, సత్యనారాయణ టీచర్ స్వయంవరం చిత్రం నుండి గాలివానలో వాన్నీటిలో పాట కావాలి అంటూ కోరుతున్నారు. ఓకే శ్రోతలు, మీకోసం మరియు మన ఆకాశవాణి శ్రోతలందరి కోసం ఈ పాట.

0: శ్రోతలు, ఇంతవరకు వాట్సాప్ చిత్రమంజరి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమాన్ని విన్నారు.
1: శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు, ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడి కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224665 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో ప్రసారం అవుతుంది.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
3: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

దేశంలో ఎక్కువ మంది ప్రజలు స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి పొందుతున్నప్పటికీ వారికి బ్యాంకుల నుండి సులభంగా రుణాలు పొందే అవకాశం చాలా తక్కువగా ఉండేది. చిన్న సూక్ష్మ వ్యాపారులు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల కారణంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న వ్యాపారులు, కూలీలు, కార్మికులు అధిక వడ్డీతో అప్పులు ఇచ్చే వ్యక్తులపై ఆధారపడాల్సి వచ్చేది. ఈ పరిస్థితి కారణంగా వ్యాపారాలు అభివృద్ధి చెందకుండా పేదరికం కొనసాగుతూ ఉండేది. అంతేకాకుండా దేశ ఆర్థిక వ్యవస్థలో అసంఘటిత రంగం పెద్ద భాగం ఉండటం వల్ల వారికి సరైన ఆర్థిక మద్దతు లేకపోవడం ఒక పెద్ద సమస్యగా ఉండేది.

0: నేపథ్యంలో సూక్ష్మ వ్యాపారులకు తక్కువ వడ్డీతో సులభమైన రుణాలు అందించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఈ ఆలోచనల ఫలితంగా 2015లో ప్రధానమంత్రి ముద్రాయోజన ప్రారంభమైంది. తద్వారా ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్న కేంద్ర ప్రభుత్వం యువత, మహిళలు, వెనుకబడిన అణగారిన వర్గాల వారికి వ్యవస్థాపకులుగా మారే అవకాశం కల్పించింది. కార్పొరేట్ కాని వ్యవసాయేతర చిన్న సూక్ష్మ సంస్థలకు రుణాలను మంజూరు చేసే ముద్రాయోజనను ప్రధానమంత్రి నరేంద్రమోదీ 8 ఏప్రిల్ 2015న ప్రారంభించారు. ఈ ఏడాదితో ఈ పథకం 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. ముద్రాయోజన అనేది కేవలం రుణాల పథకం మాత్రమే కాకుండా చిన్న వ్యాపారాలను ప్రోత్సహించి స్వయం ఉపాధిని పెంచి దేశ ఆర్థికాభివృద్ధిని బలోపేతం చేయడానికి తీసుకున్న ఒక కీలకమైన నిర్ణయంగా చెప్పవచ్చు. 2015లో ప్రారంభమైన ముద్రాయోజన ఇప్పటిదాకా కోట్ల రూపాయలకు పైగా రుణాలను ఆమోదించి నిధులను విజయవంతంగా లబ్దిదారులకు పంపిణీ చేసింది. చిన్న వ్యాపార వర్గాలకు గల వ్యవస్థాపక సామర్థ్యంపై ముద్రాయోజన నమ్మకాన్ని చాటింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం దళారుల బారి నుంచి ప్రజలను విముక్తం చేసింది. ఆర్థిక వనరులతో సాధికారత కల్పించి ఆర్థికంగా, సామాజికంగా వారిని బలోపేతం చేసింది. దేశంలో వ్యవస్థాపన రంగ రూపురేఖలను మార్చేసిన లక్షలాది విజయగాథలు దేశ నలుమూలలా వినిపిస్తున్నాయి. పేద కార్మికుల ఆర్థికాభ్యున్నతి లక్ష్యంగా ముద్రాయోజన ఒక ఉద్యమంలా రూపొందడాన్ని ఈ పరిణామం ప్రస్ఫుటం చేస్తోంది. విద్యావంతులైన యువత సహా ఔత్సాహిక వ్యవస్థాపకుల తరానికి నిధులు సమకూర్చి వారి కలల సాకారానికి దోహదం చేసేలా దీన్ని తీర్చిదిద్దింది. సమ్మిళిత అభివృద్ది, అణగారిన వర్గాలకు చేరువ కావడం లక్ష్యంగా సమాజంలోని చిట్ట చివరి వ్యక్తి అభ్యున్నతిని ప్రబోధించే అంత్యోదయ స్ఫూర్తికి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ క్రమంలో సర్వజన హితాయ, సర్వజన సుఖాయ, అందరికీ సంక్షేమం, అందరికీ సంతోషమనే విశాల ప్రజాహితం దిశగా ముద్రా పథకం ద్వారా వ్యక్తులకు సాధికారత కల్పించి దేశ ప్రగతిలో వారిని చురుకైన భాగస్వామ్యులుగా మార్చింది. ముద్రాయోజన గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ, దేశంలోని లక్షలాది సామాన్య స్త్రీ పురుషులు చిన్న వ్యాపారాలు నడుపుతూ ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో తమవంతుగా కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ అధికారిక సంస్థాగత ఆర్థిక పరిధికి దాదాపు వెలుపలే ఉండిపోయారని చెప్పారు. ఈ నేపథ్యంలో అణగారిన వర్గాలకు ఆర్థిక సహాయం లక్ష్యంగా ముద్రా పథకాన్ని తీసుకువచ్చామని ప్రధానమంత్రి తెలిపారు.
1: ముద్రా యోజన की बहुत बड़ी भूमिका है. बिना गारंटी के बैंक लोन की इस योजना ने महिला उद्यमियों, मेरे दलित, पिछड़े, आदिवासी उद्यमियों का एक बहुत बड़ा वर्ग देश में तैयार किया है और नए नए क्षेत्रों में किया है, दूर सुदूर गांवों में किया है. इस योजना के तहत अभी तक लगभग 19 लाख करोड़ रूपये ऋण के तौर पर दिए गए. 19 लाख करोड़ रूपये.
0: దేశవ్యాప్తంగా చిన్న వ్యాపారాలు చేస్తున్న వారు మొత్తం 12 కోట్ల మందికి పైగా ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అత్యంత స్వల్ప చేయూతతోనే చిన్న వ్యాపారాల యజమానులు గణనీయ ప్రభావం చూపగలరు. ఈ తరహా ఆలోచనే ప్రధానమంత్రి ముద్రాయోజన రూపకల్పనకు దారితీసింది. చిన్న ఆర్థిక వ్యవస్థల పనితీరును సుగమం చేసే వేదికగా ఉపయోగపడే ముద్రా పథకం ఈ చిన్న వ్యాపారాల వృద్ధికి మద్దతును ఇస్తుంది. ముద్రా రుణాలు 3 రకాలుగా ఉంటాయి. శిశు రుణాల కింద 50,000 రూపాయల వరకు రుణాలు పొందవచ్చు. కిషోర రుణాల కింద 50,000 రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు రుణం పొందవచ్చు. తరుణ్ రుణాల కింద 5 లక్షల నుంచి 10 లక్షల వరకు రుణాలు పొందవచ్చు. తరుణ్ రుణాలతో పాటుగా తరుణ్ ప్లస్ పేరిట కొత్త కేటగిరీని తీసుకువచ్చారు. దీని కింద 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయల రుణ సదుపాయాన్ని కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థలో చిరు వ్యాపారులు, కూరగాయల విక్రేతలు, మరమ్మతులు చేసేవారు, డ్రైవర్లు, గృహ ఆధారిత వ్యాపారులు, వీధి వర్తకం చేసేవారు సహా 5.5 కోట్లకు పైగా చిన్న తరహా యూనిట్లు ఉన్నాయి. వీరంతా ఆర్థిక వనరుల కోసం ప్రైవేట్ వ్యాపారుల నుంచి అధిక వడ్డీ రుణాలపై ఎక్కువగా ఆధారపడతారు. ఈ వ్యాపారులు 24 నుంచి 36% దాకా వడ్డీలు వసూలు చేస్తుంటారు. క్షేత్రస్థాయిలో అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థ ఉన్నప్పటికీ చిన్న వ్యవస్థాపకుల సామర్థ్యంపై వాటికి నమ్మకం లేక రుణమివ్వడానికి నిరాకరిస్తాయి. అయితే ఈ వ్యక్తులపై విశ్వాసం ప్రకటించడమే దేశం ముందడుగుకు ఏకైక మార్గమని నేడు సుస్పష్టమయ్యింది. ఆ నమ్మకంతోనే కేంద్ర ప్రభుత్వం దేశంలో సూక్ష్మ పరిశ్రమల అభివృద్దితో పాటు రీఫైనాన్స్ సంస్థ లేదా ముద్రా కార్యక్రమంతో వినూత్న రీతిలో ముందడుగు వేసింది. ప్రభుత్వం

0: చేపట్టిన ఈ కృషి లక్షలాది ప్రజలకు ఆర్థిక సాధికారత కల్పనలో కీలక పాత్ర పోషించింది. యువతరానికి మహిళలకు సాధికారత కల్పించినప్పుడే సమాజం కూడా పురోగమిస్తుంది. కాబట్టే కోట్లాది మహిళలకు వ్యాపార సౌలభ్యం కల్పిస్తూ ముద్రా రుణాలు మంజూరయ్యాయి. ముద్రాయోజన కింద 68% పైగా, స్టాండప్ ఇండియా కార్యక్రమం కింద 82% పైగా మహిళా వ్యవస్థాపకులకు ప్రభుత్వం చేయూతనిచ్చింది. 2025 గణాంకాల ప్రకారం ముద్రా పథకం కింద మొత్తం రుణాల సంఖ్య 52.07 కోట్లు ఉండగా, ఆ రుణ మొత్తం 33.19 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. వీటిలో ఆంధ్రప్రదేశ్లో మొత్తం రుణాల సంఖ్య 1,01,66,870గా ఉండగా, ఆ రుణ మొత్తం 1,21,008 కోట్ల రూపాయలుగా ఉంది. దేశంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం రుణ ఖాతాలలో 71% మహిళా లబ్ధిదారులు కాగా, పీఎం ముద్రా కింద మంజూరైన రుణ మొత్తంలో 48% వారికి లభించింది. వీటిలో 99% రుణాలు శిశు కిశోర విభాగాల మహిళలకు మంజూరు కావడం విశేషం. ముద్రాయోజన పథకం రుణాల పరిధిని పెంచుతున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
1: बीते वर्षों में करोड़ों लोगों को एंटरप्रेन्योर बनाने का काम मुद्रा योजना ने किया है. करोड़ों की संख्या में इस योजना से जॉब जनरेट हुए हैं. लाखों लोग जॉब क्रिएटर भी बने हैं. इस सफलता को देखते हुए अब भाजपा ने और एक संकल्प लिया है. अब तक मुद्रा योजना के तहत लोन की सीमा 10 लाख रुपये हुआ करती थी. अब भाजपा ने इसे बढ़ाकर 20 लाख रुपये करने का इरादा किया है.
0: దశాబ్దాల కిందటే ఇలాంటి పథకం అమలై ఉంటే ప్రజలు ఉపాధి వేటలో వలసబాట పట్టే సమస్య ఇంత తీవ్రంగా ఉండేది కాదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. దశాబ్దాల తరువాత ఇవాళ నిరుపేదలు కూడా ఎలాంటి హామీ లేకుండా ముద్రా రుణం పొందుతున్నారు. సామాన్యులు ఈ రుణ సాయంతో వ్యవస్థాపకులుగా మారే అవకాశం లభిస్తోంది. దేశంలో ఇప్పుడు ప్రతిభకు కొరత లేదు. ఏ రంగంలో ఉన్నా, ఏ వర్గం వారైనా, ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. చేయాల్సిందల్లా దాన్ని గుర్తించి ప్రోత్సహించడమే. ఆ మేరకు ప్రజల ప్రతిభా నైపుణ్యాలను ముద్రాయోజన వెలికితీస్తోంది. ముఖ్యంగా యువతను బలోపేతం చేస్తోంది. ప్రతిభకు ప్రోత్సాహం లభిస్తే అది మరింత వికసించి ప్రజల జీవితాల్లో ప్రగతిశీల మార్పులు తెస్తుంది. చిన్న వ్యాపారాలు, స్టార్టప్లు అభివృద్ది చెందడానికి, వాటి ఉత్పత్తి పంపిణీ సామర్థ్యాలను పెంచడంలో సహాయపడటానికి వడ్డీరహిత అతి తక్కువ వడ్డీ రుణాల ద్వారా ఆర్థిక సహాయం అందించే ముద్రా రుణాల పరిమితిని 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలకు పెంచినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలుపుతూ,
2: The limit of mudra loans will be enhanced to 20 lakh from the current 10 lakh for those entrepreneurs who have availed and successfully repaid previous loans under the Tarun category. Enhanced scope for mandatory onboarding in TREDs for facilitating MSMEs to unlock their working capital by converting their trade receivables into cash. I propose to reduce the turnover threshold of buyers for mandatory onboarding on the TREDS platform from rupees 500 crore to 250 crore rupees. This measure will bring 22 more CPSEs and 7000 more companies onto the platform.
0: ప్రధానమంత్రి ముద్రా యోజన కింద 20% పైగా రుణాలు తొలిసారి సొంత వ్యాపారం ప్రారంభించే లేదా తొలిసారి రుణం కోరే వ్యక్తులకు ప్రధానంగా మంజూరయ్యాయి. కాబట్టే ఒకనాడు నిరుద్యోగులుగా ఉన్నవారు నేడు ఉపాధి సృష్టికర్తలయ్యారు. ఇక ఈ రుణాల్లో మహిళల వాటా దాదాపు 68% కావడం గమనార్హం. ముద్రాయోజనతో మహిళల ఆర్థిక శక్తితో పాటు సామాజిక నిర్ణయాలలో వారి భాగస్వామ్యం కూడా పెరిగింది. అలాగే ఈ రుణాల్లో 50% పైగా వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యమిచ్చారు. ఆర్థిక సార్వజనీనతకు ముద్రాయోజన ఒక అద్భుత నిదర్శనంగా నిలిచింది. వ్యాపారాల ప్రారంభంపై యువత కలల సాకారానికి ఒక వేదికను చూపడంలో ముద్రాయోజన సఫలమయ్యింది. ఈ పథకం అమలుతో దేశమంతటా కుటుంబ జీవన శైలి మెరుగుపడిన ఫలితంగా గ్రామీణ పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చింది. అంతేగాక స్వయం ఉపాధితో ఇతరులకు అనేక ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. ముద్రాయోజన ఎలాంటి పక్షపాతానికి తావులేకుండా ఆర్థిక సామాజిక చేయూత ద్వారా అన్ని వర్గాల సాధికారతకు తోడ్పడే పథకంగా నిలుస్తోంది. సామాజికంగా

కబడిన వర్గాల విషయంలో ఇప్పటిదాకా ఇదే అత్యంత భారీ ఆర్థిక సార్వజనీనతగా చెప్పవచ్చు. దేశంలో ప్రాథమిక వ్యవస్థాపన స్వరూపాన్ని ప్రధానమంత్రి ముద్రాయోజన మార్చివేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ విధంగా ఆర్థిక సామాజిక సార్వజనీనత వైపు గణనీయ పురోగమనానికి తోడ్పడింది. ఈ పథకంతో అసంఖ్యాక కొత్త వ్యవస్థాపకులు తమ సొంత వ్యాపార వాణిజ్య స్వప్నాలను సాకారం చేసుకునే వీలు కలిగింది. మహిళలు, మైనారిటీ వర్గాలకు కొన్నేళ్లుగా ఈ పథకం సాధికారత కల్పిస్తోంది. ఆర్థిక అభ్యున్నతి అవకాశాల సృష్టితో మరింత సమగ్ర వృద్ధికి తోడ్పడే వాతావరణాన్ని ఏర్పరిచింది. రుణపరిమితి 20 లక్షలకు పెరిగిన నేపథ్యంలో చిన్న వ్యాపారులను ప్రోత్సహించడంలోనే కాకుండా మరింత సమాన సంపన్న భవిష్యత్తు వైపు దేశానికి సారథ్యం వహించడంలో ముద్రాయోజన కీలకపాత్ర పోషిస్తూనే ఉంటుంది. ముద్రాయోజన పథకం దేశంలో సూక్ష్మ చిన్న వ్యాపారాల అభివృద్ధికి కీలకపాత్ర పోషించిన విజయవంతమైన కార్యక్రమంగా నిలిచింది. ఈ పథకం ద్వారా లక్షలాది మంది యువత, మహిళలు మరియు చిన్న వ్యాపారులు సులభంగా రుణాలు పొందుతూ స్వయం ఉపాధిని ప్రారంభించే అవకాశాన్ని పొందారు. ఇది కేవలం ఆర్థిక సహాయం అందించడం మాత్రమే కాకుండా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వ్యాపార వృద్ధిని ప్రోత్సహించడం వంటి అనేక సానుకూల ఫలితాలను అందించింది. ముఖ్యంగా బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్న వర్గాలను ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడంలో ఈ పథకం ఒక కీలక మైలురాయిగా నిలిచింది. ఈ విధంగా ముద్రాయోజన పథకం దేశ ఆర్థిక సమగ్రాభివృద్ధికి దోహదపడుతూ స్వయం ఉపాధి కల్పనలో ఒక స్థిరమైన మార్గాన్ని సృష్టించిన విజయవంతమైన పథకంగా చెప్పవచ్చు.

సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజనపై ప్రత్యేక కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నారు నవరస భరిత హరివిల్లు మీ జయస్మితో. ఇటీవల భారత శుక్రయాన్ మిషన్ లో ఏ దేశం చేరింది, ఇది నా ప్రశ్న. సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు, చూద్దాం ఎంతమంది ఆన్సర్స్ పంపిస్తున్నారు. కానీ అంతకన్నా ముందు మనకి మెసేజెస్ పంపించారు భాషా తపస్వి కుమారి జయస్వి గారికి స్వాగతం. ప్రసంగం అంటే చూసి చదవటం అనుకుంటే పొరపాటే, సందర్భాన్ని అవపోసన పట్టి ముందుగా వినేవారి మనసును చదివి సదా మధురమైన చలనంతో భాషించే ధ్వని రూపం వారే కళామ తల్లికి ప్రియ సంతానం. ఇది ప్రతిభను ప్రసన్నం చేసుకోనటానికే చేసే మహాయజ్ఞం. అనువాదం అంటే సర్వసమ్మతంతో చేసే స్వరనాదం. అనువాదం అంటే అందరూ ఆమోదిస్తూ ఆస్వాదించే ఒక అవధానం. కడుప్రియంగా కళామతల్లి ముద్దుబిడ్డలు పఠించే ఒక వేదం. ఒకరిపై ఖేదం మోదం వారి వాచో రచన శిల్పంపై ఆధారపడి ఉంటుందని సుందరంగా ఆంధ్రీకరించి అమృతతుల్యంగా వర్ణించారమ్మా. రేడియో అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. తల్లి ఎంత మేలు చేస్తుందో ఉల్లి అంతకంటే ఎక్కువ మేలు చేస్తుంది. అలాగే చలువ చేసే పెరుగులా చల్లగా రోజంతా కూడా కష్టపడి ఇంటికి చేరుకుని మట్టివాసనతో ఇంటికి చేరిన మనిషి మనసును చల్లబరిచే ఒక అద్భుతమైన అమ్మలాంటిది. ఈ మాటలతో ఎన్నో దృశ్యాలు చూపించారు. అందుకే కనిపించే చరవాణిని మీరు వచ్చిన రోజు కాస్త పక్కన పెడతానులేండి. చనుబండ నుంచి వాసు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ మెసేజ్ అండ్ నైస్ ఇంటర్ప్రిటేషన్ అండి. చాలా మంచి భావాలను పంచుకున్నందుకు. గుడ్ మార్నింగ్ జయస్వి అంటూ పోరంగి నుంచి వీరరాఘవమ్మ గారు, రేఖా సాయి అండ్ మోనికా, వీరందరూ మెసేజ్ చేశారు కానీ ఆన్సర్ ఇక్కడ. సో వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, దేవాంగ గారు మన కోసం మెసేజ్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మెసేజ్ చేసినందుకు. అండ్ నేను అడిగిన క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. ఇటీవల భారత శుక్రయాన్ మిషన్లో ఏ దేశం చేరింది అని అడిగాను. సో చూద్దాం రైట్ ఆన్సర్స్ ఎవరు పంపించారు. నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, పెడన జోగానంద్రం కాలనీ నుంచి అప్పలరాజు గారు, రాజేష్ ఫ్రం హిందూపూర్ నుంచి, జాన్సన్ ఫ్రం విజయవాడ నుంచి, భాస్కర్ గారు పెడన్ నుంచి, మధుసూదన్ రెడ్డి గారు పాపినేనిపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే పాలంపోలయ నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు హరివిల్లు ప్రోగ్రామ్ లో మొదటి ప్రశ్నకి నా ఆన్సర్ రైట్ ఆన్సర్. అండ్ కడప నుంచి వినయ్, హాయ్ జయశ్రీ సీతా తేజు, హలో వినయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రైట్ ఆన్సర్ అండ్ మెసేజ్. హలో మ్యామ్, గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి మీకు కూడా. సాయి ఫ్రమ్ ఖమ్మం రైట్ ఆన్సర్ పంపించినందుకు ధన్యవాదాలు. జవాబు తెలియటం లేదు అంటూ దేవసేన గారు తిరుపతి నుంచి పంపించారు. సో నేను చెప్తానండి జవాబు. నరసింహారెడ్డి గారు రైట్ ఆన్సర్, గుడ్ మార్నింగ్ అంటూ వాసు గారు సరైన ఆన్సర్ పంపించారు. శుభోదయం జయస్వి. కవిత, జోష్ణవి, మోహిత్రావు బెంగళూరు నుంచి, కోనకొండ్ల రమణరావు గారు, సో వీరందరూ పంపించారు, ఫ్రాన్స్ అయితే కాదు. అండ్ రఘువీర్ సింగ్ సుగుణాబాయి గారు సరైన ఆన్సర్ అందించారు. ఆచార్య చిరంజీవి రామలింగ అండ్ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి, శుభోదయం జయస్వి అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి, అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. హాయ్ ఆర్జే జయస్వి, ఒక పాట పాడండి, మీరు చాలా బాగా పాడతారు. ఫ్రమ్ కొడుమూరు నుంచి ఊర్మిళ అండ్ వీరేష్, తప్పకుండా అండి. హాయ్ జయస్వి అంటూ హరివిల్లుకి స్వాగతం తెలియజేస్తూ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి గారు ఫ్రమ్ వైదంపేట అనంతపూర్ నుంచి సరైన సమాధానం అందించారు. అలాగే గుడ్ మార్నింగ్, మీ పేరు కూడా పంపిస్తే బాగుంటుంది కదా ఆన్సర్తో పాటు. సరే సార్, మీ పేరు కూడా పంపించండి. థ్యాంక్ యూ సో మచ్ జయస్వి గారు అంటూ రామచంద్రరావు గారు రాజమండ్రి నుంచి పంపించారు. నమస్తే శుభోదయం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ మార్నింగ్ అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. అండ్ అలాగే హాయ్ జయస్వి గారు, ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. సీతా మేడం రాలేదు, ఏమైంది? సీతా మేడం కొంచెం లీవ్ తీసుకున్నారు, తొందరలో కలుసుకుంటారు. త్రినాథరావు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆన్సర్. వెల్, నేనైతే ఇప్పుడు ఆన్సర్ చెప్పేనా? సో నేను అడిగిన క్వశ్చన్కి అందరూ ఆన్సర్స్ పంపించారు. ఇటీవల భారత శుక్రయాన్ మిషన్లో ఏ దేశం చేరింది నా ప్రశ్నకి స్వీడన్ రైట్ ఆన్సర్ అన్నమాట. అంతరిక్ష అన్వేషణలో అంతర్

0: జాతీయ సహకారాన్ని బలోపేతం చేస్తూ స్వీడన్ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన శుక్రయాన్ మిషన్లో చేరుకుంది. శుక్రయాన్ ను వీనస్ ఇంకా ఆర్బిటర్ మిషన్ అని కూడా అంటారు. దీన్నే VOM అని కూడా పిలుస్తారు. సో రైట్ ఆన్సర్స్ పంపించిన మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: సో నెక్స్ట్ క్వశ్చన్, నవరస భరిత అరవిలులో భాగంగా ఈనాటిన రెండవ ప్రశ్న, ఎపిస్ మెలిఫెరా ఏ జాతికి చెందినది? ఎపిస్ మెలిఫెరా అనేది ఏ జాతికి చెందినది? సో కాస్త ప్రశాంతంగా ఆలోచించి నాకు ఆన్సర్ పంపించండి. ఎపిస్ మెలిఫెరా ఏ జాతికి చెందినది? సో రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488114 నెంబర్ కి నాకు వాట్సాప్ చేయండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం యారో ఇవన్, అదేనండి మన తెలుగులో నీవెవ్వరో నీవెవ్వరు ఈ పాట NH4 మూవీ నుంచి. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

भारती एफएम 101.3 ఎస్ మరి అపీస్ మెలిఫెరా ఏ జాతికి చెందింది అని అడిగాను. సో చాలా మంది నాకు ఆన్సర్స్ పంపించారు అండ్ చాలా క్లారిఫికేషన్స్ కూడా పంపించారు బాస్. సో థ్యాంక్ యూ సో మచ్ మంచి మంచి ఆన్సర్స్ ని నా కోసం పంపించినందుకు. ఇంతకీ మీరు కూడా క్వశ్చన్ వినాలి అనుకుంటే అపీస్ మెలిఫెరా ఏ జాతికి చెందింది అని అడిగాను. సో మీరు ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి. అండ్ మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్ గారు, వలీ ఫాతిమా రైట్ ఆన్సర్స్ పంపించారు ఇందాకటి ప్రశ్నకి ఇప్పటి ప్రశ్నకి. అండ్ కమింగ్ బ్యాక్ థ్యాంక్ యూ సో మచ్ మేడం అంటూ త్రినాథ్ రావు గారు పంపించారు. థ్యాంక్ యూ అండి. ముసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎన్నరేష్ మసీ విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ ఎదురు చేసి సక్కుబాయ్ బాగున్నారా, నేను చాలా బాగున్నాను. మధుసూదన్ రెడ్డి గారు పాపినేనిపల్లి నుంచి రైట్ ఆన్సర్. కడప నుంచి వినయ్, జయశ్వి, సీత అండ్ తేజు రైట్ ఆన్సర్స్ పంపించారు. థ్యాంక్ యూ. అండ్ సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపత్రి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి సరైన సమాధానం. వాసు గారు రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు అండ్ జాన్సన్ ఫ్రం విజయవాడ నుంచి. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. కోనకొండ రమణ రావు గారు, కవిత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ధన్యవాదాలు. అండ్ తేన పాలంపోలే గారు ఆలగడ్డ నంజాల జిల్లా నుంచి కరెక్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. రాజేష్ గారు హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి నుంచి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు సరైన సమాధానం. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడెం హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. నమస్తే జయస్వి గారు అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గారు రైట్ ఆన్సర్. హాయ్ మామ్, గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ తిమ్మరాజు ఫ్రమ్ రాయదుర్గం అనంతపూర్ జిల్లా నుంచి. తిమ్మరాజు గారు నమస్కారం, వెల్కమ్ వెల్కమ్ టు నవరస భరిత హర్వీళ్ళు. పెడైన జోగానింద్ర కాలనీ నుంచి అప్పల్ రాజు గారు రైట్ ఆన్సర్. అండ్ ఈ వర్గానికి చెందింది అంటూ సత్యా భార్గవి తారిపత్రి నుంచి పంపించారు అనంతపూర్ డిస్టిక్ నుంచి. సరైన సమాధానం. భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్. అది సంగతి అండి అంటూ రఘువీర్ సింగ్ సుగుణాబాయి గారు మంచి ఆన్సర్ పెట్టారు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మ్యామ్ అంటూ చౌడేపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు మనకి. ఎవరు మేడం, మీరు సాంగ్ చాలా బాగా పాడతారు, ఒక సాంగ్ పాడండి. సో ఖచ్చితంగా పాడి వినిపిస్తాను గౌతమ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. అండ్ రైట్ ఆన్సర్ బొడ్డు ఓంకార్ అండ్ గౌరీ రామ్నగర్ వేటపాలెం నుంచి. విజయ పరమేష్ గుంతకల్ నుంచి సరైన సమాధానాన్ని పంపించారు. హలో మ్యామ్, గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ నమస్తే శుభోదయం అంటూ నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబ్లా మస్తాన్ భాష. అండ్ ఏపీ మెలిఫెరాస్ ఓకే ఈ జాతికి చెందింది అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. సో చాలా పెద్ద మెసేజ్ పెట్టారు సార్ మీరు. సో తప్పకుండా సరే ప్రయత్నం అయితే చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. యానిమల్ ఇన్సెక్ట్ అని నాకు కూడా తెలుసండి, కానీ అది దేనికి సంబంధించింది. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్ ద రెస్పాన్స్. అండ్ కడప నుంచి శ్రీదేవి గారు రైట్ ఆన్సర్. ముసాపేట్ మహబూబ్ నగర్ నుంచి వృక్ష జాతి. ఓ మై గాడ్, అస్సలు వృక్షానికి దీనికి సంబంధం లేదు, ఆలోచించండి. ఓకే సాయి మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సాయి, థ్యాంక్ యూ ఫర్ ద రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వైదంపేట అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి. సో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉండాలి. ఈ పాట ఇప్పుడు ఎందుకు పాడారు జయస్వి? ఏంటి దీనికి దానికి రిలేషన్? ఈ ఆన్సర్ లో ఉన్నది, ఆ పాటలో ఉన్నది, ఒక చిన్న క్లూగా పనికొస్తుందని పాడానండి. వెళ్ళి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఈ బ్రేక్ తర్వాత నేను ఇచ్చిన క్లూకి ఇంకెవరైనా ఆన్సర్స్ కనిపెడతారేమో చూద్దాం.

0: Until then, stay tuned and enjoy listening. Vintunaru Vivid Bharati FM 101.3.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి.
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఒక క్లూ వెనక ఇన్ని సస్పెన్సెస్ దాగుంటాయని, ఇంత వెరైటీ ఆన్సర్స్ వస్తాయని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. అసలు ఇలాంటి ఒక క్లూ ఇవ్వచ్చని కూడా. అపీస్ మెలిఫెరా ఏ జాతికి చెందింది అన్నాను. చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ నేను ఇచ్చిన ఈ క్లూకి నాకు ఒక 4 to 5 రైట్ ఆన్సర్స్ వచ్చాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ క్లూ. అండ్ సౌజన్య గారు మంగళగిరి నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. అండ్ దాంతోపాటుగా ముసపేట్ మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ అండ్ మెర్సీ విజయ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, నడక జాత, అసలు నేను పేరే వినలేదండి, నడక జాతి, నించున్న జాతి, ఏమైంది సార్? సో ఎనీవేస్ నేనైతే ఆన్సర్ చెప్తాను, ఇంకా మీరు ఆన్సర్స్ పెట్టద్దు, నెక్స్ట్ క్వశ్చన్ కోసం వెయిట్ చేయండి. హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ సుకన్య గారు గుంతకల్ నుంచి పెట్టారు. ఇది బాగుంది, ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇది రాజమౌళి ఈగ జాతికి సంబంధించింది. సో ఎస్, అబ్సల్యూట్లీ రైట్ అండి, ఇది హనీబీ జాతికి సంబంధించింది. సో CSIR, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు, అపీస్ మెలిఫెరా సబ్జీరో ఉష్ణోగ్రతల్ని కూడా తట్టుకోగలిగేటువంటి ఒక హనీబీ అనమాట. ఎలా అయితే మన ఈగ ఈగ ఈగ ఎముడి మెరుపు తీగ అని చూసామో, ఆ ఈగకి కొంచెం అడ్వాన్స్డ్ వెర్షన్ వెస్టర్న్ హనీబీ అనమాట. అంటే ఇది ఇండియాలో కూడా తిరుగుతుంది, ఇంగ్లీష్ వచ్చో రాదో నాకైతే తెలియదు, కానీ యూరోపియన్ హనీబీగా దీనికి మంచి పేరుంది. అది నా ప్రశ్నకి సమాధానం వెనక ఇన్ని చిక్కుముడులు దాగున్నాయన్నమాట. సో అందరూ కూడా వెస్టర్న్ హనీబీ, యూరోపియన్ హనీబీ అని పెట్టారు. రైట్ ఆన్సర్స్ పంపించిన మీ అందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. మరి ఇప్పుడైతే ఒక పాట వేస్తాను, ఆ పాట తర్వాత ఇంకో మంచి క్వశ్చన్ మీకోసం వస్తుంది. స్టే ట్యూన్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వి డూ. అండ్ ఎస్, నవరస భరిత హరివిల్లులో ఇంకొక అద్భుతమైన ప్రశ్న, మహువా పూల పండగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? పేరు కొంచెం విచిత్రంగా ఉన్నా ఇంట్రెస్టింగ్ గా ఉంది దీని వెనక హిస్టరీ కూడా. మహువా పూల పండగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? సో క్లూ చెప్తే మీరైతే ఆన్సర్ చెప్పేస్తారు, బట్ చూద్దాం ఎంతమంది కనుక్కుంటారో. మహువా పూల పండగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? సో ఆన్సర్ గనక మీకు మంచిగా తెలిస్తే జరా 8662488114 నంబర్ కి నాకు ఆన్సర్ పంపించండి. ఓకే, అంటూ డాన్స్టీ ట్యూన్ అండ్ జాల్ లిస్నింగ్. అండ్ చాలా మంది ఎస్ మెసేజెస్ పెట్టారు గుడ్ మార్నింగ్ అంటూ. ముత్యాలంపారు విజయవాడ నుంచి శ్రీవల్లి గారు, హాయ్ శ్రీవల్లి గారు, థ్యాంక్ యూ ఫర్ ద రైట్ ఆన్సర్ అండ్ నైస్ ప్రోగ్రామ్. జయస్వి గారు బైరెడ్డిపల్లి చిత్తూరు డిస్టిక్ నుంచి, రాంబాబు, టైలర్, కమల, మానస, రచన, ఉదయ్ తేజ్, థ్యాంక్ యూ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మీ అందరికీ. హాయ్ మ్యామ్, వెరీ బిగ్ హాయ్ అండి మీకు కూడా. రైట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు హరినాథపురం నుంచి. ధన్యవాదాలు ప్రసాద్ గారు మీకు కూడా. పెడన జోగానందరావు కాలేజ్ నుంచి అప్పలరాజు గారు, అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. వెల్, నేను అడిగిన ప్రశ్న, మహువా పూల పండుగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆన్సర్ తెలిస్తే పంపించండి బాస్. అండ్ మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్, కన్నాను.

సో బ్యూటిఫుల్ సాంగ్ అన్నమాట. అండ్ ఈ పాటకు ఒక స్పెషల్ హిస్టరీ కూడా ఉంది. మన జీవితానంతరం అయిపోయే లోపు వినాల్సిన 1000 పాటల్లో ఈ పాట ఒకటి ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి అమెరికన్ వాళ్ళు ఒక రీసెర్చ్ ద్వారా నిర్ధారించిన సాంగ్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్. ఇంకెందుకు ఆలస్యం వచ్చేస్తుంది? స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం. మీ జయస్వితో

0: BFM 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
0: 101.3. వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేస్వితో. ఏంటండి నా ఇన్బాక్స్ లో పూల వర్షం కురిసినట్టుంది. మహువా పూల పండుగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో అని అడిగానంతే వెంటనే అన్ని పూలు కలిసి ఒక పుష్ప గుచ్చల్లాగా నా ఇన్బాక్స్ అంతా నిండిపోయిందనమాట. సో చూద్దాం ఎన్ని అద్భుతాలు ఉన్నాయో. అండ్ పెడన జోగనేంద్ర కాల్ ఇచ్చి అప్పల్ రాజు గారు రైట్ ఆన్సర్ అండ్ కమింగ్ బ్యాక్. ముసపేట్ మెహబూబ్ నగర్ నుంచి నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రాజస్థాన్. మీరెక్కడా కూడా మన దరిదాపుల్లో ఉండరు కదండి ఎప్పుడు, అవుట్ ఆఫ్ ద బాక్స్. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ ఈ ఆన్సర్ కూడా పంపించినందుకు. సరైన ఆన్సర్ పంపించారు నెల్లూరు హర్నాథ్పురం నుంచి ప్రసాద్ గారు. రాజేష్ గారు రైట్ ఆన్సర్ హిందూపూర్ నుంచి. అండ్ సరైన సమాధానంతో సోమనాథన్ జనార్దన్ రావు గారు నెల్లూరు జిల్లా.

నుంచి రైట్ ఆన్సర్ సిరిగిరి రామ్ప్రసాద్ గారు మార్కాపురం నుంచి. సరైన సమాధానం జాన్సన్ ఫ్రం విజయవాడ రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవ్ నగర్ ధర్మవరం నుంచి సరైన సమాధానం. పాలంపోలయ్య ఆళ్లగడ్డ నంజాల జిల్లా నుంచి సరైన ఆన్సర్ అందించారు. సాయి ప్రసాద్ రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన నుంచి సరైన ఆన్సర్ అండి. కడప నుంచి వినయ్ రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి సరైన సమాధానం. కనకారావు గారు పెడన నుంచి సరైన సమాధానం. తెలంగాణ అంటూ మనకి ఆదిలాబాద్ నుంచి పంపించారు మహమ్మద్ వినాయతుల్లా, భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి. ఓకే రైట్ ఆన్సర్. ముత్యాలంపాడు విజయవాడ నుంచి.

0: పత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి, అలాగే విజయ పరమేష్ గుంతకల్ నుంచి సరైన సమాధానం. మీ రెండో ప్రశ్నకి నా సమాధానం అంటూ మొక్కజొన్న సారీ మన పక్కనున్న రాష్ట్రం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, అలవాట్లో పొరపాటు, అలా అయిపోయింది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అంటూ పంపించారు. ఈ రెండు కావండి రాంగ్ ఆన్సర్స్. కోనకొండల రమణారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, హాయ్ మేడం జీ, రైట్ ఆన్సర్ పంపించారు. నేను పుట్టిన పట్టణం కొరుట్ల. మహేష్ బాబు గజం ఫ్రమ్ చైనా నుంచి పంపించారు. ఓ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ మెసేజ్ అండ్ ఆల్సో ఫర్ ద రైట్ ఆన్సర్. శ్రీను ఐరాల నుంచి మనకి పంపించారు. శ్యామ్ గారు కల్లూరు నుంచి సరైన సమాధానం. బొడ్డు తులసిదాస్ నవీపేట నిజామాబాద్ జిల్లా నుంచి రైట్ ఆన్సర్. జార్ఖండ్ వెళ్ళిపోయారు, జార్ఖండ్కి వెళ్ళిపోయారా అండి, సో సారీ. గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ చాందిని. హాయ్ చాందిని, నైస్ నేమ్. అండ్ ఈ పండగ చాలా స్పెషల్ అంటూ రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి పంపించారు. రైట్ ఆన్సర్తో మనకి పెద్ద పాలకరులు నుంచి మనకి నాగరాజరావు గారు పంపించారు. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ రాఘవ గారు అండ్ కిషోర్ గారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి మనకి షేక్ తబలా మస్తాన్ బాషా కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ అందరూ రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ జేఎస్పీ అంటూ కుసుమ అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్ సరైన సమాధానంతో. సుకన్య గుంతకల్ నుంచి పంపించారు. అండ్ గౌతమ్ చౌడేపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సో వెల్, ఇంకా చాలా ఆన్సర్స్ ఉన్నాయి. మహువా పూల పండగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో చేసుకుంటారన్నారు. సో రైట్ ఆన్సర్తో ప్రకాష్ గారు, శ్యామల గారు పంపించారు చిన్న తిరుపతి నుంచి. బొడు ఓంకార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వేటపాలెం నుంచి, అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి వైదంపేట నుంచి. కేవీ భూమిక ఫ్రమ్ మార్కాపురం నుంచి రైట్ ఆన్సర్. వివిధ భారతి అనౌన్సర్స్ అందరికీ హాయ్, దిస్ ఇస్ జ్యోతి అండ్ సింధు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రైట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు సరైన సమాధానం పంపించారు. పెద్దకొండూరు నుంచి రికిల్ ఫ్రమ్ ఇంగ్లాండ్, థ్యాంక్ యూ సో మచ్ రికిల్ ఫర్ యువర్ మెసేజ్. అండ్ మధుసూదన్ రెడ్డి గారు పాపినేనిపాలెం నుంచి రైట్ ఆన్సర్, థ్యాంక్ యూ. హాయ్, వాట్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్ అండ్ వాట్ ఎ కలర్ఫుల్ క్వశ్చన్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి మీకు కూడా. అండ్ బతుకమ్మ ఫెస్టివల్ అంటూ పంపించారు విజయవాడ నుంచి కరుణ గారు. ఓకే, మోహన్ రావు గారు, లీలావతి, హేమప్రియ, అమృత వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ హాయ్ మ్యామ్ అంటూ నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి రైట్ ఆన్సర్. ముసపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెర్సి విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం, మళ్ళీ ఎప్పుడు వస్తారు? నేను ఇంకా ఆన్సర్ కూడా చెప్పలేదండి, తొందరలో వస్తాను. నరసింహారెడ్డి గారు రైట్ ఆన్సర్, అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు, సో వీరందరూ కూడా పంపించారండి, థ్యాంక్ యూ. ఇంతకీ ఆన్సర్ ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రం. దాని కుడి భుజం మీద కడవా, దాని గుత్తె పురై కలు మెరియా, అది రమ్మంటే రాదిర సెలియా, దాని పేరే సరంగ దరియా. తెలంగాణ అనగానే ఆ ఫ్లేవర్, ఆ స్లాంగ్, ఆ స్టైల్ ఎంత బాగుంటుందో, జర మంచిగుంటది కదా. అందుకనే తెలంగాణ రాష్ట్రంలో ఎంతో అద్భుతంగా జరుపుకుంటారు. అండ్ స్పెషల్లీ ఇది ఇప్పపూల పండగ అన్నమాట. సో మహువా పూల పండగ ఇప్పపూల పండగగా ప్రసిద్ధి చెందింది. ప్రధానంగా తెలంగాణలో ఇంకా ఆదిలాబాద్ జిల్లా నన్నూరు మండలం జమిడి గ్రామంలో బాగా జరుపుకుంటారు. సో ఇవి దీనికి వచ్చినటువంటి మెసేజెస్. ఇంకా చాలా మంది ఆన్సర్స్ పంపించారు. ఇట్స్ ఆల్రెడీ 10:55 అయిపోయింది, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిజనింగ్.
1: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3. నాలో నీకు నచ్చిందేంటి?
3: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
3: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటో సీత, అది నాకు చాలా ఇష్టం.
0: సో వెల్, మరి 10:56 ఏమైపోయింది, మన క్లాక్ లో టైం మా కోసం ఒక చరణమన్నా పాడండి. ఇప్పుడే కదండి కన్నానలే పాడాను, అయ్యో వినలేదా? సో ఎనీవేస్, ఐ ట్రై టు హమ్ వన్ మోర్ గుడ్ సాంగ్. గురుస్వామి నాయుడు గారు, ధనలక్ష్మి గారు రొంపిచెర్ల నుంచి పంపించారు. తెలంగాణ ఇస్ రైట్ ఆన్సర్. తెలంగాణ ఆదిత్య గుంతకల్ రైట్ ఆన్సర్ పంపించారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి దేవరపల్లి గోవర్ధన్ రావు గారు, ఇంద్రాబాయ్, భానుప్రకాష్,

యా లక్కీ మీరాబాయ్ అందరూ కూడా రైట్ ఆన్సర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజెస్ అండ్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మైగూడ హైదరాబాద్ నుంచి శుభం భూయాత్ అంటూ పంపించారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఆల్ యువర్ ఆన్సర్స్. ఆన్సర్ ఈస్ తెలంగాణ అండ్ ఆల్రెడీ ఇట్స్ 10:57 AM అయిపోయింది. నేను కూడా మీ అందరికీ ఠడా బాయ్ బాయ్ చెప్పేసే టైం వచ్చేసింది. కలుసుకుందాం మరొక బ్యూటిఫుల్ షోలో. అంటిల్ దెన్

ஜாகரமையாரா தடிசி போயாரா, தடி மெரிசி போயாரா, நீ செலிமி கலல்லோ உள்ளு மரிசி போயாரா. Hope you all enjoyed my beautiful song. So, అందరి కోసం డెడికేట్ చేస్తూ పాడేశాను. ఇంకా నేను మీ ఆర్జేజేఎస్వి సెలవు తీసుకునే సమయం వచ్చేసింది. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం. మీ అందరి కోసం అయితే ఇంకో బ్యూటిఫుల్ సాంగ్.

చలనచిత్ర పురస్కారాలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. ప్రపంచంలోనే అత్యధికంగా చిత్రాలను నిర్మించే అతిపెద్ద చలనచిత్ర పరిశ్రమలలో ఒకటైన భారతీయ చలనచిత్ర రంగంలోని వివిధ విభాగాలకు అందించే అత్యున్నతమైన జాతీయ చలనచిత్ర పురస్కారాలకు 7 దశాబ్దాలకు పైగా సుదీర్ఘమైన చరిత్ర, పరిణామక్రమం ఉన్నాయి. భారత ప్రభుత్వం 1949లో ఎస్కే పాటిల్ నాయకత్వంలో ఏర్పాటు చేసిన ఫిలిం విచారణ కమిటీ భారతీయ చలనచిత్ర నాణ్యత, సామాజిక ప్రభావంపై అధ్యయనం చేసి కళాత్మక విలువలను ప్రోత్సహించడానికి ప్రభుత్వ తరపున పురస్కారాలు ఇవ్వాలని సిఫారసు చేసింది. 1954లో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో తొలి చలనచిత్ర ప్రధానోత్సవం జరిగింది. మొదట్లో వీటిని స్టేట్ అవార్డ్స్ ఫర్ ఫిలిమ్స్ అని పిలిచేవారు. ఆచార్య ఆత్రే రూపొందించిన మరాఠీ సినిమా శాంచీ ఆయి తొలి ఉత్తమ చిత్రంగా రాష్ట్రపతి స్వర్ణ పథకాన్ని గెలుచుకుంది. 1955 నుండి ప్రాంతీయ భాషలలో ప్రతిభను గుర్తించడం ప్రారంభించారు. తెలుగు, బెంగాలీ, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ భాషల ఉత్తమ చిత్రాలకు రాష్ట్రపతి వెండి పథకం ఇవ్వడం మొదలుపెట్టారు. కెవీరెడ్డి దర్శకత్వం వహించిన పెద్ద మనుషులు చిత్రం ఉత్తమ తెలుగు ప్రాంతీయ చిత్రంగా తొలి రాష్ట్రపతి వెండి పథకాన్ని అందుకుంది. ప్రారంభంలో కేవలం ఉత్తమ చిత్రాలకే పరిమితమైన ఈ అవార్డులలో 1967 నుండి నటీనటులు, సాంకేతిక నిపుణులకు ప్రత్యేక పురస్కారాలు ప్రవేశపెట్టారు. ప్రారంభంలో ఉత్తమ నటులు పురస్కారాన్ని భారత్ అవార్డుగా, ఉత్తమ నటి పురస్కారాన్ని ఊర్వశీ అవార్డుగా అందించేవారు. మరాఠీ, బెంగాలీ చలనచిత్రాలకు గాను ఉత్తమ్ కుమార్కు తొలి భారత్ అవార్డు లభించగా, రాత్ ఔర్ దిన్ హిందీ చలనచిత్రంలో ప్రదర్శించిన నటనకు నర్గీస్ దత్ తొలి ఊర్వశీ అవార్డు అందుకున్నారు. భారతీయ సినిమా పితామహులు దాదాసాహెబ్గా పిలువబడిన దుండీరాజ్ గోవింద్ ఫాల్కే శతాబ్ది జయంతిని పురస్కరించారు.

0: చేసుకుని 1969లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును నెలకొల్పారు. భారతీయ సినిమా రంగానికి జీవితకాల కృషి చేసిన మహనీయులకు ఇచ్చే ఈ అత్యున్నత పురస్కారాన్ని తొలిసారి నటి దేవికారాణి అందుకున్నారు. ఇప్పటి వరకు 7 మంది తెలుగు చలన చిత్ర ప్రముఖులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. దర్శక నిర్మాత బిఎన్ రెడ్డి, నటులు దర్శకులు పైడి జయరాజ్, నటులు దర్శకులు నిర్మాత ఎల్వి ప్రసాద్, నిర్మాత బి నాగిరెడ్డి, ప్రముఖ నటులు అక్కినేని నాగేశ్వరరావు, నిర్మాత డి రామానాయుడు, ప్రముఖ దర్శకులు నటుడు కె విశ్వనాథ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న తెలుగువారు. 1970లలో వీటి పేరు అధికారికంగా నేషనల్ ఫిలిం అవార్డ్స్, జాతీయ చలనచిత్ర పురస్కారాలుగా మారింది. స్వర్ణకమలం, రజతకమలం పేరుతో విజేతలకు పతకాలను, నగదు బహుమతులను అందజేస్తున్నారు. మొదట్లో సమాచార ప్రసార మంత్రిత్వశాఖ పరిధిలోని డైరెక్టరేట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్స్ వీటిని నిర్వహించగా, ప్రస్తుతం నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎఫ్డీసీ ఈ బాధ్యతలను నిర్వహిస్తోంది. జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రధానోత్సవం ఇప్పటి వరకు 72 సార్లు జరిగింది. 1954లో జాతీయ చలనచిత్ర పురస్కారాలను తొలిసారిగా ప్రారంభించినప్పుడు కేవలం 7 పురస్కారాలను మాత్రమే ప్రదానం చేశారు. ఇటీవల జరిగిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో మొత్తం 45 విభాగాల్లో పురస్కారాలను ప్రదానం చేశారు. వీటిలో ఫీచర్ చిత్రాలకు 26, ఫీచర్ కాని చిత్రాలకు 16, సినిమా రచనకు 2, ఒక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ఉన్నాయి. ఇక 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం గుజరాత్లోని ఏక్తానగర్ వద్ద కెవడియాలో ఐక్యతా విగ్రహం సమీపంలో జరిగింది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సమీపంలో 1000 మంది కూర్చునేలా అత్యాధునిక ఏసీ డోమ్ ఏర్పాటు చేశారు. వేడుకకు విచ్చేసిన చలనచిత్ర ప్రముఖులు అతిథుల కోసం ధోక్లా, పాత్ర ఉంధియా, కిస్టీ వంటి సాంప్రదాయ గుజరాతీ వంటకాలను వడ్డించారు. కార్యక్రమం అనంతరం నర్మదా నదీ తీరాన ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలు, లేజర్ అండ్ లైట్ షోలు నిర్వహించారు. ఢిల్లీ వెలుపల ఈ వేడుకను నిర్వహించడం జాతీయ చలనచిత్ర పురస్కారాల చరిత్రలోనే ఇది ప్రథమం. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ పురస్కార విజేతల ప్రతిభ, అంకితభావం, కృషిని అభినందించారు. సినిమా నిర్మాణం సామూహిక కృషి అని, పురస్కారాలు సాధించడానికి బృందాలలోని ప్రతి సభ్యుని కృషి దోహదపడిందని, వారికి తన అభినందనలు తెలియజేయాలని అవార్డు గ్రహీతలను కోరారు. భారతీయ సినిమా దేశంలోని విభిన్న భాషలు, సాంప్రదాయాలు, ఆకాంక్షలు, పోరాటాలను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.
1: यहाँ अनेक भाषाओं एवं विभिन्न क्षेत्रों में बनी फिल्मों से जुड़ी लोग उपस्थित है. सभी भाषाओं और क्षेत्रों की फिल्मों में हमारे भारत की छवि दिखाई देती. भारतीय फिल्मों में हम भारत के लोगों के सपने, परंपरा, संघर्ष और भविष्य की संभावनाएं भी है. उत्कृष्ट फिल्मों को सम्मानित करने का ये समारोह स्टैचू ऑफ यूनिटी के प्रांगण में वॉल ऑफ यूनिटी के समीप आयोजित हो रहा है. ऐसा लगता है कि भारत की सांस्कृतिक एकता के इस महोत्सव को स्वाधीन भारत की एकता के शिल्पकार लौह पुरुष सरदार वल्लभ भाई पटेल स्वयं आशीर्वाद दे रहे हैं.
0: పిల్లలు, యువతపై ప్రముఖ కళాకారుల ప్రభావం ఎంతో ఉంటుందని, వారు క్రమశిక్షణతో కూడిన జీవన శైలి వల్ల కలిగే ప్రయోజనాలను ప్రోత్సహించాలని, ఆరోగ్యానికి హానికరమైన పదార్థాల ప్రచారానికి దూరంగా ఉండాలని రాష్ట్రపతి చేసిన దిశానిర్దేశం ప్రస్తుత సమాజంలో ఎంతైనా ఆచరణీయం. చలనచిత్ర సృజనాత్మక రంగంలో గౌరవం, సామాజిక భద్రత అవసరమని, పురస్కారాల జ్యూరీలో మహిళల భాగస్వామ్యం ఉండాలని ద్రౌపది ముర్ము సూచించారు.
1: सभी भाषाओं और क्षेत्रों की फिल्मों में हमारे भारत की छवि दिखाई देती है. भारतीय फिल्मों में भारत के लोगों के सपने, परंपरा, संघर्ष और भविष्य की संभावनाएं भी है. फिल्म कलाकार बहुत लोकप्रिय होते हैं. उनमें देशवासियों को, विशेषकर युवाओं को प्रभावित करने की असीम क्षमता होती है. जो सफल फिल्म कलाकार डिसिप्लिन लाइफस्टाइल के फायदे के बारे में बताते हैं तो करोड़ों बच्चे और युवा उनका अनुकरण करते हैं.
0: ఈ వేడుక భారతీయ సినీ రంగంలోని ప్రతిభావంతులను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. ముఖ్యంగా కన్నడ నటుడు అనంత్ నాగ్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్, ఆర్టికల్ 370కు ఉత్తమ చిత్రం, యామి గౌతమ్కు ఉత్తమ నటి, మమ్ముట్టి కార్తిక్ ఆర్యన్లకు సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డులు ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 2024లో భారతదేశంలో విడుదలైన చిత్రాలు, నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తిస్తూ ఈ అవార్డులను అందించారు. ఈసారి తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా జాతీయ అవార్డుల్లో ప్రత్యేక గుర్తింపు లభించింది. పుష్పాటు సినిమాకు గాను దర్శకుడు సుకుమార్ ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ అవార్డును అందుకున్నారు. ఇదే సినిమాకు ఉత్తమ కాస్ట్

0: వాక్యూమ్ డిజైనర్లుగా శీతల్, దీపాలే అవార్డు అందుకున్నారు. అదేవిధంగా లక్కీ భాస్కర్ సినిమాతో మరో తెలుగు దర్శకుడు జాతీయ అవార్డు అందుకున్నారు. వెంకీ అట్లూరి ఈ సినిమాకు గాను ఉత్తమ డైలాగ్ రైటర్ అవార్డును స్వీకరించారు. ఇక ప్రభాస్ నటించిన కలికి 2898 ADకి కూడా జాతీయ అవార్డుల వేదికపై పురస్కారం దక్కింది. నాగశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా అవార్డు లభించగా, ఇదే సినిమాకు బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ అవార్డును నితిన్ బిహానీ తీసుకున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మరో ఘనత కమిటీ కుర్రోళ్లు రూపంలో దక్కింది. నిహారిక కొనిదెల నిర్మించిన ఈ చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారం లభించింది. గ్రామీణ నేపథ్యంలో స్నేహం, రాజకీయాలు, యువత జీవితాలను ప్రతిబింబిస్తూ రూపొందిన ఈ సినిమా జాతీయ స్థాయిలో తెలుగు చిత్రంగా గుర్తింపు పొందింది. 35 చిన్న కథ కాదు ఉత్తమ బాలల చిత్రం పురస్కారం అందుకుంది. ఈ సినిమాలో నటించిన పోతుల అరుణ్ దేవ్ ఉత్తమ బాల నటుడిగా అవార్డు అందుకున్నాడు. ఈ ఏడాది ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరు నటులు పంచుకున్నారు. భ్రమయుగం సినిమాలో నటనకు మమ్ముట్టి, చందు ఛాంపియన్ సినిమాలో పాత్రకు కార్తిక్ ఆర్యన్ ఉత్తమ నటుడి పురస్కారాలను అందుకున్నారు. మరోవైపు ఆర్టికల్ 370 సినిమాలో నటనకు యామి గౌతమ్ ఉత్తమ నటిగా అవార్డును అందుకున్నారు. ఈ సినిమాకు ఉత్తమ చిత్రంగా కూడా జాతీయ పురస్కారం లభించింది. ఆర్టికల్ 370 చిత్రానికి ఆదిత్య సుహాస్, జంబాలే దర్శకత్వం వహించారు. అమరన్ సినిమాతో దర్శకుడు రాజకుమార్ పెరియస్వామి ఉత్తమ దర్శకుడి అవార్డును అందుకున్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని రూపొందిన ఈ చలనచిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ దర్శకత్వ పురస్కారం లభించడం విశేషం. రాజ్కుమార్ రావు నటించిన శ్రీకాంత్ ఉత్తమ హిందీ చిత్రంగా ఎంపికయింది. ఉత్తమ సహాయ నటి విభాగంలో మహారాజా సినిమాకు సచన నమిదాస్, మిథ్యా సినిమాకు రూపశ్రీ వర్కాడే అవార్డులను అందుకున్నారు. ఉత్తమ సహాయ నటుడిగా భక్షక్ సినిమాలోని నటనకు సంజయ్ మిశ్రా పురస్కారం అందుకున్నారు. అలాగే ఉత్తమ జాతీయ విలువల చిత్రంగా కెప్టెన్ మిల్లర్ ఎంపికయ్యింది. అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వంలో ధనుష్ ప్రధాన పాత్రలో ఈ చిత్రం రూపొందింది. స్వాతంత్ర వీర్ సావర్కర్ చిత్ర దర్శకుడు రందీప్ హుడా ఉత్తమ తొలి చలనచిత్ర దర్శకత్వం విభాగంలో పురస్కారాన్ని అందుకున్నారు. స్త్రీ 2 చలనచిత్రానికి కొరియోగ్రఫీ విభాగంలో అవార్డు దక్కగా, మహారాజాకు యాక్షన్ దర్శకత్వ విభాగంలో పురస్కారం లభించింది. ప్రముఖ కన్నడ నటుడు అనంత్ నాగ్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానం చేశారు. 5 దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణం సాగించిన ఆయన 300కు పైగా చిత్రాల్లో 6 భారతీయ భాషల్లో నటించారు.
1: భారతీయ ఫిల్మ్ జగత్ కే సర్వోచ్చ సన్మాన్ దాదా సాహెబ్ ఫాల్కే పురస్కార్ సే సన్మానిత్ కర్కే ముజే బహుత్ ప్రసన్నతా హో రహీ. ఫిల్మ్ మే ఉన్కా అభినయ థియేటర్ ఔర్ సినిమా కే శ్రేష్ఠ ఆయామో కా సమన్వయ ప్రస్తుత కర్తా. ఫిల్మో కా గంభీర్ అధ్యయన్ కర్నే వాలే లోగ్ మాన్తే హై కి ఉన్కా అభినయ సహజ సంయమ డిస్ట్రెంట్ ఔర్ ప్రామాణిక యానీ ఆథెంటిక్ హోతా హై ఔర్ కళాకారో కో భావి పీఢియో కే లియే ఆదర్శ్ ప్రస్తుత్ కర్తే.
0: ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచన మేరకు జాతీయ సినిమా పురస్కారాల వేడుకను దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు తీసుకువెళ్లే కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. భవిష్యత్తులో కూడా వివిధ రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాల్లో ఈ వేడుకను నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
2: to very important tourist destinations of our country. Aaj hum Ekta Nagar, jahan Sardar sahab ki world's tallest statue hai, us jagah aaj hum ikatte hue hain. Ab agli baar we'll go to one more important destination. I am giving a call to all the states and union territories. Select one of the most important tourist destinations in your state. Tell us what improvements you'll make in it. Your destination will be selected and we'll have the next round of NFA in the selected tourist destination.
0: భారతీయ సినీ రంగానికి ఇచ్చే అత్యంత ప్రాధాన్యత కలిగిన జాతీయ చలనచిత్ర పురస్కారాలు కేవలం కళాకారుల ప్రతిభను గుర్తించడానికే కాకుండా దేశ జాతీయ సమగ్రత, సాంస్కృతిక ఐక్యతను పెంపొందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. జాతీయ అవార్డులు అన్ని భాషల చిత్రాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఒక ప్రాంతపు సంస్కృతి, కథలు దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలకు పరిచయమై పరస్పర గౌరవం పెరుగుతోంది. జాతీయ సమగ్రతను, సామాజిక ఐక్యతను చాటిచెప్పే చిత్రాలకు ప్రత్యేకంగా జాతీయ, సామాజిక, పర్యావరణ విలువల ప్రాధాన్యత కలిగిన ఉత్తమ చిత్రం అవార్డును అందిస్తుండడం సామరస్యం. మత సామరస్యం, దేశభక్తి వంటి అంశాలపై సినిమాలు తీసేలా దర్శకులను ప్రోత్సహిస్తోంది. ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ దార్శనికతతో వివిధ రాష్ట్రాల చరిత్ర, జానపద కళలు, పండుగలు, జీవన విధానాలను ప్రతిబింబించేలా చిత్రాలకు గుర్తింపు ఇవ్వడం ద్వారా భిన్నత్వంలో ఏకత్వం అనే

భారతీయ సిద్ధాంతాన్ని ఇవి బలపరుస్తున్నాయి. కళాకారుల మధ్య సాంస్కృతిక మార్పిడికి, ఐక్యతకు ఈ పురస్కారాల వేదిక దోహదపడుతోంది. కుల, మత, ప్రాంతీయ వివక్షలకు వ్యతిరేకంగా సమాజంలో మార్పు తెచ్చే ఇతివృత్తాలతో వచ్చిన చిత్రాలను గౌరవించడం ద్వారా జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రజాస్వామ్య విలువలను, సామాజిక సమగ్రతను ప్రోత్సహిస్తున్నాయి. ఇక 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఫీచర్ ఫిలిమ్స్తో పాటు నాన్ ఫీచర్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిలిమ్స్, యానిమేషన్, సినిమా రచన వంటి విభాగాల్లోనూ ప్రతిభకు గుర్తింపు లభించింది. వివిధ భారతీయ భాషలకు చెందిన చిత్రాలు, కళాకారులు పురస్కారాలు అందుకోవడం ద్వారా దేశంలోని భాషా, సాంస్కృతిక, చలనచిత్ర వైవిధ్యం, భిన్నత్వంలోని ఏకత్వం మరోసారి ఆవిష్కృతమయ్యింది. డెబ్బై 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన ఎమ్మెల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

తెలుసు కదా మూవీ నుంచి సిద్ శ్రీరామ్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ కంపోజిషన్ లో. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 11:21 క్రాస్ అయిపోయి 42 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. సో మరి డిసెంబర్ 3rd న ఫౌజీ మూవీ అయితే రిలీజ్ అవ్వాలి కదా మన డార్లింగ్ ప్రభాస్ ది. అదైతే పోస్ట్ పోన్ అయినట్టు ఆల్రెడీ మేకర్స్ అనౌన్స్ చేశారు, అది ఆల్రెడీ మనకు తెలుసు. అండ్ ఆల్సో మార్చ్ 5th న సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ సినిమా అయితే రిలీజ్ కి ప్లానింగ్ జరుగుతోంది. బట్ ఇప్పుడు తెలుస్తున్న న్యూస్ ఏంటంటే ఫౌజీ సినిమా స్పిరిట్ తర్వాతే వస్తుందని టాక్

నడుస్తుంది. అంటే అలా చూసుకుంటే చాలా పోస్ట్ పోన్ అయినట్టయితే అనిపిస్తుంది అనమాట. బట్ ఓకే కూల్, మనం వెయిట్ చేద్దాం అప్పటిదాకా. ఓకే, బట్ ఇంకా దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు, అది వచ్చిందాకా అంతవరకు కన్ఫర్మ్ అయితే కాదనమాట ప్రస్తుతం. ఓకే, ఇది కూడా పక్కన పెట్టేస్తే మన డార్లింగ్ మూవీకి సంబంధించి, కాల్కి 2 సినిమాకి సంబంధించి ఇంకొక అప్డేట్ కూడా ఉంది, దాని గురించి కూడా చెప్తాను. బట్ బిఫోర్ టు దాట్ మీకోసం ఒక బ్యూటిఫుల్ ఎవర్ గ్రీన్ సాంగ్ అయితే వచ్చేస్తుంది జెంటిల్మెన్ సినిమా నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3, అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

మరియన్ సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 11:33 క్రాస్ అయిపోయి 12 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం సినిమా కబుర్లు కార్యక్రమంలో. సో మరి యాక్చువల్గా ఏంటంటే కల్కి 2 మూవీ షూట్ ఈ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవ్వబోతోందని ఆల్రెడీ టాక్ అయితే వచ్చింది అండ్ నేనే చెప్పాను మొన్న. అండ్ ఆల్సో ఈ పార్ట్ లో కూడా అంటే ఈ కల్కి 2 పార్ట్ లో కూడా దుల్కర్ సల్మాన్ రోల్ ఉండబోతోందట. అంటే యాక్చువల్గా పార్ట్ 1 లో కూడా ఉన్నారనుకోండి కొంచెం సేపు, బట్ ఈ పార్ట్ 2లో ఏంటంటే ఆయన రోల్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారట. దానికి తగ్గట్టు స్క్రీన్ ప్లేలో చేంజెస్ కూడా చేశారట. సో మరి దీని మీద కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రావాలి. ప్రస్తుతం అయితే ఈ టాక్ అయితే ఫుల్ గా నడుస్తుందన్నమాట టాలీవుడ్ లో. మరి ఏంటి మ్యాటర్ అనేది తెలుసుకోవాలంటే మాత్రం మనం ఈ అక్టోబర్ స్కెడ్యూల్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే. అప్పుడు మనకి ఇంకొన్ని అప్డేట్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట, అదే సంగతి. ఓకే, సో మరి నెక్స్ట్ ఇంకా మనం మాట్లాడుకుందాం కొత్త కొత్త అప్డేట్స్ గురించి. బట్ రైట్ నో మీ అందరికోసం ఈ 2026 లో మీకోసం ఒక గిరగిర పాట అయితే వచ్చేస్తుంది ఛాంపియన్ సినిమా నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ యూండ్ వివిధ్ భారతి FM 101.3.

0: చిత్రలహరి సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత మన స్టూడియోలో టైం 11:42 క్రాస్ అయిపోయి 38 సెకండ్స్ అయిపోయింది. అండ్ మన్మున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో అండ్ మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. సో మరి ఏంటి మ్యాటర్ అంటే చాలా చాలా చాలా సినిమా కబుర్లు ఉన్నాయి. ఒక చిన్న బ్రేక్ తీసుకుని అయితే చెప్పిస్తాను, స్టే ట్యూన్డ్.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
0: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఎస్, మరి చాలా చాలా సినిమాలు కొంచెం పోస్ట్ పోన్ అవుతున్నాయి, లేకపోతే ప్రీ పోన్ అవుతున్నాయి, ఇలా రకరకాలుగా ఉంటాయి. వారణాసి అండ్ డ్రాగన్ మూవీస్ మాత్రం అస్సలు ఎలాంటి డౌట్ లేకుండా అనుకున్న తేదీలోనే రిలీజ్ చేస్తామని చెప్పేసి మేకర్స్ ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేశారు బాస్. సో అదనమాట. సో రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న వారణాసి సినిమా 2027 ఏప్రిల్ 7 తప్పకుండా రిలీజ్ అవుతుందట. సో అలా అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ ఆల్రెడీ చెప్పేశారు. అండ్ ఆల్సో ప్రశాంత్ నీల్ అండ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోతున్న డ్రాగన్ సినిమా కూడా జూన్ 11 పక్కాగా రిలీజ్ చేస్తారట. సో ఇది ఈ విషయాన్ని డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ మూవీ ఈవెంట్ లో అయితే క్లారిటీ ఇచ్చేశారు. అమ్మయ్యా, ఎక్కడ పోస్ట్ పోన్ అవుతాయో, ఇప్పటికే మనం వెయిట్ చేస్తున్నాం కదా. సో నేనైతే ఇంకా పోస్ట్ పోన్ అవుతాయేమో అనుకున్నాను, కానీ పర్వాలేదు, వచ్చేస్తాయి ఏప్రిల్ అండ్ జూన్ లో ఈ రెండు సినిమాలు. సో ఇది పక్కన పెట్టేస్తే మనకి ఇప్పుడు NC25 అంటే నాగ చైతన్య 25th సినిమా మీద అయితే ఒక చిన్న అప్డేట్ ఉంది, దాని గురించి మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ టు దాట్ మీకోసం పెద్ద సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను. ఎంజాయ్ లిస్నింగ్.

డ్యూట్ సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. సో మరి నాగ చైతన్య 25th ఫిల్మ్ గురించి అప్డేట్ చెప్తాను అన్నాను కదా. యాక్చువల్ గా వృషకర్మ తర్వాత నాగ చైతన్య NC 25 సినిమా చేస్తున్నారంటూ ఆల్రెడీ ఒక టాక్ నడుస్తుందన్నమాట. బద్రుల్లంక ఫేమ్ క్లాక్స్ డైరెక్షన్.

లో సాత్విక అనే హీరోయిన్ తో ఈ సినిమా చేస్తున్నారు అని చెప్పి కూడా ఒక టాక్ నడిచింది. అయితే ఇదేది నిజం కాదు, అలాంటివన్నీ కూడా రూమర్స్. ప్రస్తుతం అలాంటి కన్ఫర్మేషన్ ఏమీ లేదు. NC25 కి సంబంధించి అని చెప్పేసి చెప్పారనమాట. అది మ్యాటర్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు బాస్ ఎలాంటి రూమర్స్ అయితే మనం నమ్మకూడదు. అది సంగతి. ఓకే, అండ్ ఆల్సో వృషకర్మ సినిమా December 4 న సిల్వర్ స్క్రీన్ మీద హల్చర్ చేయడానికి రెడీగా ఉంది. అది ఓకే. సో మరి ఇంకేంటి అంటే కింగ్ 100 లో విలన్ గా ఎవరు యాక్ట్ చేయబోతున్నారో తెలుసా? చెప్తాను అప్డేట్.

ఫోర్త్న సిల్వర్ స్క్రీన్ మీద హల్చల్ చేయడానికి రెడీగా ఉంది. అది ఓకే. సో మరి ఇంకేంటి అంటే కింగ్ 100 లో విలన్ గా ఎవరు యాక్ట్ చేయబోతున్నారో తెలుసా, చెప్తాను ఆ అప్డేట్ కూడా. నెక్స్ట్ మీ అందరి కోసం లెనిన్ సినిమా నుంచి ఎట్టా ఎట్టా సాంగ్ అయితే వచ్చేస్తుంది, ఎంజాయ్ లిజనింగ్.

బ్యూటిఫుల్ సాంగ్ ఇది వినేశ్ సారు ఓజీ సినిమా నుంచి. మరి శృతి రంజని పాడిన పాట ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ కంపోజిషన్. సో మరి ఏంటంటే మ్యాటర్, కింగ్ 100 లో విలన్ గా ఎవరు యాక్ట్ చేస్తున్నారు తెలుసా? తమిళ యాక్టర్ అశోక్ సెల్వన్ అనమాట. తను ఆల్రెడీ తమిళ్లో మంచి మంచి సినిమాలు చేశారు, యాక్టర్ గా ప్రూవ్ చేసుకున్నారు, అండ్ డిఫరెంట్ స్టోరీస్ అండ్ క్యారెక్టర్స్ తను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడనమాట. సో మరి సూపర్ ఫేమ్ తీసుకొచ్చుకున్నారు. అయితే మరి ఏంటంటే ఆయన ఈ సినిమాలో విలన్ గా యాక్ట్ చేస్తున్నారట, నాగార్జున 100th మూవీ. సో మరి ఈ మూవీ అయితే డిసెంబర్ 24 రిలీజ్ కాబోతోంది. మరి ఒక హీరో యాక్ట్ చేస్తున్న సినిమాలో ఇంకొక హీరో విలన్ గా యాక్ట్ చేస్తాం, అది కూడా మనకి తమిళ ఇండస్ట్రీ నుంచి, అంటే కొంచెం ఆటోమేటిక్ గా ఆ సినిమా మీద మంచి హైప్ అయితే వచ్చేసింది. మరి చూద్దాం మరి మన నాగార్జున 100th మూవీ ఎలా ఉండబోతోంది, వెయిట్ చేద్దాం. ఓకే రైట్, మన స్టూడియోస్ లో టైం ఎగ్జాక్ట్ గా 12:00 అయిపోయింది కాబట్టి మీ ముందుకు వచ్చేసిన ఎఫ్ఎం న్యూస్ హెడ్ లైన్స్, ఆ తర్వాత ఎగ్జాక్ట్ గా 12:02 కి మనం కలుసుకుందాం. ఏ ప్రోగ్రామ్ లో మీకు తెలుసాలో. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు రేపు విస్కాన్సిన్లోని మిల్వాకీలో జరిగే G20 వాణిజ్య మంత్రుల సమావేశానికి హాజరవుతారు. యునైటెడ్ స్టేట్స్ వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ ఆహ్వానం మేరకు ఈ సమావేశం జరుగుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విజయవాడలో 9,800 కోట్ల రూపాయల విలువైన భూమిపై పూర్తి యాజమాన్య హక్కును కల్పిస్తూ 24,057 కుటుంబాలకు గృహ క్రమబద్దీకరణ పట్టాలను పంపిణీ చేయనున్నారు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల వ్యాప్తంగా ఉన్న 8 నియోజకవర్గాల పేదలకు దీనివల్ల శాశ్వత లబ్ది చేకూరనుంది. ఉల్లిపాయల ధరల పెరుగుదల నేపథ్యంలో రాష్టంలోని రైతు బజార్ల ద్వారా కేజీ ఉల్లిపాయలను 35 రూపాయలకు విక్రయించనున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తొలి దశలో విజయవాడ నగరంలోని అన్ని రైతు బజార్లలో ఈ రోజు నుంచి విక్రయాలు చేపడుతున్నట్లు, ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి రాష్టంలోని ఇతర రైతు బజార్లకు కూడా విస్తరించనున్నట్లు మంత్రి వెల్లడించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం రూరల్ మండలంలో రాష్ట మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈరోజు ఆకస్మికంగా పర్యటన చేపట్టారు. మండలంలోని పలు గ్రామాల్లో 1.27 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులను మంత్రి ప్రారంభించారు. స్వల్పకాలిక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేందుకు రాష్ట ప్రభుత్వాలకు అందించే చేపద్దుళ్ల పరిమితిని, వేసన్ మీన్స్ పరిమితిని 11.2% మేర పెంచాలని ఆర్బీఐ సలహా కమిటీ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు ఈ పద్దు కింద నెలవారీగా అందే చేపద్దుళ్ల సాయం పరిమితి 2,921 కోట్ల రూపాయల నుంచి 3,197 కోట్ల రూపాయలకు పెరగనుంది. తిరుపతి జిల్లా చిట్టుమూరు మండలంలోని మల్లాం బ్రహ్మోత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం కోసం సిద్దం చేసిన వేడి సాంబారు పడడంతో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని చెన్నైలోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. 2047 నాటికి 80 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థగా తిరుపతి ఎకనామిక్ రీజియన్ను తీర్చిదిద్దే లక్ష్యంతో తిరుపతి పట్టణంలో ఎకనామిక్ రీజియన్ సదస్సు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆధ్వర్యంలో ఈ ఉదయం ప్రారంభమైంది. ఇందులో భాగస్వాములైన

తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల ఆర్థిక వృద్ది అవకాశాలపై విస్తృతమైన చర్చను చేపట్టారు. ఉత్తర తమిళనాడు, దాని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్పై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్టంలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంట వింటారు.

0: economy through year-on-year tightening of targets across all 5 years. The fuel consumption benchmark is tightened from 3.9 litres per 100 kilometres in 2027-28 to 3.32 litres per 100 kilometres in 2031-32, representing an improvement of around over 16% over the period. Top LET terrorist has been killed in a joint operation by Army, Police and CRPF in the Yusmarg area of Budgam district during the intervening night. The slain terrorist has been identified as Pakistan-based Lashkar-e-Taiba LET operative Mohammad Asif, alias Haseem Musa. A Srinagar-based Army spokesman said the operation was launched by the Army, Jammu and Kashmir Police and CRPF on the basis of specific intelligence inputs. Senior BJP leader and Union Agriculture and Farmers Welfare Minister Shivraj Singh Chauhan has said that a clean and updated electoral roll is the soul of democracy. Talking to reporters in New Delhi today, Mr. Chauhan said that the integrity of the electoral process could be compromised if incorrect or ineligible names are included in the voters' list. At the Asian Games 2026, India's compound mixed archery team of Sahil Jadhav and Chikita Taniparthi has won the gold medal, beating Korea in a shoot-off in the finals. Indian duo also secured the 2028 Olympic quota place with this win. Earlier, Indian women's compound archery team also clinched gold after beating China 238-234 in the finals today at Okazaki Chuosogo Park, Japan. The Indian team comprising Jyoti Surekha Vennam and Chikita Taniparthi and Prithika Pradeep entered the finals after beating South Korea 234-233 in the semifinals. In boxing, India's Priya Ghanghas has clinched a bronze medal in the 60-kilogram category, contributing to India's impressive six-medal haul at the ongoing Asian Games at Aichi, Nagoya. This is India's 55th medal at the Asian Games 2026, having won 9 gold, 21 silver and 27 bronze medals. And that is the end of this news bulletin.
1: ఆర్గనైజ్ గురించి చెప్పాను కదా, అంటే మనిషి మెదడు గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు తయారు చేసిన మెదడు కణజాల నమూనా అని బ్రెయిన్ ఆర్గనైజ్ అని చెప్పేసి వాటి గురించి నేను చెప్పాను. సో మరి ఇది కంప్లీట్ బ్రెయిన్ అయితే కాదు, కానీ బ్రెయిన్ లాంటిది అనమాట. సో అంటే అలా మన బ్రెయిన్ అయితే ఎలా అయితే వర్క్ చేస్తుందో ఆ బ్రెయిన్ ఆర్గనైజ్ కూడా మ్యాక్సిమం కొంతవరకు అంటే చాలా వరకు కవర్ చేస్తాయి, అలా వర్క్ చేస్తాయి. అయితే ఆల్రెడీ దీని గురించి మనం వివరంగా మాట్లాడుకున్నాం. అండ్ ఇలాంటిదే ఆ బ్రెయిన్ ఆర్గనైజ్ లాంటిదే ఇంకొక ఎక్స్పెరిమెంట్ అనేది జరుగుతుంది. అదేంటి, అసలు ఎందుకు చేస్తున్నారు, ఇలాంటి డీటెయిల్స్ అని నెక్స్ట్ చెప్తా. ఓకే, బట్ బిఫోర్ టు దాట్ మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఎలా చెప్పాను సినిమా నుంచి వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 12:20 క్రాస్ అయిపోయి 32 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం మీకు తెలిసే ప్రోగ్రాంలో. యాక్చువల్గా అండి, మనకి అంటే చాలా మందికి ఏజ్ పెరిగే కొద్దీ కీళ్లల్లో బలహీనత వస్తూ ఉంటుంది, నడవలేకపోతుంటారు, మెట్లు ఎక్కలేరు, లేవడం కూర్చోవడం ఇలా ప్రతి విషయంలో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఫ్యూచర్లో రోబోస్ హెల్ప్ చేయబోతున్నాయి. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా వింటుంటే. యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే, శాస్త్రవేత్తలు ఎక్సోస్కెలిటన్ అనే ఒక స్పెషల్ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్ ని తయారు చేస్తున్నారట. సో మన బాడీకి జస్ట్ అలా దాన్ని ఫిక్స్ చేసేసుకోవడం అనమాట. చక్కగా మన కాళ్ళ కదలికలు అబ్జర్వ్ చేయడం, మనకు అవసరమైన చోట కాళ్ళల్లో శక్తి పెంచడం, సింపుల్గా చెప్పాలంటే మన కాలి కదలికల్లో ఇది కంప్లీట్గా హెల్ప్ చేస్తుందట. ఒకప్పుడు ఇలాంటి టెక్నాలజీ హెల్ప్తో పక్షవాతం వచ్చిన వాళ్ళకి అండ్ ఆల్సో యాక్సిడెంట్స్ తర్వాత పేషెంట్స్ కి ప్రాక్టికల్ గా ట్రై చేసి చూసారట. అండ్ ఇప్పుడు ఏజ్ వల్ల వచ్చే కీళ్ల సమస్యలకి ఎలా చెక్ పెట్టచ్చు అనే దాని మీద ట్రయల్స్ చేస్తున్నారనమాట. సో నాకేమనిపించిందంటే, మనిషికి బలం తగ్గితే టెక్నాలజీ ఆ బలాన్ని అందించే రోజులు వచ్చేసాయి అనమాట. ఓకే, ఎనీవేస్, మరి నెక్స్ట్ ఇంకా మనం కొన్ని వింతలు విచిత్రాలు

0: నిన్ను కోరి సినిమా నుంచి గోపి సుందర్ మ్యూజిక్ డైరెక్షన్ లో గోపి సుందరే పాడిన పాట విని ఎంజాయ్ చేసేసారు కదా. మరి 12:28 క్రాస్ అయిపోయి 52 సెకండ్స్ అయిపోయింది మన మీకు తెలుసా టైం. సో మరి యాక్చువల్ గా అన్ని మామూలుగా మనకి మనం చిన్నప్పుడు బొమ్మలు కొనిమ్మని అడిగి ఉంటాం కదా. ఎవరైనా సరే బొమ్మలకి అట్రాక్ట్ అవ్వని పిల్లలు ఉంటారు, అసలు ఉండరు కదా, లేరు కదా. అసలు మనం అడగడం, కుదరదు అంటే అలగడం, ఇంకా కాదు అంటే గోలగా ఏడవడం, ఇవన్నీ మామూలే. ఇది ప్రతి ఇంట్లో ఉండే స్టోరీయే. బట్ ఒక అమ్మాయి ఉందండి, ఆ అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళ పేరెంట్స్ ని ఒక నిజమైన గుర్రం కావాలని అడిగిందిట. అది మామూలే అంటే పిల్లలు కూడా అడుగుతుంటారు ఇలాంటి విచిత్రమైన కోరికలు. అయితే వాళ్ళ పేరెంట్స్ యాజ్ యూజువల్ గా నో అన్నారు. మరి ఇప్పటికే ఇల్లంతా బొమ్మలు ఉన్నాయి కదా, ఇంకా ఎందుకు ఇరుకైపోతుంది అని చెప్పేసి ఇల్లు వాళ్ళు నో చెప్పారు. మరి పేరెంట్స్ రీజన్స్ అయితే చాలానే ఉంటాయి, బట్ ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేసింది అనేది మ్యాటర్ అనమాట. దాని గురించి మనం బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే మరి ఎగ్జాక్ట్ గా 12:30 తెలుగులో వార్తలు వచ్చేస్తాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. ఆ తర్వాత మళ్ళీ మనం మీకు తెలిసిన ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేద్దాం. సో స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ ఆర్జే శృతి.
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు జలంధర్లో పర్యటించి నషా ముక్త్ పంజాబ్ యాత్రలు ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో నావికదళ ఆధునీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత్ అమెరికా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ ఈరోజు 3 స్వర్ణాలు సాధించి మొత్తం 9 స్వర్ణాలతో పతక పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతుంది. ఇక వార్తల వివరంగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పంజాబ్లో పర్యటిస్తారు. జలంధర్లో నషా ముక్త్ పంజాబ్ యాత్రలు ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ నెల 18 పఠాన్కోట్లో బీజేపీ అధ్యకుడు నితిన్ నవీన్ ప్రారంభించిన ఈ యాత్రలు 13 రోజుల్లో రాష్టంలోని మొత్తం 117 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4,000 కిలోమీటర్ల మేర సాగింది. పంజాబ్లో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం ద్వారా భద్రతను కఠినతరం చేయడంతో పాటుగా యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. భారతీయ నావికా దళానికి 2026 ఒక చారిత్రాత్మక సంవత్సరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభివర్ణించారు. ఈ సంవత్సరంలో 18 యుద్దనౌకలను కమిషనింగ్ చేసే ప్రణాళికలున్నాయని వెల్లడించారు. న్యూఢిల్లీలో భారత నావికా దళం నిర్వహించిన ద్వైవార్షిక కమాండర్స్ కాన్ఫరెన్స్ 2వ సంచికను ఉద్దేశించి ప్రసంగిస్తూ రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా నావికా దళం చేస్తున్న ప్రయత్నాలు అభినందించారు. నేడు భారత నావికా దళ యుద్దనౌకల ఉత్పత్తి వ్యవస్థ అంతర్జాతీయ ప్రమాణాలకు తీటుగా నిలుస్తుందని రక్షణ మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నావికాదళ ఆధునీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. నవీకరించిన ఓటర్ల జాబితా ప్రజాస్వామ్యానికి ఆత్మలాంటిదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో అర్హతలేని పేర్లు చేర్చితే ఎన్నికల ప్రక్రియ పవిత్రత దెబ్బతింటుందని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై

0: స్పందిస్తూ మరణించిన వారి పేర్లు తొలగించడంలో అర్హులైన పౌరులు మాత్రమే ఓటర్ల జాబితాలో నిల్వ చూడటంలో ఎలాంటి అభ్యంతరం ఉండకూడదని తెలిపారు.
1: तो लोकतंत्र ही मर जाएगा. आपको क्या आपत्ति अगर कोई इस दुनिया में है ही नहीं उसका नाम वोटर लिस्ट से काट दिया जाए. कहीं डुप्लीकेशन है गांव में भी नाम शहर में भी नाम. अगर नाम एक जगह कट जाए तो आपको दिक्कत क्या है. कोई देश का नागरिक ही नहीं है तो उसका नाम वोटर लिस्ट में क्यों जोड़ना चाहिए. पवित्र लोकतंत्र के लिए वोटर लिस्ट शुद्ध होना ही चाहिए.
0: ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలు బలోపేతం చేసుకోవాలని ఖతార్ వ్యాపారవేత్తలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. దోహాలో జరిగిన ఖతార్ బిజినెస్ మ్యాన్ అసోసియేషన్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 94.5 బిలియన్ డాలర్స్ పైగా నమోదైన రికార్డు స్థాయి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాగే ఖతార్ విదేశీ వాణిజ్య శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ సయ్యద్తో సమావేశమై మౌలిక సదుపాయాలు, ఆహార భద్రత, ఫార్మాస్యూటికల్, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. ఖతార్ 10 బిలియన్ డాలర్స్ పెట్టుబడి వాగ్దానం అమలు చేయడం, ఎఫ్టీఏ చర్చలు వేగవంతం చేయడం వంటి కీలక అంశాలపై ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. విధులు నిబద్దత నిర్వర్తించడం ద్వారా పరిపూర్ణత సాధించవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒక సంస్కృత శ్లోకం పంచుకుంటూ తమ విధులు శ్రద్దగా నిర్వర్తించేవారు అంకిత భావంతో నిజాయితీతో కూడిన చర్యల ద్వారా అత్యున్నత పరిపూర్ణత ఎలా పొందవచ్చో తెలుసుకోవచ్చు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 3 అక్టోబర్ భోపాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా భేల్ దసరా మైదానంలో రాష్టస్థాయి గోపాలక సదస్సును ఉద్దేశించి ప్రసంగించడంతో పాటుగా కొత్త క్రిమినల్ చట్టాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శన ప్రారంభిస్తారు. అలాగే భౌరి సమీపంలో ఐజర్ క్యాంపస్కు శంకుస్థాపన చేసి అక్కడ స్వామి వివేకానంద విగ్రహం ఆవిష్కరిస్తారు. డైరీ ప్లాంట్, భోపాల్లో ప్రాసెస్డ్ మిల్క్ ప్రాడక్ట్ ప్లాంట్తో సహా పలు డైరీ మౌలిక వసతుల ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి 11 జిల్లాల నుంచి 35,000కు పైగా పశు పోషకులు, డైరీ సహకార సంఘ సభ్యులు హాజరవుతారని చెబుతున్నారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ప్రసంగంలో జమ్మూకాశ్మీర్పై టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ చేసిన వ్యాఖ్యలు భారత్ ఖండించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఇది భారత్ సార్వభౌమత్వానికి సంబంధించిన విషయమని, దీనిపై ఎవరికీ జోక్యం చేసుకునే హక్కు లేదని స్పష్టం చేశారు.
2: India rejects the unwarranted references to Indian Union Territory of Jammu and Kashmir made by the President Turki during his UNGA address. This is a matter, as you would understand, pertaining to India's territorial integrity and sovereignty, and no external party has any locus standi on this issue.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. భారత్ అమెరికా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అమెరికాలో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్ నిర్వహించిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ భారత్లో విస్తరిస్తున్న పారిశ్రామిక రంగాన్ని, నైపుణ్యంతో కూడిన శ్రామిక శక్తిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత్లో చిన్న మధ్యతరహా పరిశ్రమలతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు, అలాగే ఆధునిక తయారీ రంగంలో సంయుక్తంగా పెట్టుబడులు పెట్టేందుకు అమెరికన్ తయారీదారులను మంత్రి ఆహ్వానించారు. ఈ సహకారం రెండు దేశాల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. అమెరికాలో మిలాక్విలో ఈరోజు రేపు జరిగే G20 వాణిజ్య మంత్రుల సమావేశంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొంటారు. అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిస్టన్ గ్రీర్ ఆహ్వానం మేరకు జరుగుతున్న ఈ సమావేశంలో భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చర్చలను ముందుకు తీసుకెళ్లడంపై చర్చలు జరుపుతారు. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 5 వరకు అమెరికాలో పర్యటిస్తున్న గోయల్ ప్రపంచ వాణిజ్య సంస్థ కేంద్రంగా వాణిజ్య వ్యవస్థను బలోపేతం చేయడంపై G20 దేశాలతో చర్చిస్తారు. మిలాక్వి అలాగే చికాగోలో పర్యటించే ఆయన తయారీ, వినియోగ వస్తువులు, వ్యవసాయం, రిటైల్, టెక్నాలజీ రంగాలకు చెందిన ప్రముఖ అమెరికన్ కంపెనీల సీఈఓలతో సమావేశమవుతారు. భారత్లో తయారీ, పెట్టుబడి అవకాశాలు, భారతీయ సంస్థలతో భాగస్వామ్యం పెంచుకునేందుకు అమెరికన్ కంపెనీలను ఆహ్వానిస్తారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్ 18 రష్యా, ఇరాన్లపై ఆంక్షల చట్టంపై సంతకం చేసిన నేపథ్యంలో ఈ పర్యటన ప్రాముఖ్యత సంతరించుకుంది. ఉక్రెయిన్ గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి జయశంకర్ హెచ్చరించారు. ఆసియా సొసైటీ కార్యక్రమంలో మాట్లాడుతూ నల్ల సముద్రం ద్వారా ప్రధాన ఎగుమతిదారుల నుంచి ధాన్య ప్రవాణకు అంతరాయం కలగటం, ఎరువుల కొరత ఆహార భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణిస్తున్నాయని జయశంకర్ పేర్కొన్నారు. చమురు సరఫరాలకు అంతరాయంతో ధరలు పెరుగుతున్నందున ఇంధన మార్కెట్ సంక్షోభంలో ఉందని విదేశాంగ మంత్రి తెలిపారు. ఇంధన, ఆహార, ఎరువులు, ఆర్థిక ఒత్తిడుల సంయుక్త ప్రభావం అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు చాలా భారంగా మారుతుందని మంత్రి తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ ప్రాంతం, భాష, కులం ఆధారంగా ప్రజలను విభజించడానికి ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది. న్యూఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది మాట్లాడుతూ, కాంగ్రెస్ హిందువులను దక్షిణాది ఉత్తరాదిగా విడగొట్టేందుకు ప్రయత్నిస్తోందని, దేవుళ్లను సైతం విభజించే స్థాయికి చేరిందని ఆరోపించారు. జమ్మూకాశ్మీర్లో బద్గాం జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన కాల్పుల్లో లష్కరే తోయిబా ఉగ్రవాది హతమయ్యారు. మృతుడిని లష్కరే తోయిబా టాప్ కమాండర్ ఫౌజీ మూసాగా గుర్తించారు. బద్గాంలో యూస్ మార్గ్ సమీపంలో కొరాగ్లో ఆర్మీ, పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్టుగా భారత సైన్యానికి చెందిన చినార్ కార్ప్ సోషల్ మీడియా పోస్టులో వెల్లడించింది. కర్ణాటక, కేరళ, మహే, కారైకల్, ఈశాన్య రాష్ట్రాలు ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 3-4 రోజుల పాటు రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలితో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్ర, ఒడిస్తాలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. 3 వన్డే మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా గౌహాటీలో బర్సాపురా క్రికెట్ స్టేడియంలో జరిగే 2వ వన్డేలో ఈరోజు భారత్ వెస్టిండీస్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. తిరువనంతపురంలో జరిగిన తొలి మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ సిరీస్లో తమ ఆధిక్యం పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ ఈరోజు 3 స్వర్ణాలు గెలుచుకుంది. భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు ఫైనల్స్లో చైనాను 238-234 తేడాతో ఓడించి స్వర్ణ పథకం సాధించగా, తెలంగాణకు చెందిన చికితరావు, మహారాష్ట్రకు చెందిన రాజేష్ల ద్వయం కాంపౌండ్ ఆర్చరీ మిక్స్డ్ విభాగంలో ఫైనల్ పోటీలో దక్షిణ కొరియాను ఓడించి స్వర్ణ పథకం సాధించారు. ప్రస్తుతం భారత్ 9 స్వర్ణాలు, 21 రజతాలు, 27 కాంస్యాలతో కలిపి మొత్తం 57 పథకాలతో 8వ స్థానంలో నిలిచింది. మరోవైపు మహిళల స్కాష్ జట్టు సింగపూర్పై 2-0 విజయం సాధించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఇక మెన్స్ గ్రీకో రోమన్ రెజ్లింగ్లో 87 కేజీల విభాగంలో సునీల్ కుమార్ తజికిస్తాన్ అడిగడిపి విజయం సాధించి సెమీఫైనల్కు వెళ్లారు. పథకాలు సాధించిన క్రీడాకారులకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అభినందనలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు జలంధర్లో పర్యటించి నషా ముక్ పంజాబ్ యాత్రలను ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నావికదళ ఆధునీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత్, అమెరికా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ ఈరోజు 3 స్వర్ణాలు సాధించి మొత్తం 9 స్వర్ణాలతో పతక పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

विद भारती एफएम 101.3। Yes, welcome back to Meeku Telsa and this is RJ Shruti. Mani studio lo time 12:41 cross ipai 5 seconds ayipindi. So actual ga andi England lo entante Miranda Orpi ane oka ammayi undi. Chinnappudu nunchi taniki gurram pilla pony ante chaala ishtam anta. So nijaniki taniki nijamaina pony kavali ante nijamaina gurram pilla kavali. Aithe adigindi parents ni vaallemo konivaledu. Ekkada velthe akkada gurram pilla bomma kanapadithe chaalu. Tane em chestundante kavali kavali kavali godo చేయడం స్టార్ట్ చేసిందనమాట. సో కాకపోతే ఏంటంటే నిజమైన గుర్రం పిల్ల కావాలని తను అడుగుతుంది. అయితే పేరెంట్స్ మరి నిజమైన వాటిని ఎలా కొనిస్తారు? సో అందుకని వాళ్ళైతే లేదమ్మా కాదమ్మా కుదురుతమ్మా ఇలా చెప్పడం స్టార్ట్ చేశారనమాట. సో ఇక ఏమనుకుందో ఏమో మిరాండా ఏం చేసింది తెలుసా? తను ఇక ఏ షాప్కి వెళ్ళినా ఎక్కడైతే ఒక పోనీ అంటే బొమ్మ పోనీ కనిపిస్తుందో బొమ్మ గుర్రం పిల్ల దానిని తీసుకొచ్చి కొనేయడం స్టార్ట్ చేసిందనమాట. అలా అలా అలా అలా ఇల్లంతా ఎటు చూసిన గుర్రం పిల్ల బొమ్మలే అనమాట వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు ఆ నెంబర్ ఆ గుర్రం పిల్లల నెంబర్ ఎంత వరకు చేరుకుంది తెలుసా? 4550 వరకు చేరుకుంది. 4550 బొమ్మలు ఉన్నాయి ఇంట్లో. ఎవరికైనా ఇంట్లో ఒక హాలు బెడ్రూము కిచెను ఇలా రూమ్స్ ఉంటాయి కదా, బట్ మిరాండా ఓర్బీ వాళ్ళ ఇంట్లో పోనీ హాల్ పోనీ రూమ్ ఇలా అన్ని పోనీవే ఉంటాయన్నమాట. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటో తెలుసా ఈ పోనీ కలెక్షన్ స్టోరీలో?

0: దాని గురించి నెక్స్ట్ బ్రేక్ తీసుకుని చెప్తా. బట్ రైట్ నో మీ అందరి కోసం సారు చూరు సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఎంజాయ్ లిస్నింగ్.
1: When she looks at you and looks at you, Rachcha

జావేద్ అలీ అండ్ రీటా పాడిన పాట అయితే వినేశారు ఫ్రమ్ ద మూవీ సారోచారు. సో మరి మ్యాటర్ ఏంటంటే మిరాండా ఓర్బీ ఈ పోనీ కలెక్షన్ లో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటో తెలుసా, ఈ లిటిల్ పోనీ కలెక్షన్ హాబీ ఇప్పుడు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసింది. అమేజింగ్ కదా. అసలు ఈ ట్విస్ట్ వాళ్ళ పేరెంట్సే కాదు, ఇంక్లూడింగ్ మిరాండా కూడా ఊహించుండదు. వెల్ ఇదంతా కూడా పక్కన పెట్టేస్తే నాకేమనిపించింది తెలుసా, యాక్చువల్ గా మిరాండా నిజమైన గుర్రం కావాలని అడిగింది. ఒకవేళ అలా కనుక తన కలెక్షన్ స్టార్ట్ చేసి ఉంటాయి, అంటే నిజమైన వాటిని కలెక్ట్ చేసి ఉంటే 4550

గుర్రాలు పెట్టడానికి మిరాండా పేరెంట్స్ ఎన్ని ఇళ్ళు కొనాల్సిన అవసరం వచ్చేదో అని అనిపించింది. వెల్ జోక్స్ అపార్ట్, అది అనమాట మ్యాటర్. బొమ్మలతో సరిపెట్టింది కాబట్టి సరిపోయింది అనమాట. ఏమంటారు, సరదా సరదా కాస్త రికార్డ్ అయి కూర్చుంది చివరికి. ఎనీవేస్, దాని పక్కన పెట్టేద్దాం. యాక్చువల్గా అండి, మన మనుషులకి గాలి కావాలి, ఎండ కావాలి, వర్షం కావాలి, తిండి కావాలి. వీటిల్లో ఏది టైంకి లేకపోయినా రాకపోయినా అస్సలు భరించలేం కదా. పైగా మనం ఏమనుకుంటున్నాం, సరైన వెలుతురు, నీళ్లు, గాలి లేని చోట ఎలాంటి జీవం బతకలేదు, అందుకే మనకు కూడా ఇవన్నీ కావాలి అని మనం మైండ్ లో స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాం. ఇన్ని రోజులుగా అదే విషయాన్ని బ్లైండ్ గా ఫాలో అయిపోతున్నాం ఎప్పటి నుంచో. కానీ మీకు విషయం తెలుసా, అసలు ఎలాంటి సూర్యరశ్మి కూడా చేరని భూమి లోపల వేల మీటర్ల లోతులో కూడా జీవం అనేది ఉంది. మరి అక్కడ ఉన్నది మనుషులా, జంతువులా, లేక ఇంకేదైనానా? ఆలోచిస్తూ వెయిట్ చేస్తుండండి. మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

Beautiful song kada. So my 12:52 cross up 45 seconds అయిపోయింది మన వివిధ భక్తి టైం. అండ్ మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మన భూమి లోపలండి కొన్ని వేల మీటర్ల లోతులో ఉన్న రాళ్ల మధ్యలో అనమాట ఒక రకమైన బ్యాక్టీరియాను గుర్తించారట మన శాస్త్రవేత్తలు. ఓకే, అక్కడ సన్లైట్ అనేది అస్సలు ఉండదు, కానీ అక్కడ ఉండే రాళ్లు, నీరు, ఖనిజాల నుంచి వచ్చే రసాయన శక్తిని ఈ బ్యాక్టీరియా అన్ని కూడా యూజ్ చేసుకుంటున్నాయి అనమాట. అంటే భూమి లోపలే ఒక చిన్న ప్రపంచాన్ని అవి సృష్టించుకున్నాయి. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఇందులో ఇలాంటి జీవులు భూమిపైనే కాదు సూర్య

వాళ్ళు నీరు ఖనిజాల నుంచి వచ్చే రసాయన శక్తిని ఈ బ్యాక్టీరియా అన్ని కూడా యూజ్ చేసుకుంటున్నాయన్నమాట. అంటే భూమి లోపలే ఒక చిన్న ప్రపంచాన్ని అవి సృష్టించుకున్నాయి. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఇందులో ఇలాంటి జీవులు భూమిపైనే కాదు, సూర్యకాంతి లేని వేరే గ్రహాలు, ఉపగ్రహాలు, వాటి లోపల కూడా ఉండే అవకాశం ఉందా అని చెప్పేసి దాని మీద ప్రెజెంట్ రీసెర్చెస్ జరుగుతున్నాయన్నమాట. అండ్ మనమైతే అనుకున్నాం కదా ఇప్పటిదాకా సూర్యరశ్మి ఉన్న చోటే జీవం ఉంటుంది అని చెప్పేసి. చూసారా, లైఫ్ అంటే వెలుతురు ఉన్న చోటే కాదు, పరిస్థితికి తగ్గట్టుగా జీవించగల ఒక అద్భుతమైన శక్తి కూడా. అది మ్యాటర్. సో ఎనీవేస్, అలాంటి ఒక లైఫ్ ని హ్యాపీగా జీవించడానికి మనకైతే చాలా చాలా చాలా ఛాన్సెస్ ఉన్నాయి, మరి అవకాశాలు ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇంకా ఎన్నో ఉన్నాయి. బట్ అందుకున్న వాళ్ళకి అందుకున్నంత. సో అది మాస్టరు, దాని గురించి చెప్దామని ఇదంతా చెప్పానమాట. ఎనీవేస్, నెక్స్ట్ మళ్ళీ మనం ధీరాలో ఒక బ్యూటిఫుల్ టాపిక్ తో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నౌ మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది నిన్ను కోరి సినిమా నుంచి. ఈ లవ్లీ సాంగ్ కార్తీక్ అండ్ చిన్మయి పాడారు, గోపీ సుందర్ మ్యూజిక్ డైరెక్షన్. ఈ సాంగ్ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సండే సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణ. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు రేపు విస్కాన్సిన్లోని మిల్వాకీ నగరంలో జరిగే G20 వాణిజ్య మంత్రుల సమావేశానికి హాజరవుతున్నారు. యునైటెడ్ స్టేట్స్ వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ ఆహ్వానం మేరకు ఈ సమావేశం జరుగుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విజయవాడలో 9,800 కోట్ల రూపాయల విలువైన భూమిపై పూర్తి యాజమాన్య హక్కులను కల్పిస్తూ 24,057 కుటుంబాలకు గృహ క్రమబద్దీకరణ పట్టాలను పంపిణీ చేయనున్నారు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల వ్యాప్తంగా ఉన్న 8 నియోజకవర్గాల పేదలకు దీనివల్ల శాశ్వత లబ్ది చేకూరనుంది. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం 55,74,00,000 రూపాయల నిధులు మంజూరు చేసిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద ఈ నిధులు మంజూరయ్యాయని ఆయన ఒక వీడియో సందేశం ద్వారా వెల్లడించారు. రాష్టంలోని క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంత్రి ఈరోజు స్వాగతం పలికారు. హెచ్ఐవీ ఎయిడ్స్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పార్వతీపురంలో జిల్లా స్థాయి రెడ్ రన్ మ్యారథాన్ను ఈరోజు నిర్వహించారు. పార్వతీపురం జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. ఆసియా క్రీడలు 2026లో భారత మహిళల ఆర్చరీ జట్టు స్వర్ణ పతకం సాధించడంపై రాష్ట క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఫైనల్లో చైనాను 2-3, 8-2, 3-4 పాయింట్ల తేడాతో ఓడించి స్వర్ణ పతకం సాధించిన భారత మహిళల ఆర్చరీ జట్టుకు మంత్రి ఈరోజు అభినందనలు తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. భారత క్రీడాకారుల అద్భుత ప్రదర్శన దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం గ్రామీణ మండలంలో రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టనున్న 27,00,000 రూపాయల విలువైన అభివృద్ది పనులను మంత్రి ప్రారంభించారు. తిరుపతిలో ఆర్థిక ప్రాంతీయ మండలి సదస్సు ఈరోజు ప్రారంభమైంది. తిరుపతి ఆర్థిక ప్రాంతీయ మండలి ముఖ్య కార్యనిర్వహణాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సులో భాగస్వామ్య జిల్లాలైన తిరుపతి, చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాల ఆర్థిక అభివృద్ది అవకాశాలపై చర్చిస్తున్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు ప్రసారమవుతాయి.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: కావాలి.

0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: భారతి ఎఫ్ఎం 101.3
1: మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ అజయ్ శృతి. మన స్టూడియోలో టైం 1:03 అయిపోయి 52 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ ఇది ధీరా టైం. యాక్చువల్గా అండి ప్రజెంట్ మనకి ఏషియన్ గేమ్స్ 2026 జరుగుతున్నాయి కదా. మరి ఈసారి ఈ గేమ్స్ లో ఒక్కో ఉమెన్ ప్లేయర్ ఒక్కో గేమ్తో తన మార్క్ చూపించి అద్భుతంగా ఆడుతున్నారు. అయితే ఇవాళ మనం ఏం చేద్దామంటే మన షోలో ఈ 2026 ఏషియన్ గేమ్స్ లో మెడల్స్ విన్ అయిన ఉమెన్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో ఏషియన్ గేమ్స్ లో ఫస్ట్ టైం మెడల్ విన్ అయిన ప్లేయర్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకే, సో మరి అవన్నీ తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? జస్ట్ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నౌ మీ అందరి కోసం దీపు అండ్ ఉషా పాడిన పాట ప్లే చేస్తున్నాను. సిరివెన్ గారి లిరిక్, అతిథి సినిమా నుంచి. ఇంటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్.

మణి శర్మ గారి బ్యూటిఫుల్ కంపోజిషన్ లో సాంగ్ అయితే వినేశారు. సో మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో. ఈ ఏషియన్ గేమ్స్ 2026 లో అండి, ఫస్ట్ మనం క్రికెట్ విషయానికి వచ్చేస్తే స్మృతి మంధానాని మెన్షన్ చేయాల్సిందే. మన విమెన్స్ క్రికెట్ లో మనం గోల్డ్ మెడల్ విన్ అవ్వడానికి తన కంపల్సరీగా తన ఇదైతే చాలా మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు తన ఎఫర్ట్స్. అండ్ ఫైనల్ మ్యాచ్ లో మంచి ఇన్నింగ్స్ ఆడి టీం విన్ అవ్వడానికి మంచి సపోర్ట్ కూడా ఇచ్చింది. అండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో అయితే 11,000 రన్స్ ని కంప్లీట్ చేసుకున్న ఫస్ట్ ఉమెన్ క్రికెటర్ గా హిస్టరీ కూడా క్రియేట్ చేసింది. అండ్ నెక్స్ట్ షూటింగ్ విషయానికి వచ్చేస్తే ఈషా సింగ్ మహిళల 25 మీటర్స్ పిస్టల్ లో సిల్వర్ మెడల్ గెలుచుకుంది. అండ్ తన గేమ్ చూసినా కూడా మన షూటింగ్ గేమ్స్ లో మన అమ్మాయిలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారనిపించింది బేసిక్ గా. అండ్ నెక్స్ట్ ఇంకా చాలా గేమ్స్ లో మనం అన్ని కూడా ఎంతో బాగా ఆడుతున్నాం ఈసారి ఏషియన్ గేమ్స్ లో. అండ్ ఈ రోజు మ్యాచ్ లో కూడా గోల్డ్ మనకి వచ్చేసింది. సో మాట్లాడుకుందాం కొన్ని విషయాలు. బట్ బిఫోర్ టు దాట్ మీకోసం బాబు బంగారం సినిమా నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. గిబ్రన్ మ్యూజిక్ కంపోజిషన్, నరేష్ అయ్యర్ పాడిన పాట, రామజోగి శాస్త్రి గారి లిరిక్. సాంగ్ వెంట నుంచి చేస్తూ స్టే ట్యూన్డ్.

0: బ్యూటిఫుల్ సాంగ్ కదా. ఓకే, సో మరి మొత్తానికి మనకి ఏషియన్ గేమ్స్ లో 2026 లో గోల్డ్ అండ్ సిల్వర్ విన్ అయిన మెడల్స్ విన్నర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, అది కూడా స్పెషల్ గా ఉమెన్ ప్లేయర్స్ గురించి. స్క్వాష్ గేమ్స్ లో 18 ఇయర్స్ ఏజ్ ఉన్న అనాహత్ సింగ్ గురించి మనం స్పెషల్ గా చెప్పుకోవాలి, ఎందుకంటే ఉమెన్ సింగిల్స్ లో ఏషియన్ గేమ్స్ లో ఫైనల్ కి చేరిన ఫస్ట్ ప్లేయర్ గా తన రికార్డ్ క్రియేట్ చేసింది, అండ్ ఆల్సో ఫైనల్లో సిల్వర్ మెడల్ గా గెలిచిందనమాట, సిల్వర్ మెడల్ కూడా గెలిచింది. అండ్ అథ్లెటిక్స్ లో అస్సీ సోజన్ లాంగ్ జంప్ లో సిల్వర్ గెలిచింది కదా, అసలు మీరు ఆ గేమ్ చూసుండుంటండి, జస్ట్ మిస్ అనమాట గోల్డ్ మెడల్ కి, అంతే జస్ట్ మిస్, జస్ట్ 2 సెంటీమీటర్స్ డిస్టెన్స్ మిస్ అయ్యేసరికి గోల్డ్ రాలేదు. కానీ అక్కడ అసలు తను చూపించిన స్పోర్టింగ్ స్పిరిట్ చూస్తే ఆడియన్స్ హార్ట్ లో మాత్రం గోల్డ్ కొట్టేసినట్టే, అంత బాగా ఆడింది. జస్ట్ 2 సెకండ్స్ డిస్టెన్స్ కనుక తను లాంగ్ జంప్ లో అలా చేసుంటే కనుక అసలు గోల్డ్ వచ్చేసి ఉండేది. ఎనీవేస్, అండ్ నెక్స్ట్ విద్యా రామ్రాజ్ 400 మీటర్స్ హర్డిల్స్ గేమ్ లో బ్రాంజ్ మెడల్ విన్ అయింది, అండ్ ఆల్సో పారుల్ చౌదరి కూడా 2 బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి మనకి, మీరాబాయి చాను ఉషూలో రోషబినా దేవి కూడా అనమాట బ్రాంజ్ గెలిచింది. ఇవన్నీ కూడా మన ఉమెన్ ప్లేయర్స్ పవర్ చూపించాయి. అండ్ ఆల్సో ఈ రోజు ఆర్చరీలో అసలు జ్యోతి సురేఖ అండ్ ఇంకా ఉమెన్స్ కాంపౌండ్ టీమ్ గా జ్యోతి సురేఖ, ప్రీతిక ప్రదీప్ అండ్ చికిత తణిపర్తి వీళ్ళందరూ కలిసి గోల్డ్ అనమాట. అసలు చాలా చాలా చాలా బాగా స్పోర్టింగ్ స్పిరిట్ చూపిస్తున్నారు అమ్మాయిలందరూ కూడా. ఇంకా మాట్లాడుకుందాం ఈ స్పోర్ట్స్ కి సంబంధించి. అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీ అందరికోసం వచ్చేసింది బాహుబలి 2 సినిమా నుంచి. ఓకే, స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్చి శృతి.
1: भड़ी भड़ी भड़ी रहा भड़ी साहो रे बाहुबली.

0: బాహుబలి 2 సినిమా నుంచి ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో దలేర్ మెహందీ, ఎంఎం కీరవాణి అండ్ మౌర్నిమ పాడిన పాట వినేశారు. సో శివశక్తి దత్త అండ్ డాక్టర్ కె రామకృష్ణ గారు రాసిన పాట ఇది. సో మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ అర్జున్ శృతి అండ్ మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో. మరి ఈ రోజు స్పెషల్ గా ఏషియన్ గేమ్స్ 2026 లో మెడల్ విన్నర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే ఇంకా చాలా కబుర్లు ఉన్నాయి మాట్లాడుకుందాం, బట్ రైట్ నా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎగ్జాక్ట్ గా 120 కి రీజనల్ న్యూస్ అయితే మీకోసం వచ్చేస్తాయి. స్టే ట్యూన్.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు. అరసవల్లి దేవస్థానం అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం 55.74 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఆరోగ్యవంతమైన పౌరులతోనే దేశం అభివృద్ది చెందుతుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. క్రీడాకారులకు రాష్ట ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. విజయవాడలో జరిగే పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం లబ్దిదారులకు ఇళ్ల స్థలాలపై శాశ్వత హక్కుల పట్టాలు పంపిణీ చేస్తారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య మైదానంలో జరిగే ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు, పశ్చిమ, మధ్య నియోజకవర్గాలతో పాటు గన్నవరం, జగ్గయ్యపేట, మైలవరం, నందిగామ, తిరువురు నియోజకవర్గాలకు చెందిన 26,401 లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను ముఖ్యమంత్రి అందజేస్తారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పెర్మిపాలెం అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన పౌరులతోనే కుటుంబం, దేశం అభివృద్ది చెందుతాయని అన్నారు. అంగన్వాడీల ద్వారా గుడ్లు, పౌష్టికాహారం అందించడంతో పాటు గర్భిణీలకు 5 నుంచి 6,000 రూపాయల వరకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు శ్రీనివాసవర్మ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం 55.74 కోట్ల నిధులు మంజూరు చేసిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద ఈ నిధులు మంజూరు అయ్యాయని ఆయన ఒక వీడియో సందేశంలో వెల్లడించారు. అరసవల్లి కేవలం ఆలయం మాత్రమే కాదని శ్రీకాకుళం ఆధ్యాత్మికత, సంస్కృతి, చరిత్రకు ప్రతీక అని పేర్కొన్నారు. మంజూరైన నిధులతో భక్తులకు మెరుగైన మౌలిక వసతులు, పర్యాటక సౌకర్యాలు, కనెక్టివిటీతో పాటు అరసవల్లి సమగ్ర అభివృద్దికి చర్యలు చేపట్టనున్నామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
2: శ్రీకాకుళం జిల్లాకు గర్వకారణమైన ప్రముఖ అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని అభివృద్ది చేసేందుకు కేంద్ర ప్రభుత్వం స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద 55.74 కోట్ల రూపాయలు నిధులను మంజూరు చేసింది. నారా

0: చంద్రబాబు నాయుడు గారు అరసవెల్లితో పాటు మన ప్రాంతంలో ఆలయాలను, పర్యాటక ప్రదేశాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని, దేశవ్యాప్తంగా భక్తులను మరియు పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని కూడా మార్గనిర్దేశం చేశారు. అందరి సహకారంతో దాదాపు 56 కోట్ల రూపాయలతో అరసవల్లి అభివృద్ధికి ఒక పెద్ద అడుగు ముందుకు పడుతుంది.
1: సేవాభావం, నాగరిక దేవోభవ స్ఫూర్తితో దేశ నిర్మాణంలో ప్రభుత్వ ఉద్యోగులు భాగస్వాములు కావాలని కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ ఎస్ రాధాచౌహాన్ అన్నారు. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో మిషన్ కర్మయోగి కార్యక్రమం కింద నిర్వహిస్తున్న 2 రోజుల ప్రాంతీయ సాధనా శృంఖల కార్యశాలలో 2వ రోజు ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాధాచౌహాన్ మాట్లాడుతూ, మిషన్ కర్మయోగి లక్ష్యం కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం మాత్రమే కాదని, ప్రతి ఉద్యోగ నిజమైన కర్మయోగిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఆసియా క్రీడలు 2026లో భారత మహిళల ఆర్చరీ జట్టు స్వర్ణ పథకం సాధించడంపై రాష్ట క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఫైనల్లో చైనాను 238-34తో ఓడించి స్వర్ణ పథకం సాధించిన భారత మహిళల ఆర్చరీ జట్టుకు మంత్రి ఈరోజు ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. భారత క్రీడాకారుణుల అద్భుత ప్రదర్శన దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్ పోటీల్లోనూ భారత క్రీడాకారులు మరిన్ని పథకాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు. అలాగే రాష్ట్రానికి చెందిన ఆర్చరీ క్రీడాకారిణి వెన్నెం జ్యోతి సురేఖకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ వేదికపై వరుస విజయాలతో జ్యోతి సురేఖ భారత క్రీడా ఖ్యాతిని ఇనుమడింప చేస్తున్నారని మంత్రి కొనియాడారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా వీధి వ్యాపారుల కోసం అమలు చేస్తున్న ప్రధానమంత్రి స్వనిధి పథకం గురించి ఈ రోజు తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా వీధి వ్యాపారుల జీవనోపాధిని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి స్వనిధి పథకం ద్వారా ఎంతో మంది లబ్ది పొందుతున్నారు. ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్బర్ నిధిగా పిలిచే ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2020 జూన్ 1వ తేదీన ప్రారంభించింది. వీధి వ్యాపారులకు ఎలాంటి పూచీకత్తు లేకుండా విడతల వారీగా చిన్న రుణాలు అందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. రుణాలను సక్రమంగా నిర్ణీత సమయంలో చెల్లించే వారికి వడ్డీ రాయితీ కూడా అందిస్తున్నారు. వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటునందించడంతో పాటు వారి జీవనోపాధిని పునరుద్దరించడంలో ప్రధానమంత్రి స్వనిధి పథకం కీలకంగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
2: పీఎం స్వనిధి యోజన కే మాధ్యమ్ సే స్ట్రీట్ వెండర్స్ కు ఫార్మల్ బ్యాంకింగ్ సే జోడా గయా హై. ఆజ్ పెహ్లీ బార్ దేశ్ మే బంజారా ఘుమంతు అర్ధ ఘుమంతు వర్గ్ కే లియే వెల్ఫేర్ బోర్డ్ బనా హై. गांवों में बने 5 लाख से ज्यादा कॉमन सर्विस सेंटर्स सरकार की सेवाओं को गांवों तक ले गए हैं.
1: आकाशवाणी प्रांतीय वार्तलु विंटुन्नारु. ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఒంగోలు ఉత్సవం ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఒంగోలు నగరంలోని మినీ స్టేడియంలో ప్రారంభమైన ఈ వేడుకలకు మాజీ ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, ఒడిశా గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒడిశా గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు ఆర్ట్ గ్యాలరీ పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ,
3: ఒంగోలు అనేది విద్యా కేంద్రంగా, అదేవిధంగా వైద్య కేంద్రంగా మరింత విరావశలతో ఉంది. ఈ ప్రాంత అభివృద్ధికి మరింత శక్తివంచం లేకుండా ముందుకు తీసుకెళ్లాలంటే అవసరం ఆశ ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సంస్కృతి కళలు వారసత్వంగా ఉన్నాయి. అదేవిధంగా ఒంగోలు అనగానే ఒంగోలు జాతి గిత్తలు, ఒంగోలు నగరం మరింత అభివృద్ధి పదంలో ముందుకు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ 150 సంవత్సరాల ఒంగోలు ఉత్సవాల సందర్భంగా ప్రజలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
1: రాష్టంలోని క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్స్లో పథకం సాధించిన క్రీడాకారులకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంత్రి ఈరోజు స్వాగతం పలికారు. పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్స్లో 76 కిలోల సీనియర్ మహిళల విభాగంలో దేశం తరపున రజత పథకం సాధించిన ఎస్ చంద్రకళను అభినందించారు. విజయవాడ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ అంతర్జాతీయ స్థాయిలో పథకం సాధించడం రాష్ట్రానికి గర్వకారం.

కారణమని మంత్రి పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం గ్రామీణ మండలంలో రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టనున్న 1,27,00,000 రూపాయల విలువైన అభివృద్ది పనులను మంత్రి ప్రారంభించారు. అలాగే 10,00,000 రూపాయలతో పునర్నిర్మించిన అంగన్వాడీ భవనాలను ప్రారంభించారు. తిరుపతిలోని కలెక్టర్ కార్యాలయంలో ఆర్థిక ప్రాంత సదస్సు ఈరోజు ప్రారంభమైంది. తిరుపతి, చిత్తూరు, శ్రీపొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాల ఆర్థిక వృద్ది అవకాశాలపై తిరుపతి ఆర్థిక ప్రాంత ముఖ్య కార్యనిర్వహణాధికారి సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఈ సదస్సులో చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ 2047 నాటికి తిరుపతి ఆర్థిక ప్రాంతాన్ని 80,00,000 కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. హెచ్ఐవీ ఎయిడ్స్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పార్వతీపురంలో జిల్లా స్థాయి రెడ్ రన్ మారాథాన్ను ఈరోజు నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు. అరసవల్లి దేవస్థానం అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం 55,74,00,000 రూపాయలను మంజూరు చేసిందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఆరోగ్యవంతమైన పౌరులతోనే దేశం అభివృద్ది చెందుతుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. క్రీడాకారులకు రాష్ట ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ అజయ్ శృతి అండ్ వెల్కమ్ బ్యాక్ టు ధీరా. అండ్ మన టైం 1:31 క్రాస్ అయిపోయి 15 seconds అయిపోయింది. సో మరి ఈ రోజు మన షోలో ఏషియన్ గేమ్స్ 2026 లో విమెన్ ప్లేయర్స్ విన్ అయిన మెడల్స్ గురించి మనం చాలా చాలా విశేషాలు మాట్లాడుకుని, అండ్ ఆల్సో ఇంకా కొంతమంది ఉన్నారు మనకి విమెన్ అథ్లెటిక్స్ లో, కిరణ్ పహల్, ప్రాచీ చౌదరి, ఎంఆర్ పువ్వమ్మ, విద్యారామరాజ్, వీళ్ళందరూ కలిసి గోల్డ్ విన్ అయ్యారనమాట. అండ్ ఆల్సో వెయిట్ లిఫ్టింగ్ విమెన్స్ 49 kg లో మీరాబాయ్ చాను సిల్వర్ మెడల్ విన్ అయింది. అండ్ 1998 నుంచి చూసుకుంటే అండి ఫస్ట్ ఏషియాడ్ వెయిట్ లిఫ్టింగ్ మెడల్ అనమాట ఇది. అండ్ ఆల్సో షూటింగ్ లో నీరు, ఆశ్రమ, మనీషా కంబైన్డ్ గా సిల్వర్ మెడల్ సంపాదిస్తే ఇదే షూటింగ్ విమెన్ 10 meter ఎయిర్ రైఫిల్ టీమ్ ఎలెవెనిల్ సోనమ్ మస్కర్ విదర్శ వీళ్ళందరూ కలిసి సిల్వర్ మెడల్ విన్ అయ్యారనమాట. అండ్ ఇక మనకి ఈ ఏషియన్ గేమ్స్ 2026 లో స్పెషల్ ఏంటో తెలుసా, ఇండియాస్ ఫస్ట్ ఎంఎంఏ మెడల్, అంటే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అనమాట. ట్రెడిషనల్ 60 kg కేటగిరీలో గేమ్స్ అయితే వాటిలో సూచిక బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. అండ్ నెక్స్ట్ వుషు గేమ్స్ లో రోషిబీనా దేవి బ్రాంజ్ మెడల్ సంపాదించింది. ఇది మనకి 3rd straight continental మెడల్ అనమాట. అండ్ నెక్స్ట్ అథ్లెటిక్స్ విమెన్స్ 10,000 meters లో సీమా కుమారి బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. సూపర్ కదా. మరి ఇలా చాలా చాలా చాలా మెడల్స్ వచ్చాయి మనకి. అండ్ మరి నేను చెప్పాను కదా మనకి ఫస్ట్ మెడల్ విన్ అయిన ప్లేయర్ ఎవరో కూడా చెప్తాను. ఏషియన్ గేమ్స్ లో ఫస్ట్ ఇండియాస్ ఎవర్ మెడల్ ఏది అనే దాని గురించి కూడా చెప్తాను. బట్ బిఫోర్ టు దాట్ మీకోసం సకి సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి.

మా ఇంటి బంగారం సినిమా నుంచి చిన్మయి పడిన సాంగ్ అయితే విన్నారు. 141 క్రాస్ అయిపోయి 45 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మరి 2026 ఏషియన్ గేమ్స్ లో మెడల్ విన్నర్స్ గురించి మనం ఆల్రెడీ చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అయితే అసలు ఫస్ట్ టైం ఈ గేమ్స్ లో మెడల్ విన్ అయింది ఎవరో తెలుసా? అది కూడా గోల్డ్ మెడల్ ని కమల్జీత్ సంధు అనమాట. 1970 ఏషియన్ గేమ్స్ బ్యాంకాక్ లో జరిగాయట. అందులో 400 మీటర్స్ రన్నింగ్ లో గోల్డ్ మెడల్ గెలిచారనమాట కమల్జీత్. అలా అందుకున్న ఫస్ట్ ఉమెన్ అథ్లెట్ గా తను హిస్టరీ క్రియేట్ చేశారు. అండ్ ఇది విన్ అయినప్పుడు తన ఏజ్ ఎంతో తెలుసా అండి? జస్ట్ 22 ఏళ్ల వయసు. అసలు ఆ వయసులో చరిత్రలో పేరు సంపాదించడమే కాదు, నెక్స్ట్ జనరేషన్స్ లో వచ్చే ప్లేయర్స్ కి ఒక రూట్ కూడా చూపించారు ఆవిడ. అండ్ మరి మనమేం చేద్దామంటే నెక్స్ట్ అసలు గేమ్స్ లో ఈ స్పోర్ట్స్ లో కానివ్వండి అమ్మాయిలు ఎలా ముందుకొస్తున్నారు ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ టు దాట్ మీ అందరి కోసం టెంపర్ సినిమా నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తాను. మీ ఇంటి నుంచి చేస్తూ స్టే ట్యూన్డ్.

అల్లరి పోలీస్ మూవీ నుంచి ఇళయరాజా గారు మ్యూజిక్ కంపోజిషన్ లో ఎస్పీ బాలు గారు అండ్ చిత్ర పాడిన సూపర్ సాంగ్ అయితే వినేశారు. బ్యూటిఫుల్ ఎవర్ గ్రీన్ సాంగ్. సో మరి ఈ సాంగ్ ని రాసింది సిరిబెన్నెల గారు. 152 క్రాస్ అయిపోయి 5 సెకండ్స్ అయిపోయింది మన ధీరా టైం. సో మరి యాక్చువల్ గా అండి, మనం కనుక గమనించినట్లయితే ఈ మధ్య మన ఇండియన్ స్పోర్ట్స్ లో విమెన్ ప్లేయర్స్ పేర్లు చాలా చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి కదా. మరి ఈ మార్పు ఒక్కరోజులో వచ్చిందా అంటే రాలేదు. దీని వెనక ఎంతో గ్రౌండ్ వర్క్ ఉంది. చిన్న చిన్న ఊళ్ళ నుంచి, స్కూల్ గ్రౌండ్స్ నుంచి టాలెంట్ అనేది బయటకు వస్తోంది. పేరెంట్స్ సపోర్ట్, కోచెస్, అకాడమిక్స్ తో పాటు ఖేలో ఇండియా లాంటి ప్రోగ్రామ్స్ చిన్న ఏజ్ లోనే టాలెంట్ ని గుర్తించి ప్లేయర్స్ కి ట్రైనింగ్, కోచింగ్, కాంపిటీషన్స్ లాంటి అవకాశాలని కల్పిస్తున్నాయన్నమాట. అండ్ ఆల్సో మరీ ముఖ్యంగా మహిళల కోసం ప్రత్యేకంగా స్పోర్ట్స్ పార్టిసిపేషన్ ని పెంచే ప్రోగ్రామ్స్ కూడా వస్తున్నాయి. అష్మిత గురించి మీకు తెలుసు కదా, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఖేలో ఇండియాలో ఒక పార్ట్ అష్మిత. మరి అచీవింగ్ స్పోర్ట్స్ మైల్ స్టోన్ బై ఇన్స్పైరింగ్ విమెన్ త్రూ యాక్షన్, ఇదనమాట దాని అర్థం. సో అమ్మాయిల స్పోర్ట్స్ లోకి ఇంకా ఎక్కువ రావాలనే ఉద్దేశం

0: దీంతో మన సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ప్రోగ్రాం ఇది. మరి చిన్న చిన్న ప్లేసెస్ నుంచి కూడా టాలెంట్ ని గుర్తించే ప్రయత్నంలో భాగంగా వచ్చిన ప్రోగ్రాం కూడా ఇది. మరి ఇంకొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం, బట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుని స్టే ట్యూన్డ్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట

0: ఆకాశవాణి విజయవాడ వివిధభారతి ఎఫ్ఎం
1: 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: ఎస్, మరి జనరల్ గా అండి మన ఇండియాలో ఎక్కడో ఒక చిన్న ప్లేస్ నుంచి వచ్చిన అమ్మాయి ఇంటర్నేషనల్ స్టేడియంలో మెడల్ కొడుతూ ఉంటే అసలు ఎంత ప్రౌడ్ మూమెంట్ అది. కానీ అది అంటే ఆ గెలుపు తను ఒక్కరిదేనా కాదు కదా. ఒక ప్లేయర్ విన్ అయ్యారు అంటే తన వెనక ఫస్ట్ పేరెంట్స్ ఉంటారు, కోచ్ ఉంటారు, అయిన తర్వాత ప్లేయర్స్ చేసే కష్టం, ప్రాక్టీస్, ఇలా ఎన్నో ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ అన్నిటినీ మించి ఒకప్పుడు అమ్మాయిలకి స్పోర్ట్స్ ఎందుకు, అసలు స్పోర్ట్స్లోకి పంపాలా, ఇలా థింక్ చేసేవాళ్ళట. బట్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అంతా కూడా మారిపోయింది. ఇప్పుడు మన అమ్మాయికి అసలు ఏ గేమ్స్లో ట్రైనింగ్ ఇంపించాలి అని థింక్ చేసే సిచ్యువేషన్స్ కూడా వచ్చాయి. మరి ఇదే అసలైన చేంజ్ అంటే. బట్ అన్ఫార్చునేట్లీ ఈ ఆలోచన ఇంకా పెరగాలి. సో ఏంటంటే అసలు స్పోర్ట్స్ కెరియర్ ని చూస్ చేసుకునే విషయంలో మనకి ఇప్పుడున్న అవేర్నెస్ అనేది సరిపోదు. ముఖ్యంగా ఒక అమ్మాయి ఆటల్లో రాణించాలి, ఆ ఆటల్లోకి రావాలి అంటే కేవలం మెడల్స్ చూపిస్తే సరిపోదు కదా. మరి ప్లేయర్స్ కి సరైన ఛాన్స్, సెక్యూరిటీ, సపోర్ట్ ఇవన్నీ ఉండాలి. పిల్లలకి చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యమని పేరెంట్స్ అండ్ సొసైటీ ఇద్దరూ అర్థం చేసుకోవాలి. అండ్ ఆల్సో స్కూల్స్ లో మంచి మంచి ప్లే గ్రౌండ్స్, ఎక్విప్మెంట్, ట్రైన్ కోచెస్ ఇవన్నీ ఉండాలన్నమాట. టాలెంట్ ఉన్న అమ్మాయి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా తన ఊళ్ళోనే ట్రైనింగ్ ఉండేలా అవకాశం కూడా ఉండాలి. మరి కొత్త ఖేలో ఇండియా నెట్వర్క్ అయితే ఇదే పాయింట్స్ మీద కాన్సన్ట్రేషన్ కూడా చేస్తుంది ప్రజెంట్. సో మరి అమ్మాయి స్పోర్ట్స్ ఆడుతుందా అని అడగడం కన్నా తనకి ఏ స్పోర్ట్స్ అంటే ఇష్టం అని అడిగే రోజులు రావాలి. అవన్నీ వస్తాయని మనమైతే విష్ చేద్దాం. అండ్ ఇవన్నీ కనుక మారితే మనం కోరుకున్న మార్పు ఇంకా కూడా తప్పకుండా వస్తుంది. మనం ఇంకా కూడా స్పోర్ట్స్లో ఇంకా ఇంకా మెడల్స్ సంపాదిస్తాం. అండ్ ఇంకా ఎంతో పేరు తెచ్చుకుంటుంది మన ఇండియా. ఏమంటారు? సో మరి దీని గురించి ఆలోచించండి. మరి ఇది ఇవాళ మన ధీరా టైం. నెక్స్ట్ ఇంగ్లీష్లో వార్తలు ఎగ్జాక్ట్గా 2:00కి, ఆ తర్వాత మళ్ళీ మనం ఎక్కడ కలుసుకుంటాం తెలుసుకుందాం మన టైం. ఎస్, ఎగ్జాక్ట్గా 2:30కి సండే సండేలో కలుద్దాం. అంతకన్నా ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తోంది, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఒకటా రెండా మూడా ఏ సహీదా కో

0: की बदरूनी।
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు. సందడి సందడి ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
3: వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
4: ఎగ్జాక్ట్లీ, మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 2:31 క్రాస్ అయిపోయి 45 seconds అయిపోయింది అండ్ మనం వింటరిపోయాం బ్యూటిఫుల్ గేమ్ షో సండే సండేలోకి. అండ్ మీ అందరికీ కూడా హార్టీ వెల్కమ్ చెప్పేస్తున్నాను ఈ గేమ్ షోలోకి. సో మరి ఈ రోజు నేను అడిగే ప్రశ్నలకి మీ సమాధానాలు టకాటకా పంపించాలి అంటే మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8662488814. మళ్ళీ ఒకసారి నెంబర్ రిపీట్ చేస్తున్నాను, 8662488814. ఈ నెంబర్ కి మీ వాట్సాప్ మెసేజ్ ని నాకు పంపించేసేయండి, మీ ఆన్సర్ ని, ఎగ్జాక్ట్ ఆన్సర్ ని. ఓకే, సో మరి ఇక్కడ ఆల్రెడీ నాకైతే కొన్ని మెసేజెస్ ఉన్నాయి, ఎవరెవరు పంపించారో చూద్దాం. పెడన జోగానందరావు కాలనీ చప్పల్ రాజ్ గారు, హాయ్ శృతి గారు, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సండే సండే. థ్యాంక్ యూ సో మచ్ అప్పల్ రాజు గారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్, హాయ్ శృతి గారు, వెల్కమ్ టు సండే సండే అంటూ విజయవాడ నుంచి కరుణ గారి మెసేజ్. అండ్ నెక్స్ట్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి ఆల్ ఆర్ వెల్కమ్ టు సండే సండే అంటున్నారు. ఓకే, నెక్స్ట్ మెసేజ్, మాధవి ఆంజనేయులు భూటాన్ పోచంపల్లి నుంచి వెల్కమ్ టు సండే సండే అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్, గుడ్ ఆఫ్టర్నూన్, పులిపాటి వెంకటేష్ మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, జేరుపోతుల బుచ్చయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకు నమస్తే అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, శాంతినగర్ నుంచి ఒకే ఒకడు వెల్కమ్ టు సండే సండే అంటున్నారు. నెక్స్ట్ మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి, బాగున్నారా మేడం అంటున్నారు. ఓకే, ఎస్, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్, నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్, హాయ్ శృతి మ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్, శ్రీనివాస్ వర్మ, బెంగళూరు నుంచి లంచ్ అయిందా మేడం అంట. లంచ్ అయితేనే శృతి వాయిస్ ఇలా వచ్చేది, లేకపోతే అబ్బదబ్బా జబా. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్, కృష్ణా జిల్లా కాజు నుంచి గుడ్ ఆఫ్టర్నూన్, తిరువేదల వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి మెసేజ్ చేశారు. అండ్ శేషసాయి, రోహన్ అండ్ సాయి దర్శన్ ఫ్రమ్ నెల్లూరు, గుడ్ ఆఫ్టర్నూన్ జీ అంటారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. ఇంతే శేషసాయి, రోహనా, రోషనా, సాయి దర్శనా, రకరకాల పేర్లు. ఎనీవేస్, ఓకే, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా. నెక్స్ట్ రాజోల్ నుంచి జయన్న, హాయ్ శృతి.

మేడం అంటున్నారు. హలో అండి, అండ్ నెక్స్ట్ మెసేజ్, హాయ్ వెల్కమ్ టు సందరే సందరి. బీవీ సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుంచి హలో మీకు కూడా. అండ్ నెక్స్ట్ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి కే పద్మనరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి, హాయ్ విజయవాడ అన్నారు. హాయ్ హాయ్ వల్లూర్, ఎలా ఉన్నారు ఇంతకీ? నెక్స్ట్ మెసేజ్ బై గోపిపాటి బండ్ల, హాయ్ శృతి గారు బాగున్నారా అంటున్నారు. ఎస్, అబ్సల్యూట్లీ బాగున్నాను ప్రస్తుతానికి. నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, సనోజ్ బాగున్నారా అంటూ మెసేజ్. ఓకే, నెక్స్ట్ హాయశ్రీతి గారు భోజనం అయిందా అంటున్నారు మధుసూదన్ రెడ్డి. పాపినేపాలెం, ఓకే, మీ ఊరి పేరేంటో ఒక్కసారి నాకు తెలుగులో టైప్ చేసి పంపించరా ప్లీజ్. అది ఆ ఊరి పేరు నాకు సరిగా అర్థం కావట్లేదు యాక్చువల్గా. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్ అయితే వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ రావు గారు, ఇంద్రబాయ్, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయ్, మోతిబాయ్, శుభ మధ్యాహ్నం మేడం అంటున్నారు. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా. నేమ్ జాన్సన్ విజయవాడ నుంచి, శృతి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అన్నారు. హాయ్ జాన్సన్, గుడ్ ఆఫ్టర్నూన్. నెక్స్ట్ అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి, యువర్ వాయిస్ గుడ్ మేడం అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అది స్టార్టింగ్లోనే ఇలాంటి మెసేజ్ వచ్చేస్తే ఆహా, ఎంత 10 నిమిషాల్లో లంచ్ చేసినా ఈ ఒక్క మెసేజ్ ఇచ్చిన ఆనందం, ఆ కడుపు నిండుగా వచ్చే ఆ తృప్తి, అది వేరు సుమి. ఎనీవేస్, తిరుపతి దామినే నుంచి ఉషారాణి భాస్కర్ రావు, హాయ్ శృతి గారు ఎలా ఉన్నారు, స్వాగతం సుస్వాగతం అంటున్నారు. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా. హాయ్ మేడం అంటూ విజయలక్ష్మి ఫ్రమ్ తిరుమల, హాయ్ విజయలక్ష్మి గారు. సో మరి ఇవ్వండి, ఇప్పటిదాకా వచ్చిన మెసేజెస్ అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ హార్టీ వెల్కమ్స్ అందరి అందరి గేమ్ షోలోకి. ఆల్రెడీ 2:35 అయిపోయి, 35 seconds అయిపోయింది మన టైం. సో నేను అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్ ఈరోజు, మీరు అంటే మీకు రకరకాల యానిమల్స్ గురించి తెలిసే ఉంటుంది అండ్ ఒక్కో యానిమల్కి ఒక్కో పవర్ ఉంటుంది. లక్కీలీ ఒక్క యానిమల్కి ఒక విచిత్రమైన పవర్ ఉందండి. అది ఏంటో నేను చెప్తాను, ఆ యానిమల్ ఏంటో మీరు నాకు చెప్పాలి, ఓకేనా? ఒక యానిమల్ ఉంది, అది ఏంటంటే వింటర్లో గడ్డగడిపోతుంది, లిటరల్లీ ఫ్రీజ్ అయిపోతుంది అనమాట, ఫుల్గా ఫ్రీజ్ అయిపోతుంది. తర్వాత తన హార్ట్ బీట్ని సైతం ఆపుకోగలదు అది. అలా ఆపేసుకొని మళ్ళీ ఉష్ణోగ్రతలు పెరగగానే మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది అది. సో అంటే లిటరల్లీ కొంతకాలం దాని హార్ట్ బీట్ కూడా ఆగిపోయి అది ఆల్మోస్ట్ డెడ్ పొజిషన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ కొంతకాలం, అంటే కాస్త ఎండలు అలా పెరగగానే, ఉష్ణోగ్రతలు పెరగగానే మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తుంది. అలాంటి ఒక సూపర్ పవర్ దేవుడు ఆ యానిమల్కి ఇచ్చాడు. అది ఏ యానిమల్ మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. సో మరి తెలుసు కదా, వాట్సాప్ నెంబర్ చెప్పాను కదా, 8662488114, ఈ నెంబర్కి మెసేజ్ పంపించండి ఎగ్జాక్ట్గా. మరి శృతి వస్తే నానిపాటి రావాలి కదా. సో మీ అందరి కోసం దేవ్దాస్ సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేసింది, ఎంజాయ్ లిజనింగ్.

మణి శర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో కార్తీక్ అండ్ రమ్య బెహరపడిన సాంగ్ అయితే వినేశారు. మరి రామజోగి శాస్త్రి గారి లిరిక్ 241 క్రాస్ అయిపోయి 53 సెకండ్స్ అయిపోయింది మన సందడే సందడే షో టైం. సో మరి నెక్స్ట్ మెసేజ్ మనకి ఎవరు పంపించారంటే పాపిన్నేపాలెం నుంచి మధుసూదన్ రెడ్డి గారు. ఓకే, మీరు చదివేది కరెక్టే మేడం, పాపిన్నేపాల్యం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇప్పటికి తీరింది నా కన్ఫ్యూజన్. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్ అయితే మూసాపేట నుంచి ఎం నరేష్ అండ్ రోజా పంపించారు. ఓకే, నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏనుగు అంటున్నారు, ఏనుగు రాంగ్ ఆన్సర్ అండి. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి ఇనుమడుగు నుంచి అనమాట, చేబ్రోల్ రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ శేషసాయి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నెల్లూరు నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. రాజోల్ నుంచి జయన్న కూడా రైట్ ఆన్సర్. పెడిన జోగానందరావు కాల్ నుంచి అప్పలరాజు గారు కూడా రైట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి అండ్ ఆల్సో కలమందులపాడు గ్రామం నుంచి ఖాసీం, ఇంకా ముత్తుజావలి అండ్ కనకారావు గారు పెడన నుంచి అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. హాయ్ ఆశా గారు, గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ నెక్స్ట్ భానుచందర్ బచ్చుల అమలపాడు శ్రీకాకుళం. ఓకే, సీలు చేపానా? ఓకే, నాకైతే ఈ సీలు చేప గురించి ఐడియా లేదండి, బట్ నాకు తెలిసి ఆన్సర్ అయితే ఇది కాదు. అండ్ నేను చెప్పినట్టుగా సర్వైవల్ స్కిల్స్ ఉన్న ఒకే ఒక యానిమల్ ఇది. సో ఆ కాంటెస్ట్ లో చూస్తే సీలు చేప అయ్యుండకపోవచ్చు, అదే మ్యాటర్. ఎనీవేస్, నెక్స్ట్ భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆర్ భాస్కర్ ఫ్రమ్ పాండిచేరి రైట్ ఆన్సర్. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్, ఓకే, రైట్ ఆన్సర్ వచ్చింది నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, అండ్ నెక్స్ట్ కమత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి, హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు, ఫస్ట్ క్వశ్చన్ జస్ట్ మిస్ అట. అవునా, ఎలాగో నేను రిపీట్ చేస్తాను, అప్పుడు వేనే చెప్పేసేయండి. ఓకే, జాన్సన్ విజయవాడ నుంచి బ్లూ వేల్ అంటున్నారు. బ్లూ వేల్ అయితే డెఫినెట్ గా కాదండి, ఎందుకంటే యాక్చువల్గా అది చల్లని నీళ్ళల్లో సముద్రంలో ఉంటుంది, కానీ

ఏదో కొంచెం అక్కడ టెంపరేచర్ కి దాని బాడీని అడ్జస్ట్ చేసుకోగలదు, కానీ నేను చెప్పినట్టుగా సర్వైవల్ స్కిల్స్ దానికైతే లేవు. అదే మ్యాటర్, ఇదైతే క్లారిటీగా తెలుసు నాకు. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఆచార్య చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్ పంపించారు. అండ్ పాలెంపోలే అళ్లగడ నంద్యాల జిల్లా నుంచి, హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం, ఎలా ఉన్నారు, బాగున్నారా, వెల్కమ్ టు సందడి సందడి ప్రోగ్రామ్ షో టైమ్ కి అంటూ రైట్ ఆన్ పంపించారు. హాయ్ అండి, వెల్కమ్ మీకు కూడా. అండ్ నెక్స్ట్ తిరుపతి దామినేని నుంచి ఉషారాణి అండ్ భాస్కర్ రావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ కూడా రైట్ ఆన్సర్. ఆహా, నేను ఓన్లీ ఆన్సర్ అడిగితే అవి ఎక్కడుంటాయి కూడా పంపించారు, వెరీ నైస్, బ్యూటిఫుల్. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి గారు, యశోద, జానకి, రాజు మెసేజ్ చేశారు ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్. అండ్ రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం, శుభ మధ్యాహ్నం శృతి సిస్టర్ గారు, హాయ్. ఓకే, తెలీదు సమాధానం అట, బా ఎంత బాగా పంపించారండి. ఓకే, నో ప్రాబ్లం, మీకోసం నేను చెప్తాగా. ఎనీవేస్, ఎంఎస్ దుర్గారావు గారు మెసేజ్ చేశారు. ఓకే, ఏమని, ఓకే ఏదో ఒక ఇమేజ్ అయితే వచ్చింది. ఎనీవేస్, నెక్స్ట్ ఊట్కూరు నారాయణపేట జిల్లా డి అరుణ మోహన్జీ, దివ్యబాయ్, అజయ్, శృతి, ఓ చిరుత కాదు. అండ్ నెక్స్ట్ అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి రైట్ ఆన్సర్. వేదాంతం, జానకి, శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, శృతి మేడం సందడి సందడిలో ఎప్పుడు వినని తెలియని ప్రశ్న, అయినా సరే ఆన్సర్ తెలుసుకుని పంపాను. ఓకే, వెరీ నైస్ అండ్ రైట్ ఆన్సర్ మీది. అండ్ చక్కగా దాని డీటెయిల్స్ కూడా పంపించేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, నంపూర్ బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌధామణి, వసుంధర, ఇనమడుగు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ విజయలక్ష్మి గారు ఫ్రమ్ తిరుపతి తిరుమల రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రాజోల్ నుంచి బోరెల్లి సంధ్య రైట్ ఆన్సర్. అండ్ మూసాపేట నుంచి ఎం నరేష్ అండ్ రోజా, జింకానా, జింక కాదు. ఓకే సరే, మరి ప్రస్తుతానికి నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే ఇవి. మరి ఎవరో ఇంతాక మేము క్వశ్చన్ వినలేదు అన్నారు కదా, యాక్చువల్గా ఏం లేదండి, మనకి రకరకాల పవర్స్ ఉన్న యానిమల్స్ ఉన్నాయి. అండ్ ఒక యానిమల్కి అయితే ఎలాంటి పవర్ ఉందంటే వింటర్లో గడ్డగడ్డకుపోతుంది, అది మంచిగా ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. ఎంత ఫ్రీజ్ అవుతుందంటే దాని హార్ట్ బీట్ కూడా ఆగిపోతుంది. అండ్ తర్వాత మళ్ళీ కొన్ని రోజులు అయ్యాక ఉష్ణోగ్రతలు పెరగగానే మళ్ళీ అది నార్మల్ స్టేజ్కి వస్తుంది. అలాంటి ఒక సర్వైవల్ స్కిల్ ఉన్న జీవి ఏంటి అని అడిగాను. సో అదేంటో మీకు తెలిస్తే నాకు వెంటనే మెసేజ్ చేయండి 8662488141 ఈ నెంబర్కి. రైట్ నౌ మీ అందరికోసం శ్రీనివాస కళ్యాణం సినిమా నుంచి మొదలవుదాం, బ్యూటిఫుల్ సాంగ్. నేనైతే పాడు కంగారు పడకండి, ఆ పాట ప్లే చేస్తాను, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు శ్రీనివాస కళ్యాణం సినిమా నుంచి అనమాట. సో ఈ సాంగ్ ని పాడింది అనురాగ్ కులకర్ణి అండ్ సునీత గారు. మిక్కిజే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్, రామజోగే శాస్త్రి గారి లిరిక్. 250 క్రాస్ అయిపోయి 55 సెకండ్స్ అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మనమునాం సందరే సందరి గేమ్ షోలో. సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి నాగార్జున ఇంకా లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం రైట్ ఆన్సర్ పంపించారు ఎగ్జాక్ట్ గా. అండ్ నెక్స్ట్ రమేష్ దొంతి అనంతపురం నుంచి నత్త అంటున్నారు. నత్త యాక్చువల్ గా కాదండి, ఎందుకంటే నత్త ఏంటంటే కొన్ని చలికాలంలో కొన్ని సిచ్యువేషన్స్ తగ్గట్టు దాని టెంపరేచర్ అది కూడా కొంచెం అలా అలా లోపలికి ఎక్కడో, అంటే దాని యాక్టివిటీస్ పూర్తిగా తగ్గించుకొని మళ్ళీ టెంపరేచర్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ యాక్టివ్ అవుతుంది. అంతేకాని ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఫ్రీజ్ అయిపోయి గుండె సైతం ఆగిపోయి మళ్ళీ బతికినట్టుగా మారే జీవి అయితే కాదు. సో నత్త రాంగ్ ఆన్సర్. ఎనీవేస్ నెక్స్ట్ మెసేజ్, గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి పెద్ద నరసింహ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మొసలి అంటున్నారు. మొసలి కూడా ఇంతే. అండ్ నెక్స్ట్ మెసేజ్, హలో మేడం అనైతే వచ్చింది. ఎవరు ఎక్కడి నుంచి ఏమిటి ఏమీ తెలీదు. నెక్స్ట్ దేవసేన తిరుపతి నుంచి ప్రశ్న వినలేదు అంటున్నారు. అజ్జో ఇంక నేనేం చేయలేదు. ఎనీవేస్ నెక్స్ట్ మెసేజ్, మార్కాపురం జిల్లా నుంచి ముంత పెద్దన్న గురుగంటల నుంచి అట. ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, వై గోపి పాటి బండ్ల. హాయ్ శృతి మేడం, మీ వాయిస్ అండ్ నవ్వు సో స్వీట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, పని సత్యశ్రీ తెనాలి నుంచి నో రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, కమిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. అండ్ మూసాపేట గ్రామం నుంచి ఎం నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ కుందేలు. మీరు ట్రై చేస్తున్నవారు జింక మొసలి కుందేలు వరుస పెట్టి యానిమల్స్ అన్నింటినీ పంపిస్తున్నారు వివిధ భారతికి. ఎనీవేస్ నెక్స్ట్ మెసేజ్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎస్ రేవతి రాజశేఖర్ నెల్లూరు వేదాయపాలెం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ వివి సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపురం నుంచి తున్ ఏమిటిది ఏమిటిది నాకు అర్థం కాలేదు. ఎనీవేస్ నెక్స్ట్ మెసేజ్ అయితే నాగర్ కర్నూలు డిస్టిక్ నుంచి కొల్లాపూర్ నుంచి అనమాట మసూమ్ బాబా జెల్లీ ఫిష్ అంటున్నారు. నో నో రాంగ్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ రావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కుక్క అంటూ మెసేజ్ చేశారు. నో అది కూడా రాంగ్ ఆన్సరే. నెక్స్ట్ రామకృష్ణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇనమడుగు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ జవాబు ఏమిటో ఇది. ఓకే సో మొత్తానికి ఇంతకీ ఆన్సర్ ఏంటంటే వుడ్ ఫ్రాగ్. ఓకే కప్ప, అడవి కప్ప అంటారు దాన్ని. యాక్చువల్గా మనకి మన ఇండియన్ ఫ్రాగ్స్కి కూడా కొంచెం ఉంటుంది కానీ ఈ ఎబిలిటీ పూర్తిగా కదనమాట. ఇంతకు చెప్పాను కదా కొంచెం పరిస్థితులకు తగ్గట్టుగా అవి ఇన్యాక్టివ్ అయ్యి మళ్ళీ తర్వాత టెంపరేచర్స్ పెరగగానే యాక్టివ్ అవుతాయి. బట్ ఇంత ఇంత ఇదిగా ఎక్కువగా ఇలా ఉన్న

అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా వింటర్ లో గడ్డకడుగుపోయి తన హార్ట్ బీట్ సైతం ఆపేసుకుని మళ్లీ ఉష్ణోగ్రతలు పెరగగానే నార్మల్ స్టేజ్ కు వచ్చేంత ఎబిలిటీ ఓన్లీ కెనడాలో ఉన్న కప్పులకు మాత్రమే ఉంటుంది, వుడ్ ఫ్రాగ్స్ కి. ఓకే, అది సంగతి వచ్చేసింది ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు మనకి ఇన్ని వందల సినిమాలు ఉన్నాయి, ఇన్ని వేల పాటలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు చాలా చాలా పాటలు వింటూనే ఉంటారు రోజు. అయితే ఎప్పుడైనా ఏదైనా పాట మీ లైఫ్ లో సిచ్యువేషన్ కి, ఏదైనా ఒక సిచ్యువేషన్ కి మ్యాచ్ అయిందా, ఏదైనా పాట ఏదైనా సిచ్యువేషన్ కి మీ లైఫ్ లో దానికి

పాటలు వింటూనే ఉంటారు రోజు. అయితే ఎప్పుడైనా ఏదైనా పాట మీ లైఫ్ లో సిచ్యువేషన్ కి, ఏదైనా ఒక సిచ్యువేషన్ కి మ్యాచ్ అయిందా? ఏదైనా పాట ఏదైనా సిచ్యువేషన్ కి మీ లైఫ్ లో దానికి మ్యాచ్ అయితే ఆ పాటని నాకు పంపించండి. అంటే మొత్తం పాటలు కాదు, జస్ట్ అది ఏ సినిమా ఏ పాట అంతే, ఆ డీటెయిల్ మాత్రమే. ఓకే, సో మరి నాకు కూడా కనెక్ట్ అయిన ఒక పాట ఉంది, అదేంటో నేను కూడా చెప్తాను ఈరోజు. సో మీ లైఫ్ లో సిచ్యువేషన్ కి ఏదైనా పాట కనెక్ట్ అయిందా, మూవీస్ లో ఏదైనా సాంగ్, అది ఏ సాంగ్ నాకు పంపించేసాయండి 8662488144 ఈ నెంబర్ కి. అండ్ రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేసాను విశ్వనాథ్ అండ్ సాన్స్ మూవీ నుంచి నేను బటర్ఫ్లై సాంగ్.

0: OTT app now and watch for free.
1: మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 3:00 అయిపోతుంది. మరికొద్దిసేపట్లో ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ మీకోసం.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:15.
5: ఏక్ జమానే సే కహానీ హై సునా రహీ ఆకాశవాణి, ఫిర్ ఆయా ఎంటర్టైన్మెంట్ కా రెవల్యూషన్, జబ్ కోనే కోనే పహుంచా దూరదర్శన్. కహానీ నహీ బదలీ, స్టైల్ గయా హై బదల్. జో కహానియా హమ్ సున్తే ఆయే, దేఖ్తే ఆయే, అబ్ వహీ వైసీ హీ కహానీ సునాయేగా డిజిటల్. డౌన్లోడ్ వేవ్స్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో అక్టోబర్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగే దసరా మహోత్సవాలకు రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు ఆహ్వానించారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో విజయవాడ వెళ్తున్న 591 ఎయిర్లైన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో సాంకేతిక బృందం విమానాన్ని తనిఖీ చేసి విమానంలో ఉన్న 45 మంది ప్రయాణికులను ప్రత్యామ్నాయ విమానంలో విజయవాడ పంపేందుకు ఏర్పాట్లు చేశారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్, అమృత్ 2.0, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అర్బన్ 2.0 వంటి కార్యక్రమాల ద్వారా పట్టణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా అనేక చర్యలు చేపడుతుందని ఈరోజు ఒంగోలు శతాబ్దిన్నర ఉత్సవంలో పాల్గొన్న ఒడిశా గవర్నర్ కంబంబాటి హరిబాబు పేర్కొన్నారు. గోవా గవర్నర్ పూసపటి అశోక్ గజపతిరాజును రాష్ట తపాలా శాఖ సబ్ డివిజన్ల అధికారులు గోవాలో మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్రీకృత సేవలను అందించడంలో ఇండియా పోస్ట్ పోషిస్తున్న పాత్రపై ఈ సందర్భంగా చర్చించినట్లు తెలిపారు. రాష్ట పండుగగా గుర్తింపు పొందిన శ్రీ సెమ్మర పోలమాంబ అమ్మవారి ఆలయాన్ని మరింత అభివృద్ది చేసేందుకు చేపట్టిన పనుల్లో భాగంగా సుమారు 1 కోటి రూపాయల అంచనా వ్యయంతో వనంగుడి అభివృద్ది పనులను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శంకుస్థాపన చేశారు. ఒరవకొండ పర్యటనలో భాగంగా రాష్ట ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సందర్శించి కళాశాలలో తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయాలతో పాటు మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ 2.66 కోట్ల నిధులతో చేపడుతున్న అభివృద్ది పనులకు ఈరోజు భూమి పూజ చేశారు. పాలకొండ మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శక్తి యాప్పై ఎస్ఐ ఝాన్సీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మీ తల్లిదండ్రులు, అన్నతమ్ములు, చరవాణిల్లో ప్రతి ఒక్కరి దగ్గర శక్తి యాప్ ఉండాలని ఆమె కోరారు. నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక స్తోమత లేని 94 మంది లబ్దిదారులకు మంజూరైన 64,40,768 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య లబ్దిదారులకు అందజేశారు. రాష్ట ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరానికి వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల నిరుద్యోగ అభ్యర్థులకు పార్వతీపురం మన్యం జిల్లాలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి కె శ్యామల తెలిపారు. ఆసియా క్రీడల్లో భాగంగా పురుషుల కాంపౌండ్ ఆర్చరీ టీం విభాగంలో భారత్కు స్వర్ణ పతకం లభించింది. కుశాల్, సాహిల్, గణేష్, మణిరత్నం త్రయానికి ఈ స్వర్ణం దక్కింది. ఈరోజు భారత్కు మొత్తంగా కాంపౌండ్ ఆర్చరీలో 3, షూటింగ్లో 1 పతకంతో 4 స్వర్ణ పతకాలు వచ్చాయి. వెస్టిండీస్తో జరుగుతున్న 3 వన్డేల సిరీస్లో భాగంగా గౌహటి వేదికగా భారత్ ఈరోజు 2 వన్డే మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్న వెస్టిండీస్ జట్టు 11 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 96 పరుగులు చేసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: Earlier, India won the toss and opted to field first. At the ongoing Asian Games, India completed a hat-trick of compound archery gold medals in Japan today. Indian trio of Kushal Dalal, Sahil Jadhav and Ganesh Mani Ratnam Tirumuru edged China to clinch gold in the men's compound team event. The men's team registered a 238-237 comeback win over China in the final. Indian women's compound team comprising Chikita Taniparthi and Prithika Pradeep and Jyoti Sureka Vennam beat China 238-234 to successfully defend the gold medal, followed by gold by Chikita Taniparthi and Sahil in compound mixed team event. India moved to the 7th in the medals tally with 10 gold, 21 silver and 28 bronze. Overall medal tally reaches 59. And that is the end of this news bulletin.
1: కరెక్టే. అండ్ సెకండ్ క్వశ్చన్, అసలేం గుర్తుకురాను, ఎక్కడో కొడుతోంది. ఎనీవేస్, బ్యూటిఫుల్ సాంగ్ అది. ఇళయరాజు గారి మ్యూజిక్ కంపోజిషన్ ఇంకా అంతకన్నా అద్భుతం ఏమంటుంది చెప్పండి. హంబాపురం గ్రామం నుంచి చిరంజీవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, చక్రం సినిమా జగమంత కుటుంబం నాది. అయ్యో బాబోయ్, కొంచెం యూనో అదనమాట మ్యాటర్. ఎనీవేస్, హాయ్, మై నేమ్ ఇస్ మసూమ్ బాబా. ఓకే, ఐఎమ్ ఫ్రమ్ నాగర్ కర్నూల్ డిస్టిక్ కొల్లాపూర్ నుంచి. అత్తారింటికి దారేదిలో 6 అడుగుల బుల్లెట్ అట. అర్రెర్రెర్రే. ఓకే మసూమ్ బాబా గారు, మొత్తానికి. నెక్స్ట్, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, వెంకటేష్ గారు నటించిన ప్రేమ చిత్రంలో ఒంటరివాడిని నేను. ఇది యాక్చువల్గా ఒంటరి వాడిని నేను అలా ఉంటుంది అనుకుంటా కదా ఈ పాట. ఓకే, లైఫ్ బాగా కనెక్ట్ అయింది మేడం, నా ఫోన్లో కాలర్ ట్యూన్ కూడా అదే పెట్టుకున్నారట. అర్రెర్రెర్రెర్రే. ఓకే, సో నెక్స్ట్, శేష సాయి, రోహన్ అండ్ సాయి దర్శన్ ఫ్రమ్ నెల్లూరు, నీ స్నేహం అంటూ పంపించారు. ఓకే, నీ స్నేహం సినిమాలో టైటిల్ సాంగ్. ఓకే, బ్యూటిఫుల్ సాంగ్ అది కూడా, వన్ మోర్ లవ్లీ కంపోజిషన్. నెక్స్ట్, అక్కరి దొంగ సినిమాలో నలుగురికి నచ్చనిది, నాకు అసలే నచ్చదు. రో కలమందలపాడు గ్రామం నుంచి కాసేం ఇంకా ముత్తజావలి మెసేజ్ చేశారు. యాక్చువల్గా ఇది పైకి ఎవరు చెప్పరు కానీ ఇది చాలా మందికి ఇదే ఉంటుంది అనమాట మనసులో, వాళ్ళకి మాత్రమే నచ్చుతుంది, ఎవరికి నచ్చకనా నచ్చకపోయినా అస్సలు ఏం పర్వాలేదు అనమాట. ఎనీవేస్, నంద్యాల జిల్లా భానుముక్కల నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్, నాకు నచ్చిన మూవీ మంచి మనసులు. జీ ఏంటి మనసులు అన్నమాట, జీవితం అంతా పూల బాట అన్నట్టే మా జీవితం కొనసాగుతోంది కాబట్టి ఆ చిత్రంలోని ఆ పాట ఇష్టం. ఓ వెరీ నైస్, బ్యూటిఫుల్. మొత్తానికి పూల బాట జీవితం అన్నారు కాబట్టి నాకు అంతవరకు అయితే అర్థమైంది. సూపర్, మీకు ఇలాగే కొనసాగాలని మేము కూడా విష్ చేస్తున్నాం. నెక్స్ట్, నెల్లూరు నుంచి రేవతి శేఖర్, ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకే పాట. ఇదేం పాట అండి, యాక్చువల్గా నేనైతే ఈ పాట వినలేదు. ఎనీవేస్, ఓకే. నెక్స్ట్, ఆచార్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, హైదరాబాద్ నుంచి, దమ్మాయిగూడ నుంచి, ఆనాటి ఆ స్నేహం ఆనంద గీతం, ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం, అనుబంధం చిత్రాలు నా జీవితంలో మరుపురాని గీతం ఇది. సూపర్, మంచి లవ్లీ ఫ్రెండ్షిప్ ఎక్కువగా బేస్ అయిన సాంగ్ అనమాట. సో మీ లైఫ్లో అయితే ఫ్రెండ్స్ చాలా ఎక్కువ ఉన్నట్టున్నారు ఏమంటారు. అండ్ నెక్స్ట్, జగమంత కుటుంబం నాది సాంగ్ అండ్ ఆల్సో లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్ ఫ్రమ్ 96 మూవీ, దీస్ టూ సాంగ్స్ అంటూ వాణి ఫ్రమ్ విజయవాడ మెసేజ్ చేశారు. ఓహో, ఓకే, టూ డిఫరెంట్ సాంగ్స్. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్, బి బాలుప్రసాద్ ఫ్యామిలీ, తలంపాడు గ్రామం, దొరవారి సత్ర మండలం, తిరుపతి జిల్లా. స్నేహం గుజ మూవీలో మీసమున్న నేస్తమా ఆ పాటట. ఓకే, ఇది మీకు మీ ఫ్రెండ్ కి బాగా కనెక్ట్ అయింది అంటారు, అంతే కదా, వెరీ నైస్. నెక్స్ట్, చక్రం సినిమాలో జగమంతి కుటుంబం నాది. అయ్యో బాబా, బీబీ సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎందుకు అందరు ఇదే పాట సెలెక్ట్ చేసుకుంటున్నారు నాకు అర్థం కావట్లే. ఎనీవేస్, నెక్స్ట్, 20వ శతాబ్దం మూవీ నుంచి అమ్మని మించి దైవం ఉన్నదా అనే సాంగ్ మొత్తం. ఓకే, ఆ పాట అంటే అమ్మ, ఆ పాటన్నా అమ్మన్నా నాకు చాలా ఇష్టం. అమ్మతోటి ఉన్నంత వరకు ఆమెతో మమేకమై జీవించాను. మేము మా అమ్మకి ఇద్దరు కొడుకులు, అయినా నేను ఒక్కడనే మా అమ్మ ఆమె ఉన్నంత కాలం బాగా చూసుకున్నాను. పాలంపోలే అళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి. హా, మంచి సెంటిమెంట్ మూవీ అండి, వెరీ నైస్. అండ్ మీ అమ్మగారిని మీరు చూసుకునే అవకాశం మీకు వచ్చింది, దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ షేర్ చేస్తున్నందుకు. అండ్ నెక్స్ట్, హాయ్ సృష్టి మేడం గారు. సృష్టి ఎవరండి? అసలు సృష్టి ఎవరు వివిధ భారతిలో నాకు చెప్పండి. శృతి, శృతి నా పేరు. గడం అంకే గారు, బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి. మజ్ను నాగార్జున, ఇది తొలి రాత్ర. ఓకే, నెక్స్ట్ మెసేజ్, అమ్మ పసివాడ్ అమ్మ, ఐ లాస్ మై మదర్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 5 ఇయర్స్. చింతామణి శంకర్ అనంతపురం నుంచి మెసేజ్ చేశారు, వెరీ వెరీ సారీ. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే జాను, లైఫ్ ఆఫ్ రామ్ పాటట, భానుచందర్ బచ్చల, అమలాపాడు, శ్రీకాకుళం నుంచి.

ఓకే, నెక్స్ట్ మెసేజ్. ఆ దేవుని చదరంలో ఎవరికి ఎవరు సొంతం, ఎంతవరకు బంధం? 10 మాసాలు మోసే పిల్లలు ఆయనకు బాబోయ్ పాట చాలా డెప్త్ ఉన్న సాంగ్ లాగా ఉంది. ఇనుమడుగు నుంచి రామకృష్ణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు ఈ పాటని. ఓకే, నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు, కలిసి ఉంటే కలదు సుఖం కమ్మని సంసారం. ఆహా, కలిసి ఉన్నారు మన సినిమా కదా, వెంకటేష్ గారి మూవీ. ఓకే, ఈ మధ్య మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలుసుకుని ఎంజాయ్ చేయడం జరిగింది, అది కదా కావాల్సింది చివరికి, అదే. అలాంటి అందరూ కలిసి ఎంజాయ్ చేసే ఒక లైఫ్ దొరికితే అంతకన్నా హ్యాపీ ఇంకేముంది చెప్పండి. నెక్స్ట్ కమిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి, జీవన తరంగాలు సినిమాలో పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది అందరికీ. అమ్మ బాబోయ్, ఇది కూడా కొంచెం యూనో డెప్త్ డెప్త్. నెక్స్ట్ జయలక్ష్మి గారు దామోదర్ రెడ్డి నుంచి, జయలక్ష్మి దామోదర్ రెడ్డి బుక్కాపురం విలేజ్. హాయ్ అండి, అలనాటి సాంగ్ ఉండొచ్చు అంటే అలాంటి సాంగ్ ఉండొచ్చు కహానీ మా లైఫ్లో, అప్పుడు ఎలా మ్యాచ్ అయింది గుర్తుకు లేదు, నాకు అర్థం కాలేదు ఇంతకీ ఏం పాట చెప్పారు మీరు, అలాంటి సాంగ్ ఉండొచ్చు అన్నారు కానీ ఎక్కడ పాట ఎక్కడ పంపారు. ఎనీవేస్, నెక్స్ట్ ఎంఎస్ దుర్గారావు గారు, నీ దారి పూలదారి మూవీ మగమహారాజట. ఓకే, మీ దారి పూలదారు అనమాట. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్ ప్రేమ్ నగర్, నేను పుట్టాను లోకం మెచ్చింది నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, మురహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారనమాట. ఓకే అజజో, నెక్స్ట్ నా లైఫ్ కి బాగా సెట్ అయ్యే పాట మర్యాద రామన్న సినిమాలో, ఎందుకు ఇలా నా కర్మ కాలిపోయింది, నాకు బాగా సెట్ అవుతుందంట ఈ సాంగ్. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు స్పందన టైలర్ కృష్ణ సంతోష్ మెసేజ్ చేశారు రైట్ నౌ. అసలు ఈ ఈ మెసేజ్ అడిగినందుకు నేను ఆలోచిస్తున్నాను కాసేపు, నేనేమో చక్కచక్కటి పాటలు వస్తాయనుకుంటా, అందరూ ట్రాజెడీ సాంగ్స్ లేకపోతే యూనో కొంచెం అంటే అందరూ కనెక్ట్ అయిన పాటలు పంపిస్తున్నారు, బట్ నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు సుబి, ఇది చాలా రివర్స్ గేర్లో వెళ్తోంది అండ్ ఈ షోకి పర్టికులర్లీ. హాయ్ శృతి మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నాయుడుపేట నుంచి నాగమణి, కేర్ ఆఫ్ కన్స్ట్రమర్ మూవీలో ఆశా పాసం. ఆహా, ఓకే, నెక్స్ట్ మెసేజ్, నేను ఇంతకు ముందే ఏమిటో అది నాకు అర్థం కాలేదు, లాహిర్ లాహిర్లో పాట ఎప్పుడు విన్నా నీళ్లల్లో తేలుతున్నట్లే ఫీలింగ్ వస్తుంది. శోభ తిరుపతి నుంచి మెసేజ్ చేశారు. ఓహో, లాహిరి లాహిరి లాహిరిలో నేను కొంచెం చాలా అస్సలు బాగా పాడును, కంగారు పడకండి, ఇంకా పాడట్లేదు ఆ పాటే కదా మీరు చెప్పింది. ఎస్, యాక్చువల్గా ఎవరు నీళ్ళల్లో కూర్చున్నా అదే పాట హమ్ చేస్తారు, అంత బాగా కనెక్ట్ అయిపోయిన పాట అది అందరికీ. ఎస్, బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే ఇంకా వస్తున్నాయి, మరి ఎవరెవరు ఏమేమి పంపించారో నాకైతే ఇంకా తెలియదు, చూస్తాను. బట్ ఈ గ్యాప్లో మీకోసం అయితే ఒక సాంగ్ ప్లే చేస్తాను, ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ మజ్ను మూవీ నుంచి నాని పాట అయితే వచ్చేస్తుంది. అయితే మీరేం చేస్తారంటే, మీకు లైఫ్లో బాగా కనెక్ట్ అయింది ఈ పాట నాకు అనిపించిన పాటని నాకు మెసేజ్ చేయండి 8662488114 ఈ నెంబర్కి. దిస్ ఈజ్ ఆర్జీ శృతి, నాతో మీరు చూసి వింటున్నారు వివిధ భారతి FM 101.3.

బ్యూటిఫుల్ సాంగ్ ఎత్తు వినేశారు. గోపి సుందర్ మ్యూజిక్ డైరెక్షన్ లో సుచిత్ సురేష్ పాడిన పాట, శ్రీమణి గారి లిరిక్. మజ్ను సినిమా నుంచి విన్న తర్వాత 3:21 అయిపోయి 22 సెకండ్స్ అయిపోయింది. సో మరి నెక్స్ట్ మెసేజ్ మనకి శంకరాభరణం అంటూ మధుసూదన్ రెడ్డి గారు పాపిన్నపాల్యం నుంచి మెసేజ్ చేశారు. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్ పాటల పల్లకి అనే సాంగ్ అంటున్నారు నల్లమ్మ పాపిన్నపాల్యం నుంచి. నెక్స్ట్ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి కె పెద్దనరసింహ మెసేజ్ చేశారు. జెమిని సినిమాలో బ్రహ్మ. ఓకే, నెక్స్ట్ మెసేజ్ తిరుపతి దామినేని నుంచి ఉషారాణి భాస్కర్ రావు గారు. ఎవరికెవరు ఉన్నా కానీ ఇన్నోళ్ళు అంటే లేరే, అయినోళ్ళు అంటూ లేరు. గుంటూరు కారం సినిమాలో అట. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్ ఇందిరా మూవీలో లాలీ లాలీ సాంగ్ మేడం అంటూ మెసేజ్ చేశారు. ఎవరింతకీ పేరు, అయ్యో పేరు పంపించలేదే. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి శృతి గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ కొండవీడి దొంగ సినిమాలో జీవితమే ఒక ఆట. ఆహా, ఓకే, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ బాని జైనుద్దీన్. యాక్చువల్గా ఈ పాట కూడా చాలా మందికి కనెక్ట్ అవుతుంది ఏదో ఒక సిచ్యువేషన్లో, ఏమంటారు. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్ మెహబూబ్ కలీం ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి, జెమినీ సినిమాలో చుక్కల్లోకి ఎక్కినాడు అట. అండ్ నెక్స్ట్ మెసేజ్ పాల్వంచి నుంచి లలిత రేగడి, ఒరియా పిల్ల సాంగ్ హీరోయిన్ గా చేశాను నేను బద్ధ మూవీలో. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి, బృందావనం మూవీ. ఓకే, మరి సాంగ్ ఏంటి, చాలా ఉన్నాయి కదా అందులో పాటలు అంజన్ గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం, నేనున్నాను సినిమా నుంచి చీకటితో వెలిగే చెప్పని సాంగ్. చాలా చాలా మీనింగ్ఫుల్ సాంగ్ కదా ఇది. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్ హంబాపురం గ్రామం నుంచి చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు. మగధీర సినిమాలో పంచదార బొమ్మ ఏదో కొడుతోంది, మాకు స్టోరీ ఏదో కొడుతోంది. నెక్స్ట్ సత్తెనపల్లి నుంచి రాజేశ్వరి గారు, మళ్ళీ మళ్ళీ ఇది రాణి రోజు పాట మాకు ఇష్టం, ఇది రాక్షసుడు సినిమాలో సాంగ్ కదా. ఎప్పుడైనా ఒక మంచి డే మనకు వచ్చినప్పుడు ఆ చివరి ఆ డే అంతా అయిపోయే టైంకి ఈ పాట ట్యూన్ అవుతుంది మన మనసులో, మళ్ళీ మళ్ళీ ఇది రాని. కానీ అలాంటి రోజులు మళ్ళీ మళ్ళీ రావాలనే కోరుకుంటుంది మన మనసు ఏమో. ఎనీవేస్, భాష సినిమాలో భాషా చూడు నంది కొట్కూరు నుంచి కుదుష్ భాష మెసేజ్ చేశారు. ఎందుకంటే మీ పేరుకు మ్యాచ్ అయిందనా ఈ పాటను సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ గౌస్ ఫ్రమ్ పమిడి, ఆరెంజ్ సినిమాలో నన్ను ఇంతగా ప్రేమించాగానా, ఈ పాట అందులో ఉందా అండి ఆరెంజ్ సినిమాలో, ఒక నిమిషం నన్ను కన్ఫ్యూజ్ చేస్తారు మీరు. నెక్స్ట్ మర్యాద రామన్న సినిమాలో అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది, అర్రెర్రెర్రెర్రె. అనంతనాగ్ అండ్ త్రివేణి, నిఖిల్ మణిదీప, ముద్దనూరు కడప జిల్లా నుంచి. ఆహా, ఒక ట్రైన్ స్టోరీ ఏదో తెలుస్తుంది మాకు వెనుక బ్యాక్గ్రౌండ్ లో. నెక్స్ట్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుంచి, నిన్నే ప్రేమిస్తే సినిమాట, ఒక దేవత వెలిసింది.

0: ది బ్యూటిఫుల్ సాంగ్ వెరీ నైస్. నెక్స్ట్ మలాన్బి కనూల్ బాలాజీ నగర్ నుంచి మా ఇంటిలోన అనే సాంగ్, మహాలక్ష్మి నీవే, కొండవీటి సింహం సినిమా బాగా ఇష్టమట. ఓకే నెక్స్ట్. హాయ్, మై సెల్ఫ్ సాయి ఫ్రమ్ కుంభం, జోర్సే జోర్సే ఫ్రమ్ మగధీరా. ఓకే సాయి ఫ్రమ్, ఓకే నైస్. నెక్స్ట్ గోపి పాటిబండ్ల, హాయ్ శృతి మేడం, నాకు ఒక ఫ్రెండ్ కూడా లేరు, నాకు హ్యాపీ డేస్, హ్యాపీ డేస్ అంటే పాట నాకు ప్రాణం. ఓకే సో చాలా చాలా బ్యూటిఫుల్ మూవీ అది, అండ్ ఫ్రెండ్స్ గురించి స్పెషల్లీ అందరికీ నచ్చుతుంది పాట కూడా. అండ్ నెక్స్ట్ ప్రతి ఒక్క ఫ్రెండ్స్ గ్యాంగ్ కనెక్ట్ అయిపోతారు ఆ పాటకి. ఏమంటారు గోపి గారు? నెక్స్ట్ లగ్గం చిత్రంలో ప్రముఖ భావోద్వేగ గీతం, ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో. ఓకే ఇంతాక చెప్పారు నెల్లూరు నుంచి రేవతి శేఖర్ గారు. ఓకే వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. ఓకే శృతి గారు, మాన్సు చదివాక మీ ఒపీనియన్ సాంగ్ మాకు చెప్పండి అట. బిచ్చగాళ్ళ మూవీ వంద దేవుళ్ళే కలిసి వచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా, బ్యూటిఫుల్ సాంగ్ ఇది, అమ్మలందరికీ డెడికేట్ చేస్తూ బ్యూటిఫుల్. సో నేను నా గురించి అడిగారు కదా చెప్తా తప్పకుండా. నెక్స్ట్ సర్దార్, అందరి మనసులోనే భావనను తీశారు, చక్కగా వారి మనసులోని సినిమా రూపంలో చెప్పారు, ధన్యవాదాలు అంటున్నారు. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ జయలక్ష్మి దామోదర్ రెడ్డి, బుక్కాపురం విలేజ్. ఓకే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి, ఓహో ఇంతాక జస్ట్ పాట చెప్పలేదు కదా మీరు. ఎనీవే స్కూల్ డేస్కి డెడికేట్ చేశారా. ఓకే నెక్స్ట్ మెసేజ్, ఈ జీవన తరంగాల్లో ఏ దేవుని చదరంగంలో. ఓ భాస్కర్ ఫ్రమ్ పాండిచేరి మెసేజ్ చేశారు. ఓకే నెక్స్ట్ మెసేజ్, సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్చరణ్, హేమ, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీ సినిమాలో మౌనంగానే ఎదగమని ఒక్క నీకు చెప్తుంది. మంచి మీనింగ్ఫుల్ సాంగ్, ఇది కూడా మంచి మెసేజ్ ఉన్న సాంగ్ యాక్చువల్గా. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అంటూ లతా ఫ్రమ్ ఉయ్యూర్ మెసేజ్, మనం సినిమాలో కనిపించిన మా అమ్మకే, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో అమ్మ అని కొత్తగా. ఓకే సో రెండు రెండు మంచి పాటలు. నెక్స్ట్ కరెంట్ సినిమాలో అటు అటు నిన్నే ఇటు నిన్నే, ఆహా గోలకాందోడి, పాతింటి ఎల్లప్ప, జయమ్మ, రమేష్ బాబు, సుమలత మెసేజ్ చేశారు. ఓకే సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే డిలీట్ అయిపోయింది ఇంతకి. ఎవరు, హలో మేడం, అమ్మ రాజీనామా సినిమా నుంచి సృష్టికర్త ఒక బ్రహ్మ సాంగ్ అట. ఓకే దేవత మూవీలో ఆలయాన వెలసిన అనే సాంగ్, సావిత్రి గారిని చూస్తే నా వైఫ్ని చూసినట్టే ఉంటుంది నేను అంటూ మెసేజ్ చేశారు. ఎవరు ఇంతకీ? శ్రీనివాస వర్మ గారు బెంగళూరు నుంచి. ఓకే నెక్స్ట్ మెసేజ్, కర్నూల్ గోపి, రామేశ్వరి, చైతు, చెర్రీ అండ్ మై పెట్ స్టికీ అండ్ మై ఫేవరెట్ మూవీ అండ్ సాంగ్ ఓజీ. ఓజీయా? ఓకే ఓకే సో మరి నెక్స్ట్ మెసేజ్, గుడ్ ఆఫ్టర్నూన్, భోజనం చేశారా? నాకు ఏంటిది కలగనలేదు, జానకి కలగనలేదు రాముడు పతికాగలడని సాంగ్, ఓకే బ్యూటిఫుల్ సాంగ్ ఇది కూడా. అండ్ ఎవరు పంపించారు, సుజాత శ్రీనివాసరావు గారు దొడదేవరపాడు నుంచి. నెక్స్ట్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, మన్మధుడి చిత్రం వద్దురా సోదరా. అయ్యయ్యో ఈ పాట కనెక్ట్ అయ్యారా మీరు. అండ్ నెక్స్ట్ కమత వెంకట లక్ష్మిరెడ్డి, భీమిరిపాడు నుంచి, జీవన తరంగాల్లో ఆ దేవుని చదరంగాల్లో సాంగ్ అట. ఓకే నెక్స్ట్ మెసేజ్, గురుస్వామి నాయుడు, అన్నమయ్య సినిమాలో ఓకే సాంగ్ అట, ధనలక్ష్మి గారు పంపించారనమాట రొంపిచర్ల నుంచి, అదివో అల్లదివో. ఓకే ఎస్ భీమేశ్వరరావు గారు పెడన్ నుంచి, కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి, అది బాగా మంచి ఇన్స్పిరేషన్ వచ్చినప్పుడు ఈ పాట ఠకీం అని గుర్తు చేస్తుంది, చాలా మంది కనెక్ట్ అవుతుంది యాక్చువల్గా. సాయి కుమార్ ఫ్రమ్ అయోధ్య నగర్ విజయవాడ, మై కనెక్టెడ్ సాంగ్ అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మతృప్తికి ఆడుకునే నాటకం అంట, తాత మనవడు సినిమా బాబోయ్. అండ్ నెక్స్ట్ మెసేజ్, డి అరుణ్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మున్నాలో మానస నువ్వు, ఆహా మానస కాదండి మనస, నువ్వు ఉండే చోటే చెప్పమ్మా. ఓకే ఓకే నెక్స్ట్, గలగలమని నవ్వకే సొగుసు కరిగిపోతుంది అట, గాలివాన మూవీ, దిస్ ఈజ్ ఆల్సో వెరీ కనెక్టెడ్ టు మీ. ఆచార్య గారు హైదరాబాద్ నుంచి మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో ఇంకా చాలా చాలా మెసేజెస్ ఉన్నాయి, ఒక చిన్న బ్రేక్ అయితే చాలా అవసరం, సో స్టే ట్యూన్డ్.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో, ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది,
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధభారతి ఎఫ్ఎం
1: 101.3.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.

329 క్రాస్ అయిపోయి 19 సెకండ్స్ అయిపోయింది మన వివిధ భారతి స్టూడియోస్ లో టైం. అండ్ మనమున్నాం సందరే సందరి గేమ్ షోలో, అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. మరి చాలా చాలా పాటల్లో, మన వినే పాటల్లో మీకు బాగా కనెక్ట్ అయిన సాంగ్ ఏంటి లైఫ్ లో అని చెప్పి అడిగాను అనమాట. ఏదైనా సిచ్యువేషన్ లో ఏదైనా సాంగ్ కి కనెక్ట్ అయ్యారా అని అడిగాను. నాకైతే నెంబర్ ఆఫ్ మెసేజెస్ వచ్చాయి, ఆల్రెడీ చదివాను కొని, అండ్ ఇంకా కూడా వస్తూనే ఉన్నాయి. సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే కాశీపురం గురుమూర్తి కొల్లాపూర్ మెసేజ్ చేశారు, సినిమా రాజా అంటూ. ఓకే, రాజోల నుంచి జయన్న, నరసింహ సినిమాలో జీవితం అంటే పోరాటం సాంగ్. అండ్ నెక్స్ట్ మాతృదేవ భవ మూవీ వేణుబాయ్ వచ్చాను నా లైఫ్ కి చాలా కనెక్ట్ అవుతుంది అంటూ రాము వావ్లాల పాలకుర్తి జనగాం నుంచి మెసేజ్. ఓకే, అనంతపురం జిల్లా యాడికి నుంచి రంగం వెంకటస్వామి హలో మేడం అంటూ మెసేజ్ చేశారు. హలో అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ రవివర్మ ఖమ్మం, ఆరాధన సినిమాలో అరే ఏమైంది అబ్బాబ్బాబ్బాబ్బా అసలు ఆ పాట ఉంటుంది కదండి అద్భుతం. అండ్ ఆల్సో ఇంకో పాట కూడా పంపించారు, బంతి చామంతి ముద్దాడుకున్న ఇలే. అరే రెండు టూ డిఫరెంట్ జోనర్స్. ఓకే నెక్స్ట్, హాయ్ శృతి గారు, నేను పేరెంట్స్ మీటింగ్ లో ఉన్న క్వశ్చన్ వెళ్ళలేదు బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, మీరు ఎంత డెడికేటెడ్ గా ఉన్నారండి మీటింగ్ లో. అండ్ నెక్స్ట్, హాయ్ శృతి గారు ఎలా ఉన్నారు అంటూ రాజయ్య ఫ్రమ్ నేరేవాడ మెసేజ్. హలో అండి, ఐఎమ్ ఫైన్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్, హాయ్ వివిధ భారతి ఎఫ్ఎం, గుడ్ ఆఫ్టర్నూన్, వినుకొండ నుంచి సోడా సుబ్రహ్మణ్యచారి విజయలక్ష్మి. పరుగు సినిమాలో నమ్మవేమో కానీ సాంగ్, ఓహో. ఓకే నెక్స్ట్, ముఠామేశ్రీ సినిమా టైటిల్ సాంగ్ అంటూ హంపాపురం గ్రామం జుక్కు అద్దెప్ప మెసేజ్ చేశారు. నెక్స్ట్, నా ఆటోగ్రాఫ్ లో గుర్తుకొస్తున్నాయి సాంగ్, నరేష్ ఫ్రమ్ అనంతపూర్. కదా, ఈ పాట చాలా మందికి కనెక్ట్ అవుతుంది, స్పెషల్లీ స్కూల్ డేస్ ని కానీ కాలేజ్ డేస్ ని కానీ ఫ్రెండ్స్ ని కానీ మిస్ అయ్యే వాళ్ళందరికీ తప్పకుండా కనెక్ట్ అవుతుంది. అక్కడికి ఆట పర్టికులర్ ప్లేస్ కు వెళ్ళినా లేకపోతే ఎవరైనా పాత వాళ్ళని చూసినా ఏమంటారు. ఎనీవేస్ నెక్స్ట్ మెసేజ్, దేవసేన తిరుపతి నుంచి. ఓకే, ఇన్స్పిరేషన్ ఇస్తుంది జయము నిశ్చయము భయము లేదురా, ఎప్పటికీ ఇన్స్పిరేషన్ ఇస్తుందండి ఈ పాట అంటూ మెసేజ్ చేశారు. బీవి పట్టాభిరామ్ గారు చెప్పారు అట. ఓకే నెక్స్ట్ మెసేజ్ ఏమో మనకి, పాలోజు గోపాలకృష్ణమాచారి, గండికోట రహస్యం నెలవంక తొంగి చూస్తుంది. అర్రెర్రెర్రెర్రె బ్యూటిఫుల్ సాంగ్ ఇది. అండ్ నెక్స్ట్, అమరరాజనామ సినిమా ఎవరు రాయగలరు సాంగ్ అట. ఓకే, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ రావు గారు అండ్ లక్ష్మి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు. లక్ష్మి సినిమాలో తారా తలకు తారా సాంగ్. ఓకే సో మరి నెక్స్ట్, రంగస్థలం సినిమా ఎంత చక్కగా నావే సాంగ్ అట. ఓహో, సుధాకర్ గారు రమణ ముద్దునూరు కడప జిల్లా నుంచి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే అండ్ నెక్స్ట్ మెసేజ్, నాకు బాగా కనెక్ట్ అయిన పాట బంగారం తెచ్చి సాంగ్ అట, మూవీ ఇద్దరు మిత్రులు. అండ్ ఓకే, రామకృష్ణాపురం నుంచి విజయవాడ, ఆహో రామకృష్ణాపురం విజయవాడ నుంచి కళ్యాణి మెసేజ్ చేశారా. ఓకే వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్, అపురూపమైన దమ్మ ఆడు జన్మ సాంగ్ అట, పవిత్ర బంధం. దేవకీదేవి హర్షిత ఫ్రమ్ మదనపల్లి మెసేజ్ చేశారు, వెరీ బ్యూటిఫుల్ సాంగ్ ఇది కూడా. అండ్ సాగర్ సంగమం సినిమాలో ఈ వేళ గోపం, అర్రెర్రెర్రే సూపర్ సాంగ్ ఇది కూడా. మోహన్ రావు గారు లీలావతి హేమప్రియ అమృత కప్పలతోటి నుంచి మెసేజ్ చేశారు. అండ్ దేవుడమ్మ చిత్రంలో ఎక్కడో దూరాన కూర్చున్నావు సాంగ్ కనెక్ట్ అయింది అన్నారు మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి. అండ్ నెక్స్ట్ మేడం, హాయ్ నాన్న మూవీలో గాజుబొమ్మ సాంగ్ ప్లే చేయరా ప్లీజ్. ఐఎమ్ వెరీ సారీ అండి, ఇప్పుడు మనకి సాంగ్స్ రిక్వెస్ట్ ప్రోగ్రామ్ కాదు కదా, ఇది గేమ్ షో. సో నేను అడిగిన క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్స్ పంపించాలి అంతవరకే. ఓకే సో మరి నెక్స్ట్, ఏనుగంటి నాగేంద్రరావు గారు ఫ్రమ్ గుంటూరు హలో అంటూ మెసేజ్ చేశారు. హలో అండి. అండ్ ఇప్పుడే విన్నా మేడం నా ఇంట్రెస్ట్ సాంగ్ లైఫ్ స్టోరీ నుంచి, దాని గుడి భుజం మీద కడవా. అర్రెర్రెవరింతకి బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. ముజాపేట్ నరేష్ అండ్ రోజా, వసంతంలో నిన్ను చూడక ముందర తెలియదులే సాంగ్ అట. అండ్ కామతి శంకర్ రాజోల్ నుంచి, గ్యాంగ్ లీడర్ మూవీ భద్రాచలం కొండ. ఆహా, మీరు ఫస్ట్ టైం అండి నా షోలో మెసేజ్ చేయడం, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు హాయ్ తప్పితే ఏమీ పంపించరు. అండ్ నెక్స్ట్, సంధ్యా చిత్రంలో ఈ అనంత కాల గమనంలో ఈ రవ్వంత జీవన పయనంలో, అమ్మ బాబోయ్ నాసికమైన దేశాయి బయట నుంచి మెసేజ్. నవ్వుతూ బతకాలరా తమ్ముడ, నవ్వుతూ చావాలరా అనే పాట, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహాపురుషులు అవుతారు, ఈ పాట బాగా నచ్చుతాయి నాకు కనెక్ట్ అవుతాయి అంటారు శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. అండ్ నెక్స్ట్, వల్లూరు నుంచి పెద్ద నరసింహ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, కొండవీడి దొంగ సినిమాలో శుభలేఖ రాసుకున్నా. అండ్ నాకు నచ్చిన పాట ఠాగూర్ సినిమాలో ప్రపంచానికి సమిధన. ఓకే శ్రీధర్రావు గారు శాంతి ఎస్టేట్ ఆదోని నుంచి మెసేజ్. సప్తపది నెమలికి నేర్పిన నడకది మోహన్ రావు గారు కప్పలదొడ్డి నుంచి. అండ్ అక్బర్ సలీం అనార్కలి

விலோ சிப்பாய் சாங் ரஜியா ஃப்ரம் நேரவாடம் மெசேஜ் அண்ட் திருப்பதி தாமினேடு நிச்சு உஷாராணி கரு அண்ட் ஃபேமிலி மெம்பர்ஸ் ஆகாசம்லோ ஆசல ஹரிவில்லு ஸ்வர்ண கமலன் சினிமா சூப்பர் அண்ட் நெக்ஸ்ட் மானவுடே மகனீடு அப்பாடு நாக்கு சாலா கனெக்ட் அவுத்துனட்டு பாலபாரத மூவி மூவி அட்ட காஜா கிராமம் நிச்சு நந்தம் ஜெகதீஸ்வர கரு லக்ஷ்மி மெசேஜ் அண்ட் நெக்ஸ்ட் மெசேஜ் ஓகே சோ மொத்தானிக்கு இவண்டி இப்படிதாக்கா வச்சின சாங்ஸ் மரி சாலா மந்தி சாலா சாங்ஸ் கி கனெக்ட் அயாரு బ్యూటిఫుల్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు అండ్ రైట్ నౌ ఇమీడియట్ గా మనం పార్క్ లోకి వెళ్ళిపోదాం పార్క్ అండ్ బెంచ్ క్వశ్చన్ తెలుసు కదా శృతి మార్క్ టైప్ క్వశ్చన్ ఇదని సో మరి ఏంటంటే అనగనగనగా ఒక ఊళ్ళో ఒక పార్క్ ఉంది ఆ పార్కులో ఆరు ప్లేసెస్ ఒక బెంచ్ ఉంటుంది ఎలాగో మీకు తెలుసు ఆ బెంచ్ మీద సిక్స్ ప్లేసెస్ ఉన్నాయి ఓకే ఆ ఆరు ప్లేసుల్లో ఐదు ప్లేసుల్లో తెలుగులో పేర్లు రాసున్నాయి తెలుగులో రాసున్నాయి పేర్లు అయితే మీరు చేయాల్సింది ఏంటంటే ఆ ఆరో ప్లేస్లో ఏ పేరు రావాలి అనేది చెప్పాలి నేను మీకు ఆప్షన్స్ ఇస్తాను ఆప్షన్స్లోంచి ఒక పేరు ఏమొస్తుంది అనేది మీరు గెస్ చేసి నాకు పంపించాలి అంతే సింపుల్ ఓకే మీకు తెలుసు కదా నేను ఎప్పుడు ఏది అడిగినా ఆ క్వశ్చన్లోనే లాజిక్ ఉంటుంది అని చెప్పేసి సో మీరు జాగ్రత్తగా విని నేను చెప్పే పేర్లు దాన్ని బట్టి అబ్జర్వ్ చేసి నాకు ఆన్సర్ని పంపించండి ఓకే మరి పార్క్లో ఉన్న బెంచ్లో మొదటి ఐదు ప్లేసుల్లో ఉన్న పేర్లు ఫస్ట్ రవి తెలుగులో ఉన్నాయి పేర్లు అని చెప్పాను మరి ఫస్ట్ అయితే రవి ఉంది తర్వాత వినయ్ తర్వాత యశ్వంత్ తర్వాత తేజు తర్వాత జమున మరి ఇప్పుడు ఆరో ప్లేస్లో ఉండే పేరేమిటి ఇది నా క్వశ్చన్ ఫస్ట్ రవి తర్వాత వినయ్ తర్వాత యశ్వంత్ తర్వాత తేజు తర్వాత జమున ఈ ఐదు పేర్లు ఉన్న తర్వాత ఆరో పేరుగా ఏమొస్తుంది మరి మీకున్న ఆప్షన్స్ ఏంటంటే ఐదు పేర్లు చెప్తాను వాటిల్లోంచి ఏదొస్తుందో మీరు చెప్పాలి పల్లవి సావిత్రి కరుణ నీలిమ మాలతి పల్లవి సావిత్రి కరుణ నీలిమ మాలతి సో మరి ఈ ఐదు పేర్లలోంచి ఆ సిక్స్త్ ప్లేస్లోకి వచ్చే పేరేంటో మీరు గెస్ చేసి నాకు చెప్పండి 8662488114 ఈ నెంబర్కి మీ ఆన్సర్ని పంపించేసేయండి మరి ఆ మొదటి ఫైవ్ ప్లేసెస్లో ఉన్న పేర్లు ఇంకొకసారి రిపీట్ చేసిన రవి వినయ్ యశ్వంత్ తేజు జమున మరి సిక్స్త్ ప్లేస్లో ఏమొస్తుంది పల్లవి ఉంది సావిత్రి గారు ఉన్నారు కరుణ ఉంది నీలిమ ఉంది మాలతి ఉంది వీటిల్లో ఏది వస్తుంది గెస్ చేయండి రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది డియర్ కామ్రేడ్ మూవీ నుంచి ఎంజాయ్ లిజనింగ్

the beautiful song ఇది వినేశారు స్టాలిన్ సినిమా నుంచి 344 క్రాస్ అయిపోయి 19 సెకండ్స్ అయిపోయింది మన టైం అండ్ మనం ఉన్నాం సందడి సందడి గేమ్ షోలో. సో మరి నేను అడిగిన క్వశ్చన్ కి పార్క్ అండ్ బంచ్ క్వశ్చన్ కి అయితే నెంబర్ ఆఫ్ మెసేజెస్ వచ్చాయి, మరి చాలా మంది పంపించారు. అండ్ ఫస్ట్ అయితే మనకి మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ అండ్ రోజా గారు పంపించారు. ఓకే, సో ఆన్సర్ మాత్రం రాంగ్ ఆన్సర్ అండి. మీరు ఒకసారి నేను ఇచ్చిన పేర్లు ఫార్మాట్ చూస్తే అర్థమైపోతుంది, సో అలా గెస్ చేసి చెప్పండి నాకు. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్ భాస్కర్ గారు ఫ్రమ్ పాండిచేరి రైట్ ఆన్సర్, ఎనుగంటి నాగేంద్రరావు గారు ఫ్రమ్ గుంటూర్ అరే రే రాంగ్ ఆన్సర్ అండి మీది కూడా, అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మహాలక్ష్మి గారు పంపించారు, అండ్ నెక్స్ట్ మెసేజ్ రమేష్ దొంతి అనంతపురం నుంచి కూడా రైట్ ఆన్సర్, అండ్ జి కళ్యాణ్ యాదవ్ అండ్ భాను రిత్విక్ ఫ్రమ్ పొన్నూర్ గుంటూరు డిస్టిక్ట్ రైట్ ఆన్సర్, భాస్కర్ పెడన్ నుంచి లాజిక్ తో సైతం రైట్ ఆన్సర్ పంపించారు, కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ సుధాకర్ రమణ ముద్దునూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి డాక్టర్ రామకృష్ణ గారు ఫ్రమ్ రాజోలి. ఓకే, నెక్స్ట్ రైట్ ఆన్సర్ కాదు కానీ రాంగ్ ఆన్సర్ వస్తే వచ్చింది, రామకృష్ణపురం విజయవాడ నుంచి కళ్యాణి గారు, రాంగ్ ఆన్సర్ కళ్యాణి గారు మీది. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ మీది కూడా రాంగ్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ దేవకీదేవి హర్షిత ఫ్రమ్ మదనపల్లి రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మున్నమ్మ గారు పెద్దపరియ విలేజ్ తిరుపతి నుంచి తిరుపతి జిల్లా నుంచి ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే సిక్స్త్ ప్లేస్ లో వస్తుంది అని చెప్పేసి రైట్ ఆన్సర్ పంపించారు. హాయ్ శృతి హవ్ ఆర్ యూ అంటూ సత్తెనపల్లి నుంచి రాజేశ్వరి గారు, హలో అండి ఐమ్ ఫైన్. అండ్ నెక్స్ట్ మెసేజ్ వివి రెడ్డి గారు, ఓహో మీ రవి పార్క్ లో ఉన్నాడా అంట. ఓకే, మా రవి పెళ్లి చూపులకి ప్రిపేర్ అవుతున్నాను, సెప్టెంబర్ 2nd వీక్ లో పెళ్లి చూపులకి వెళ్తాడు. ఓకేనా, ఓకే. సో మరి నెక్స్ట్ మెసేజ్ కౌస్తుభ ఆత్మకూర్ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, అండ్ 9th స్టాండర్డ్ చదువుతున్నారంట కౌస్తుభ. ఓకే, నెక్స్ట్ అనంతనాగ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ముద్దునూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్, రాఘవేంద్రరావు గారు ఇబ్రహాంపురం నుంచి రైట్ ఆన్సర్, ఇబ్రహాంపురం. ఓకే, ఫస్ట్ టైం మీ మెసేజ్ వచ్చిందండి నాకు. అండ్ నెక్స్ట్ బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్ర మండలం తిరుపతి జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ మీది. అండ్ నెక్స్ట్ మెసేజ్ సీను రావూరు, ఓకే మీది కూడా రాంగ్ ఆన్సరే. అండ్ సాయి శిరీష తిరుపతి బ్యాంక్ కాలనీ నుంచి తిక్కమ్మకగా ఉందమ్మా ప్రశ్న అట, అర్రర్రే ఏమీ లేదు, మీరు ఒకసారి నేను ఇచ్చిన పేర్లను చూస్తే మీకు అర్థమైపోతుంది, కొంచెం అబ్జర్వ్ చేయండి అంతే పేర్లని. ఓకే, మీరు కనుక రాసుకున్నట్లయితే. నెక్స్ట్ మెసేజ్ రాంగ్ ఆన్సర్ వచ్చింది మనకి, ఎవరు పంపించారు, గౌస్ ఫ్రమ్ పమిడి. ఓకే, నెక్స్ట్ కీర్తిక లితిక అండ్ అశ్విని కుమార్ ఉమా ఫ్రమ్ నెల్లూర్ రైట్ ఆన్సర్, సూపర్. నెక్స్ట్ తిరుపతి దామినేడు నుంచి ఉషారాణి భాస్కర్ రావు గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ గురుస్వామి నాయుడు ధనలక్ష్మి రొంపిచర్ల నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కూడా రాంగ్ ఆన్సరే, రజియా ఫ్రమ్ నేరేవాడ. నెక్స్ట్ మెసేజ్ ఎగ్జాక్ట్గా పట్టేశారు మీరు, పాలోజు గోపాలకృష్ణమాచారి గారు లాజిక్ని పట్టేసి ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు నవీన, నవీన్ ఎక్కడి నుంచి వచ్చారండి, నవీన్ నేను అసలు ఇవ్వలేదే ఆన్సర్స్లో అండ్ ఆప్షన్స్ లో. నెక్స్ట్ ఎంఎస్ దుర్గారావు గారు రైట్ ఆన్సర్, కలమందలపాడు గ్రామం నుంచి కాసిం, ఇంకా ముత్తుజావలి రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ చెబ్రోల్ రామకృష్ణయ్య ఇనుమడుగు నుంచి, ఓకే మీరు కూడా రాంగ్ ఆన్సరే. నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి లాజిక్ తో సైతం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఏం క్వశ్చన్ అడిగావమ్మా, స్టార్స్ చుక్కలు కనిపిస్తున్నాయంట ఆచార్య చిరంజీవి గారు మెసేజ్ చేశారు, ఇది అమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి. అయ్యయ్యో, సరే నేను ఇంకొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తా, అప్పుడు మీకు కొంచెం క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మెసేజ్ హలో అని అయితే మెసేజ్ వచ్చింది, ఎవరు ఎక్కడి నుంచి తెలియదు. నెక్స్ట్ చూడకుడి నుంచి ఈశ్వరయ్య గారు రాంగ్ ఆన్సర్, ఇనుమడుగు నుంచి రామకృష్ణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్. అసలు కిరణ్ అనే పేరే నేను ఇవ్వలేదు, నేను ఇచ్చింది కరుణ, బహుశా మీరు అనేది కరుణ అయితే రాంగ్ ఆన్సరే. నెక్స్ట్ మెసేజ్ ఓకే బీవీ సుబ్బారావు గారు మార్కాపూర్ నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మహబూబ్ కలీం ఆత్మకూర్ నంద్యాల జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. జయలక్ష్మి గారు దామోదర్ రెడ్డి బక్కాపురం విలేజ్, నో నో నో నో, అసలు ఈ పేర్లే నేను ఇవ్వలేదు కదా, ఎలా వచ్చాయి ఎలా హౌ. నెక్స్ట్ వెంకటేష్ నందిపేట నుంచి ఓకే రాంగ్ ఆన్సర్ మీది కూడా. నెక్స్ట్ జాబభూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి రాంగ్ ఆన్సర్. అంపాపురం ఏంటి కర్ణకల్ సీను హాయ్ శృతి మేడం అంటూ మెసేజ్ చేశారు, కన్నూర్లా. ఓకే హాయ్ శ్రీను గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, నో రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మల్నాబీ

0: ओके मलानबी कानूर बालाजी नगर नीचे राइट आंसर अनंतपुरम नीचे अनुराधा क्लू अता చెప్తా చెప్తా వస్తున్నా అండ్ నెక్స్ట్ డి అరుణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఊట్కోర్ నుంచి రాంగ్ ఆన్సర్ మీరు చెప్పిన ఆన్సర్స్ లో నాకు దొరికినది అయ్యయ్యో డి బాలాజీ ఫ్రమ్ మనస్తులు హైదరాబాద్ ఓకే మీరు కూడా రాంగ్ ఆన్సరే నెక్స్ట్ మెసేజ్ ఓకే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహబాన్ జైనుద్దీన్ రాంగ్ ఆన్సర్ మీది కూడా మెసేజ్ చదివే ముందు మరోసారి ప్రశ్న అడగండి మేడం ఓకే తప్పకుండా వచ్చేసింది టైం ప్రశ్న అడిగే టైం ఓకే ఏం లేదండి సింపుల్ ఒక పార్క్ ఉంది ఆ పార్క్ లో ఒక బెంచ్ ఉంది ఎప్పట్లాగానే ఆ బెంచ్ మీద ఆరు ప్లేసులు ఉన్నాయి ఓకే ఫిక్స్ కదా ఆరు ప్లేసులలో మొదటి ఐదు ప్లేసుల్లో ఒక్కొక్క ప్లేస్ మీద ఒక పేరు రాసుంది అది కూడా తెలుగులో రాసుంది అది నేను చెప్పింది తెలుగులో రాసున్నాయన్నమాట పేర్లు సో నేను అడుగుతున్నది ఏంటంటే ఆరో ప్లేస్ లో ఏ పేరు వస్తుంది అని చెప్పి ఒక ఐదు పేర్లు చెప్పాను వాటిల్లోంచి ఒకటి తప్పకుండా ఆరో ప్లేస్ లోకి వస్తుంది అదేంటో మిమ్మల్ని గెస్ చేయమన్నా ఇప్పుడు నేను ఇచ్చిన పేర్లు ఫార్మాట్ చూస్తే మీకు ఆ పేరు ఏంటనేది ఈజీగా అర్థమైపోతుంది ఇందులో ఎలాంటి తికమిక గందరగోళం అస్సలు లేదు చాలా మంది చూసుకుంటే కనుక మనం ఇప్పుడు మీరు కనుక విన్నట్లయితే ఇప్పుడు చాలా మంది రైట్ ఆన్సర్స్ కూడా పంపించారు సో వాళ్ళకి అర్థమైంది లాజిక్ సో ఇప్పుడు మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది అదే సో ఫస్ట్ పేరు రవి తెలుగులో రవి తర్వాత వినయ్ సెకండ్ ప్లేస్ లో తర్వాత థర్డ్ ప్లేస్ లో యశ్వంత్ ఫోర్త్ ప్లేస్ లో తేజు ఫిఫ్త్ ప్లేస్ లో జమున అనే పేర్లున్నాయి సిక్స్త్ ప్లేస్ లో ఏమొస్తుంది మీకున్న ఆప్షన్స్ పల్లవి సావిత్రి కరుణ నీలిమ మాలతి ఈ ఐదు పేర్లలోంచి ఆ ఆరో ప్లేస్ లోకి ఏ పేరు వస్తుంది ఇది నేను అడిగింది ఓకే ఒక చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ ఎవరెవరు ఆన్సర్స్ పంపించారో చెప్పేస్తాను స్టే ట్యూన్డ్
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాండు అని అనిపించింది ఏ రోజు
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా సరే రఘు మరి నీకు
4: నాకైతే నా స్కూల్ డేసే
1: మేమే కాదు మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున్న మనసై
5: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ ఎట్ 7:15
6: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3
0: ఎగ్జాక్ట్లీ అండ్ మన స్టూడియోస్ లో టైం 3:51 PM క్రాస్ అయిపోయి 50 seconds అయిపోయింది అండ్ మనం ఉన్నాం సందరే సందరి గేమ్ షోలో నెక్స్ట్ మెసేజ్ మనకి కేవి భూమిక ఫ్రమ్ మార్కాపురం మెసేజ్ రైట్ ఆన్సర్ పంపించారు అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే రక్షిత అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్ పెడద జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు రైట్ ఆన్సర్ కనకారావు గారు పెడ నుంచి రైట్ ఆన్సర్ జవాబు దొరకట్లేదు అంటూ అనంతపురం జిల్లా యాడికి నుంచి రంగం వెంకటస్వామి లతా ఫ్రమ్ ఉయ్యూరు రాంగ్ ఆన్సర్ అండి మీరు అనుకుంటున్న ఆన్సర్ నెక్స్ట్ మెసేజ్ మాయానా మాయా ఎక్కడ ఇచ్చానండి అయ్యయ్యో ఇంతకీ ఎవరి మెసేజ్ ఇది పేరు లేదు ఓకే ఎనీవేస్ నెక్స్ట్ అయితే కళ్యాణి అంటూ మను నెల్లూరు నుంచి మెసేజ్ చేశారు కళ్యాణి కూడా నేను ఇవ్వలేదు నేను ఇవ్వని పేర్లు ఎక్కడి నుంచి వేస్తున్నారండి నెక్స్ట్ ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్ అంటూ గదమ్ అంకయ్య గారు బండారపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి మెసేజ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ దసగిరి సంధ్య ప్రొద్దుటూర్ నుంచి అనమాట కడప జిల్లా రైట్ ఆన్సర్ పంపించారు అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే రైట్ ఆన్సర్ వచ్చేసింది ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ అండ్ శ్యామల నెక్స్ట్ నాగార్జున ఇంకా లక్ష్మి ఫ్రమ్ బడియంపేట అనంతపురం డిస్టిక్ట్ రైట్ ఆన్సర్ వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి డి గోవర్ధనరావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ బొమ్మయ్య గారు కర్నూల్ రైట్ ఆన్సర్ రైట్ గా గెస్ట్ చేశారు అండ్ నెక్స్ట్ హంబాపురం నుంచి చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పాలెం పోలయ్య అలగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అమ్మాయ మొత్తానికి వచ్చేశారు లాజిక్ లోకి నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ జయలక్ష్మి గారు అండ్ దామోదర్ రెడ్డి గారు బుక్కాపురం విలేజ్ రాంగ్ ఆన్సర్ అండ్ అజ్జో నెక్స్ట్ జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్ నెక్స్ట్ వాణి రైట్ ఆన్సర్ పంపించారు విజయవాడ నుంచి నెక్స్ట్ రజా ఫ్రమ్ నేరేవాడ రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ కమిత వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ మెసేజ్ కూడా రాంగ్ ఆన్సరే రేవతి రాజశేఖర్ నెల్లూరు వేదాయపాలెం నుంచి అండ్ విజయవాడ నుంచి కరుణ మీ పేరు మీరే ఉన్నారంటారు సిక్స్త్ ప్లేస్ లో లేదు లేదు మీరు కారు ఈ రోజుకి సో ఖచ్చితంగా కరుణ అయితే కాదండి ఓకే నెక్స్ట్ మూసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ రోజు షో మీ చాలా బాగుంది శృతి గారు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ డి బాలాజీ హైదరాబాద్ వన

పురం నుంచి. ఎగ్జాక్ట్లీ వచ్చేసారు ఆన్సర్ లోకి, రైట్ ఆన్సర్ మీది. నెక్స్ట్ మెసేజ్, ఓకే గాట్ ద క్వశ్చన్ బట్ ఆప్షన్స్ మర్చిపోయా అంటూ. ఓకే ఎవరు ఇంతకి, అయ్యయ్యో ఎవరు ఎవరు, మీ పేరు అర్జున్ అట. ఓకే సో అర్జున్ గారు ఆప్షన్స్ మర్చిపోయారా? పల్లవి, సావిత్రి, కరుణ, నీలిమ, మాలతి, అవి మన ఆప్షన్స్. నెక్స్ట్ మను నెల్లూరు నుంచి ట్రై చేస్తూనే ఉన్నారు, రాంగ్ ఆన్సర్ అండి. మళ్ళీ ఎంఎస్ దుర్గారావు గారు, అర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర్రర

0: ఎనీవేస్ జయలక్ష్మి ఇంకా బుక్కాపురం విలేం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు అండ్ రైట్ ఆన్సర్ అయితే ఇంకోటి వచ్చింది బట్ ఎక్కడి నుంచి ఏమిటి తెలియదు. ఎనీవేస్ నెక్స్ట్ ఎరవెలి మండలం వల్లూరు నుంచి కే పెద్ద నరసింహ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ సాయి రైట్ ఆన్సర్ అనే ఆన్సర్ని పంపించారు. ఆహా తెలివి తెలివండి. నెక్స్ట్ వెంకటేష్ రవి వినయ్ నందిపేట నుంచి. రవి వినయ్ ఏమిటి? అయ్యో ఏమిటి, నేను అడిగినది ఏమిటి, మీరు పంపినది ఏమిటి, అసలు మన ఛానల్ వింటున్నారా అనేది నా డౌట్. జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి రాంగ్ ఆన్సర్ అండి, జమున కాదు. ఓకే సో రజియా ఫ్రమ్ నేరేవాడ రాంగ్ ఆన్సర్, మాల్తి కాదు, పల్లవి కాదు, జమున కాదు. ఇంకా వచ్చేస్తున్నా నేను కూడా రివీల్ చేసే టైం కూడా వచ్చేస్తుంది. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి, సావిత్రి కాదు. ఓకే రైట్ ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ రామకృష్ణయ్య గారు నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి పంపించారు. నెక్స్ట్ మాలతి కాదు, నగరకర్నూలు జిల్లా కొల్లాపూర్ మజుం బాబా గారు. ఊట్కూర్ నుంచి డి అరుణ రైట్ ఆన్సర్. నెక్స్ట్ కర్నూలు వెంకటేష్ నుంచి రాంగ్ ఆన్సర్, పల్లవి కాదు. రజియా ఫ్రమ్ నేరేవాడ కూడా పల్లవి కాదు. గురుస్వామి నాయుడు రొంపిచెర్ల కల్పలేష అట, కల్పలేష ఎక్కడండి ఎక్కడ? వై గోపిపాటి బండ్ల హాయ్ జ్యోతి మేడం, ఆన్సర్ ఈజ్ పల్లవి. రేపు కూడా మీరే రండి అట. ఆహా ఓకే పల్లవి అయితే కాదు. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ వచ్చింది రేవతి గారు, రాజశేఖర్ నెల్లూరు వేదాయపాల నుంచి. కంగ్రాచులేషన్స్ పట్టేశారు మొత్తానికి. నెక్స్ట్ భానుచంద్ర శ్రీకాకుళం నుంచి, సావిత్రి కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు, సావిత్రి గారు కాదండి. నెక్స్ట్ మూసాపేట నరేష్ అండ్ ఆహా రైట్ ఆన్సర్ గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు అండ్ సావిత్రి అని పంపించారా? రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ అయితే రైట్ ఆన్సర్ వచ్చింది ఇనమడుగు నుంచి రామకృష్ణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. నెక్స్ట్ రైట్ ఆన్సర్ కూడా వచ్చింది హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి గారు. నెక్స్ట్ ఓకే ఎవరు ఇంతకీ ఇది? అయ్యయ్యో మీ పేరు చెప్పట్లేదు, ఇంతకు నుంచి ఆన్సర్స్ అయితే పంపిస్తున్నారు. పల్లవి అని పంపించారు, పల్లవి అయితే రాంగ్ ఆన్సర్. తిరుపతి దామినేని నుంచి ఉషారాణి, భాస్కరరావు గారు, శృతి గారు ప్రోగ్రామ్ చేసేస్తారు కాదు, రిలాక్స్ అయ్యి కాఫీ తాగినట్ట. మళ్ళీ కలుద్దాం, ధన్యవాదాలు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కన్సర్న్. అండ్ మేడం హలో, మేడం సునంద అనంతపురం, సునందానా, శృతి అండి నా పేరు. అండ్ మీ రైట్ ఆన్సర్ మీది ఎగ్జాక్ట్గా. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే మేడ్చల్ మల్కాజ్గిరి, వనమా శేఖర్, రేఖ, నీలిమణి అండ్ థ్యాంక్ యూ, నమస్తే మేడం అట. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ బిట్రా నరేష్, నిర్మల, వావిల్ల. ఓకే రైట్ ఆన్సర్ మీది. మోహన్ రావు గారు, లీలావతి, హేమ, ప్రియ, కప్పలదొడ్డి నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ జమున కాదండి, గౌస్ గారు, పమిడి అండ్ మోహన్ రావు గారు. అండ్ ఓకే మీది రైట్ ఆన్సరే. అండ్ నెక్స్ట్ మెసేజ్ జమున అంటూ వచ్చింది, కాదు రజియా, కాదు కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కానూరు నుంచి తాతారావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు, ఇప్పుడు వచ్చారు మొత్తానికి షోలోకి అయిపోయే టైంకి. అండ్ నెక్స్ట్ అమ్మాయ మొత్తానికి వచ్చేసాయండి ఆన్సర్స్ అన్ని చదివేశాను. సో ఇంతకీ ఆన్సర్ ఏంటంటే నీలిమ అనమాట. ఓకే నీలిమ ఎందుకు అంటే రవి ఫస్ట్, ఆ వి అనే అక్షరం, వా అనే అక్షరంతో నెక్స్ట్ పేరు స్టార్ట్ అయింది వినయ్ అని. నెక్స్ట్ యా అనే అక్షరంతో స్టార్ట్ అయింది యశ్వంత్ నెక్స్ట్ పేరు. నెక్స్ట్ తాతో స్టార్ట్ అయింది తేజు నెక్స్ట్ పేరు. జాతో స్టార్ట్ అయింది నెక్స్ట్ పేరు జమున. అలాగే మనకి ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్ లో నాతో స్టార్ట్ అవ్వాలి. పల్లవి, సావిత్రి, కరుణ నాతో కాదు, మాలతి కూడా నాతో కాదు. సో నాతో ఎవరు? నీలిమ. నా అంటే నాతో కాదు, నా అనే అక్షరంతో నీలిమ పేరు అనమాట. అది లాజిక్, అక్కడ సింపుల్ లాజిక్ చెప్పాను కదా, తిక్కుమక్క లేదు, గందరగోళం లేదు, అంత స్ట్రైటే అని. సో మొత్తానికి ట్రై చేశారు చాలా మంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ అండ్ లవ్లీ పార్టిసిపేషన్. అండ్ ఆల్సో మనకి నా నేమ్ సునంద మేడమా? ఓహో మీ పేరు సున్ హలో మేడం సునంద అంటూ అనంతపురం నీలిమ ఆన్సర్ అంటే నాకు అర్థం కాలేదు. హాయ్ సునంద గారు, ఫస్ట్ టైం అనుకుంటా మీ మెసేజ్ నాకు. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ కూడా నీలిమ అని రైట్ ఆన్సర్ పంపించారు. కంగ్రాచులేషన్స్ అందరికీ కూడా. ఇంకా మన స్టూడియోలో టైం 4:00 అయిపోతుంది కాబట్టి ఇవాళ సందరేస్ అందరికీ ఇక్కడితో గుడ్ బై బై బై కొట్టేసి మనం ఎగ్జాక్ట్గా వివిధలోకి ఎంట్రీ ఇచ్చేసేద్దాం. బట్ బిఫోర్ టు దాట్ మీకోసం ఎగ్జాక్ట్గా 4:00 న్యూస్ హెడ్ లైన్స్ కూడా ఉంటాయి. సో స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. దేశవ్యాప్తంగా టపాసులపై పూర్తి నిషేధం విధించేందుకు అంగీకరించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఎక్కడ పడితే అక్కడ టపాసులు కాల్చడాన్ని అనుమతించబోమని, నిర్దిష్ట సమయం రకాలను నిర్ణయిస్తామని తెలిపింది. దీనిపైన తదుపరి విచారణ అక్టోబర్ 15న జరగనుంది. ఇప్పటికే ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసిన ప్రాంతాల్లో ఫామ్ 6 ఆన్లైన్ దరఖాస్తుల నుంచి ఎస్ఐఆర్ డిక్లరేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం ఉపసంహరించుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో తల్లిదండ్రుల పాత డేటాతో సంబంధం లేకుండా ఇకపై కొత్త ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం యువతకు లభించింది. ఓటర్ల జాబితా సవరణ అంశంపై ఎన్నికల సంఘంతో కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో అక్టోబర్ 2 నుంచి 8 వరకు వారం రోజుల పాటు సేవ్ డెమోక్రసీ మార్చ్ నిర్వహించనున్నట్లు ఇండియా కూటమి నేతలు ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడలోని మాకినేని బసవపునయ్య స్టేడియంలో ఈ మధ్యాహ్నం పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 26,401 మందికి ఇళ్ల పట్టాలను అందించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు వివిధ శాఖలు అందించే సేవలపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ప్రభుత్వ ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ, అన్నా క్యాంటీన్లు, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యం, సంక్షేమ హాస్టళ్లలో వసతులు వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని 6వ బెటాలియన్ ఐఎస్డబ్ల్యూ కెనైన్ శిక్షణా కేంద్రంలో ఈరోజు 23వ బ్యాచ్ కెనైన్ హ్యాండర్ల పాసింగ్ అవుట్ పరేడ్ను నిర్వహించారు. దీనిలో హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గౌరవ అతిథిగా పాల్గొన్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలో అక్టోబర్ 2-3 తేదీల్లో విశాఖ జిల్లా సిరిపురంలోని డెక్ బిల్డింగ్ వేదికగా వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పేరిట మహిళా పారిశ్రామికవేత్తల ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహించనున్నట్లు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రతినిధి ప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. గంజాయిని నిర్మూలించండి, దేశ భవిష్యత్తును, యువతను రక్షించండి నినాదంతో మారుటేరులో ఈరోజు 8K రన్ను ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ ప్రారంభించారు. అక్టోబర్ మొదటి వారం నుంచి వెదురు కోతలు ప్రారంభించడం, వెదురు వనరులను స్థిరమైన పద్దతుల్లో వినియోగించడం, రైతులకు మెరుగైన ఆదాయం కల్పించడం వంటి పలు అంశాలపై అల్లూరి సీతారామరాజు, పోలవరం, పార్వతీపురం, మన్యం జిల్లాల కలెక్టర్లు, జిల్లా అటవీ అధికారులు సమీక్ష నిర్వహించారు. రాష్ట హైకోర్టు సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 1 నుంచి 26 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు aphc.gov.in వెబ్సైట్ను సందర్శించవచ్చు. వెస్టిండీస్తో జరుగుతున్న 3 వన్డేల సిరీస్లో భాగంగా గౌహటి వేదికగా జరుగుతున్న 2వ మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తున్న వెస్టిండీస్ జట్టు 24 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రాష్టంలోని కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలలో ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం అధికారులు ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్ జశ్రుతి. మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 4:05 క్రాస్ అయిపోయి 10 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ మన వివిధలోకి మనం ఎంట్రీ ఇచ్చేసాం. సో మరి ఈ రోజు స్పెషల్ ఏంటి అంటే సింగర్ స్పెషల్ అనమాట. సో మరి ఈ రోజు ఏ సింగర్ సాంగ్స్ మీరు వినిపోతున్నారో తెలుసా? మరి ఆయన గొంతులో ఒక ప్రత్యేకమైన సాఫ్ట్నెస్ ఉంటుందండి, అందుకే ప్రేమ పాటలు, విరహ గీతాలు, సోల్ఫుల్ మెలడీస్, ఇలా ఏ పాట అయినా సరే ఆయన వాయిస్ లో చాలా చాలా ఎక్స్ప్రెసివ్ గా వినిపిస్తుంది అనిపిస్తుంది. మరి ఏఆర్ రెహమాన్ తో ఆయన చేసిన మ్యూజికల్ కొలాబరేషన్స్ కూడా చాలా మెమొరబుల్ గా ఉంటాయి. సో మరి తెలుగులో కూడా ఆయన మనకి ఎన్నో పాటలు పాడారు. ఆయన పాటల్లో ఒక ప్రత్యేకమైన అంటే చాలా స్పెషల్ ఫీలింగ్ ఇచ్చేది ఏంటంటే ఆయన పాట వింటున్నప్పుడు సింగర్ వాయిస్ కంటే ఆ పాటలోని ఎమోషన్ మనకి చాలా ఎక్కువగా వినిపిస్తుంది అన్నమాట. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఆ సింగర్ వాయిస్ మెలడీకి ఒక సిగ్నేచర్ సౌండ్ అని చెప్పచ్చు. మరి ఆయన ఇంకెవరో కాదు, హరిహరన్ గారు. మరి బ్యూటిఫుల్ సాంగ్స్ మీకోసం బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తాయి హరిహరన్ గారి సాంగ్స్. అండ్ రైట్ నౌ మీ అందరికోసం వేటూరు గారి లిరిక్లో ఈ లవ్లీ సాంగ్ అయితే విన్నసైంది. మరి చూడాలని ఉంది సినిమా నుంచి. ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

మెరుపు కలలు సినిమా నుంచి వేటూరు గారు బ్యూటిఫుల్ లిరిక్ అయితే వినేశారు. మరి హరిహరన్ గారు సాధనా సర్గంతో కలిసి పాడిన పాట అనమాట ఇది. సో మరి మెల్లమెల్లగా ఈ పాట స్టార్ట్ అయిన కొన్ని సెకండ్స్ లోనే మనం ఈ పాట మూడ్ లోకి వెళ్ళిపోతాం. అంత లవ్లీగా ఉంటుంది ఈ పాట వినడానికి అండ్ ఆల్సో చూడటానికి కూడా. సో మరి ఈ రోజు వివిధాల్లో స్పెషల్ గా హరిహరన్ గారి వాయిస్ నుంచి వచ్చిన బ్యూటిఫుల్ సాంగ్స్ అన్ని మీకోసం బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తున్నాయి. మరి నెక్స్ట్ అయితే అదూర్స్ సినిమా నుంచి హరిహరన్ గారు అండ్ రీటా పాడిన పాట అయితే వస్తుంది, రామ్ జోగే శాస్త్రి గారి లిరిక్ అండ్ డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

భీమా సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు హరిహరన్ గారు అండ్ ప్రసన్న పాడిన పాట. హారిస్ జయరాజ్ మ్యూజిక్ కంపోజిషన్, ఏం రత్నం అండ్ శివ గణేష్ లిరిక్ లో. లవ్లీ సాంగ్ విన్న తర్వాత మన స్టూడియోలో టైం 4:29 క్రాస్ అయిపోయి 25 సెకండ్స్ అయిపోయింది అండ్ మన్మునాం వివిధాలో. సో ఈ రోజు స్పెషల్ గా హరిహరన్ గారి సాంగ్స్ అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మన నెక్స్ట్ భారతీయుడు సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఎంజాయ్ లిస్నింగ్.

ముందు వెనక చూస్తామా చెయ్యనమా. ఎంత పంచేసింది ప్రేమ హాస్య పెంచిస్తే ఎల్లాడి పోమా, వెంట రమ్మన్నదంటే ఎందుకని అంటామా హైరామా.

బ్యూటిఫుల్ సింగింగ్ కపుల్ హరిహరన్ గారు అండ్ సుజాత పన్న, సాంగ్ గీతం వినేశారు విద్యాసాగర్ గారి, మ్యూజిక్ కంపోజిషన్ సిరివెన్నెల గారి లిరిక్. దొంగోడు సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత 4:41 అయిపోయి 43 సెకండ్స్ అయిపోయింది మన వివిధ టైం. సో మరి ఈ రోజు హరిహరన్ గారి సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా, మరి నెక్స్ట్ మీ అందరి కోసం నా ఫేవరెట్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. శశిప్రీతం మ్యూజిక్ కంపోజిషన్ లో హరిహరన్ గారు అండ్ కోరెస్ పాడిన పాట, సిరివెన్నెల గారి లిరిక్. గులాబీ సినిమా నుంచి ఈ బ్యూటిఫుల్ ఎవర్ గ్రీన్ సాంగ్ మీ అందరి కోసం. ఎంజాయ్ లిజనింగ్ వివిధ భారతి FM 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి.

బ్యూటిఫుల్ సంగీతం వినేశారు. 10th క్లాస్ సినిమా నుంచి హరిహరన్ గారు అండ్ శ్రావణి పాడిన పాట, కులశేఖర్ గారి లిరిక్, మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్. మరి లవ్లీ సాంగ్ విన్న తర్వాత మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 4:50 అయిపోయింది. దట్ మీన్స్ ఆర్జే చేతన్ వెన్నెల ప్రోగ్రామ్ తో రెడీగా ఉన్నారు. మరి మీ శృతి టాటా బై బై చెప్పేసే టైం కూడా అయిపోయింది. మరి వివిధ ప్రోగ్రామ్ కి అయితే గుడ్ బై చెప్పేసేద్దాం. మరి నెక్స్ట్ ప్రోగ్రామ్ స్విచ్ అయ్యే ముందు మీకోసం నేనైతే బాయ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం త్వరలో కాదు కానీ కొంచెం దూరంలో కలుసుకుందాం. ఓకే, అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి FM 101.3. దిస్ ఈజ్ ఆర్జే శృతి సైనింగ్ ఆఫ్.

0: Hello dear friends, welcome to Vanilla program with me, your RJ Chetan. ఒక్కసారి అలవాటైతే చంపే దాకా వదలదు, మత్తుమందు. ప్రాణాలను హరించే మహమ్మారి మాదక ద్రవ్యం. ఈ అలవాటుకు ఒక్కసారి బానిసలైతే అది చంపేదాకా వదిలిపెట్టదు మై డియర్ ఫ్రెండ్స్. అంతేకాదు, ఈ అలవాటుకు బానిసైన వ్యక్తుల వల్ల సమాజానికి ప్రమాదమే, కుటుంబ సభ్యులకు నరకం కనబడుతుంది. జీవితంలో ఇంతటి విలయాన్ని సృష్టించే మాదక ద్రవ్యాలకు తేలిగ్గా యువత ఆకర్షితులవుతున్నారు. కళాశాల విద్యార్థుల్లో డ్రగ్స్ తీసుకోవడం ఓ ఫ్యాషన్ గా మారిపోయింది. ఇలా ప్రపంచం మొత్తం మీద మత్తుమందుకు బానిసైన వారు ఎన్నో కోట్ల మంది ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి తన నివేదికలో వెల్లడించింది. ఒక స్ట్రేంజ్ ఫ్యాక్ట్ చెప్పాలా మై డియర్ ఫ్రెండ్స్, డ్రగ్స్ అన్నా కానీ ఆల్కోహాల్ అన్నా కానీ ఇదంతా వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్సెస్, వెస్టర్న్ కంట్రీస్ అంటారు. కానీ స్టాటిస్టిక్స్ రిపోర్ట్స్ చూసినట్టయితే ముఖ్యంగా ఈ మత్తుమందు వినియోగం ఏషియన్ కంట్రీస్ లో ఎక్కువ ఉంది. ఇది ఆందోళన వ్యక్తం చేస్తుంది. మన దేశంలో సుమారు 10 లక్షల మంది యువత నల్లమందుకు బానిసైనట్లు తన నివేదికలో తెలిపింది. అయితే ఈ సంఖ్య 15 లక్షలకు మించి ఉంటుందని అనధికార సమాచారం. మరింత ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే, మత్తుమందుకు బానిసవుతున్న వారిలో అధికులు ధనవంతుల కుటుంబాలకు చెందిన వారు కావడం, తల్లిదండ్రుల నిరాధారణ, ఒంటరితనం, చదువు ఒత్తిడి ఇత్యాది కారణాల వల్ల యువత మత్తుమందుకు అలవాటు పడుతున్నట్లు తేలింది. ఇక ఇప్పుడు ఈ అలవాటు క్రమేణా మధ్యతరగతి కుటుంబాలకు పాకుతున్నట్లు వెల్లడవుతుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన అంశం. మాదక ద్రవ్యాల వ్యాపారం చేసేవారు మధ్యతరగతి యువతను లోబర్చుకుని మత్తుకు బానిసలుగా మార్చేస్తున్నారు. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత గుట్టుచప్పుడు కాకుండా మత్తుమందు వ్యాపారం సాగిపోతుంది. పెట్రోల్ ఆయుధాల వ్యాపారం తర్వాత ఈ స్థాయిలో మాదక ద్రవ్యాల వ్యాపారమే జరుగుతున్నట్లు తేలింది. దీని టర్నోవర్ సుమారు 50,000 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు గణనాంకాలు చెప్తున్నాయి. భయంకరమైన డ్రగ్స్ వాడకం వల్ల ఏటా చాలా మంది మృత్యువాత పడుతున్నారు. ఇక 20-25% ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక చదువుకునే విద్యార్థుల్లో 20% మంది జీవితాలను ఇది కబళిస్తుంది. మరో 22% మంది మత్తు బానిసలు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఈ మత్తు భూతాన్ని వదలగొట్టాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిస్తుంది.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల కేంద్ర నాడీ వ్యవస్థపై పనిచేసే శరీర అవయవాలతో పాటు మెదడుపై ప్రభావం చూపిస్తాయని డాక్టర్స్ చెప్తున్నారు. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ చీఫ్ ఆఫ్ పోలీస్ మాదక ద్రవ్యాలను ప్రధానంగా సిఎన్ఎస్ డిప్రెసెంట్స్, సిఎన్ఎస్ స్టిమ్యులెంట్స్ లను, హాలిసోజెనస్, ఎనాల్జెసిక్స్, ఇన్హలెన్స్ అని ఎన్నో రకాలుగా వర్గీకరించారు. హలూసినోజన్స్ తీసుకున్నప్పుడు మనిషి వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఆలోచించేలా ప్రయత్నిస్తాడు. డెలీరియం అనే దశకు దారి తీసిన తర్వాత రాత్రికి పగటికి తేడా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, చేతిలో ఫోన్ లేకపోయినా ఫోన్ ఉన్నట్లు ఊహించుకోవడం, కిటికీలను ద్వారాలను భావించడం, లేని మనుషులను ఉన్నట్లుగా ఊహించుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. నార్కోటిక్ ఎనాల్జిక్స్ వాడటం వల్ల నొప్పి తగ్గి ఉద్రేకాన్ని కలిగిస్తాయి. ఇవి తీసుకునే వారి భావోద్వేగాలు మారిపోతూ ఉంటాయి. ముక్కు ద్వారా పీల్చి

తీసుకునే వాటిని ఇన్హెలెంట్స్ అంటారు. ఇవి మనసును మెదడును ఉద్రేకపరుస్తాయి. గాంజాయికి శాస్త్రీయ నామం క్యానబిస్. ఇందులో డెల్టా 9 టెట్రాయిడ్ కెనాబిలన్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన తర్వాత జీవనశైలి మారిపోతుంది. వారు నిర్వర్తించాల్సిన బాధ్యతలను మర్చిపోతారని డాక్టర్స్ చెప్పారు. పిల్లల ప్రవర్తనలో అసాధారణ రీతిలో మార్పులు కనిపిస్తున్నా, సాధారణ స్థాయి మించి డబ్బులు ఖర్చు పెడుతున్నా ఆ పిల్లలపై తల్లిదండ్రుల దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇటువంటి లక్షణాలు కల్పించగానే డీ అడిక్షన్ సెంటర్స్ ని సంప్రదించాలి.

సాధారణ స్థాయి మించి డబ్బులు ఖర్చు పెడుతున్నా ఆ పిల్లలపై తల్లిదండ్రుల దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇటువంటి లక్షణాలు కల్పించగానే డీఅడిక్షన్ సెంటర్స్ ని సంప్రదించాలి. చికిత్సతో పాటు మానసిక కౌన్సిలింగ్ కూడా అందించాలి. మాదక ద్రవ్యాలు తీసుకునే వారిని నేరస్తుల్లా చూడటం మానేసి వారికి డీఅడిక్షన్ చేసేందుకు సహకారం అందించాలి. తల్లిదండ్రులు, డాక్టర్స్, సమాజం, మీడియా కూడా సహకారం అందించాలి. టెక్నాలజీ వల్ల మాదక ద్రవ్యాల సరఫరా సులభంగా మారిపోతుంది. పోలీసులు మాదక ద్రవ్యాలు తీసుకుంటున్న వారిని కాకుండా సరఫరా చేస్తున్న వారిని శిక్షించడం పట్ల దృష్టి సారించాలి. మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522207039. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

0: వెల్ డియర్ ఫ్రెండ్స్, ఒక మహమ్మారి, ఒక భూతం, ఒక పెనుభూతం గురించి మాట్లాడుకున్నాము. ఇది చాప కింద నీరు లాగా మాట్లాడుకునేటప్పుడు అబ్బో ఇది ఎక్కడో అవుతుంది, దూరం మన దగ్గర కాదు అనుకుంటాం, కానీ ఒక్కసారి మన చుట్టుపక్కల చూసుకుంటే ఎవరు డ్రగ్ అడిక్ట్ కూడా తెలియని పరిస్థితి మన లోపలే వెళ్తున్నారు, మన ఫ్యామిలీలో కూడా ఉండొచ్చు. ఇది ఒక వార్నింగ్ అండ్ కాషన్ మాత్రమే, మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పాల్సింది కాదు. పిల్లలు ఏ పని చేస్తున్నా తల్లిదండ్రులు తప్పకుండా గమనించాలి, వాళ్ళని చూసుకుంటూ ఉండాలి. స్కూల్స్ లో, కాలేజెస్ లో ఈ మధ్య అవేర్నెస్ కూడా బాగా పెరిగిపోయింది. ఏమిటంటే చేతిలో ఒక సెల్ ఫోన్ వచ్చింది, దాంట్లో ఏం ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎవరితో ఏం మాట్లాడుకుంటున్నారు, ఎలా అవుతుంది, ఎలా లభ్యమవుతున్నాయి ఈ డ్రగ్స్ కూడా తెలియని పరిస్థితి. మనం ఏదో చిన్నపిల్లలు కదా చేయరు అనుకుంటాం, మన కంట్రోల్లో ఉన్నారు కదా చేయరు అనుకుంటాం, లేదా మేము చాలా మంచి వాల్యూస్ తో పెంచాము చేయరు కదా అనుకుంటాం. ఇలా ఇవన్నీ మానేసి రియాలిటీలోకి వచ్చి ఏమవుతుంది అనే రిపోర్ట్ తీసుకొని దాని తర్వాత చర్య తీసుకోవాలి ఒకవేళ వాళ్ళు డ్రగ్స్ కి అడిక్ట్ అయితే. విత్ దిస్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ గెట్ విత్ మోర్ సచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ టైం, బై.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో మహిళా శ్రోతలు ఫోనిన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమం వినే ముందుగా కొన్ని ప్రకటనలు.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి.
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: ముఖాన్ మొటిమల
6: సై బాల్,
5: గజ్జా బొబ్బల
6: సై బాల్,
5: నడుబుల తామరా
6: సై బాల్,
5: బొరద పుల్ల
6: సై బాల్.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం మహిళా శ్రోతలు ఫోనిన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం. శ్రోతలు, మీరు డయల్ చేయవలసిన మా నంబర్లు 2246605, మరొక నంబర్ 2246606, ఎస్టీడీ నంబర్ 0877. శ్రోతలు, ఈ అవకాశం మహిళా శ్రోతల కోసం మాత్రమే. ఇప్పుడు మొదటి కాలర్తో మాట్లాడదాం. హలో ఆకాశవాణి.
8: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు, ఏ పాట కావాలి, ఏ సినిమా నుంచి?
8: హేమావతి. మేము ఐరాల 35 ఎల్లంపల్లి నుంచి చేస్తా ఉంటాం మేడం.
0: అలాగే అండి. హేమావతి గారు, ఏ సినిమా నుంచి పాట కావాలండి?
8: మాకా మేడం.
0: సినిమా పేరు?
8: జగదేక వీరుని కథ.
0: చెప్పండి.
8: వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడే చెలి.
0: వరించి వచ్చిన మానవ వీరుడు.
8: అవును మేడం.
0: మీరు మా కార్యక్రమాలన్నీ వింటూ ఉంటారండి?
8: అన్నీ వింటాం మేడం. ఇప్పుడు ఆల్బమ్ కూడా చాలా ప్రత్యేకంగా బాగుంది.
0: ఓకే అండి.
8: డాక్టర్ సలహాలు బాగుంటాయి, కథలు నాటికలు బాగుంటాయి.
0: అలాగే అండి.
8: వేయి పడగలు మళ్ళీ ప్రారంభించినారు, చాలా ధన్యవాదాలు మేడం.
0: సంతోషం అండి. మీరు కోరుకున్న శ్రోతలు?
8: మా ఊర్లో మహిళలందరి కోసం మేడం.
0: తప్పకుండా అండి. పాట రెడీగా ఉంది, విందామా అండి. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. ధన్యవాదాలు.
8: డైలీ శ్రోత మేడం.
0: ధన్యవాదాలండి.
8: థ్యాంక్ యూ మేడం.

Bharati FM 101.3. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఇప్పుడు విందాం

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం మహిళా శ్రోతలు ఫోనిన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. తరువాత శ్రోతతో మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో ఆకాశవాణి అండి.
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు, ఏ సినిమా నుంచి పాట?
1: జానకి మేడం.
0: జానకి గారు చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలి?
1: మేడం గూడు గుటార్లో.
0: ఏంటండి?
1: గూడు గుటారి.
0: గూడు
1: పాత సినిమా గూడు గుటారి.
0: ఆ సినిమా లేదండి, కొత్త సినిమా.
1: మొన్న కూడా వేస్తున్నారు మేడం పాట.
0: కొత్త పాట అడగచ్చు కదండి.
1: ఆ పాట అంటే ఇష్టం మేడం. గూడు గుటార్లో కనివి తీరలేదు నా మనసు నిండలేదని పాట.
0: మా కార్యక్రమాలన్నీ వింటూ ఉంటారండి?
1: అన్నీ వింటాం మేడం. రేడియో అంటే నాకు చాలా ఇష్టం మేడం.
0: ఆ సినిమా లేదండి, వేరే సినిమా అడగచ్చు కదా, ఇంకేదన్నా పాట.
1: సరే మేడం. కోదవ సినిమంలో
0: చెప్పండి.
1: కోదవ సినిమంలో గుమ్మ గుమ్మ ఆలించు కొంచెం పాట ఉంటుంది.
0: అలాగే అండి.
1: ఆ పాట మేడం
0: ఉందండి, పాట రెడీగా ఉంది, వింటారా మరి?
1: సరే మేడం. ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు అండి.
1: సరే మేడం.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం మహిళా శ్రోతలు ఫోన్ ఇన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. తరువాత కాలర్తో మాట్లాడదాం. హలో హలో ఆకాశవాణి అండి. నమస్తే అండి. హలో నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: మేము చివలూరు నుంచి కాల్ చేస్తున్నాం.
0: మీ పేరండి?
1: పేరు సరస్వతి.
0: సరస్వతి గారు చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలి?
1: వకీల్ సాబ్ నుంచి మగువా.
0: ఓకే అండి, మా కార్యక్రమాలన్నీ వింటూ ఉంటారండి?
1: మేడం వింటూ ఉంటా. సరే మేడం.
0: ఓకే అండి.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో మహిళా శ్రోతలు ఫోనిన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో ఆకాశవాణి అండి. హలో, హలో ఆకాశవాణి అండి. హలో హలో, నమస్తే అండి. చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలి? ఓకే అండి, మా కార్యక్రమాలన్నీ వింటూ ఉంటారా అండి?
1: వింటాం మేడం.
0: ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. పద్దినాలు అయిందంటున్నారు కదండి. ఓకే అండి, మీకోసం పాట రెడీగా ఉంది. చెప్పండి, కోరుకున్న శ్రోతలు.
1: తులసి, దిలీ బాబు, ఉమాపతి, పూర్ణిమ, నాగశ్రీ, మిత్ర, ఉప్పులత, కుమారు, గుడ్డాజీ సాయి గీతం సాయి.
0: అలాగే అండి, మీకోసం మీరు కోరుకున్న శ్రోతల కోసం పాట రెడీగా ఉంది, విందామా మరి. ధన్యవాదాలండి.
2: వీరమణి గంటనే

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం మహిళా శ్రోతలు ఫోన్ఇన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో హలో హలో ఆకాశవాణి అండి, నమస్తే.
1: హలో
0: హలో ఆకాశవాణి అండి, నమస్తే. మీ పేరు?
1: నా పేరు మోహన.
0: మోహన గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఏ పాట?
1: గుడుమాన్పల్లి తెన్నూరు మండలం మేడం.
0: ఓకే అండి, ఏ చిత్రం నుంచి సినిమా పాట కావాలి?
1: చెంటి నుంచి జాబిల్లి కోసం అనే పాట కావాలి.
0: మూవీ పేరు ఒకసారి చెప్తారా అండి?
1: చెంటి.
0: ఓకే అండి,
1: జాబిల్లి కోసం అనే పాట. హలో
0: చెప్పండి. మా కార్యక్రమాలన్నీ వింటూ ఉంటారా?
1: అన్నీ వింటూ ఉంటాం మేడం.
0: కోరుకున్న శ్రోతలు
1: అందరి కోసం మేడం.
0: జాబిల్లికి వెన్నెలకి అదేనా అండి?
1: అదే మేడం.
0: పాట రెడీగా ఉందండి, విందామా మరి.
1: సరే మేడం,
0: ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి.
1: ధన్యవాదాలు మేడం.

0: తిరుపతి ప్రజలకు శుభవార్త. ఎన్నో సంవత్సరాల అనుభవంతో వార్షికోత్సవం సందర్భంగా సావిత్రి హాస్పిటల్ వారిచే ఈ అక్టోబర్ 2న ఉచిత ఓపీ మెడికల్ క్యాంప్.
1: డాక్టర్ బి మారుతి శంకర్ ఈఎన్టీ, డాక్టర్ బి సంధ్యా గైనకాలజిస్ట్, డాక్టర్ ఎం కృష్ణ కుమార్ జనరల్ ఫిజిషియన్. అన్ని రకాల జ్వరాలకు, బీపీ షుగర్ సమస్యలకు సంబంధిత వ్యాధులకు ఉచిత ఓపీ కన్సల్టేషన్ అందించబడును.
0: త్వరపడండి, మీ కుటుంబ ఆరోగ్య సమస్యలకు నిపుణుల సమక్షంలో శాశ్వత పరిష్కారం పొందండి.
1: సంప్రదించండి సావిత్రి హాస్పిటల్, హరే రామ హరే కృష్ణ రోడ్, SBI ఎదురుగా తిరుపతి.
0: ఫోన్ నంబర్ 0877225772.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. మహిళా శ్రోతలు ఫోనిన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో చివరి శ్రోతతో మాట్లాడదాం. హలో హలో, ఆకాశవాణి అండి.
3: హలో
2: హలో అండి, మీ పేరు ఎక్కడి నుంచి చెప్పండి? ఓకే అండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి? అలాగే అండి, మా కార్యక్రమాలన్నీ వింటూ ఉంటారండి. ఓకే అండి.
3: పాట ఉందా మేడం?
2: పాట లేదండి, వేరే పాట వేసానా అండి ఆ చిత్రం నుంచి?
3: లేదా మేడం ఆ పాట?
2: లేదండి, ఆ చిత్రం నుంచి వేరే పాట వేస్తున్నాను. టైం అయిపోతుందండి. టైం అయిపోతుందండి. ధన్యవాదాలు కాల్ చేసినందుకు.
3: సరే మేడం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఇప్పుడు విందాం

ఆకాశవాణి తిరుపతి కేంద్రం యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, తరువాత దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా భారత మండపం గురించిన విశేషాలు, అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వినే ముందుగా

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం, ఇప్పుడు ఉద్యోగ సమాచారం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దేశంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలలో లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటరీ, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ను విడుదల చేసింది. మొత్తం ఖాళీల సంఖ్య 2536. పోస్టుల వివరాలు: లోయర్ డివిజనల్ క్లర్క్ ఎల్డీసీ, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ డిఈఓ, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ. అర్హత: ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులవ్వాలి, డిఈఓ లేదా డిఈఓ గ్రేడ్ ఏ పోస్టుల కోసం అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా తత్సమానం నుంచి గణితం ఒక సబ్జెక్టుగా సైన్స్ స్ట్రీమ్లో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి, కనీస వయస్సు 1/8/2026 నాటికి

18 ఏళ్ల నుండి 20 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం టైర్ 1 టైర్ 2 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, సర్టిఫికేట్ల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 7 అక్టోబర్ 2026. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ. సందర్శించవలసిన వెబ్సైట్ https://ssc.nic.in. మీరింతవరకు ఉద్యోగ సమాచారం విన్నారు.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా భారత మండపం గురించి విశేషాలు వింటారు. భారత మండపం ఆధునిక భారతదేశం యొక్క అభివృద్ధి, సాంకేతిక సామర్థ్యం, సాంస్కృతిక వైభవం, ప్రపంచ స్థాయి మౌలిక వసతులకు ప్రతీకగా నిలుస్తున్న ప్రముఖ అంతర్జాతీయ సమావేశ కేంద్రం. న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలో నిర్మించిన ఈ సముదాయం భారతదేశాన్ని అంతర్జాతీయ సమావేశాలు, వాణిజ్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రముఖ వేదికగా నిలబెట్టే లక్ష్యంతో అభివృద్ధి చేయబడింది. భారత్ మండపం అనే పేరును ప్రాచీన భారతదేశంలో మండపాలను సమావేశమయ్యే, ఆలోచనలు పంచుకునే, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే ప్రదేశాలుగా ఉండేవి. అదే భావనను ఆధునిక సాంకేతికతతో అనుసంధానిస్తూ భారత్ మండపాన్ని రూపొందించారు. 2023లో భారతదేశం ఆతిథ్యం ఇచ్చిన G20 శిఖరాగ్ర సమావేశానికి భారత్ మండపం ప్రధాన వేదికగా నిలిచింది. భారత్ మండపం కేవలం ప్రభుత్వ సమావేశాలకు మాత్రమే పరిమితం కాదు. ఇక్కడ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలు, వ్యాపార సమావేశాలు, పెట్టుబడి సదస్సులు, పరిశ్రమల కార్యక్రమాలు, సాంకేతిక సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించవచ్చు. మీరింతవరకు దార్శనిక భారత్ కార్యక్రమాల్లో భాగంగా భారత మండపం గురించిన విశేషాలు విన్నారు.
1: బహుజన హితాయ, బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి FM తప్పక వినండి.
2: శ్రోతలకు ఒక గమనిక. మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు, ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224665 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
0: శ్రోతలు, ఇప్పుడు ఒక పాట విందాం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలోని చేపల్లో పరాన్నజీవుల ఉనికిని గుర్తించినట్లు వస్తున్న నివేదికల ఆధారంగా ట్యూనా లేదా వాణిజ్యపరంగా లభించే ఇతర చేపలను తినడం మానుకోవద్దని కొచ్చిలోని ICAR సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వినియోగదారులకు సూచించింది. ట్యూనా సహా భారత తీర ప్రాంతంలో పరీక్షించిన ఏ రకం చేపల్లోనూ హానికరమైన పరాన్నజీవుల వ్యాప్తికి సంబంధించిన బాహ్య లక్షణాలు ఏవీ కనిపించలేదని ఆ సంస్థ స్పష్టం చేసింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఇటువంటి పరిశోధన ఫలితాలను భారత జలాల్లోని చేపలకు ఆపాదించాల్సిన అవసరం లేదని తెలిపింది. బ్రెజిల్ తీరంలోని అట్లాంటిక్ మహాసముద్రంలోని చేపలపై నిర్వహించిన ఒక అధ్యయనం ఆధారంగా స్కిప్ జాక్ ట్యూనాలో పరాన్నజీవులు ఉన్నట్లు నివేదికలు వెల్లడించిన నేపథ్యంలో ఈ సూచనలు జారీ చేశారు. చేపలు ఉండే పరిసరాల పరిస్థితులు, వాటికి ఆహారంగా లేదా ఆధారంగా ఉండే కోపెపాట్స్ చిన్న నీటి జీవులు వంటి ఇతర జీవుల లభ్యతకు అనుగుణంగా

0: సాధారణ జీవుల సంఖ్య, వాటి వ్యాప్తి ఒక్కో చేపకు అలాగే ఒక్కో ప్రాంతానికి మారుతూ ఉంటుందని ఐసీఏఆర్ సిఎంఎఫ్ఆర్ఐ స్పష్టం చేసింది. తమ సంస్థలోని శాస్త్రవేత్తలు చేపల జీవశాస్త్ర అధ్యయనాల్లో భాగంగా స్కిప్జాక్ ట్యూనా వంటి చేపలను క్రమం తప్పకుండా పరీక్షిస్తుంటారని, అవసరమైనప్పుడల్లా వాటిలో అసాధారణతలు, పరాన్నజీవుల ఉనికిని గమనిస్తూ ఉంటారని తెలిపారు. తమ సంస్థ పరీక్షించిన చేపల్లో హానికరమైన పరాన్నజీవుల ప్రభావం ఉన్నట్లు, ఎలాంటి లక్షణాలు కనిపించలేదని ఆయన స్పష్టం చేశారు. చేపల జాతులు లేదా వాటి జనాభాను వేర్వేరుగా గుర్తించడానికి వాటిలో ఉండే పరాన్నజీవుల వ్యత్యాసాలను ప్రపంచవ్యాప్తంగా ఒక సూచికగా ఉపయోగిస్తారని ఈ సంస్థ వివరించింది. అందువల్ల ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతానికి చెందిన చేపలపై తేలిన ఫలితాలను వేరే ప్రాంతంలో ఉండే అదే రకమైన చేపల జాతికి నేరుగా స్వయంచాలకంగా వర్తింపచేయలేమని స్పష్టం చేసింది. ఆహార భద్రత కోసం అదనపు జాగ్రత్తగా చేపలను శుభ్రం చేసేటప్పుడు, ప్రాసెస్ చేసేటప్పుడు వాటి పేగులను పూర్తిగా తొలగించడం చాలా ముఖ్యమని ఐసీఏఆర్ సిఎంఎఫ్ఆర్ఐ సూచించింది. సాధారణంగా శుభ్రం చేసేటప్పుడు పేగులు, ఇతర అంతర్గత అవయవాలను తీసివేస్తారు. చేపలను సరిగ్గా ఉడికించి వండడం వల్ల దానిలో ఏవైనా పరాన్నజీవులు ఉన్నా అవి పూర్తిగా చనిపోతాయి. దీనివల్ల ఆహార భద్రతకు సంబంధించిన ఎలాంటి ప్రమాదమైన చాలా వరకు తగ్గిపోతుందని సంస్థ స్పష్టం చేస్తోంది. చేపలను పచ్చిగా లేదా సగం ఉడికించి తినే అలవాటు గల దేశాల్లోనే పరాన్నజీవుల వల్ల ముప్పు ఎక్కువగా ఉంటుందని సంస్థ పేర్కొంది. భారత్లో మనం చేపలను బాగా ఉడికించి లేదా వేయించి తినడం వల్ల ఆ భయం ఉండదని, ఈ అలవాటు వల్ల ఆహార భద్రత మరింత మెరుగవుతుందని స్పష్టం చేసింది. ఏదో ఒక నిర్దిష్ట ప్రాంతంలోని చేపల్లో పరాన్నజీవులు ఉన్నట్లు నివేదికలు వచ్చాయనే కారణంతో వినియోగదారులు ట్యూనా సహా మార్కెట్లో దొరికే ఇతర చేపలను తినడం మానేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. చేపలు ఇతర సముద్ర సంబంధిత ఆహారం ద్వారా లభించే పోషక విలువలను పొందుతూనే అందులోని ప్రమాదాలను పూర్తిగా తగ్గించుకోవడానికి వాటిని సరిగ్గా శుభ్రం చేయడం, పేగులు తీసేయడం, బాగా ఉడికించడం వంటి పద్ధతులను పాటించాలని వినియోగదారులకు సంస్థ సూచించింది. మీరింతవరకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు విన్నారు.
1: శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224665 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
2: తిరుపతి ప్రజలకు శుభవార్త. ఎన్నో సంవత్సరాల అనుభవంతో వార్షికోత్సవం సందర్భంగా సావిత్రి హాస్పిటల్ వారిచే ఈ అక్టోబర్ 2న ఉచిత ఓపీ మెడికల్ క్యాంప్.
3: డాక్టర్ బి మారుతి శంకర్ ENT, డాక్టర్ బి సంధ్యా గైనకాలజిస్ట్, డాక్టర్ ఎం కృష్ణ కుమార్ జనరల్ ఫిజిషియన్. అన్ని రకాల జ్వరాలకు, బీపీ షుగర్ సమస్యలకు సంబంధిత వ్యాధులకు ఉచిత ఓపీ కన్సల్టేషన్ అందించబడును.
2: త్వరపడండి, మీ కుటుంబ ఆరోగ్య సమస్యలకు నిపుణుల సమక్షంలో శాశ్వత పరిష్కారం పొందండి.
3: సంప్రదించండి సావిత్రి హాస్పిటల్, హరేరామ హరేకృష్ణ రోడ్, SBI ఎదురుగా తిరుపతి.
2: ఫోన్ నంబర్ 0877225772.
4: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
5: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్.

0: ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: థ్యాంక్ యూ. కానీ కొంచెం తప్పు నా వైపు ఉంది.
0: ఇప్పుడు
2: తప్పు మొత్తం నీ వైపు ఉన్నా కూడా నేను నీ వైపే ఉండేవాడిని.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:30 అంతర్జాతీయ అనువాద దినోత్సవం గురించిన వివరాలు. అనంతరం అన్నమయ్య పదమంజరి భక్తిగీతాలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పాడి పశువుల పోషణలో మినరల్ మిక్చర్ ప్రాముఖ్యత గురించి డాక్టర్ కె జయశ్రీ గారి ప్రసంగం వింటారు. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి మార్కాపుర కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 8:00 దార్శనిక్ భారత్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:15 చిత్రకుసుమాలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15

0: స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:30 నాటిక విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 10:00 జపాన్ వేదికగా జరుగుతున్న 20వ ఆసియా క్రీడలపై రోజువారీ విశేషాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 10:20 ఆపాత మధురాలు సుమధుర గీతాలు వినవచ్చు. ఇవి ఈ పూట ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాలు, రేపు ఉదయం 6:00 ప్రబోధ గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో సాయిబాబా భక్తి గీతాలు వింటారు, 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత డాక్టర్ కెకే రంగనాథాచార్యులు గారు, 6:35 పొలం కబుర్లు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 7:00 ప్రసార విశేషాలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం, 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు, తర్వాత దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా అంతరిక్ష రంగ సంస్కరణలు ఆకాశాన్ని దాటి అభివృద్ధి వైపు భారత్ అనే అంశం గురించిన విశేషాలు, అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. 7:45 ఉదయరాగం, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి, 8:35 పుస్తకవాణి ఆర్సి కృష్ణస్వామి రాజుగారి మీది తెనాలి మాది తెనాలి పుస్తక పఠనం. ఈ వారం కథ చక్కెరక్కను కుక్క కరిసింది, చదివిన వారు శ్రీమతి జే నిర్మల. 9:00 హలో ఆకాశవాణి శ్రోతలు ఫోన్ ఇన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం. 10:00 సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై ప్రత్యేక ముఖాముఖి. అతిథి ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ కె సుధారాణి గారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. ఇక రేపు సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ప్రత్యేక అంశంపై మాటలు పాటలతో కూర్చిన కార్యక్రమం. సమర్పణ శ్రీమతి జయ నిర్మల. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. 6:00 ప్రసార విశేషాలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 6:30 భక్తి కుసుమాలు భక్తి గీతాల కార్యక్రమం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం, 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడ కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం, 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి రిలే, 8:15 8:40 చిత్రకుసుమాలు, 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 10:00 జపాన్ వేదికగా జరుగుతున్న 20వ ఆసియా క్రీడలపై రోజువారీ విశేషాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 10:20 ఆపాత మధురాలు సుమధుర గీతాలు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరి కాసేపట్లో
1: The Cabinet Committee on Economic Affairs today approved an increase in the minimum support prices MSPs for all mandated Rabi crops for the marketing season 2027-28. Briefing the media in New Delhi after the Union Cabinet meeting, Information and Broadcasting Minister Ashwini Vaishnav said the decision has been taken to ensure remunerative prices for farmers for their produce. He said the highest absolute increase in MSP has been announced for safflower at 675 rupees per quintal, followed by rapeseed and mustard at 413 rupees per quintal. The minister said the MSP for lentil or masoor has been increased by 390 rupees per quintal, barley by 136 rupees, gram by 83 rupees and wheat by 25 rupees per quintal.
2: Rabi season ki MSP badhane se
3: the increase in MSP for the Rabi season will bring an additional 84,270

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. దశాబ్దాలుగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ పేదలకు ఇళ్ల పట్టాలను అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన విధానాలను అమలు చేస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు వచ్చే నెల 11 నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల వివరాలు. దశాబ్దాలుగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ పేదలకు ఇళ్ల పట్టాలను అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని 26,401 మందికి ఇళ్ల పట్టాలను ఈరోజు అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ

0: ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు. విశాఖపట్నంలో 28,000 మందికి, మంగళగిరిలో 5,800 కుటుంబాలకు, నేడు విజయవాడలో 26,000 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని చెప్పారు. 707 ఎకరాల్లోని 34 లక్షల చదరపు గజాల స్థలానికి పేదలకు హక్కులు కల్పించామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: 26,401 మందికి ఈరోజు రిజిస్ట్రేషన్ వాల్యూ 11,246 కోట్లు, మార్కెట్ లో చూస్తే 28,112 కోట్లు, ఇక్కడుండే విజయవాడ మొత్తం ఆవరేజిన 130 స్క్వేర్ గజాలు ఇచ్చాం. దీని విలువ 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు, కొంతమందికి 2 కోట్లు కూడా వచ్చిందంటే అది ప్రభుత్వం పేదవాళ్ళకు ఇచ్చినటువంటి గౌరవం.
0: ఆంధ్రప్రదేశ్లో ఉన్న అపారమైన పెట్టుబడి అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించేందుకు రాష్ట ప్రభుత్వం భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐతో కలిసి ముంబైలో ఈరోజు ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ రోడ్ షో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రాష్ట ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలకు కావలసిన భూమి, సహజ వనరులు, మెరుగైన మౌలిక సదుపాయాలు, ఓడరేవులు, లాజిస్టిక్స్ నెట్వర్క్ అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన విధానాలను అమలు చేస్తూ పెట్టుబడులను సులభతరం చేసేందుకు రాష్ట ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు చేపడుతున్న సమగ్ర వ్యూహంలో భాగంగా ఈ రోడ్ షో నిర్వహించామని, ఇది 12-13 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు ఆరంభ వేదికగా నిలిచిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. పోలవరం జిల్లాలోని ప్రతి గ్రామంలో ఓటర్ జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట ఎన్నికల ఓటర్ జాబితా పరిశీలకులు ఎస్ నాగలక్ష్మి స్పష్టం చేశారు. జిల్లాలో చేపట్టనున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై ఆమె ఈరోజు జిల్లా ఉన్నతాధికారులతో స్థానిక ఐటీడీఏ భవనంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని రాజకీయ పార్టీలు, అసెంబ్లీ నియోజకవర్గాల వివరాలు, 2026 ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్పై సమీక్షించారు. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం లంకపల్లి గ్రామానికి చెందిన రైతులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు కలిసిన రైతులు తమ 600 ఎకరాల లంకభూములకు సంబంధించి తీవ్ర అవకతవకలు చోటు చేసుకున్నాయని జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. 1952 నుంచి ఆ భూములను సాగు చేసుకుంటున్న రైతులమైన తమను పక్కన పెట్టి ఇతరుల పేర్లకు మార్చి వారి పేరుతో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ చేశారని వివరించారు. ఈ భూముల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, తమకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ అండగా నిలవాలని జగన్మోహన్ రెడ్డిని రైతులు కోరారు. రైతులకు అవసరమైన న్యాయ సహాయం తమ పార్టీ తరఫున అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా లేబర్ కోడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో కార్మిక చట్టాలను మరింత సరళీకృతం చేసి కార్మికుల హక్కులు, వేతన భద్రత, సామాజిక భద్రత, ఆరోగ్యం, ఉద్యోగ భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 4 కొత్త కార్మిక కోడ్లను తీసుకువచ్చింది. 2025 నవంబర్ 21 నుంచి ఈ లేబర్ కోడ్లు అమల్లోకి వచ్చాయి. వీటి ద్వారా గతంలో ఉన్న 29 కేంద్ర కార్మిక చట్టాలను 4 సమగ్ర చట్టాలుగా ఏకీకృతం చేశారు. ఈ 4 గింటిలో వేతనాల కోడ్ 2019, పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020, సామాజిక భద్రతా కోడ్ 2020, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ 2020 ఉన్నాయి. సామాజిక భద్రతా కోడ్ పరిధిలో అసంఘటిత రంగ కార్మికులు, గిగ్ కార్మికులు వంటి కొత్త తరహా ఉద్యోగ వర్గాలకు సామాజిక భద్రతా వ్యవస్థను విస్తరించే నిబంధనలు కూడా ఉన్నాయి. వేతనాల కోడ్ ద్వారా అన్ని రంగాల కార్మికులకు కనీస వేతనాలు, సమయానికి వేతన చెల్లింపులు వంటి అంశాలకు ప్రాధాన్యం కల్పించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో పేర్కొంటూ,
2: హమారే దేశ్ మే ఐసే లేబర్

0: कानून रहे हैं जो अंग्रेजों के समय से चले आ रहे हैं। देश अब ऐसे लेबर कानूनों को बदल रहा है, उन्हें सरल बना रहा है। इसी सोच से 29 लेबर कानूनों को 4 सरल लेबर कोड्स में बदला गया है। इससे हमारे श्रमिक भाई बहन न्यूनतम सैलरी, रोजगार की सुरक्षा, सामाजिक सुरक्षा और स्वास्थ्य सुरक्षा जैसे विषयों पर और सशक्त होंगे।
1: యువత ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని అనంతపురం జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఉపకులపతి సుదర్శన్ రావు సూచించారు. నషాముక్త్ భారత్ అభియాన్ ప్రచార ర్యాలీ గోడపత్రికలను ఆయన ఈరోజు వర్సిటీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేపు ఉదయం నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ రాష్ట్రీయ సంకల్ప సమారోహ కార్యక్రమంలో భాగంగా హెల్త్ వాక్ను నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో యువత పాల్గొనాలని సూచించారు. యువతలో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించడం, వ్యసనాలకు దూరంగా ఉండేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆయన వివరించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో వచ్చే నెల 11 నుంచి 20వ తేదీ వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఆలయ అధికారులు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు కలిసి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఉత్సవాల ఏర్పాట్లపై ఆరా తీసిన ముఖ్యమంత్రి భక్తులకు సౌకర్యాల కల్పనలో ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన నిన్నటి ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల మధ్య ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఉన్న నిన్నటి ఉత్తర దక్షిణ ద్రోణి సగటు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో కొనసాగుతోందని వెల్లడించింది. వీటి ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో కొన్ని చోట్ల రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలియజేసింది. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ఒంగోలు ప్రభుత్వ సార్వజన ఆసుపత్రిలో ఉన్న క్రిటికల్ కేర్ యూనిట్లో ఈరోజు నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరంలో 575 మంది రోగులకు పరీక్షలు చేపట్టామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టి వెంకటేశ్వర్లు తెలిపారు. పరీక్షలు చేయించుకున్న వారికి ఉచితంగా మందులు కూడా అందించామని చెప్పారు. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్, రక్త పరీక్షలతో పాటు గుండె, నేత్ర, దంత సంబంధిత పరీక్షలు కూడా నిర్వహించినట్టు తెలిపారు. ఈ శిబిరంలో ఐసీడీఎస్ శాఖ పోషకాహారంపై ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి మహిళలకు అవగాహన కల్పించారని వెల్లడించారు. క్యాన్సర్, టీబీ మొదలగు వ్యాధులపై అవగాహన కల్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దశాబ్దాలుగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ పేదలకు ఇళ్ల పట్టాలను అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన విధానాలను అమలు చేస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు వచ్చే నెల 11 నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. आदौ मुख्याः वार्ताः. केन्द्रीय मन्त्रिमण्डलेन आगामि वित्तीय वर्षाय राबी सस्यानां न्यूनतम समर्थन मूल्येषु वृद्धिः अनुमोदिता. नवदिल्ली आरक्षिबलस्य 980 परिमिता प्राज्ञ यातायात प्रबन्धन प्रणाली अपि समनुमोदिता. हरित ऊर्जायाः अविरतम् अभ्युदयाय प्रशासनेन 1.86 लाख कोटि परिमितव्ययसाध्यः पीएम धारा इति नामधेयः बृहद्योजना प्रकल्पः अभ्युपगतः. आगामिषु पञ्चवर्षेषु यात्रीवाहनानां इन्धनकार्यक्षमतायां 16% संवर्धम् अभिलक्ष्य केन्द्रशासनेन नूतनाः CAFE नियमाः प्रवर्तिताः. 29th 2000 वर्षस्य

0: स्थापना अथ द्विपक्षीय निवेश संधि संबद्धा वार्ता द्रुतगत्या चालयितुं सहमतिः जाता। संस्कृतवार्तायाः संस्करणमिदं इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीय तंत्रांशे अपि समुपलब्धो भविष्यति। अद्य जालंधर नगरे समाहूतां मादकद्रव्य मुक्त पंजाब महाभियानं असंभ्रमं संबोध्य केन्द्रीय गृहमंत्री अमित शाह व्यजिज्ञपत् यत् नवविंशत्युत्तर द्विसहस्रतम वर्षस्य समाप्तिं यावत् पंजाब राज्यं व्यसन मुक्तं विधास्यते। तेन निगदितं यत् भारतीय जनता दलं अंगीकृत संकल्पान् सर्वदा परिपूरयति। गृहमंत्रिणा प्रोक्तं यत् प्रशासनेन जम्मू कश्मीर क्षेत्रे आतंकवादः पूर्वोत्तर राज्येषु च उग्रवादः समूलं निरस्तः। सम्प्रति च पंजाब राज्यस्य व्यसन मुक्तिः एव शासनस्य मुख्यं लक्ष्यमस्ति। शहीद भगत सिंह उद्धम सिंहादि पंजाब भूमेः वीर हुतात्मभ्यः भावपूर्णं श्रद्धांजलिं समर्पयन् असौ व्यथया व्याजहार यत् पुरा शौर्य कृषि समृद्धिभिः प्रथितं राज्यमिदं अधुना वर्धमानेन मादकद्रव्य व्यसनेन संतप्यते। अद्य नवदिल्ल्यां ASSOCHAM संस्थया आयोजितं राष्ट्रीय पर्यटन सम्मेलनं संबोध्य केन्द्रीय संस्कृति पर्यटन मंत्री गजेन्द्र सिंह शेखावतः प्राह यत् पर्यटन क्षेत्रमिदं संप्रति केवलं भ्रमण विनोद विश्रामेषु परिसीमितं नैव भूत्वा अर्थव्यवस्थायाः मुख्य स्तंभत्वेन अथ वृत्त्यवसरस्य च प्रमुख स्रोतत्वेन संवृत्तम्। मन्त्रिणा प्रोक्तं यत् वैश्विकानां भूराजनैतिक अनिश्चिततानां मध्ये अपि भारतस्य पर्यटनक्षेत्रम् अविरतं समृद्धिम् अवाप्नोति। अद्य नवदिल्ल्यां वार्ताहरैः सह सम्भाषणक्रमे भारतीय जनता दलस्य वरिष्ठ नेता केन्द्रीय कृषि तथा कृषक कल्याण मन्त्री शिवराज सिंह चौहानः न्यगादीत् यत् विशुद्धा अद्यतनीकृता च मतदात्री सूची लोकतन्त्रस्य आत्मा वर्तते। असौ निर्वाचन अनियमितताः अधिकृत्य विपक्षेण कृतान् सर्वानपि आक्षेपान् दृढतया प्रत्यख्यात्। जापान देशे आयोज्यमाने एशियन गेम्स इति क्रीडा महाकुंभे भारतीय दलेन अद्य यावत् श्रेष्ठतमः प्रदर्शनक्रमः प्रदर्शितः यत्र एकेनैव दिने चत्वारि स्वर्णपदकानि विजितानि। भारतीय धनुर्धरैः कंपाउंड आर्चरी इत्याख्यायां स्पर्धायां महिलादलं मिश्रितदलं पुरुषदलं वर्गेषु च विजयं प्राप्य स्वर्णपदकानां हैट्रिक इति कीर्तिमानं रचितम्। एतस्मिन् अन्तराले पुरुषदलेन चीनदेशस्य दलं प्रत्यभिभूय अप्रतिमं स्वर्णपदकं स्वायत्तीकृतम् इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఇప్పుడు విందాం అంతర్జాతీయ అనువాద దినోత్సవం గురించిన వివరాలు. ఒక తెలుగు కవితను మనం హిందీలో చదివితే, ఒక జపనీస్ కథను తెలుగులో ఆస్వాదిస్తే, ఒక ఫ్రెంచ్ రచయిత ఆలోచనలు మనకు అర్థమైతే, వీటి వెనుక కనిపించని ఒక శక్తి ఉంటుంది, అదే అనువాదం. ప్రపంచంలో భాషలు వేరు, పదాలు వేరు, పలికే విధానం వేరు, సంస్కృతులు వేరు, కానీ మనిషి భావాలు మాత్రం చాలా వరకు ఒకటే. ఆ భావాలను ఒక భాష నుంచి మరో భాషకు తీసుకెళ్లే వారదే అనువాదం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 30న అంతర్జాతీయ అనువాద దినోత్సవం నిర్వహిస్తారు. ఈరోజును ప్రముఖ అనువాదకుడు సెయింట్ జెరోమ్ గారి జ్ఞాపకార్థం ఎంచుకున్నారు. వీరు బైబిల్ను హిబ్రూ, గ్రీకు భాషల నుంచి లాటిన్లోకి అనువదించిన ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందారు.

అయితే అనువాదం అంటే కేవలం ఒక భాషలోని పదాలను మరో భాషలోకి మార్చడం మాత్రమే కాదు, ఆ పదాల వెనుక ఉన్న భావాన్ని, సంస్కృతిని, సందర్భాన్ని కూడా మరో భాషలో సజీవంగా అందించడం. ఒక మంచి అనువాదకుడు రెండు భాషలను మాత్రమే కాదు, రెండు ప్రపంచాలను కలుపుతారు. తెలుగు సాహిత్యంలో గురజాడ గారు, శ్రీశ్రీ గారు, విశ్వనాథ గారు, చలం గారు వంటి రచయితల రచనలు ఇతర భాషల్లోకి వెళ్లడం ద్వారా తెలుగు సాహిత్య వైభవం మరింత విస్తృతంగా పరిచయమైంది. అదేవిధంగా ప్రపంచ సాహిత్యంలోని ఎన్నో గొప్ప రచనలు అనువాదాల ద్వారా మనకు చేరాయి. నేటి డిజిటల్ యుగంలో అనువాదం ప్రాధాన్యత మరింత పెరిగింది. వైద్య, విజ్ఞానం, సాంకేతికత, వైద్యం, న్యాయం, వాణిజ్యం, దౌత్యం, పర్యాటకం, దాదాపు ప్రతి రంగంలోనూ అనువాదం అవసరం. కృత్రిమ మేధస్సు, యంత్ర అనువాదం వంటి సాంకేతిక పరిజ్ఞానాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ సందర్భాన్ని అర్థం చేసుకుని భావాన్ని సహజంగా మరో భాషలో వ్యక్తీకరించే మానవ అనువాదకుడి పాత్ర ఇప్పటికీ ప్రత్యేకమైనదే. అందుకే ఈరోజు మనం అనువాదకులకు కేవలం పదాలను మార్చేవారిగా కాకుండా భాషలను భాషలకు మధ్య బంధాన్ని నిర్మించేవారిగా, సంస్కృతులకు మధ్య వారధులుగా, జ్ఞానాన్ని సరిహద్దులు దాటించే సారథులుగా వారిని అభినందిద్దాం. భాషలు ఎన్నైనా భావం ఒకటే, పదాలు వేరైనా పలికే మనస్సు ఒకటే. ఆ మనసులను కలిపేవారది అనువాదం. మీరింతవరకు అంతర్జాతీయ అనువాద దినోత్సవం గురించిన వివరాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు అన్నమయ్య పదమంజరి భక్తిగీతాలు వింటారు.

వెంకటేశ్వరుని కటివరద హస్తాలను ధనుర్బాణాలు నిలిచాయి. కోదండరాముడు లోకాభిరాముడు, అతడు తత్వవేత్తల హృదయాలలో విహరించే తారక బ్రహ్మము, వేదాలలో సారా, శాస్త్రాలలో పరమాత్మ.

శ్రీరామచంద్రుని దర్శనమైనది. ఇక రామబంటూ ఆంజనేయుల వారు హనుమంతుడు ఉదయాస్తగిరులపై పాదాలు మోపి సూర్యుని వద్ద సకల శాస్త్రాలు చదివినవాడు. రావణుడు రామబాణంతో నేల కూలిన ఆ దశకంఠుని తేజస్సును ఈ రామభక్తుడు ముందే హరించాడు. పవనపుత్రుడు శ్రీ వెంకటపతి పాద సరోరుగ పా

0: ಆಕಾಶವಾಣಿ ತಿರುಪತಿ ಕೇಂದ್ರ.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. 2027-28 సంవత్సరానికి గాను రబీ పంటలన్నిటికీ కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పర్యాటక రంగం కేవలం వినోదానికి పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రధాన స్తంభంగా, ఉపాధికి ముఖ్యమైన వనరుగా నిలుస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రేపు జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. గువాహటి వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతోన్న రెండో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 405 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. ఇక వార్తల వివరంగా, 2027-28 మార్కెటింగ్ సంవత్సరానికి గాను రబీ పంటలన్నిటికీ కనీస మద్దతు ధరలు పెంపునకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సీసీఈఏ ఈరోజు ఆమోదం తెలిపింది. కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం న్యూఢిల్లీలో సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ, రైతులు తమ పంటకు లాభదాయకమైన ధరలు పొందేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. ఎంఎస్పీలో అత్యధిక పెంపు కుసుమ పంటకు క్వింటాలకు 675 రూపాయలు, ఆవాలు క్వింటాలకు 413 రూపాయలని మంత్రి తెలియజేశారు. అలాగే గోధుమలను 25 రూపాయల చొప్పున పెంచినట్లు మంత్రి వెల్లడించారు. ఈ సమావేశంలో పీఎం ధారా పథకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని వైష్ణవ్ తెలియజేశారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య 135 గిగావాట్ల వరకు పునరుత్పాదక ఇంధన సరఫరాకు వీలుగా దేశ అంతరాష్ట ప్రసార వ్యవస్థను బలోపేతం చేస్తుందని మంత్రి తెలిపారు.
2: इसलिए 1,86,000 करोड़ रुपीस का ये पूरा प्रोग्राम बनाया गया है. इस प्रोग्राम में 135 गीगावाट को रिन्यूएबल एनर्जी को बैटरी एनर्जी स्टोरेज सिस्टम,

0: स्टेट की जो ट्रांसमिशन यूटिलिटीज है उनको अपग्रेड करना और नई ग्रीन फील्ड लाइन्स को बनाकर इसको और एग्जिस्टिंग लाइन्स को अपग्रेड करना, इन सब को ध्यान में रखते हुए इस प्रोग्राम को इम्प्लीमेंट किया जाएगा। इस प्रोग्राम के इम्प्लीमेंटेशन में MNRE का रोल रहेगा, पावर ग्रिड का रोल रहेगा, मिनिस्ट्री ऑफ पावर का रोल रहेगा और बहुत सारा रोल रहेगा स्टेट गवर्नमेंट्स के साथ मिलकर इसको इम्प्लीमेंट करेंगे।
1: పర్యాటక రంగం కేవలం ప్రయాణం, వినోదానికి పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రధాన స్తంభంగా, ఉపాధికి ఒక ముఖ్యమైన వనరుగా నిలుస్తోందని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. న్యూఢిల్లీలో అసోచాం నిర్వహించిన జాతీయ పర్యాటక సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, ప్రపంచవ్యాప్తంగా నేడు భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ఉన్నప్పటికీ ఈ రంగం వృద్ధిని కొనసాగిస్తుందని తెలియజేశారు. గత ఏడాది దేశంలో దేశీయ పర్యాటక రంగం 12.5% వృద్ది రేటును నమోదు చేసిందని, దేశవ్యాప్తంగా 428 కోట్లకు పైగా పర్యాటకులు సందర్శించారని మంత్రి వెల్లడించారు. అలాగే గత ఏడాది 2.53 కోట్ల మందికి పైగా విదేశీ పర్యాటకులు భారతదేశాన్ని సందర్శించారని పేర్కొన్నారు.
2: भारत के घरेलू पर्यटन ने जिस तरह की वृद्धि पिछले वर्षों में निरंतर दिखाई है, 12.5% की ग्रोथ रेट पर्यटन क्षेत्र में घरेलू पर्यटन की दिखाई दी है। पिछले एक साल में लगभग 428 करोड़ से ज्यादा पर्यटक यात्राएं भारत में हुई, लगभग 2,53,00,000 से ज्यादा विदेशी अतिथि भारत की धरती पर आए। आज के समय में पर्यटन अर्थव्यवस्था की एक बड़ी धुरी और रोजगार का एक बड़ा साधन बना है।
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ శతాబ్ది వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా మోదీ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 1926లో యూపీఎస్సీ స్థాపన జరిగి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గత ఏడాది అక్టోబర్ 1వ తేదీన ప్రారంభమైన ఏడాది పొడవు వేడుకల ముగింపునకు ఈ కార్యక్రమం వేదిక కానుంది. ఈ సందర్భంగా యూపీఎస్సీ శతాబ్ది స్మారక నాణం, స్మారక తపాల బిల్లా, 100 Landmark Judgments షేపింగ్ ద పాలసీస్ ఆఫ్ యూపీఎస్సీ అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని కూడా ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారు. 2029 నాటికి పంజాబ్ను మాదక ద్రవ్యరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని బీజేపీ సీనియర్ నాయకుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు జలంధర్లో జరిగిన నషాముక్త పంజాబ్ ర్యాలీలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో మాదక ద్రవ్యాల సమస్యను నిర్మూలించడమే ప్రధాన అంశంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని తెలిపారు. ఇచ్చిన హామీలను బీజేపీ ఖచ్చితంగా నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అరికట్టడంలోనూ, ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదాన్ని అంతం చేయడంలోనూ ప్రభుత్వం విజయం సాధించిందని అమిత్ షా అన్నారు. ఇకపై పంజాబ్ను మాదక ద్రవ్యరహిత రాష్ట్రంగా మార్చడంపై దృష్టి సారిస్తామని తెలియజేశారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన షాహిద్ భగత్ సింగ్, ఉద్దమ్ సింగ్ వంటి పంజాబ్ వీరులకు ఈ సందర్భంగా అమిత్ షా నివాళులర్పించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ MHI ఇండస్ట్రీ యాక్సెలరేటర్ ప్రాజెక్ట్ నివేదికను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి HD కుమారస్వామి ఈరోజు డిజిటల్గా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంతో MHI ఇండస్ట్రీ యాక్సెలరేటర్ ప్రాజెక్టు ముగిసిందని, దేశీయ సాంకేతిక ఉత్పాదక సామర్థ్యాలను పెంపొందించుకోవాల్సిన ప్రాముఖ్యత స్పష్టమైందని మంత్రి పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు అనుగుణంగా దేశం కేవలం అధునాతన సాంకేతికతలకు వ్యవస్థగా ఉండటానికే పరిమితం కాకుండా వాటి అభివృద్ది కేంద్రంగా నిలిచే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 4వ తేదీన తెలంగాణలో పర్యటిస్తారు. 3వ తేదీన రాత్రికి హైదరాబాద్ చేరుకుని హోటల్ కాకతీయలో బస చేస్తారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా 4వ తేదీన మెదక్ జిల్లా బ్రాహ్మణపల్లి వద్ద అమూల్ సంస్థ నిర్వహించే మిల్క్ యూనిట్కు భూమి పూజ చేస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత కరీంనగర్లోని ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతారు. క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్లో 1000 కిలోమీటర్లకు పైగా దూరాన్ని అధిగమించి సాంకేతిక సామర్థ్యాల్లో భారత్ ఒక మైలురాయిని సాధించిందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. 8 ఏళ్ల లక్ష్యంలో సగాన్ని 3 ఏళ్లలోపే అధిగమించిందని ఆయన తెలియజేశారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ క్వాంటమ్ మిషన్ ప్రగతి క్యూ ఫౌండరీ కార్యక్రమ ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం జాతీయ క్వాంటమ్ మిషన్ వ్యవస్థలో 14 సాంకేతిక బృందాలు, 17 ప్రాజెక్ట్ బృందాలు, 150 మందికి పైగా పరిశోధకులు, 17 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 43 సంస్థలు ఉన్నాయని ఆయన వెల్లడించారు.

0: జౌళి రంగంలో వస్తున్న నూతన సాంకేతికతలపై చర్చించేందుకు న్యూఢిల్లీలో రేపు ఒక సదస్సు జరగనుంది. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో లఘు ఉద్యోగ్ భారతి జాతీయ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా జౌళి రంగానికి చెందిన 400 సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు చర్చించేందుకు ఈ సదస్సు ఒక వేదికగా నిలుస్తుందని తెలిపారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ సదస్సును ప్రారంభిస్తామని ఆయన తెలియజేశారు. వివిధ దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల వల్ల కొత్త మార్కెట్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. దేశవ్యాప్తంగా వస్త్ర రంగం సుమారు 4.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుందని ఆయన తెలియజేశారు. జపాన్లోని ఐచి నగోయాలో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో భారత్ ఆధిపత్యాన్ని ప్రదర్శించి వివిధ విభాగాల్లో 3 స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. జ్యోతి సురేఖ, చికితారావు, ప్రీతిక ప్రదీప్తో కూడిన భారత మహిళల జట్టు ఫైనల్లో చైనాపై 238-234 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకం సాధించింది. మిక్స్డ్ కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో చికితారావు, సాహిల్, రాజేష్, జాదవ్ జోడీ ఉత్కంఠభరితమైన షూటాఫ్లో దక్షిణ కొరియాపై 158-157 తేడాతో విజయం సాధించింది. పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగంలో కుషాల్ దలాల్, సాహిల్ జాదవ్, గణేష్ మణిరత్నంలతో కూడిన భారత జట్టు చైనాపై 238-237తో స్వల్ప తేడాతో విజయం సాధించి టైటిల్ను కైవసం చేసుకుంది. దీంతో భారత్ ప్రస్తుతం 10 స్వర్ణాలు, 21 రజతాలు, 28 కాంస్య పతకాలతో మొత్తం 59 పతకాలు సాధించి పతకాల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. గువాహటి వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న 2వ వన్డేలో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 405 పరుగులు చేసింది. వెస్టిండీస్ జట్టులో 3 ఆటగాళ్లు సెంచరీలు నమోదు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ 2, రవీంద్ర జడేజా 2, గుర్నూర్ బ్రార్ 2, ప్రసిద్ధ కృష్ణ 1 వికెట్ తీశారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల ముఠాలకు వ్యతిరేకంగా గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్, ఇండియన్ కోస్ట్ గార్డ్, కేంద్ర నిఘా సంస్థలు సంయుక్తంగా చేపట్టిన ఒక భారీ ఆపరేషన్లో దాదాపు 3,000 కోట్ల రూపాయల విలువైన 526 కిలోలకు పైగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాయి. ముంబై వైపు వెళ్తున్న ఆజాద్ అనే ఇరానియన్ పడవను లక్షద్వీప్ తీరం వద్ద భద్రతా దళాలు అడ్డుకున్నాయని గుజరాత్ ఏటీఎస్ డీఐజీ సునీల్ జోషి తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. 2027-28 సంవత్సరానికి గాను రబీ పంటలన్నిటికీ కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పర్యాటక రంగం కేవలం వినోదానికి పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రధాన స్తంభంగా, ఉపాధికి ముఖ్యమైన వనరుగా నిలుస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రేపు జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ యూపీఎస్సీ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2-107.5 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఇప్పుడు విందాం

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈనాటి పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పాడి పశువుల పోషణలో మినరల్ మిక్స్చర్ ప్రాముఖ్యత గురించి డాక్టర్ కె జయశ్రీ గారి ప్రసంగం వింటారు.
1: రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మనము పాడి పశువుల పోషణలో మినరల్ మిక్చర్ యొక్క ప్రాముఖ్యత గురించి చర్చించుకుందాం. పాడి పరిశ్రమను రైతాంగానికి స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే జీవనోపాధి మార్గంగా చెప్పవచ్చు. కేవలం స్వయం ఉపాధి మార్గంగానే కాకుండా

మానవ పోషణలో పాలు, పాల పదార్థాల యొక్క ప్రాముఖ్యత పరంగా చూస్తే పాడి పరిశ్రమకు ఎంతో ప్రాధాన్యత ఉన్నదిగా చెప్పవచ్చు. మరి ఇంతటి ప్రాముఖ్యత ఉన్న పాడి పరిశ్రమ లాభసాటిగా చేసుకోవాలంటే పాడి పశువులలో వచ్చే వ్యాధులు, వాటి నివారణ మరియు పరాన్నజీవుల నిరోధించటం వంటి వాటితో పాటుగా పశుపోషణ పైన అత్యంత శ్రద్ధ వహించాలి. పశువు యొక్క వయస్సు మరియు వాటి శారీరక స్థితి, అంటే పశువు చూడితో ఉండటం లేదు పాల ఉత్పత్తిలో ఉండటం, ఇటువంటి స్థితిని బట్టి పశుపోషణలో మెలకువలు పాటించవలసి ఉంటుంది. పశుపోషణలో మేపు మరియు దానాతో పాటుగా అతి ముఖ్యమైన అంశము మినరల్ మిక్చర్ వాడకము లేదు ఖనిజ లవణాల మిశ్రమం యొక్క ఆవశ్యకత. పశుపోషణలో ఖనిజ లవణాల ప్రాముఖ్యతను గురించి చూసినట్లయితే దాదాపు 17 రకాల ఖనిజ లవణాలు పశువు ఉత్పత్తి, ప్రత్యుత్పత్తి మరియు మంద యొక్క ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ మినరల్స్ని పశువుకి అవసరమైన మోతాదును బట్టి మ్యాక్రో మినరల్స్ మరియు మైక్రో మినరల్స్గా పేర్కొంటాము, అంటే స్థూల పోషకాలు మరియు సూక్ష్మ పోషకాలుగా పేర్కొంటాము. అతి తక్కువ మోతాదులో అవసరమయ్యే ఖనిజ లవణాలను మైక్రో మినరల్స్ లేదా ట్రేస్ మినరల్స్ అని అంటాము. వీటిలో ముఖ్యమైనవి కోబాల్ట్, కాపర్, మ్యాంగనీస్, జింక్, అయోడిన్, ఐరన్ మరియు సెలీనియం. కాపర్ మరియు కోబాల్ట్ వంటి మినరల్స్ హిమోగ్లోబిన్ తయారీకి ఉపయోగపడితే మ్యాంగనీస్, జింక్, సెలీనియం వంటి మినరల్స్ శరీరంలోని వివిధ జీవక్రియలు జరగటానికి తోడ్పడతాయి. అదేవిధంగా ఈ ట్రేస్ మినరల్స్ పశువు శరీరంలో రోగనిరోధకతను పెంచడానికి, ఇంకా శరీరంలోని యాంటీఆక్సిడెంట్ స్థాయిలను పెంచడానికి సహాయపడతాయి. ఇక మ్యాక్రో మినరల్స్ విషయానికి వస్తే ఇవి ఎక్కువ మోతాదులో పశువుకు అవసరమవుతాయి. వీటిలో ముఖ్యమైనవి కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, క్లోరిన్ మరియు సల్ఫర్గా చెప్పవచ్చు. కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం మినరల్స్ పాల ఉత్పత్తి కొరకు, ఎముకలు మరియు దంతాల దృఢత్వానికి అవసరమవుతాయి. అలాగే వివిధ జీవక్రియలు మెరుగ్గా జరగటానికి కూడా ఈ మినరల్స్ ఆవశ్యకం. సోడియం, పొటాషియం మినరల్స్ రక్తంలోని ఆస్మాటిక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయటానికి, అలాగే శరీరంలోని యాసిడ్ బేస్ సమతుల్యతను కాపాడటానికి సహకరిస్తాయి. స్థూలంగా చూసినట్లయితే వివిధ రకాలుగా ఈ మినరల్స్ అన్నీ పశువు యొక్క ఆరోగ్యం, పెరుగుదలను ప్రభావితం చేస్తాయి. పశువుకి మంచి రోగనిరోధక శక్తి ఉండాలన్నా ఈ లవణాలు అవసరం. పాల ఉత్పత్తి మరియు ప్రత్యుత్పత్తి వ్యవస్థలు మెరుగైన పనితీరు చూపటానికి ఇవి దోహదం చేస్తాయి. అంటే పశువు సరైన సమయానికి ఎదకి రావటానికి, చూడి నిలవటానికి, అలాగే దూడ ఆరోగ్యంగా జన్మించడానికి మరియు పశువు ఈనిన తర్వాత వచ్చే వివిధ జీవక్రియా సంబంధిత వ్యాధులు, అనగా పాలజ్వరం, కీటోసిస్ వంటి వ్యాధులను నివారించడానికి కూడా ఈ మినరల్స్ తోడ్పడతాయి. పశువు పొదుగువాపు వ్యాధి మరియు గర్భకోశ వ్యాధులకు లోను కాకుండా ఉండటానికి, వాటి నుంచి నిరోధకతను పెంపొందించుకోవటానికి కూడా ఈ మినరల్స్ ఆవశ్యకం. ఇంకా పశువుకి ఈ మినరల్ మిక్చర్ ఇవ్వటం ద్వారా పాల దిగుబడి మెరుగయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి పశువుకి ఈ మినరల్స్ ఏ మినరల్ ఎంత మోతాదులో అవసరం, అన్ని వయసులలోనూ మరియు శారీరక స్థితులలోనూ ఒకే మోతాదులో ఇస్తే సరిపోతుందా అని చూస్తే, ఈ ఖనిజ లవణాల అవసరము పశువు యొక్క వయస్సు మరియు శారీరక స్థితిని బట్టి మారుతూ ఉంటుంది. అదేవిధంగా మినరల్స్ని సరైన మోతాదులో సరైన నిష్పత్తిలో కూడా ఇవ్వవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే పశువుకి ఇచ్చినటువంటి మినరల్స్ అన్నీ సరైన విధంగా శోషణ అయ్యి పశువు వినియోగించుకోగలుగుతుంది. ఈ పశువు యొక్క మినరల్ అవసరాలు పశువు మేపు మరియు దాణా ద్వారా కొంతమేర తీరినప్పటికీ చాలా వరకు పశువులలో ఈ మినరల్ లోపాలు

కనిపిస్తూ ఉంటాయి. అందువలన మేపు మరియు దానాతో పాటుగా మినరల్ మిక్చర్ వాడకం అనేది మినరల్స్ అన్నీ పూర్తి స్థాయిలో పశువుకు అందటానికి అవసరమవుతుంది. ఎప్పుడైతే పశువుకి ఖనిజ లవణాలు సరైన మోతాదులో అందవో అప్పుడు వివిధ రకాల లోప లక్షణాలను మనం పశువులలో చూడవచ్చు. ఇటువంటి లోపాలు తలెత్తినప్పుడు పశువులో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అంటే పశువు ఏదైనా వ్యాధికి గురైనప్పుడు ఆ పశువు తిరిగి ఆరోగ్యాన్ని పొందే అవకాశము సమయము ప్రభావితమవుతాయి. అలాగే పశువులో టీకాలు పనిచేసే తీరు కూడా ప్రభావితమవుతుంది. అదే దూడలలో చూసినట్లయితే పెరుగుదల తగ్గుతుంది. ఇక ఖనిజ లవణాల లోపం వలన తలెత్తే అతి ముఖ్య సమస్యలు, రైతుని ఆర్థికంగా నష్టపరిచే సమస్యలు ఏంటంటే పశువు ఎదకి రాకపోవటం, ఒకవేళ ఎదక వచ్చినా కూడా తిరిగి పొర్లటం, అంటే చూడి నిలవకపోవటం, చూడి నిలిచినప్పటికీ చనిపోయిన దూడలు పుట్టటం, మరియు గర్భకోశ వ్యాధుల తీవ్రత పెరగటం వంటివి కొన్ని. ఈ సమస్యల వల్ల పశువు తన జీవితకాలంలో ఇచ్చే దూడల సంఖ్య గణనీయంగా తగ్గటమే కాకుండా పాల దిగుబడి తగ్గుతుంది. ఈ విధంగా రైతు ఆర్థికంగా నష్టపోవలసి వస్తుంది. ఇదే కాకుండా ఈ ప్రత్యుత్పత్తి సమస్యలు తలెత్తినప్పుడు వీటిని నయం చేయటానికి అయ్యే వైద్య ఖర్చులు రైతుకి ఆర్థిక భారాన్ని అధికం చేస్తాయి. కాబట్టి పాడి పరిశ్రమ లాభసాటిగా చేసుకునే క్రమంలో మినరల్ మిక్చర్ వాడకానికి అధిక ప్రాముఖ్యత ఉంది అని చెప్పవచ్చు. ఈ మినరల్ మిక్చర్ అంటే ఏమిటి, ఇందులో ఏ మినరల్స్ ఉంటాయి అని చూసినట్లయితే మనం ఇంత క్రితం చెప్పుకున్నటువంటి మైక్రో మినరల్స్ మరియు మైక్రో మినరల్స్ అన్నిటినీ నిర్ణీత నిష్పత్తిలో కలుపుతారు. దీనికోసం ఆయా మినరల్స్ యొక్క మూల పదార్థాలను తగు మోతాదులో తీసుకొని నిర్ణీత పద్ధతుల్లో కలపటం జరుగుతుంది. ఈ విధంగా గుర్తింపు పొందిన సంస్థలు తయారు చేసే మినరల్ మిక్చర్ రైతులకి అందుబాటులోకి వస్తుంది. ఈ మినరల్ మిక్చర్ని నిర్ణీత మోతాదులో సాధారణంగా దానాలో కలిపిస్తూ ఉంటారు. అయితే గుర్తింపు పొందిన సంస్థలు తయారు చేసే దానాలలో ఈ మినరల్ మిక్చర్ని కలిపి తయారు చేయటం జరుగుతుంది. అదే దాదాపుగా 100 కేజీల దానాకి 1.5 నుంచి 2 కేజీల మిక్చర్ కలుపుతూ ఉంటారు. మరి రైతు స్వంతంగా ఇంటి వద్ద పదార్థాలతో పశువుకి ఇచ్చే దానాలో ఈ మినరల్ మిక్చర్ని రైతు విడిగా కలుపుకోవాల్సి ఉంటుంది. మరి ఎంత మోతాదులో మినరల్ మిక్చర్ కలుపుకోవాలి, మార్కెట్లో రైతుకు అందుబాటులో ఉన్న మినరల్ మిక్చర్ ప్యాకెట్ నుంచి తీసుకుంటే పశువు యొక్క శారీరక స్థితిని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. పాలు ఉత్పత్తిలో ఉన్న పశువు కనుక్కు సుమారుగా 100 నుంచి 200 గ్రాముల మినరల్ మిక్చర్ ఇవ్వవలసి ఉంటుంది. అదే చూడితో ఉన్న పశువుకి 50 గ్రాములు, అలాగే దూడలకి 25 గ్రాములు ఇవ్వవలసి ఉంటుంది. అంటే ఇంచుమించు 1 కిలో మినరల్ మిక్చర్ ప్యాకెట్ పాడి పశువుకి అయితే 5 నుంచి 10 రోజులు వస్తుంది, చూడి పశువుకి 20 రోజుల వరకు వస్తుంది. ఈ విధంగా ఈ మోతాదులలో పశువు యొక్క స్థితిని బట్టి దానాతో కలిపి కానీ కాస్త ఉప్పుతో కలిపి కానీ పశువుకి పెట్టాలి. ఇక ఈ మినరల్ మిక్చర్ వాడకంలో ముఖ్యమైన అంశం గమనించినట్లయితే మేపు మరియు దానాల ద్వారా అందే ఖనిజ లవణాలు పశువు అవసరాలకు సరిపడే మోతాదులో లేకపోవటం వలన మనం మినరల్ మిక్చర్ వాడకాన్ని రైతాంగానికి సూచిస్తున్నాం. మరి వివిధ ప్రాంతాలలో పెరిగే మేపు మరియు ధాన్యాలు గింజలలో ఈ మినరల్స్ స్థాయి ఆ ప్రాంత భూ వాతావరణ పరిస్థితులను బట్టి మారుతుంది. ఈ విధంగా చూస్తే అన్ని ప్రాంతాలలోనూ ఒకే రకమైన మినరల్ మిక్చర్ని వాడవలసిన అవసరం లేదు. ఆ ప్రాంతంలో ఏ మినరల్ లోపం అయితే ఉంటుందో వాటిని మాత్రమే నిర్ణీత మోతాదులలో కలిపి ఆ ప్రాంతానికి తగ్గట్లుగా మినరల్ మిక్చర్ని తయారు చేస్తారు. ఈ విధంగా తయారు చేసిన మినరల్ మిక్చర్ని ఏరియా స్పెసిఫిక్ మినరల్ మిక్చర్గా పేర్కొంటారు. దీనికోసం ముందుగా ఆయా ప్రాంతాల మట్టి, నీరు, గడ్డి, ధాన్యాలు వంటి వాటిలో

మినరల్ స్థాయిలని ఎస్టిమేట్ చేసి మినరల్ మ్యాపింగ్ చేయవలసి ఉంటుంది. ఎన్డీడీబీ వంటి జాతీయ సంస్థలు రాష్ట్రాల వారీగా మినరల్ మ్యాపింగ్ చేసి తదనుగుణంగా ఏరియా స్పెసిఫిక్ మినరల్ మిక్చర్ని అందుబాటులోకి తెచ్చారు. ఇది రాష్ట్రాల వారీగా తయారు చేశారు. గోమిక్స్ అనే పేరు మీద వివిధ రాష్ట్రాలకు ప్రత్యేకమైన మినరల్ మిక్చర్ని వారు అందుబాటులోకి తెచ్చారు. ఇక మన రాష్ట్రంలో చూసినట్లయితే శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం వారు మన రాష్ట్రంలో ప్రాంతాల వారీగా ముఖ్యంగా రాయలసీమ ప్రాంత మినరల్ మ్యాపింగ్ చేసి ఈ ప్రాంతానికి ఏరియా స్పెసిఫిక్ మినరల్ మిక్చర్ని అందుబాటులోకి తెచ్చారు. ఇది తిరుపతిలోని పశు వైద్య విశ్వవిద్యాలయంలో రైతులకి అందుబాటులో ఉంది. దీని ఖరీదు కూడా బయట దొరికే కమర్షియల్ మినరల్ మిక్చర్ కన్నా తక్కువగా ఉంటుంది. ఈ విధంగా అనేక సంస్థలు ఆయా ప్రాంతాలకు ఏరియా స్పెసిఫిక్ మినరల్ మిక్చర్ని అందుబాటులోకి తెస్తున్నాయి. ఈ ఏరియా స్పెసిఫిక్ మినరల్ మిక్చర్ వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనం ఏమిటి అంటే రైతాంగానికి ఆర్థిక భారం తగ్గుతుంది. నిర్ణీత మినరల్స్ను మాత్రమే ఆ ప్రాంతానికి అనుగుణంగా తగు మోతాదులో మాత్రమే తీసుకోవటం వలన ఇది తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వస్తుంది. సో దాని వలన రైతాంగానికి ఆర్థిక భారం తగ్గుతుంది. అలాగే మినరల్స్ అధికంగా లేదు అల్పంగా ఈ మిక్చర్లో ఇవ్వకపోవటం వలన సరైన సమతుల్యతను సాధించవచ్చు. సమతుల్యత సరిగ్గా ఉన్నప్పుడు మినరల్స్ యొక్క శోషణ మెరుగ్గా ఉంటుంది. అలాగే ఈ లవణాలు పశువుకి మెరుగ్గా అందుబాటులోకి వస్తాయి. ఈ ఖనిజ లవణాల లోపము లేదా వాటి అసమతుల్యత వలన వచ్చే వ్యాధులలో ముఖ్యమైనది పాల జ్వరం. ఇది పాడి పశువులలో చాలా ముఖ్యమైన జబ్బుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇది పాల దిగుబడిని అత్యధికంగా ప్రభావితం చేయటంతో పాటు పశువుని చనిపోయే పరిస్థితులు కూడా కల్పిస్తుంది. ఇది కాల్షియం మినరల్ మరియు ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి మినరల్స్ యొక్క లోపము లేదా వాటి మధ్యన అసమతుల్యత వలన కలుగుతుంది. ఇది ఎక్కువగా అత్యధిక పాలు ఉత్పత్తి చేసే పశువులలో ఈనిన మొదటి 2-3 వారాలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితులలో పశువుకి కాల్షియం మరియు మెగ్నీషియం ఇంజెక్షన్స్ రక్తంలోకి ఇస్తూ ఉంటారు. కాల్షియం అసమతుల్యత నుంచి పశువులు తేరుకునే వరకు ఈ ఇంజెక్షన్లు ఇవ్వవలసి ఉంటుంది. దీని వలన తగ్గిన పాల దిగుబడితో పాటు రైతుకి ఖర్చు అధికమవుతుంది, ఆర్థిక భారం మరింత పెరుగుతుంది. దీనిని నివారించడానికి, ఇటువంటి సమస్య తలెత్తకుండా చూసుకోవటానికి 2-3 వారాలలో పశువు ఈనుతుందనగా పశువుకి ఇచ్చే కాల్షియం లవణాన్ని గణనీయంగా తగ్గించవలసి ఉంటుంది. ఎటువంటి కాల్షియం ఇంజెక్షన్స్, సిరప్పులు ఇవ్వకూడదు. ఒకవేళ ఇవ్వవలసిన అవసరం ఏదైనా ఉంటే రోజుకి 20 గ్రాముల కన్నా తక్కువగా కాల్షియం ఇవ్వవలసి ఉంటుంది. అది అత్యవసర పరిస్థితులు ఏమైనా తలెత్తినప్పుడు మాత్రమే. అదేవిధంగా ఈ సమయంలో అమ్మోనియం క్లోరైడ్, మెగ్నీషియం సల్ఫేట్, మెగ్నీషియం క్లోరైడ్, సోడియం అల్యూమినియం సిలికేట్ వంటి సాల్ట్స్ని రోజుకి 100 గ్రాముల వరకు ఇవ్వటం వలన మినరల్స్ సమతుల్యతను సాధించి పశువు పాల ఉత్పత్తి కోసం సరైన రీతిలో తయారవుతుంది. దీనితో పాటు పశువుకి సమృద్ధిగా ఎండుమేపు ఇవ్వవలసి ఉంటుంది. సాధారణంగా పచ్చిమేపుని ఈని 2-3 వారాల ముందు తగ్గిస్తూ ఉంటాం. ఇది మినరల్స్ యొక్క సమతుల్యత సాధించటానికి ఉపయోగపడుతుంది. అలాగే మెగ్నీషియం లవణం ఎక్కువగా ఉండే డ్రై కౌ రేషన్ని, దానాని రోజుకి 1.5 కేజీ నుంచి 1.5 కేజీ వరకు ఇవ్వటం వలన పశువు ఈనిన తర్వాత శరీరంలో కాల్షియం సమతుల్యతని కాపాడటానికి సహాయపడుతుంది. ఇవి పశువు ఈనే ముందు పాల జ్వరం వంటి సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అలాగే మరి పశువు ఈనిన తర్వాత ఎక్కువగా పచ్చిమేపు ఇస్తూ ఉంటాము. ఈ పచ్చిమేపులో ఎక్కువగా ఉండే పొటాషియం అనే లవణాన్ని సమతుల్యపరచడానికి 50 నుంచి 100 గ్రాముల ఉప్పుని పశువుకి ఇవ్వటం మంచిది. దీని వలన సో

0: మాగ్నీషియం పొటాషియం సమతుల్యత సాధించటమే కాకుండా కాల్షియం వంటి మిగతా మినరల్స్ యొక్క శోషణ మెరుగ్గా ఉంటుంది. ఈ మినరల్స్ మేపు లేదా దాణాలో ఉన్నప్పటికీ శోషణ సరిగ్గా లేకపోతే పశువుకి అందుబాటులోకి రావు. కాబట్టి శోషణ కోసం మినరల్స్ మధ్య సమతుల్యతను సాధించటం అవసరం. అందులో భాగంగా పశువు ఈనిన తర్వాత 50 నుంచి 100 గ్రాముల వరకు ఉప్పుని ఏదో ఒక రూపంలో పశువుకి ఇవ్వడం మంచిది. ఈ విధంగా పశువు యొక్క వయస్సు మరియు శారీరక స్థితిని బట్టి పోషణలో ఖనిజ లవణాలకు సంబంధించిన ఈ మెలకువలు పాటించినట్లయితే పాడి పశువుల పెంపకం లాభసాటిగా ఉండి దాని నుంచి మరిన్ని లాభాలు ఆర్జించటానికి వీలవుతుంది. ధన్యవాదాలు.
1: మీరింతవరకు పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పాడి పశువుల పోషణలో మినరల్ మిక్స్చర్ ప్రాముఖ్యత గురించి డాక్టర్ కె జయశ్రీ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు జానపద గేయాలు వింటారు.
2: స్వచ్ఛమైన మల్లె పువ్వులాంటి జానపదుల హృదయాల నుండి గుబాళించిన వలపు గీతాలనే శృంగార గేయాలంటారు. నాగరికత ముసుగులోకి రాని జానపదులు శ్రమను మరిచిపోయి వినోదాన్ని రంగరించి ఆనందాన్నందించే గీతాలు కాబట్టి ఈ పాటలలో అక్కడక్కడా శృంగారం శృతిమిచ్చినట్లు కనపడవచ్చు. అయితే జానపదులకు ఇలాంటి ఘాటైన శృంగారం చెప్పుకునే స్వాతంత్రం ఉంది. జానపద విజ్ఞానం తెలిసిన రసజ్ఞులందరూ శృంగార గీతాలను ఆదరించి ఆనందిస్తారని ఆశిస్తున్నాం. రంగురంగుల చీరగట్టి రవ్వల కమ్మలు పెట్టి రాములమ్మ ఒక పడుచు పిల్లగాన్ని కన్నుగొట్టి పిలిచింది. పొలం పనులు ఉద్దరగా చేయించుకోవాలనుకుంది, కానీ ఆ వగలాడి చెప్పిన పనులేవీ వాడు చేయలేకపోయాడు. అందుకు ఆ పడుచుగాన్ని ఎగతాళి చేసి పాపం చిన్నబోయిన ముఖంతో ఆ చిన్నోడేమంటున్నాడంటే,

రెండు గుట్టల నడుమ అబీడు సేనుందని రెండు గుట్టల నడుమ అబీడు సేనుందని గడ్డి కోసుకొని సేను దున్నామంటే గడ్డి

కోలాటం పండగ పబ్బాలలో విశ్రాంతి సమయాలలో జానపదులు ఆడే ఒక వ్యాయామ క్రీడ. ఇందులో బాలబాలికలు, తరుణ వయస్కులు ఉత్సాహంతో పాల్గొంటారు. కోలాటం పాటలు నవరస భరితాలు, ప్రధానంగా శృంగార హాస్య రస మధుపాత్రలు.

వానగాలిలేశ నీ వాకిల్ తప్పుకుని పడితే ఆ ధాన్య రెండు ఉదిడితే దాని మన శివతో కొడితే ఆ ధాన్య రెండు ఉదిడితే దాని మన శివతో కొడితే ఆహా కో

పొట్టిదాని పొందు, ఆహా పొట్టిదాని పొందు, ఆ పొట్టిదాని పొందు, అది ఎట్లా దొరికిన సందు, అదేమో పెట్టిన మందు, నేను ఇట్లా కొట్టుకుందు, అదేమో పెట్టిన మందు.

ఎర్రయ్యరనేదంట ఎర్రయ్యరనేదంట ఎం పల్లె చిన్నదంట అది మొగుని నిడిచిందంట మన ఊరికొచ్చిందంట అది మొగుని నిడిచిందంట మన ఊరికొచ్చిందంట.

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యవంతమైన జాతి ఏ దేశంలో ఉంటుందో ఆ దేశం అన్ని విధాలా అభివృద్ధి చెందిన దేశంగా భావించవచ్చు. అభివృద్ధి చెందుతున్న మన భారతదేశంలో నేటికి కూడా శిశుమరణాల శాతం అధికంగా ఉందనే చెప్పుకోవాలి. 2047 నాటికి సంపూర్ణంగా అభివృద్ధి సాధించాలంటే ముందుగా శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండే జాతిని అభివృద్ధి చేసి కూడా శిశుమరణాల శాతం అధికంగా ఉందనే చెప్పుకోవాలి. 2047 నాటికి సంపూర్ణంగా అభివృద్ధి సాధించాలంటే ముందుగా శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండే జాతిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు పోషణ్ మాహ్ అనే వినూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ పోషణ్ మాహ్ కార్యక్రమం ద్వారా గర్భవతులకు, బాలింతలకు, శిశువులకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించి ఆరోగ్య భారతదేశాన్ని నిర్మించాలన్నదే మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి లక్ష్యం. 2018 ఈ పోషణ్ మాహ్ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు కూడా పోషణ లోప నివారణ కోసం అనేక కార్యక్రమాల ద్వారా అటు గర్భవతులకు, శిశువులకు, చిన్నారులకు, కిశోర బాలికలకు వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా పోషక విలువలు కలిగిన

0: ఆహారాన్ని అందించడం జరుగుతుంది. అందుకే సెప్టెంబర్ మాసాన్ని పోషణ మాసంగా అభివర్ణించడం జరుగుతా ఉంది. ప్రభుత్వ శాఖలలో అతి పెద్దదైన స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీల నుంచి గర్భవతులకు, బాలింతలకు, బాలబాలికలకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించి పోషలోప నివారణ చర్యలు ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతుంది. పోషణ అభియాన్లో భాగంగా చేపడుతున్న పోషణ్ మాహు అనే ఈ కార్యక్రమం ద్వారా ముందుగా తల్లి, శిశువు, చిన్నారులు, కిశోర బాలికలతో సహా కుటుంబంలోని ప్రతి ఒక్కరికి సమతుల్యమైన ఆహారం, ఆరోగ్యం, పరిశుభ్రతలపై అవగాహన కార్యక్రమాలు ICDS ద్వారా చేపట్టడం జరుగుతూ ఉంది. ఇందులో ముఖ్యంగా తక్కువ ఖరీదుతో స్థానికంగా లభించే పోషక విలువలు కలిగిన ఆహార వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. రాష్ట్రీయ పోషణ్ మాహ్ ఏర్పాటు చేయడంలో ప్రధాన లక్ష్యం ఏమిటి, పోషణ లోపం వల్ల కలిగే అనర్థాలు ఏమిటి, పిల్లల ఎదుగుదలకు ఎటువంటి ఆహారాన్ని బలవర్ధకమైన ఆహారంగా భావించవచ్చు ఇత్యాది అంశాల గురించి సవివరంగా వివరించడానికి పొదిలి ICDS CDPO గారు శ్రీమతి పి సుధామూర్తి గారు మన కేంద్రానికి విచ్చేసినారు. వారి ద్వారా పోషక విలువలు కలిగిన ఆహారం గురించి సమగ్ర సమాచారాన్ని శ్రోతలకు అందిద్దాం. నమస్కారం మేడం.
1: నమస్తే సార్.
0: మేడం, మరి ముఖ్యంగా ఈ పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రీయ పోషణ్ మాహ్ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి, పోషణ లోప నివారణ కార్యక్రమాలు మీ శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఆహారాన్ని అందించడం జరుగుతుందంటారు సవివరంగా?
1: ముందుగా అందరికీ 9వ జాతీయ పోషణ మాసోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మొదటగా మన గౌరవ భారత ప్రధాని గారి వికసిత్ భారత్ అనే కార్యక్రమానికి సంబంధించి, వికసిత్ భారత్ అంటే ప్రజలందరూ కూడా మంచి ఆరోగ్యము, విద్య, వైద్య సదుపాయాలు అన్నీ కలిగి ఉండి మంచి పౌరులుగా తయారవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మా సంస్థ ద్వారా జాతీయ పోషణ మాసోత్సవాలు ప్రతి సంవత్సరం మేము సెప్టెంబర్ నెలలో నెల మొత్తం నిర్వహిస్తాము. ఇవి 2018 నుంచి జాతీయ పోషణ మాసోత్సవాలు మన దేశం అంతటా జరుగుతాయి. 2018 నుంచి 20 వరకు 3 సంవత్సరాల పాటు లైఫ్ సైకిల్లో 1000 డేస్ ఇంపార్టెన్స్ అని చెప్పి, మన తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి 1000 రోజుల పాటు బిడ్డకు 2 సంవత్సరాలు వచ్చేదాకా ఎటువంటి సంరక్షణ జరగాలనే విషయాల మీద ప్రజలందరిలోనూ అవగాహన కల్పించాము. 2021లో 4వ జాతీయ పోషణ మాసోత్సవాలలో లోప పోషణ నివారణ గల పిల్లల్ని గుర్తించి, వారిని పర్యవేక్షించి, వారికి మరియు లోప పోషణ నివారణ కలిగించి వారిలో ఆరోగ్యం పెంపొందించే విధంగా చర్యలు చేపట్టాము. తర్వాత 2022లో 5వ పోషణ మాసోత్సవాల్లో మహిళా ఔర్ స్వాస్థ, బచ్చా ఔర్ శిక్ష అంటే మహిళల ఆరోగ్యం, బాలల విద్య ఈ విషయాల మీద అవగాహన కల్పించాము. 6వదైన 2023 జాతీయ పోషణ మాసోత్సవాల్లో సుపోషిత భారత్, సాక్షర భారత్, స్వాస్థ భారత్ అంటే సుపోషిత భారతదేశం, సాక్షర భారతదేశం, సశక్త భారతదేశం అనే నినాదాలతోటి తల్లి పిల్లల ఆరోగ్యము, మంచి పోషణపై తల్లులు అవగాహన కలిగి ఉండడం అనే కార్యక్రమాలు నిర్వహించాము. 7వ జాతీయ పోషణ మాసోత్సవాల సందర్భంగా మన దేశంలో దాదాపు ప్రతి మహిళా బాధపడే రక్తహీనత నుంచి నివారించడానికి, పిల్లలలో పెరుగుదల పర్యవేక్షణకి, అట్లాగే బాల్యారంభ విద్యకు ప్రాధాన్యతనిస్తూ వాటి మీద మేమందరిలో అవగాహన కలిగించాము. 8వ పోషణ మాసోత్సవాలు 2025లో స్వాస్థ నారి, స్వాస్థ పరివార్ అనగా ఆరోగ్యకరమైన మహిళ, తద్వారా బలవర్ధకమైన కుటుంబం, అందుమూలంగా గర్భవతులు, బాలింతలు, పిల్లలకు సమగ్రమైన వైద్య ఆరోగ్య పరీక్షలు చేయించడం ద్వారా స్వాస్థ నారి, స్వాస్థ పరివార్ అనే కార్యక్రమాన్ని మేము చేపట్టాము. ప్రస్తుతం 9వ జాతీయ పోషణ మాసోత్సవాలు గౌరవ ప్రధానమంత్రి వర్యుల ఆదేశాల మేరకు ఈ సంవత్సరం మనం వారణాసి నందు సెప్టెంబర్ 9వ తారీఖున దేశవ్యాప్తంగా అందరం కూడా మొదలు పెట్టాము. ఈ జాతీయ పోషణ మాసోత్సవం అనేది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి గ్రామ గ్రామాన, ప్రతి అంగన్వాడీ సెంటర్ ద్వారా జరుగుతుందండి.
0: ఈ పోషణ మాసోత్సవాల ప్రధాన ఉద్దేశం ఏమిటంటారు?
1: పోషణ మాసోత్సవాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, ప్రజల్లో పోషకాహారం ఆవశ్యకతపై అవగాహన కలిగించడం, తద్వారా ప్రజలకు ముఖ్యంగా తల్లులు పిల్లలకు సరైన పోషణ అందేలాగా, లోప పోషణను ఎదుర్కొనేలాగా, పిల్లలలో కురచదనం, వయసుకు తగిన ఎత్తు బరువు వాళ్లు పెరిగేలాగా చూడడం, రక్తహీనత అనేది నివారింపబడేలా ప్రజలందరిలోకి అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ఏమేం చేస్తామంటే, లోప పోషణను ఎదుర్కొనడానికి పిల్లల్లో తీవ్ర లోప పోషణ, కురచదనం, బరువు తక్కువగా ఉండడం, అలాగే పుట్టేటప్పుడు కనీసం 3 కేజీలు కూడా లేకుండా తక్కువ బరువుతో పుట్టడం, ఇటువంటివన్నీ జరగకుండా ఉండడం కోసంగా ముందుగానే గర్భవతులు, బాలింతలకు, వారందరికీ కూడా సరైన

0: పోషకాహారం అందించడం ద్వారా మరియు వాళ్ళలో అవగాహన కలిగించడం ద్వారా ఇంటి వద్ద వారు మంచి ఆహారం తీసుకునేలాగా మేము అవగాహన కల్పిస్తాం. అలాగే రక్తహీనత తగ్గించడానికి పిల్లలు, యుక్త వయసు బాలికలు, గర్భవతులు, బాలింతల్లో రక్తహీనత తగ్గించడానికి వివిధ శాఖలతో సమన్వయం చేసుకుని వాళ్ళకి రక్తహీనత తగ్గించడంలో మేము మా వంతు బాధ్యత నిర్వర్తిస్తాము. అలాగే ప్రవర్తన మార్పులు, పిల్లలలో ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసి పెద్దలందరినీ కూడా వారిలో వారి జీవితాంతం ఆరోగ్యంగా ఉండే విధమైన ఆహారం ఎలా తీసుకోవాలి, ఎటువంటి అలవాట్ల వల్ల మంచి ఆహారం తీసుకోగలుగుతారు, హానికర పదార్థాలని తినకుండా ఎలా ఉండగలుగుతారనే విషయాన్ని వాళ్ళకి మేము సమన్వయం చేయడం ద్వారా కూడా ప్రవర్తన మార్పులు తీసుకొస్తాము. దీంతో పాటుగా సమగ్ర విద్య ఆరోగ్యం, వీళ్ళకి ఆరోగ్యంతో పాటు మంచి విద్య కూడా అవసరం కాబట్టి పిల్లలందరిలో కూడా బాల్యారంభ విద్యని అందుకునేలా చేస్తాము. పోషణ్ బి పడాయి బి అనే నినాదంతో ముందుకు తీసుకెళ్తున్నాము. దీనంతటికీ కావాల్సిన వివిధ మంత్రిత్వ శాఖలు, అంటే మహిళల కోసం, పిల్లల కోసం ఎటువంటి మంత్రిత్వ శాఖలన్నీ పనిచేస్తున్నాయో వారందరి సమన్వయంతో మేము వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందండి.
1: ఈ కార్యక్రమానికి ఎప్పుడు రూపకల్పన చేశారు?
0: ఈ సంవత్సరం 9వ జాతీయ పోషణ మాసోత్సవం వారణాసిలో మన గౌరవ ప్రధాన మంత్రి వర్యులు మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిని వారు శ్రీమతి అన్నపూర్ణాదేవి గారు వీరందరి సమక్షంలో వారందరూ ప్రారంభోత్సవం చేసి ఉన్నారండి. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు ప్రతిరోజు కూడా వివిధ కార్యక్రమాలు జరుపుతాము. ఈ సంవత్సరం మేము 5 అంశాలకు ప్రాధాన్యతనిచ్చాం. మొదటిది ఆహార వైవిధ్యం, అంటే మన ఆహారంలో ఒకే రకమైన పదార్థాలు కాకుండా శరీరానికి శక్తినిచ్చేవి, శరీరం కండపుష్టినిచ్చేవి, రోగ నిరోధక శక్తిని పెంచే వివిధ రకాలైన ఆహారాలు ప్రతిరోజు భోజనంలో ఉండేలాగా, అలాగే ఆహారంలో తగినంత ప్రోటీన్ ఉండేలాగా శ్రద్ధ తీసుకునేలాగా మేము అందరికి అవగాహన కల్పిస్తాము. రెండవది అంగన్వాడీ కేంద్రంలో తాజా వేడి భోజనం. అంగన్వాడీ కేంద్రంలో 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలందరికీ కూడా బాల్యారంభ విద్యని నేర్పించడం జరుగుతుంది. ఇందులో భాగంగా వారికి ప్రతిరోజు మధ్యాహ్నం వేడిగా భోజనం వండి వడ్డిస్తారు. ఈ వేడి భోజనంలో ఎటువంటి పోషక పదార్థాలు ఉన్నాయి అనే విషయాన్ని సమాజంలో ఉన్న వారందరూ తెలుసుకోవడం కోసం కూడా వారిని అందరినీ అంగన్వాడీ కేంద్రానికి ఆహ్వానించి ఆ పిల్లలకు పెట్టే వేడి భోజనాన్ని వీళ్ళు కూడా రుచి చూసేలాగా చేసి వాళ్ళకి అవగాహన కల్పిస్తామండి. మధ్యాహ్న భోజనం ఆవశ్యకత గురించి తెలియజేస్తాము. మూడవది సమాజ భాగస్వామ్యం. ఒక ప్రభుత్వ సంబంధిత ఉద్యోగులు మాత్రమే చేస్తే సరిపోదు, దీనిలో ప్రజల భాగస్వామ్యం ఉంటేనే 100% కార్యక్రమం అనేది సఫలవంతమవుతుంది. జన్ భాగీదారీ అనే కార్యక్రమాన్ని మన ప్రధానమంత్రి గారు ఎప్పుడూ మనకి చెప్తూ ఉంటారు. ఈ జన్ భాగీదారీ కార్యక్రమంలో భాగంగా సమాజంలో అందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ మా యొక్క జవాబుదారీతనాన్ని వారికి తెలియజేసేలా కూడా 3వ కార్యక్రమం ఏర్పాటు చేశాము. 4వది పోషణ మరియు బాల్యారంభ వికాసానికి ప్రారంభ ప్రేరణ, అంటే బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే తల్లి వారిని ప్రేరణ ఇస్తూ పుట్టినప్పటి నుంచి పిల్లలతోటి వారితో ప్రేమగా మాట్లాడుతూ వారితోటి చిన్న చిన్న పనులు చేయిస్తూ తల్లి దగ్గరగా ఉంటూ కుటుంబ సభ్యులందరూ కూడా పిల్లల్ని మంచి వాతావరణంలో పెంచితే పిల్లలు మంచి తెలివి కల వాళ్ళుగా ఎదుగుతారనే విషయాన్ని తెలియజేస్తూ బాల్యారంభ వికాసానికి తగిన ప్రేరణ ఎలా ఇవ్వాలనేది తెలియజేస్తాము. 5వది ప్రధానమంత్రి మాతృవందన యోజన అనే పథకం ద్వారా మన గౌరవ ప్రధానమంత్రి వారు ఏర్పాటు చేసిన మాతృవందన యోజన పథకం, అంటే గర్భవతి ప్రసవం అయిన తర్వాత ఆమెకి ఆర్థికంగా వెసులుబాటు కల్పించడం కోసంగా మొదటి బిడ్డ పుట్టినప్పుడు ఏ బిడ్డ అయినా సరే 5,000 రూపాయలు 2 విడతలుగా వారికి వారి ఖాతాలోకి జమ అవుతుంది. రెండో బిడ్డ ఆడబిడ్డ పుట్టినట్లయితే 6,000 రూపాయలు వారి ఖాతాలోకి జమ అయ్యేలాగా మాతృవందన యోజన పథకాన్ని అర్హులైన వారందరికీ అమలు చేసేలాగా చూడడం, ఈ 5 ప్రధాన అంశాలని మేము ఈ సంవత్సరం మా కార్యక్రమాలలో భాగం చేసుకున్నాం.
1: మేడం, మరి ఆహార వైవిధ్యం అంటే ఏంటి? ముఖ్యంగా ప్రతిరోజు మన అందరము తీసుకునే ఆహారం సమతుల ఆహారమా?
0: మనం రోజు తినే ఆహారంలో వివిధ రకాల ఆహార పదార్థాలు ఉండాలి, అంటే శక్తినిచ్చేవి, అంటే పిండి పదార్థాలు, శరీర కండరాలను పెంపొందించేవి అనగా ప్రోటీన్లు లేదా మాంసకృత్తులు, శరీరంలో జరిగే వివిధ రసాయనిక క్రియలకు తోడ్పడే శరీర నిర్మాణాన్ని చేసేవన్నమాట ఈ ప్రోటీన్లు, అలాగే శరీరానికి రక్షణనిచ్చేవి, ఇవి అన్నీ ఉంటేనే అది సమతుల ఆహారం అంటారు. అవి మనకు ఖచ్చితమైన పోషణనిస్తాయి. మీరు చెప్పినట్లు మనం తింటున్నామా ఈ సమతుల ఆహారం అంటే ఒక రకంగా మనం లేదనే చెప్పాలి. మన అందరం ఆహార పదార్థాలు, మనకి ఇష్టమైన పదార్థాలు లేదా మన ఇంట్లో తరతరాలుగా మనకి సాంప్రదాయంగా వస్తున్న ఆహార పదార్థాలు మనం తింటున్నాము అనుకుంటాము. కానీ సాంప్రదాయ ఆహార పదార్థాల్లో గత కాలంలో నిజంగానే అన్ని రకాలు ఉండేలాగానే మన పూర్వీకులు తినేవారు. కానీ ఇప్పుడు మనం బిజీ షెడ్యూల్ అనుకోండి, లేదంటే బయట దానికి చౌకగా దొరికే ఆహార పదార్థాలు అనుకోండి, మనం వాటి రంగులని చూసి ఆ ప్యాక్డ్ ఫుడ్ చూసి మనం అట్రాక్ట్ అయ్యి మన పిల్లలకి కూడా జంక్ ఫుడ్ అనేది మనం ఎక్కువగా ఇస్తున్నాము. దానివల్ల మనకు శరీరానికి హాని జరుగుతుందే గాని మంచి జరగటం లేదండి. ప్రతిరోజు మనం ఖచ్చితంగా మన శరీరానికి శక్తినిచ్చే పదార్థాలతో పాటుగా ప్రోటీన్ అంటే మాంసకృత్తులను అందించే పదార్థాలు తినాలి. దానితో పాటుగా శరీరానికి రక్షణనిచ్చే ఆకుకూరలు, కాయగూరలు కూడా తినాలి. ఈ ప్రోటీన్

మనకందరికీ దాదాపుగా తగ్గుతోందనే చెప్పాలి. అన్ని వయసుల వారు కూడా ప్రోటీన్ పైన శ్రద్ద పెట్టడం లేదు కాబట్టి అయితే మనం బలహీనంగా ఉంటున్నాం, లేదంటే ఊబకాయంతో ఒబేస్ తో తయారవుతున్నాం. గాని ప్రోటీన్ పదార్థం లోపం అనేది అందరిలోనూ కనిపిస్తోంది. కాబట్టి ఈ 9వ జాతీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా మేము ప్రతిరోజు ఆహారంలో ప్రోటీన్ తీసుకోవాల్సిన ఆవశ్యకత గురించిన కార్యక్రమాన్ని ప్రతిరోజు ప్రజలందరిలోకి అవగాహన కలిగిస్తున్నాం. ఈ ప్రోటీన్ లేకుండా ఒక కార్బోహైడ్రేటే తినడం వల్ల, అంటే పిండి పదార్థం మాత్రమే తీసుకోవడం వల్ల లోపపోషణ అనేది జరుగుతోంది. కాబట్టి ఖచ్చితంగా మనం ప్రోటీన్ లేదా మాంసకృత్తులు అనేది పదార్థం మన శరీరం

0: లేకుండా ఒక కార్బోహైడ్రేటే తినడం వల్ల, అంటే పిండి పదార్థం మాత్రమే తీసుకోవడం వల్ల లోపపోషణ అనేది జరుగుతోంది. కాబట్టి ఖచ్చితంగా మనం ప్రోటీన్ లేదా మాంసకృత్తులు అనేది పదార్థం మన శరీర పోషణకి చాలా అవసరం కాబట్టి ప్రతిరోజు ఆహారంలో ఉండాలండి.
1: శరీరానికి మాంసకృత్తులు అందకపోతే ఏమవుతుందంటారు?
0: మనం ఒక ఇల్లు కట్టాలంటే దానికి ముఖ్యంగా అవసరమైనది ఏంటంటే ఇటుక కదా. ఆ ఇటుక లేకుండా మనం ఇల్లు అయితే ఎలా కట్టలేమో, ఒకవేళ కట్టిన ఆ ఇల్లు బలంగా దృఢంగా ఎలా ఉండలేదో, మన శరీరానికి ప్రోటీన్ లేకపోతే ఇటుక లేకుండా కట్టిన భవంతిలాగే అయిపోతుంది. ఈ ప్రోటీన్ ఎందుకు పనికొస్తుందంటే శరీర నిర్మాణం చేయడానికి, అంటే మన ఎముక చుట్టూ ఉండే కండరాలు ఏర్పడడానికి. ఒకవేళ ఆ కండరాలు ప్రతిరోజు మనం చేసిన రకరకాల పనుల వల్ల శరీరంలో కండరాలలో కొన్ని కణజాలాలు దెబ్బతింటాయి. అసలు ఒకటేమిటి, మన శరీరంలో మనం తీసుకున్న ఆహారం శోషించుకోవడానికి కావలసిన రసాయనాలు తయారవ్వాలన్నా కూడా మనకు ప్రోటీన్ అవసరం. అలాగే శరీర భాగానికి వెళ్లవలసిన సంకేతాలు, మనం ఏదైనా ఒక పని చేయాలంటే మెదడు నుంచి మన శరీర భాగానికి సంకేతాలు రావాలి. అవి రావాలన్నా కూడా ప్రోటీనే దానికి ఒక మెసెంజర్ లాగా పనిచేస్తుంది. ప్రోటీన్ లేకపోతే మనం ఆ పని కూడా చేయలేం. మరీ ముఖ్యంగా రక్తంలో, ఎర్ర రక్త కణంలో హీమోగ్లోబిన్ అనే పదార్థం ఉంటుంది. ఈ హీమ్ అనేది ఇనుముకు సంబంధించిన పదార్థం, ఇనుప ఖనిజం. గ్లోబిన్ అనేది ప్రోటీన్ అండి. గ్లోబిన్ అనేది లేకపోతే ఎర్ర రక్త కణాలు కూడా సరిగా ఉండవు. ప్రోటీన్ లోపం వల్ల కూడా రక్తహీనత సంభవిస్తుంది. కాబట్టి మన శరీరానికి అత్యంత అవసరమైనది ప్రోటీన్. మన ప్రధానమంత్రి వర్యుల యొక్క ఆశయానికి మా వంతు కృషిగా మేము ఈ కార్యక్రమాలు జరుపుతున్నామండి.
1: చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం మేడం.
0: ధన్యవాదాలు సార్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా పోషణ్ మాహ్, ఆరోగ్య భారతం వైపు అడుగులు ఈ అంశం గురించి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి సుధామారుతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి నవభారత నిర్మాణంలో జన్ భాగీదారీ, ప్రజాభాగస్వామ్యం ప్రాముఖ్యం. ఈ అంశంపై పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం. అతిథులు భారత ప్రభుత్వ కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మైభారత్ విశాఖపట్టణం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ శ్రీ జి మహేశ్వరరావు, ఇంజనీరింగ్ విద్యార్థులు ఆదిత్య, హర్ష. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: భారతీయ సంస్కృతి ఆది నుంచి సమిష్టితత్వానికి, ఐకమత్యానికి పెద్దపీట వేసింది. సంఘజత్వం, సంవదత్వం, సంభో మనాంసి జానతాం అంటూ అందరూ కలిసి నడవాలి, కలిసి ఉండాలి, అందరి మనసులు ఒకేలా ఆలోచించాలని మన వేదాలు కూడా ప్రజాభాగస్వామ్యాన్ని, సమిష్టి ఆలోచనను ప్రబోధించాయి. దేశ నిర్మాణంలో ప్రజాభాగస్వామ్యం అత్యంత కీలకం. దేశంలో నివసించే కోట్ల మంది ప్రజల ఆశయాలు, ఆకాంక్షలు, వారి సమిష్టి కృషితోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. ఆధునిక భారతదేశ ప్రగతి ప్రయాణంలో అత్యంత కీలకమైన భావన జన్ భాగీదారీ, అంటే ప్రజల భాగస్వామ్యం. జన్ భాగీదారీ అనేది కేవలం ఒక నినాదంగానే కాక నేడు దేశాన్ని ప్రగతి పథంలో నడిపించే ఒక శక్తివంతమైన ఇంధనంగా మారింది. ప్రజా భాగస్వామ్యం వల్ల దేశం సాధించిన కొన్ని అద్భుతమైన విజయాలు ఈ విషయాన్ని ధృవీకరిస్తాయి. అందులో ముందుగా మనం చెప్పుకోవాల్సింది స్వచ్ఛ భారత్ అభియాన్ గురించి. ఈ సామాజిక విప్లవం కేవలం ఒక ప్రభుత్వ పారిశుద్ధ్య కార్యక్రమంగానే కాక ప్రజల జీవన శైలిని మార్చిన మహోద్యమంగా నిలిచింది. పల్లె చిన్నపోకుండా, పట్టణం మురికి కాకుండా, కోట్ల మంది పౌరులు తమంతట తామే పరిశుభ్రతను పాటిస్తూ దీన్ని ఒక సామాజిక బాధ్యతగా మార్చారు. పరిశుభ్రతలో భాగస్వామ్యం, పరిశుభ్రమైన భారత్, అభివృద్ధి చెందిన భారత్ అనే ఈ సంవత్సర థీమ్ ఈ మహాయజ్ఞంలో ప్రజా భాగస్వామ్యం ఎంతటి ఆవశ్యకతను సంతరించుకుందో తెలియజేస్తుంది. రెండవది, కోవిడ్-19 వేళ దేశమంతా కలిసికట్టుగా పాటించిన క్రమశిక్షణ. ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రధాని ఒకే ఒక్క పిలుపుతో దేశ ప్రజలంతా

0: ఉన్నప్పుడు స్వచ్ఛందంగా లాక్డౌన్, జనతా కర్ఫ్యూని పాటించి అపరిమితమైన క్రమశిక్షణను చాటారు. అన్ని నియమాలు క్రమం తప్పకుండా పాటిస్తూ ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ ను విజయవంతం చేయడంలో ఆరోగ్య కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలకు ప్రజలు అందించిన భాగస్వామ్యం అమోఘం. మూడవది జల్ జీవన్ మిషన్ అమృత్ సరోవర్ కార్యక్రమం. నీటి సంరక్షణను కేవలం ప్రభుత్వ బాధ్యతగా వదిలేయకుండా గ్రామాల్లో నీటి సంఘాలు ఏర్పాటు చేసి మహిళల నాయకత్వంలో ప్రతి ఇంటికి తాగునీరు అందించే ఈ ప్రక్రియ విజయవంతమైంది. తర్వాత చెప్పుకోవాల్సింది డిజిటల్ ఇండియా మరియు మై జీవోవి విప్లవం. ప్రభుత్వ విధానాల రూపకల్పనలో సామాన్యుడి ఆలోచనలకు చోటు కల్పిస్తూ తెచ్చిన మై జీవోవి పోర్టల్ ద్వారా కోట్లాది మంది ప్రజలు బడ్జెట్ రూపకల్పన నుంచి గౌరవ ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఇంకా వివిధ పథకాల వరకు తమ సలహాలను, సూచనలను నేరుగా అందిస్తున్నారు. ఇది పరిపాలనలో పారదర్శకతను మరింత పెంచింది. మై జీవోవి పోర్టల్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. భారత ప్రభుత్వ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ విశాఖపట్నం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ శ్రీ జి మహేశ్వరరావు గారి ద్వారా.
1: అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం చూసినట్లయితే ప్రతి రంగంలో కూడా డిజిటల్ ప్లాట్ఫామ్స్ అనేవి కీలక పాత్ర పోషించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా భారత ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కమ్యూనికేషన్ అనేది ఈజీగా జరుగుతూ ఉంది. ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా మొబైల్స్ ఉపయోగించడం జరుగుతుంది. వాటిలో ప్రభుత్వాలు అందజేసిన వివిధ యాప్లు కావచ్చు, వివిధ పోర్టల్స్ కావచ్చు, వాటి ద్వారా సిటిజన్స్ సమాచారాన్ని పొందటం, వాళ్ళకి కావలసిన అవసరాల మేరకు ఆ యొక్క సదుపాయాలను ఉపయోగించుకోవటం, భారత ప్రభుత్వం మై గవ్ అదేవిధంగా మై భారత్ లాంటి పోర్టల్స్ని లాంచ్ చేయడం జరిగింది. వీటి ద్వారా అక్కడ ఉన్న స్థానికులు వాళ్ళకి కావలసిన సదుపాయాలు ఏవైతున్నాయో వాటిని ఈజీగా ఆ ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకొని వాటిని ఏ రకంగా వాళ్ళు సద్వినియోగపరచుకోవాలి, వాటిని ఏ రకంగా ఉపయోగించుకోవాలనే వివరాలను అక్కడ తెలుసుకోవటం, దీని ద్వారా ఏంటంటే నేరుగా కమ్యూనికేషన్ అనేది సులభతరం అయ్యింది. గతంలో మనం కంపేర్ చేసినట్టయితే గనక ఈ యొక్క వివరాలు అవన్నీ కూడా తెలుసుకోవడం చాలా కష్టంగా ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం చాలా సులభతరమైంది. మేము 15 నుండి 29 సంవత్సరాల వయసు కలిగిన యువత యువకులతో కలిసి పనిచేయడం జరుగుతుంది. వారికి మహిభారత్ నుంచి కేంద్ర యువజన వ్యవహారాల క్రీడల మంత్రిత్వ శాఖ అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఉదాహరణకు కెరీర్ గైడెన్స్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఫిట్ ఇండియా మూవ్మెంట్ లో భాగంగా వాళ్ళకి క్రీడలను ఆడిపించడం, క్లస్టర్ బ్లాక్ అదేవిధంగా జిల్లా స్థాయి ఆటల పోటీలను పెట్టడం, భిన్నత్వంలో ఏకత్వం ఇది తెలియజేయబడుతూ మనంతా కూడా భారతీయులు అయినప్పటికీ కూడా వివిధ సంస్కృతి సాంప్రదాయాలు కలిగి ఉన్నాం, దీనికి సంబంధించి వాళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఈ ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ఇంటర్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ఇంటర్ డిస్ట్రిక్ట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది. వాళ్ళు ఉన్న యంగ్ టాలెంట్ ని తీసుకురావడానికి మేము ప్రతి సంవత్సరం ఒక యూత్ పార్లమెంట్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వాళ్ళని జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు తీసుకెళ్ళడానికి ఒక మంచి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నారు. అదే ప్రస్తుతం వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ అనే కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహించడం జరిగింది. ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్, దీంట్లో ఫస్ట్ లెవెల్ ఎంట్రీ క్విజ్ కాంపిటీషన్ తో స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే 5 రౌండ్స్ కంప్లీట్ చేసిన తర్వాత వీళ్ళు ఎంపిక చేసి 12వ తేదీ నిర్వహించే నేషనల్ యూత్ డే స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో వాళ్ళని ఢిల్లీలో భారత మండపంలో భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో వీరి యొక్క అభిప్రాయాలను నేరుగానే పంచుకునే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా కల్పించడం జరుగుతుంది. గతంలో మనం చూసుకున్నట్టయితే గనక అందరికీ కూడా చేరడం చాలా కష్టతరం అయ్యేది అప్పుడు టెక్నాలజీ లేనప్పుడు. ఇప్పుడు భారత ప్రభుత్వం మై గవ్, మై భారత్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ ని తీసుకురావడం వల్ల వాళ్ళు రిజిస్టర్ అయినట్టయితే గనక ప్రతిదీ కూడా వాళ్ళకి నేరుగా కమ్యూనికేట్ చేయబడుతుంది. ఎవరికి ఏ కార్యక్రమం కావాలో ఆ కార్యక్రమంలోకి నేరుగా వచ్చి వాళ్ళే ఫిజికల్ గా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. కనుక ఏంటంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ప్రభుత్వాలు ఏవైతే డిజిటల్ ప్లాట్ఫామ్స్ కల్పిస్తున్నాయో అక్కడ ఉన్న సర్వీసెస్ ని మీకు ఏ రకంగా కావాలో ఉపయోగించుకొని కావాల్సిన ప్రతి సమాచారాన్ని తెలుసుకున్నట్టయితే గనక మీకు అన్ని పనులు కూడా సులభతరం అవుతాయి. ప్రభుత్వాలు కల్పిస్తున్న ఈ యొక్క పోర్టల్స్ ఏవైతే వాటిని కూడా మన సిటిజన్స్ ఉపయోగించుకోవడం జరుగుతుంది. వాటి నుంచి సదుపాయాలు కూడా పొందడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్

0: ఇంటెలిజెన్స్ ఉపయోగించి మరిన్న సదుపాయాలను వాటిలో కలిగించి మరింత సులభతరాన్ని చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి.
1: దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని ప్రముఖ కవి గురజాడ అప్పారావు గారు చెప్పిన మాటలు ఎన్నటికీ ఆదర్శం. ప్రజాభాగస్వామ్యం ద్వారా మనం సాధించిన మరిన్ని విజయాలను ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశం పోలియోరహిత దేశంగా అవతరించడం వెనుక అసలైన శక్తి ప్రజాభాగస్వామ్యమే. ప్రభుత్వ పిలుపును అందుకుని కోట్లాది మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించారు. లక్షలాది మంది స్వచ్ఛంద సేవకులు, ఉపాధ్యాయులు మొదలైన వారు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ఇటువంటి టీకాల గురించి అవగాహన కల్పించడం వల్లే ఆరోగ్య భారతం ఆవిష్కరింపబడుతోంది. ఇక ఆ తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డిజిటల్ చెల్లింపుల విప్లవం గురించి. నేడు ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ లావాదేవీలు జరుగుతున్న దేశంగా భారత్ నిలిచింది. ఇది కేవలం సాంకేతికత వల్ల మాత్రమే సాధ్యం కాలేదు. కూరగాయల వ్యాపారి నుంచి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల వరకు పౌరులంతా డిజిటల్ ఆర్థిక వ్యవస్థను నమ్మి దాన్ని తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవడం వల్లే ఈ అద్భుతం సాకారమైంది. ఇది భారతదేశ ఆర్థిక పారదర్శకతను ప్రపంచానికి చాటి చెప్పింది. ఇక డ్వాక్రా మెప్మా కార్యక్రమాల ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని మహిళలు స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడి పరస్పర సహకారంతో నేడు ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. తరువాతది స్థానిక భాషల పునరుజ్జీవనం, నూతన విద్యా విధానం. దేశంలోని నలుమూలల నుంచి ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి లక్షలాది సూచనలు స్వీకరించి సమాజ సమిష్టి ఆకాంక్షతో స్థానిక భాషలకు పునరుజ్జీవనం కల్పించడంతో పాటు నూతన విద్యా విధాన రూపకల్పన చేయడం జరిగింది. గత ఏడాది జరిగిన పరీక్షాపే చర్చా పోటీల్లో రిజిస్ట్రేషన్లలో ప్రపంచవ్యాప్తంగా 245 కంటే ఎక్కువ దేశాల నుంచి విద్యార్థులు, 153 దేశాల నుంచి ఉపాధ్యాయులు, అలాగే 149 దేశాల నుంచి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఒకే నెలలో ఒక పౌర భాగస్వామ్య ప్లాట్ఫామ్ ద్వారా అత్యధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్లు సాధించినందుకు గాను ఈ కార్యక్రమం గిన్నీస్ వరల్డ్ రికార్డును కూడా సొంతం చేసుకుంది. ఈ విజయం విద్యార్థి స్థాయి నుంచే ప్రతి పౌరుడు దేశ నిర్మాణంలో ఎలా భాగస్వాములు అవుతున్నారో మనకు తెలియజేస్తోంది. దేశ భావి నిర్ణేతలైన విద్యార్థులు వికసిత భారతానికి తమ వంతుగా అందిస్తున్న తోడ్పాటు అభినందనీయం. కార్యక్రమంలో ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థులు ఆదిత్య, హర్ష జన్ భాగీదారీ ద్వారా తాము, తమలాంటి విద్యార్థులు చేస్తున్న కార్యక్రమాల గురించి తెలియజేసే వివరాలు విందామా?
2: నమస్కారం, నా పేరు ఆదిత్య. మన దేశ స్వాతంత్ర్యం సాధించినప్పుడు మా జనరేషన్ లేకపోవచ్చు, కానీ ఇప్పుడు మనం సాధించబోయే వికసిత భారత్లో మేము భాగస్వాములు అవుతున్నందుకు ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. జన్ భాగీదారీ అంటే పబ్లిక్ పార్టిసిపేషన్ వల్ల ఇప్పటికీ మనం సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్. అప్పుడు దేశ ప్రజలందరూ కలిసికట్టుగా ఒక మాట మీద ఉంటూ పోరాటం సాగించారు, కాబట్టి మనం స్వాతంత్రం సాధించుకోగలిగాం. ఇక ఇప్పటి కాలంలో మనమేం చేయొచ్చు? ఎస్పెషలీ స్టూడెంట్స్, మనసుండాలే కానీ మార్గాలు ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, పరిశుభ్రత ప్రాముఖ్యత గురించి మన పరిసరాల్లోని నిరుపేదలకు వివరించడంతో పాటు ఇంట్లోని పెద్దవాళ్ళకి స్మార్ట్ ఫోన్ వాడకం, వివిధ రకాల యాప్స్ ఎలా ఉపయోగించాలి, ఆన్లైన్ ద్వారా కరెంట్, గ్యాస్ బిల్లులు చెల్లించడం వంటివి ఎంతో ఓపికగా నేర్పించాలి. మన చిన్నప్పుడు వాళ్ళెంత ప్రేమగా, ఆప్యాయంగా మనకు తెలియని విషయాలు నేర్పించారో అంతే ఓర్పుగా మనం వాళ్ళకి ఇవన్నీ వివరించి చెప్పాలి. మరీ ముఖ్యంగా సైబర్ భద్రత గురించి, ఫ్రాడ్ ఫోన్ కాల్స్, ఫిషింగ్ లింక్స్, స్పామ్ మెసేజెస్ గురించి వివరించి, ఓటీపీ లేదా పిన్ నంబర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ బయట వారెవ్వరికి చెప్పకూడదు అని అలర్ట్ చేయాలి. వారి మొబైల్స్, అకౌంట్స్ సురక్షితంగా ఉండేలా 2-ఫ్యాక్టర్ అథెంటికేషన్, ప్రైవసీ, సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇలాంటి వాటిల్లో వాళ్ళకి హెల్ప్ చేయాలి. అలాగే సోషల్ మీడియాలో వచ్చే ఏ సమాచారాన్ని అయినా ఫ్యాక్ట్ చెక్ చేయకుండా మనం ఇతరులకు షేర్ చేయకూడదు. ఇంటర్నెట్ ఫోరమ్స్, సోషల్ మీడియాలో ఇతరుల భావనలను గౌరవిస్తూ మనం తప్పనిసరిగా నెటికెట్ను పాటించాలి. ప్రభుత్వ పారదర్శకతను, పౌరుల భాగస్వామ్యాన్ని పెంచడానికి భారత ప్రభుత్వం తీసుకొచ్చిన మై జీఓవీ యాప్ ఒక అద్భుతమైన డిజిటల్ సాధనం. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఒక ఇంజనీరింగ్ విద్యార్థిగా నేను ఈ యాప్ ద్వారా వివిధ రకాల వినూత్న కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాను. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ఓటింగ్ ఇంపార్టెన్స్ గురించి

0: అవగాహన కల్పించడం వంటివి చేస్తూ ఉంటాం. దీనికోసం ప్రత్యేకంగా మాకు వారంలో ఒకరోజు కంప్లీట్గా స్టూడెంట్ యాక్టివిటీ అనేది ఉంటుంది. ఈ విధంగా దేశ నిర్మాణంలో మా వంతు పాత్రను పోషించినందుకు చాలా గర్వంగా ఉంది. ధన్యవాదాలు.
1: నమస్కారం, నా పేరు హర్ష ఈదుముడి. దేశ నిర్మాణంలో యూత్ పార్టిసిపేషన్ ఎంతో ఇంపార్టెంట్. ప్రభుత్వ ఆస్తులను కాపాడటం, ట్రాఫిక్ నిబంధనలని పాటించడం, మన ప్రాంతంలో లేదా కాలేజీల్లో నిర్వహించే స్వచ్ఛ భారత్, గ్రీన్ క్యాంపస్ వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ రహిత వాతావరణం కోసం తోటి విద్యార్థులతో కలిసి అవేర్నెస్ డ్రైవ్స్ నిర్వహించడం వంటివి చేస్తూ ఉంటాము. పాత టెక్స్ట్ బుక్స్, రిఫరెన్స్ మెటీరియల్స్, బట్టలు ఇటువంటి వాటిని సేకరించి వాటి అవసరం ఉన్న జూనియర్లకు లేదా అనాథ శరణాలయాలకు ఇవ్వడం, ఎన్ఎస్ఎస్ లేదా ఎన్సీసీ వింగ్ ద్వారా నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన కార్యక్రమాలు, టెక్నికల్ వర్క్షాప్స్లో వాలంటీర్గా పాల్గొనడం వంటివి చేస్తూ ఉంటాము. ధన్యవాదాలు.
2: కోట్ల మంది ప్రజల సమిష్టి శక్తే నా దేశం, ఆ సమూహపు సమిష్టి ఆలోచనే నా దేశ సౌభాగ్యం అని ప్రముఖ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి గారు అన్నట్లు, మనం ప్రస్తుతం జీవిస్తున్న ఈ అమృత కాలంలో రాబోయే తరాలకు స్వావలంబన కలిగిన సగర్వ భారతదేశాన్ని అందించడానికి జన్ భాగీదారీ అనే సూత్రం ఒక దిక్సూచి. 140 కోట్లకు పైగా ఉన్న భారత జనాభా ఒకే సంకల్పంతో సమిష్టిగా అడుగులు వేస్తే సాధించలేనిది ఏదీ లేదు. ఒక్కో బిందువు కలిసి మహాసింధువైనట్లు ప్రతి పౌరుడు ఒక దేశ నిర్మాతగా మారి తన వంతు బాధ్యతను నెరవేర్చినప్పుడు నవభారత స్వప్నం తప్పక సాకారమవుతుంది. ఇది ఈనాటి దార్శనిక భారత్.
3: మీరింతవరకు నవభారత నిర్మాణంలో జన్ భాగీదారీ, ప్రజా భాగస్వామ్యం ప్రాముఖ్యం గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు భారత ప్రభుత్వ కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మైభారత్ విశాఖపట్నం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ శ్రీ జె మహేశ్వరరావు, ఇంజనీరింగ్ విద్యార్థులు ఆదిత్య, హర్ష, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
4: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఇప్పుడు చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా మనం చిత్రం నుంచి శ్రేయా ఘోషల్, అశ్విన్, హరి ఆలపించిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా సంగీతం అను ప్రూబెన్స్. పాట రెడీగా ఉంది, విందామా?

0: తిరుపతి ప్రజలకు శుభవార్త. ఎన్నో సంవత్సరాల అనుభవంతో వార్షికోత్సవం సందర్భంగా సావిత్రి హాస్పిటల్ వారిచే ఈ అక్టోబర్ 2న ఉచిత ఓపీ మెడికల్ క్యాంప్.
1: డాక్టర్ బి మారుతి శంకర్ ఈఎన్టి, డాక్టర్ బి సంధ్యా గైనకాలజిస్ట్, డాక్టర్ ఎం కృష్ణ కుమార్ జనరల్ ఫిజిషియన్. అన్ని రకాల జ్వరాలకు, బీపీ షుగర్ సమస్యలకు, సంబంధిత వ్యాధులకు ఉచిత ఓపీ కన్సల్టేషన్ అందించబడును.
0: త్వరపడండి, మీ కుటుంబ ఆరోగ్య సమస్యలకు నిపుణుల సమక్షంలో శాశ్వత పరిష్కారం పొందండి.
1: సంప్రదించండి సావిత్రి హాస్పిటల్, హరే రామ హరే కృష్ణ రోడ్, ఎస్బీఐ ఎదురుగా తిరుపతి.
0: ఫోన్ నంబర్స్ 0877225772.
2: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
3: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
4: చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తరువాత పాట బాలు చిత్రం నుంచి కేకే ఆలపించిన గీతానికి సంగీతం అందించిన వారు మణిశర్మ, సాహిత్యం చంద్రబోస్.

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
0: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి FM 107.5 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి FM తప్పక వినండి.
4: ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 8:30 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంతో ద్వైపాక్షిక సహకారంపై సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్ సంభాషణ జరిపారు. రబీ పంటల కనీస మద్దతు ధరల పెంపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అన్ని రాష్టాలతో సంప్రదింపులు జరిపిన అనంతరం ప్రత్యేక రబీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారు. గౌహటి వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండవ వన్డే క్రికెట్ మ్యాచ్లో భారత్ విజయానికి ఇంకా 200 పరుగులు చేయాల్సి ఉంది. వార్తల వివరాలు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్తో ఫలప్రదమైన చర్చలు జరిపినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. వాణిజ్యం, రక్షణ, ఇంధనం, కీలక సాంకేతికతలు ఇతర రంగాల్లో భారత్ అమెరికా ద్వైపాక్షిక సహకారాన్ని ఫోన్ సంభాషణలో సమీక్షించినట్టు పేర్కొన్నారు. భారత్ అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు సన్నిహిత సంప్రదింపులను కొనసాగించాలని ఇరువురు అంగీకరించినట్టు ప్రధానమంత్రి తెలిపారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా ఇరువురం అభిప్రాయాలను పంచుకున్నామని, ప్రపంచ శాంతి భద్రతను పెంపొందించేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలపై కూడా చర్చించినట్టు నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో వెల్లడించారు. రబీ పంటల కనీస మద్దతు ధరల పెంపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ 2027-28 మార్కెటింగ్ సీజన్కు సంబంధించి అన్ని నిర్దేశిత రబీ పంటల కనీస మద్దతు ధరలను పెంచేందుకు ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశం అనంతరం ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలో పాత్రికేయులకు ఈ రోజు వెల్లడించారు. కుసుమ పంటకు క్వింటాల్కు 675 రూపాయల చొప్పున అత్యధికంగా ఎంఎస్పీ పెంచినట్టు చెప్పారు. ఆ తరువాత ఆవాల పంటలకు క్వింటాల్కు 413 రూపాయలు, కందిపప్పుకు 390 రూపాయలు, బార్లీకి 136 రూపాయలు, శనగకు 80

0: 3 రూపాయలు, గోధుమలకు 25 రూపాయలు చొప్పున కనీస మద్దతు ధర పెంచినట్టు అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
1: आज तीन बहुत बड़े फैसले लिए गए जिसका दूरव्यापी इम्पैक्ट है पूरे देश में। सबसे पहला फैसला लिया गया रबी क्रॉप्स के लिए एमएसपी तय करना, एमएसपी में 50% ऑफ द कॉस्ट एक्स्ट्रा ऐड करना, उस फैसले को इसमें लागू किया गया है। वीट, बार्ली, ग्राम, लेंटिल्स, रेपसीड, मसूर, मस्टर्ड और सनफ्लावर, इन सब के लिए जो प्रोडक्शन कॉस्ट है उससे कम से कम 50% ज्यादा रखी गई है एमएसपी को।
0: అదేవిధంగా ఢిల్లీ పోలీసుల ఆధ్వర్యంలో ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రాజెక్టును అమలు చేసేందుకు కూడా కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిందని తెలిపారు. పన్నులతో కలిపి ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 1,789 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. రబీ పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా రైతుల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. పెంచిన ఎంఎస్పీ రైతులకు మెరుగైన ఆదాయాన్ని అందించడంతో పాటు వారి సుసంపన్నతకు దోహదపడుతుందని తెలిపారు. అన్ని రాష్టాల అధికారులు, మంత్రులతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన అనంతరం వ్యవసాయ మంత్రిత్వ శాఖ రాష్టాల వారీగా ప్రత్యేక రబీ కార్యాచరణ ప్రణాళికను రూపొందించిందని శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ఈ రోజు పాత్రికేయులకు వివరిస్తూ,
2: మోదీజీకి నేతృత్వమే దేశ అన్న భండార్ భరే పిచ్చే 11-12 సాలో ఉత్పాదన శూన్య 2 మిలియన్ టన్ బడకే అప్ 377 మిలియన్ టన్ मतलब 49% 14 और दूसरे 86% किसानों की लैंड होल्डिंग काफी कम है, इसलिए उत्पादन तो बढ़े लेकिन बढ़े उत्पादन के साथ उनको उत्पादन के ठीक दाम भी मिले, ये बहुत जरूरी है।
0: पर्यटक रंगम केवलम विनोदानिकी मात्रमे परिमितं काकुंडा ఆర్థిక వ్యవస్థకు ప్రధాన స్తంభంగా, ఉపాధికి ముఖ్యమైన వనరుగా నిలుస్తోందని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని అసోచామ్ ఈరోజు నిర్వహించిన జాతీయ పర్యాటక సదస్సులో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, ప్రపంచవ్యాప్తంగా నేడు భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ఉన్నప్పటికీ పర్యాటక రంగం మాత్రం వృద్ధిని కొనసాగిస్తోందని చెప్పారు. గత ఏడాది దేశంలో దేశీయ పర్యాటక రంగం 12.5% వృద్ది రేటును నమోదు చేసిందని, దేశవ్యాప్తంగా 428 కోట్లకు పైగా పర్యాటకులు సందర్శించారని మంత్రి తెలియజేశారు. జాతీయ వార్తలు వింటున్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రేపు జరగనున్న ముగింపు ఉత్సవాల్లో ప్రధానమంత్రి పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ యూపీఎస్సీ శతాబ్ది స్మారక నాణం, స్మారక తపాలా బిళ్లను విడుదల చేయడంతో పాటు 100 Landmark Judgments Shaping the Policies of UPSC and Public Service Commissions in India అనే పుస్తకాన్ని కూడా ఆవిష్కరిస్తారు. 1926లో యూపీఎస్సీ ఏర్పాటై 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గత సంవత్సరం 1వ తేదీన ప్రారంభమైన ఏడాది కాలం ఉత్సవాలు రేపటి కార్యక్రమంతో ముగియనున్నాయి. క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్ రంగంలో భారత్ కీలక మైలురాయిని సాధించిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దేశ సాంకేతిక సామర్థ్యాలు 1000 కిలోమీటర్లకు పైగా క్వాంటమ్ సురక్షిత కమ్యూనికేషన్ను అధిగమించాయని ఆయన చెప్పారు. 8 ఏళ్లలో సాధించాలని నిర్దేశించుకున్న లక్ష్యంలో సగానికి పైగా పురోగతిని 3 ఏళ్లలోపే సాధించినట్టు మంత్రి వెల్లడించారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన నేషనల్ క్వాంటమ్ మిషన్ ప్రగతి క్యూ ఫౌండ్రీ కార్యక్రమం ప్రారంభ సమావేశంలో పాల్గొన్న జితేంద్ర సింగ్ ఆ వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం జాతీయ క్వాంటమ్ మిషన్ పరిధిలో 14 సాంకేతిక బృందాలు, 17 ప్రాజెక్టు బృందాలు, 150 మందికి పైగా ప్రత్యేక పరిశోధకులు, 17 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 43 సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయని మంత్రి తెలియజేస్తూ,
3: Now we are in an elite club of nations who have an exclusive quantum mission, which is quite unlike what was happening about 2 decades back. We had all the talent, we had the scientific acumen, we had the industry which was also ready to come forward to partner. For example, very recently we did something unimaginable, opening up even the nuclear sector, the space, and the outcomes have been miraculous. Negligible economy, you are not.

0: of close to $9 billion, and you hope to go up by $45 billion in another 7-8 years.
1: ఈ సందర్భంగా జాతీయ క్వాంటమ్ మిషన్ కింద 9 కొత్త స్టార్టప్లను కూడా జితేంద్ర సింగ్ ప్రారంభించారు. అసోంలోని గౌహతి స్టేడియం వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 2వ వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ భారత్కు 406 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం లక్ష్య ఛేదన ప్రారంభించిన భారత్కు శుభారంభం లభించింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్ సెంచరీ, రోహిత్ శర్మ 80 పరుగులు చేసి క్రీజులో కొనసాగుతున్నారు. దీంతో 23 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ 219 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 187 పరుగులు చేయాల్సి ఉంది. ఆసియా క్రీడల్లో ఈరోజు కూడా భారత్ అథ్లెట్లు విజయ పరంపర కొనసాగించారు. ఆర్చరీ కాంపౌండ్ ఈవెంట్లలో టీమ్ అండ్ మిక్స్ లో గోల్డ్ మెడల్స్ వచ్చాయి. దీంతో భారత్ 11వ రోజు స్వర్ణాలతోనే పతాక మోత ప్రారంభమైంది. దీంతో పాటు ట్రాప్ మిక్స్డ్ షూటింగ్ టీం విభాగంలో భారత్కు స్వర్ణం వచ్చింది. అలాగే పురుషుల రెజ్లింగ్ 87 కిలోల విభాగంలో భారత రెజ్లర్లు సుశీల్ కుమార్ కాంస్యం సాధించాడు. గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్, ఏటీఎస్, భారత కోస్ట్ గార్డ్, కేంద్ర నిఘా సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ఇరాన్కు చెందిన ఓ పడవ నుంచి 5 పాకిస్తానీ పౌరులను అరెస్టు చేసినట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. భారత ప్రత్యేక ఆర్థిక మండలి పరిధిలో ఉన్న ఆ పడవ నుంచి 526 కిలోల మెథాఫెటమైన్, హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నట్టు ఆయన సామాజిక మాధ్యమ పోస్టులో వెల్లడించారు. దేశ యువతను మాదక ద్రవ్యాల ముప్పు నుంచి కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంతో ద్వైపాక్షిక సహకారంపై సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్ సంభాషణ జరిపారు. రబీ పంటల కనీస మద్దతు ధరల పెంపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపిన అనంతరం ప్రత్యేక రబీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారు. గౌహటి వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న 2వ వన్డే క్రికెట్ మ్యాచ్లో భారత్ విజయానికి ఇంకా 200 పరుగులు చేయాల్సి ఉంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో అలవైకుంఠపురం చిత్రం నుంచి ఎస్ తమన్ సంగీతం అందించగా, ఈ పాటను సిద్ శ్రీరామ్ గారు ఆల్పించారు. సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తరువాత పాట కుర్రాడు చిత్రం నుంచి కార్తీక్ ఆలపించిన గీతానికి అచ్యు సంగీతం అందించారు.

0: చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో తరువాత పాట ఆర్యాటు చిత్రం నుంచి దేవిశ్రీ ప్రసాద్ ఆలపించి సంగీతం అందించిన ఈ పాటకు చంద్రబోస్ గారు సాహిత్యం అందించారు. పాట విందామా?
1: వాడికి నా మీద ప్రేమే లేదు. హి డజంట్ లవ్ మీ, యు నో.
2: నో, హి లవ్స్ యు. హి లవ్స్ యు సో మచ్.
1: అవునా? ఎంత?
2: ఎంతంటే, మొదటిసారి నువ్వు నన్ను చూసినప్పుడు కలిగినట్టు కోపమంతా, మొదటిసారి నేను మాట్లాడినప్పుడు పెరిగినట్టు ద్వేషమంతా, మొదటిసారి నీకు ముద్దు పెట్టినప్పుడు జరిగినట్టు దోషమంతా, చివరిసారి నీకు నిజం చెప్పినప్పుడు తీరినట్టి భారమంతా.
1: ఓ, ఇంకా?

ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో చివరి పాట ప్రేమదేశం చిత్రం నుంచి ఏఆర్ రెహమాన్ ఆలపించిన ఈ పాటకు భువనచంద్ర సాహిత్యం అందించగా సంగీతం ఏఆర్ రెహమాన్.

0: ఆకాశవాణి వర్జం నాటిక వింటారు. రచన శ్రీ పాసం గోపాలకృష్ణమూర్తి. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి. ఇందులో శ్రీహరి, శ్రీ గాధ నాగభూషణం, శ్రీదేవి, శ్రీమతి పి శ్రీరత్నమాల, సుబ్బులు, కుమారి వెంపటి వసంతరాగిణి, దేవుడు శ్రీ విబి నారాయణ పాత్రుడు, మావయ్య శ్రీ ఏబి రమణారావు. వినండి వర్జం నాటిక.
1: దేవి, దేవి, ఓ శ్రీదేవి, నిన్నేనోయ్.
2: ఏం కావాలో చెప్పండి, ఎందుకలా గావు కేకలు పెడుతున్నారు?
1: అబ్బబ్బబ్బబ్బా, తల నొప్పిగా ఉంది. నా ముఖాన కాస్త కాఫీ పోయి పోయి నీకు పుణ్యం ఉంటుంది. ఆహా, ఓహో, కాఫీ రెడీగానే ఉందన్నమాట. చేతిలో కాఫీ కప్పు పట్టుకుని నా వైపే చూస్తూ నిల్చున్నావేంటే? ఇంతకీ కాఫీ ఇవ్వవా ఏంటి?
2: అబ్బాబాబా, మళ్ళీ ఆ గంటల పంచాంగం ముందేసుకుని కూర్చున్నారు.
1: నువ్వలా కోపంగా చూడడానికి కారణం అదన్నమాట. సరే, ఆ కప్పు ఇలా ఇవ్వవే.
2: ఇదిగోండి, తాగండి.
1: ఇంతకీ శ్రీదేవి, ఈరోజు శుక్రవారమేనా?
2: ఆహా, ఈరోజు శుక్రవారమే. మీరు గత శుక్రవారం నుంచి ఆ గంటల పంచాంగం ముందేసుకుని గంట గంటకి వర్జ్యం ఉంది, ప్రాణభయం ఉంది, నా శార్థం ఉంది, నా పెండాకుడు ఉంది అంటూ గంటకి 2 సార్లు కాఫీ పెట్టించుకుని తాగుతూ నన్ను వేపుకు తింటున్నారు కదండి.
1: శ్రీదేవి, ఏమిటే అంతలా చిరాకు పడుతున్నావు?
2: మరి మీరు చేస్తుంది ఏమైనా బాగుందా?
1: నేనేం చేశాను?
2: అవ్వా, ఏం చేశానని అమాయకంగా అలా అడుగుతున్నారేంటండి? చేసిందంతా చేసి.
1: అబ్బబ్బబ్బబ్బా, నేనేం చేశానంటే చెప్పవేంటే?
2: ఇంకా ఏం చెప్పాలి, వారం నుండి ఉద్యోగానికి వెళ్ళటం మానేసి ఆ గంటల పంచాంగం ముందేసుకొని అదేదో రామాయణమో భారతమో అయినట్లు దీర్ఘంగా చదువుతున్నారు. అసలు మీకు పిచ్చెలా పట్టుకుందండి?
1: ఏయ్, ఏమిటా పిచ్చివాగుడు, పంచాంగం ప్రకారం నడుచుకోవటం పిచ్చా? అలా మాట్లాడకూడదే. అపచారం అపచారం, ముందు నువ్వు లెంపలేసుకో.
2: నేనేం తప్పు మాట్లాడలేదులే గాని. ఏమండి, ఈ రోజైనా ఆఫీస్కి వెళ్ళండి.
1: అదే చూస్తున్నానే. అబ్బా, ఈరోజు కూడా బయటికి కాలు పెడితే అన్ని అశుభాలే అని రాసుందే.
2: అంటే?
1: అంటే ఇప్పుడు టైము 9:00 కదా?
2: అయింది.
1: ఇప్పటి నుంచి అంటే 9:24 వరకు అశుభం, 9:24 నుండి 10 వరకు కలహం, ఆ తర్వాత చోరభయం, ఆ తర్వాత కలహం, ఆ తర్వాత కష్టాలు.
2: ఆపండి మీ సోదా. ఏమండి, నాకు తెలియక అడుగుతాను, మీ గంటల పంచాంగంలో అన్ని అశుభాలే తప్ప శుభ

0: పంచాంగాలు రాయరా ఏమిటి?
1: ఓ సిప్పిచ్చిదానా, పంచాంగంలో రాసినట్టుగా నడుచుకుంటే జరిగేదంతా శుభమేనే.
0: అంటే ఈరోజు కూడా ఆఫీస్కి వెళ్ళడం లేదు అంతేనా?
1: ఎలా వెళ్తాను శ్రీదేవి, ఈ రోజంతా నేను బయటికి వెళ్ళకూడదనే వ్రాసుంది. పంచాంగాన్ని ధిక్కరించి మనం ప్రవర్తించామనుకో, నాకు ఏదైనా జరగరానిది జరిగితే నీకు దిక్కేవరే. అందుకే నేనెప్పుడు నీ గురించి ఆలోచిస్తూ ఉంటాను.
0: ఇలా అయితే మీ ఉద్యోగం కాస్త ఓడుతుంది, ఆ తర్వాత మనం వీధిలో బిచ్చమెత్తుకోవాల్సిందే.
1: నేనంత పిచ్చివాడిని కాదు, సిక్కులు పెట్టాగా. ఏదేమైనా నేను నీకు వీధుల్లో బిచ్చమెత్తుకునే అవసరాన్ని మాత్రం రానివ్వనని హామీ ఇస్తున్నాను అంతే.
0: అయినా మీరుండగా వీధుల్లో బిచ్చమెత్తుకునే కర్మ నాకెందుకు వస్తుంది?
1: అంటే?
0: అంటే భరించువాడు భర్త అన్నారు, మీరు ఇంత తీసుకొచ్చి నన్ను పోషిస్తున్నారు అని అర్థం. చివరికి నా కర్మ ఇలా తగలడింది అనుకోలేదు. అసలు మా నాన్నగారిని అనాలి ఇలాంటి వాడినిచ్చి పెళ్లి చేసినందుకు.
1: ఏమేవ్ ఏమిటే, నోరు పెరిగిపోతుంది. ఇంకా నా ఉద్యోగం పోలేదే, అయినా నువ్వేదేదో ఊహించుకుని నన్ను బిచ్చగడు అంటావా? నిన్ను
0: నన్ను ఏంటి చెప్పండి, ఏం చేస్తారు ఏం చేస్తారు చెప్పండి.
1: అదేమిటే, బయట చెంగు నడుకు బిగించి పటపడపడపడ పుళ్ళు కొరుకుతూ అలా నా పైకి వచ్చేస్తావేంటే?
0: ఉద్యోగం పోతే మీరు నన్ను బిచ్చమెత్తైనా పోషిస్తానని మీరని నేనన్నానంటారేంటండి?
1: సరే సరే, ఇప్పుడు మనం అకారణంగా పోట్లాడుకోవటం మాని ఎంచక్క ఎదురు బొదురు కూర్చొని శ్రీదేవి సరదాగా కబుర్లు చెప్పుకుందామా?
0: అదొక్కటే తక్కువైంది, మనమేమైనా కొత్త దంపతులమా ఏమిటి?
1: ఓ పిచ్చి మగవా, కబుర్లు కొత్త దంపతులే కాదే, పాత దంపతులు కూడా కబుర్లు చెప్పుకోవచ్చు.
0: ఆహా, నా కవతల బోలెడంత పనుంది, మీరు ఆ పంచాంగంలో రాయని విషయాలు ఏమైనా ఉన్నాయేమో కనుక్కోండి.
1: ఆహా, ఎంత మంచి సలహా ఇచ్చావు. అందుకేను భార్యను కరణేషు మంత్రి అన్నారు మన పెద్దలు.
0: అయ్యా మహానుభావ, మీకు మీ పెద్దలకో నమస్కారం. ఏదో మాట వరుస కంటే ఎంతసేపు ఆ పంచాంగాన్ని ముందేసుకుని కూర్చున్నారే గాని ఉద్యోగానికి వెళ్ళండి, లేదా అలా బయట తిరిగి రండి.
1: ఏమిటే బొత్తిగా నీకు నేనంటే మొగుడనే భయమే లేకుండా పోయింది? అసలు ఎంతసేపు ఉద్యోగానికెళ్ళు బయటికెళ్ళు అంటున్నావు? అసలు నీ ఉద్దేశం ఏంటే?
0: సదుద్దేశమే, అసలు మగాడనేవాడు వారానికి ఒక రోజు, అది సెలవు రోజు ఇంట్లో ఉంటే బానే ఉంటుంది, కానీ ఇలా రోగిష్టివాడిలా ఇంట్లోనే ఉంటే అసహ్యంగా ఉంటుంది.
1: అంటే అంటే నేను రోగిష్టివాడిని అంటావు, నీకోసం నన్ను ఏ మాయదారు రోగం అని తెచ్చుకోమంటావు అంతేనా?
0: వద్దులేండి, కట్టుకున్న నేరానికి మీకు చాకరీ చేయలేక నేను చావాలి.
1: అంటే రేపు నాకు ఏదైనా రోగం వస్తే నువ్వు నన్ను చూస్తావన్న నమ్మకం కూడా నాకు లేదే. అసలు నువ్వు నాకు భార్యలా ప్రవర్తిస్తున్నావు అంటే?
0: మీరు మాత్రం నాకు భర్తలా ప్రవర్తిస్తున్నారా?
1: నీ మాటలను బట్టి చూస్తుంటే నా ముఖం చూడటమే నీకు ఇష్టం లేనట్టుంది. నాకు కూడా నీ ముఖం చూడటం కష్టంగానే ఉంది, కాబట్టి తక్షణం నువ్వు లోపలికి వెళ్ళిపో, నీ ముఖం నాకు ఇంకా చూపించొద్దు అంతే.
0: ఆహా, అలాగా నా మొహం చూడటం అంత కష్టంగా ఉంటే లోపలికే ఎందుకు, బయటకే పోతా, అసలు మా పుట్టింటికి వెళ్ళిపోతా. అప్పుడు నా మొహం మీరు, మీ మొహం నేను చూసే బాధ తప్పుతుంది. అప్పుడు మీరు ఎంచక్క ఇక్కడి నుంచే ఆ గంటల పంచాంగం ముందేసుకొని 11 గంటలకి అది జరుగుతుంది, 12 గంటలకి ఇది జరుగుతుంది అంటూ భయపడుతూ భయం భయంగా బతకండి.
1: అంటే నీ ఉద్దేశం ఈ పంచాంగంలో వ్రాసినట్లుగా జరగదు, అంత అబద్ధమనేగా?
0: అబద్ధం కాకపోతే నిజమా? అసలు ఆ పుస్తకంలో ఉన్నట్లు ఏదన్నా జరిగిందా చెప్పండి.
1: అది అది మరి నేను దీన్నే ఫాలో అవుతున్నాను, కాబట్టే నాకు అంత మంచి జరుగుతోంది, అర్థమైందా?
0: నిక్షేపంలో ఉన్న మీకు ఈ పిచ్చేలా పట్టుకుందండి.
1: ఇది పిచ్చి కాదు శ్రీదేవి, వాస్తవం. జీవితం అనే నౌక సక్రమంగా ప్రయాణించాలంటే తెరచాప అనే ఈ పుస్తకం ఉండాలి. నా మిత్రుడు ఈ పంచాంగాన్ని నమ్ముకుని ఎంతో కీర్తి డబ్బు గడించాడు తెలుసా?
0: ఎందుకు, ఆ మిత్రుడు ఉన్నాడా పోయాడా?
1: అలా ఎగతాళిగా మాట్లాడకూడదు. అయినా నువ్వు చేసే పని ఎవరైనా విమర్శిస్తే నీకు కోపం రాదు?
0: ఒకళ్ళు విమర్శించే పని నేనేం చేశాను చెప్పండి.
1: నువ్వు రోజుకు ఒక దేవుణ్ణి పూజిస్తున్నావు, నేనెప్పుడైనా కాదన్నానా?
0: మీలా పని మానేసి కాదుగా.
1: ఎవరు పిచ్చి వారికి ఆనందం, అందుకే పెద్దలేమన్నారంటే జిహ్వకో రుచి పుర్రికో బుద్ధి అన్నారు. నా పిచ్చి నాకు ఆనందం, నీ పిచ్చి నీకు ఆనందం.
0: నా పూజల గురించి ఇంతలా విమర్శిస్తున్నారు, నా పూజల వలన మీకు ఏమైనా ఇబ్బంది కలిగిందా చెప్పండి.
1: మరి చెబితే మానేస్తావా?
0: మీకు ఇబ్బంది కలిగించేది ఏమిటో చెప్పండి, అప్పుడు మానేస్తాను.
1: మన పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అయింది?
0: 7 సంవత్సరాలు అయింది.
1: మరి ఇంతవరకు మనకు

0: ఎందుకు పుట్టలేదంటావు?
1: ఏమో నాకేం తెలుసు, ఆ దేవుడయ్యా మన మీద కలగలేదేమో.
0: దేవుడిదై కాదే, ఆదివారం నుంచి శనివారం వరకు ఏదో ఒక దేవుడికి ఇష్టమైన రోజంటూ ఉపవాసాలుంటూ దేవుడి గదిలోనే పడుకుంటే నీకు పిల్లలు ఎలా పుడతారనుకున్నావు?
1: అయ్యో రామా, పిల్లలు పుట్టడానికే కదండి నేను చేసే పూజలన్నీ.
0: ఇంత విడమర్చి చెప్పినా నీకు అర్థం కాలేదు. సరే, ఇంతకీ నా పంచాంగం వలన, నేను ఇంట్లోనే ఉండటం వలన నీకు కలిగిన ఇబ్బంది ఏమిటి?
1: మొగుడు ఆడదానిలా ఎప్పుడు ఇంట్లోనే ఉంటే ఏ భార్య ఇష్టపడదు. ఇప్పటికైనా నా మాట విని ఆ పంచాంగం బయట పారేయండి.
0: సరే శ్రీదేవి, ఆకలేస్తుంది, త్వరగా వంట చెయ్యి.
1: మాట మారుస్తున్నారు కదూ, ఇదిగో మీరు ఆ పుస్తకం అవతల పారేసి బయటికి వెళ్ళకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను.
0: ఈ పుస్తకంలో వ్రాసిన ప్రకారం ఈ రోజంతా నేను బయటికి వెళ్ళకూడదు. నా ప్రాణాల మీద తెచ్చుకునే పనులు నేను చెయ్యను కాక చెయ్యనంతే.
1: అయితే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను.
0: నీ ఇష్టం. వస్తున్నా. సుబ్బులు నువ్వా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. త్వరగా పాత్రలు కడిగి కాఫీ పెట్టువు.
2: అత్తయ్యే, అయ్యగారు వంటగదిలోను పెరట్లోను ఎక్కడా శ్రీదేవమ్మగారు లేరు, ఎక్కడికి వెళ్ళారండి?
0: అలిగి పుట్టింటికి వెళ్ళింది. నువ్వు త్వరగా కాఫీ పెట్టివు.
2: శ్రీదేవమ్మగారు అలిగారా, ఎందుకండి?
0: నా ముఖం చూసి చూసి ఆమె గారికి విసుగు పుట్టిందంట, అందుకని అలిగింది, ఆ పైన పుట్టింటికి వెళ్ళింది.
2: మీ ముఖం చూసి చూసి అంటే గుర్తొచ్చిందండి. అయ్యగారు ఒక వారం నుండి మీరు ఆఫీస్కి వెళ్తున్నట్టుగా లేదు, ఎప్పుడు నేను వచ్చేసరికి ఇంట్లోనే ఉంటున్నారండి.
0: అదేగా ఆవిడ గారి అలకకు కారణం. నేను వారం రోజుల నుండి ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నానని తగాదా పెట్టుకుని పుట్టింటికి వెళ్ళింది.
2: మీరు ఆఫీస్కి ఎందుకు వెళ్తలేదండి?
0: ఇదిగో సుబ్బులు, మీ అమ్మగారికి దేవుడంటే నమ్మకం ఉందా?
2: అయ్యో అదేం మాటండి, అమ్మగారు ఎప్పుడు ఏదో ఒక పూజ చేస్తానే ఉంటారుగా.
0: అవును కదా, నేనెప్పుడైనా మీ అమ్మగారిని పూజలు చేయటం తప్పు మానే అన్నానా?
2: అయ్యో మీదెందుకంటారండి?
0: అంటే ఆవిడ గారి పూజలకి నేనెప్పుడూ అడ్డు చెప్పలేదు. అటువంటప్పుడు నేను చేసే పనికి ఆవిడ అడ్డు చెప్పడం ఏమన్నా న్యాయంగా ఉందా? నువ్వు చెప్పు సుబ్బులు.
2: ఇంతకీ మీరు చేసిన పనేంటండి?
0: ఇదిగో ఈ గంటల పంచాంగంలో వ్రాసినట్లుగా నడుచుకుంటున్నాను. గంట గంటకి జరగబోయేది తెలుసు కూడా దానికి వ్యతిరేకంగా ప్రవర్తించి కష్టాలు పాలవమంటుంది మీ అమ్మగారు.
2: అంటే మీరు ఈ గంటల పంచాంగాన్ని నమ్ముకుని ఉద్యోగానికి వెళ్ళటం లేదన్నమాట?
0: నేను ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నానని వారం నుండి నా ముఖం చూసి బోర్ కొట్టిందంట. నేను ఆఫీస్కి వెళ్ళకపోతే తను పుట్టింటికి వెళ్తానంది, నేను ఆఫీస్కి వెళ్ళనన్నాను.
2: శ్రీదేవి అమ్మగారు పుట్టింటికి వెళ్ళారు అంతేనా?
0: అంతే. అయినా సుబ్బులు, నేను ఆఫీస్కి వెళ్ళకపోవటానికి తను అలిగి పుట్టింటికి వెళ్ళడానికి సంబంధం ఏమైనా ఉందా?
2: మీరు ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చోవటం తప్పు కదా.
0: నేను ఆఫీస్కి వెళ్ళకపోయినా ఉద్యోగం మానేసినా నా ఇష్టం. నేను ఆమె గారికి భోజనం పెట్టకపోతే నాది తప్పు.
2: అయ్యగారు కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి కదా. అయినా ప్రతి పని చేయబోయే ముందు వారం వర్జ్యం చూసి చేయటంలో తప్పులేదు, కానీ గంట గంటకి వర్జ్యం చూసి పని చేయాలంటే మనం ఏ పని చేయలేం కదండి. కాబట్టి ఈ విషయంలో మీదే తప్పు.
0: ఎంతైనా మీరు మీరు ఆడవాళ్ళు, అందుకే నువ్వు మీ అమ్మగారినే సమర్థిస్తున్నావు.
2: ఆడదాన్నని అమ్మగారిని సమర్థించలేదే గారు, ఏ పనైనా అతిగా చేయకూడదు, అదే మీరు చేసిన తప్పు.
0: సరే, త్వరగా పని ముగించుకొని బయలుదేరు.
2: అయ్యగారు నా పని అయింది, వెళ్తున్నాను. ఇంతకీ అమ్మగారు ఎప్పుడు వస్తారండి? అసలు నేను పనికి రావాలా వద్దా చెప్పండి.
0: మీ అమ్మగారు లేకపోయినా నీ పని నీకుంటుంది.
2: అయ్యగారు మీకు వంట చేసుకోవటం వచ్చా?
0: ఆహా మహాబాగా వచ్చు, మీ అమ్మగారి కంటే బేషుగ్గా చేస్తాను వంట. కాబట్టి నువ్వు వచ్చి అంట్లు తమ్ వెళ్ళు, అర్థమైందా?
2: అయ్యగారు మీరు నాతో మాట్లాడుతూనే ఉన్నారు కదా, మధ్య మధ్యలో ఆ పేజీలు తిరగేస్తున్నారేటండి.
0: సుబ్బులు నువ్వు త్వరగా బయలుదేరు, నేను మౌనవ్రతం ఆచరించాలి, ఇక నీతో మాట్లాడటం కుదరదు.
2: అంటే ఆ పుస్తకంలో ఇక్కడ నుంచి ఎవరితో మాట్లాడొద్దు, మాట్లాడితే పోట్లాట్లవుతాయి అని రాసిందా అండి?
0: ఏదో ఒకటి రాసింది కానీ నువ్వు ముందెళ్ళు.
2: వెళ్తున్నాను. ఏంటి గడియారం చూస్తున్నారు, ఇక మాట్లాడడం మానేశారా? ఓహో సైగల్స్.

0: అంటే మౌనం వ్రతం పట్టారన్నమాట.
1: ఎవరండి ఇంట్లో?
0: ఎవరండి మీరు? చుట్టాలు వచ్చినట్టుగా లోపలికి వచ్చేసారు.
1: నా పేరు దేవుడు.
0: దేవుడా? అంటే ఇప్పుడు నేను మీకు కొబ్బరికాయ కొట్టాలా? అయ్యగారు, దేవుడు అంటండి. ఏటి, నేను వెళ్ళిపోనా? వద్దా వద్దా. సరే సరే, ఉంటాలండి.
1: ఇంతకీ ఇదే నా ఇల్లు.
0: ఇది ఇల్లు కాక మరేమనుకుంటున్నారు? దేవుడు గారు, మీ చేతిలో ఉన్న అట్ట ముక్క మీద ఏదో ఆశ ఉంది. ఏంటండి అది?
1: ఇదే టాయిలెట్ బోర్డు.
0: అంటే?
1: ఓ, నీకు ఇంగ్లీష్ రాదు కదూ. దీని మీద ఇల్లు అద్దెకి ఇవ్వబడును అని రాసుంది. ఇది బయట గేటుకి వేలాడదీసింది.
0: మీరు ఇల్లు అద్దెకి కావాల్సి వచ్చారా? అబ్బా అయ్యగారు, మీ మౌనవ్రతం నా చావుకొచ్చిందండి. ఏంటి దేవుడు గారు మీకు తెలవదు అంటున్నారా? అలాగే అబ్బా, అలాగేనండి, నేను అడుగుతానుగా.
1: ఇంతకీ నీ పేరేమిటో చెప్పు.
0: మీరు అడగలేదు, నేను చెప్పలేదు.
1: చమత్కారివే, ఇప్పుడు అడుగుతున్నాను, నీ పేరేమిటి?
0: నా పేరా అండి? సుబ్బులండి.
1: చూడు సుబ్బులు, నేను మీ అయ్యగారు చిన్ననాటి స్నేహితులు.
0: అదిగో మా అయ్యగారు కాదని సైగ చేస్తున్నారండి.
1: ఇంతకీ మా వాడు ఇల్లు ఖాళీ చేస్తున్నాడా ఏమిటి?
0: ఏం, ఎందుకలా అడిగారండి?
1: బయట బోర్డు పెడితేను.
0: అయ్యగారు మీరు ఇల్లు ఖాళీ చేస్తున్నారా అని మీ స్నేహితుడు గారు అడుగుతున్నారండి. ఏంటి, ఇన్ని మీ స్నేహితుడు కాదా? ఏంటి, ఏంటోనండి బాబో. బాబా, నాకు అంత అయోమయంగా ఉంది. దేవుడు గారు ఒక రకంగా, మీరు ఒక రకంగా చెప్పి నన్ను తిక్కుమక్క పెట్టేస్తున్నారండి. ఇదిగో దేవుడు గారు, మీరేంటి ఎల్లి దర్జాగా సోఫాలో కూర్చున్నారు? మా అయ్యగారు మీరు ఎవరో తెలియదంటుంటే.
1: వాడు అలాగే అంటాడులే, అయినా నుంచొని నుంచొని కాళ్ళు పీకుతున్నాయి. మీ అయ్యగారి మూగ సైకిల్కి నువ్వు వేరే అర్థం చేసుకుంటున్నావు, కానీ నన్ను కూర్చోమని కూడా చెప్పలేదు. అయినా స్నేహితుడు, వాడింట్లో నాకు మొహమాటం ఎందుకు? వాడు అలాగే అంటాడులే.
0: అదిగా మా అయ్యగారు మీరు కూర్చోటానికి ఇల్లేదో బయటకు పంపించమంటున్నారండి. ముందు మీరు ఆ సోఫా నుండి లేచి బయటకు నడవండి.
1: పిచ్చి సుబ్బులు, మీ అయ్యగారు నన్ను బయటకు వెళ్ళమని అనడం లేదు.
0: మరి
1: అదిగో వాడి కేసు చూడు.
0: ఆ
1: గుడ్లు రవడం, ఆ చేతులు ఊపడం, అన్ని నిన్ను తిడుతున్నట్లుగానే ఉంటున్నాయి కదూ.
0: నన్ను తిడుతున్నారా? ఎందుకండి?
1: ఎందుక, అరే రాక రాక నా స్నేహితుడు ఇంటికి వస్తే కనీసం కాఫీ ఇచ్చావా అని కోప్పడుతున్నాడు.
0: నాకు మా అయ్యగారు అలా అంటున్నట్టుగా లేదేంటండి.
1: నువ్వు నాకు మంచి కాఫీ పెట్టి తీసుకురా, వద్దు అంటాడేమో చూద్దాం.
0: ఇదిగో దేవుడు గారు, మా అయ్యగారు వంటగదిలోకి వెళ్ళొద్దని నాకు అడ్డుగా నిలిచినారు, చూడండి.
1: చూసావా సుబ్బులు, ఇంతకాలమైనా మా వాడికి నా మీద ప్రేమ, ఈ సుమ్మంతైనా తగ్గలేదు.
0: అరే కాఫీ ఇవ్వద్దని సైగ చేస్తే మా అయ్యగారికి మీ మీద ప్రేమ తగ్గలేదు అంటారేటండి?
1: మీ అయ్యగారి ఉద్దేశం ఏమిటంటే, ఇప్పుడు ఎండ మండిపోతుంది, బయట వాతావరణం వేడిగా ఉంటే కాఫీ ఇస్తావా, బయటకు వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకురా, నేను డబ్బులు తర్వాత ఇస్తానని చెప్పు కొట్టువాడికి అంటున్నాడు.
0: అవునా?
1: వాడి మోగజైకలు నీకు అర్థం కావడం లేదు సుబ్బులు. చూడు సుబ్బులు, మేము చిన్నతనంలో ఇలా మోగజైగులతోనే మాట్లాడుకునేవాళ్ళం.
0: అలాగే దేవుడి గారు, ఐసీఎన్ నాకు తెలియదు కదండి. అంటే అయ్యగారు మీకు చల్లగా డ్రింక్ తెమ్మన్నారన్నమాట.
1: మాటే కదా,
0: ఇప్పుడే వెళ్తున్నారండి. మా ఖాత కొట్లో చల్లటి డ్రింక్ తెత్తనే. ఇదిగో దేవుడు గారు, మళ్ళీ ఇదేంటి, మా అయ్యగారు నన్ను బయటకు వెళ్ళకుండా దారికి అడ్డంగా నిలిచేస్తున్నారు.
1: ఓ సుబ్బులు, అది కూడా ఆటలో ఒక భాగమే. అలా పని చెప్పినట్లు చెప్పి ఆ పని చేయకుండా అడ్డుపడితే మీ అయ్యగారిని తప్పించుకుని వెళ్ళి ఆ పని చేసుకురావాలి. అర్థమైందా?
0: అదన్నమాట సంగతి. ఇప్పుడు అర్థమైందండి. అంటే మా అయ్యగారిని పక్కకు తోసేసి బయటకు వెళ్ళాలన్నమాట.
1: ఇప్పుడు అర్థమైంది సుబ్బులకి.
0: నేను మా అయ్యగారిని ఇట్ట పక్కకి తోసేసి ఇదిగా తోసేసాను. ఇదిగా ఇప్పుడు బయటకు వెళ్తున్నానండి, మీకు చల్లటి డింక్ తెస్తానే.
1: అబ్బో అబ్బో సుబ్బులు, నువ్వు చాలా తెలివి గలదానివి, ఇట్టే చెప్తే అట్టే పట్టేశావు. తొందర ఏమి లేదు, తాపీగా తీసుకురా. ఏమిటో అలా చూస్తున్నా.

0: ఏమిటలా చూస్తున్నావు? ఏమిటి ఎందుకు సైగ చేస్తున్నావురా? నొప్పిగా ఉందా అండి? మీరింకో 10 నిమిషాలు ఓపిక పడితే నా పని నేను ముగించుకుని వెళ్తాను. ఏమిటి సైగ చేస్తున్నావు? కట్టుకోను బండి తాళ్లతో పిడుగులాడకు, మౌనవ్రతం దెబ్బతింటుంది.
1: ఇదిగోండి దేవుడి గారు కూల్ డ్రింక్. ఏంటి కదలు ఎవరూ లేరు, దేవుడి గారు ఎక్కడికి వెళ్ళారు? ఇదేంటి అయ్యగారు చేతులు కట్టేసినాయి, నోట్లో గుడ్డలు కూడా కుక్కున్నాయిటండి, ఎవరు కట్టేశారు అయ్యగారు మిమ్మల్ని? అలాగే అలాగే కట్టలోడు దీనా, ఓడదీస్తున్నాను. ఇదిగో నోట్లో ఉన్న గుడ్డలు కూడా తీసేశాను.
2: సుబ్బుడు ముందు వాడు ఇటు పోయాడు చూడు.
1: అయ్యగారు మీ మౌనవ్రతం అయిపోయిందా? అయినా మీ ఫ్రెండేడి కనిపించడే, డింకు తాకుండా వెళ్ళిపోయాడు ఏంటండి?
2: అబ్బాబ్బాబ్బా, వాడు నా స్నేహితుడు కాదని చెప్తున్నా వినిపించుకోకుండా వాడికి రాచ మర్యాదలు చేసావు. వాడో దొంగపీనుగా నన్ను కట్టిపడేసి అందినంత వరకు దోచుకుపోయాడు.
1: దేవుడు దొంగ అయ్యగారు? నేను దేవుడిని దొంగ అంటే నమ్మలేకపోతున్నానండి.
2: సుబ్బులు వాడేమన్నా శ్రీ మహావిష్ణువు అనుకున్నావా? మామూలు మనిషేనే, దేవుడు అని దొంగ పేరు తగిలించుకుని దొంగతనాలు చేస్తున్నాడన్నమాట.
1: సరే ముందు ఈ చల్లటి డింక్ తాగండి ముందు.
2: చీ నోర్మే, ఆ దొంగ వేదవు పట్టుకోమంటే ఇక్కడే ఉండి కబుర్లు చెబుతావేంటి?
1: డింకు కూల్ డింక్ తగ్గిపోతుందని తాగమన్నానండి, మీరు తాగకపోతే నేనే తాగేస్తాను. తాగినా?
2: తాగి త్వరగా వెళ్ళి వాడిని పట్టుకో సుబ్బులు.
1: అయ్యగారు ఈ ఖాళీ సీసా కొట్లో ఇచ్చి దేవుడిని ఎదుగుతానండి, కనబడితే తెస్తానండి, లేకపోతే మళ్ళీ ఇక్కడికి రానండి.
2: ఎలా కూడా తగలడు, త్వరగా వెళ్ళు నువ్వు.
3: అల్లుడు గారు, మీ పద్ధతి నాకే నచ్చలేదండి.
2: మీ అమ్మాయికి కూడా నా పద్ధతి నచ్చలేదంట, అందుకే మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని వెంట పెట్టుకొచ్చింది.
3: అసలు నీ భార్యను మా ఇంటికి పంపడంలో నీ ఉద్దేశం ఏమిటి? నువ్వు పెళ్లి చేసుకుంది మాట్లాడితే నీ భార్యను మా ఇంటికి పంపించడానికా? నీ భార్యను మాట్లాడితే మా ఇంటికి పంపించడానికి కాదు, ఆ విషయం గుర్తుంచుకో.
2: నేనేం పంపించలేదు మీ ఇంటికి, మీ అమ్మాయే నా మీద పోట్లాడి మీ ఇంటికి వచ్చింది.
3: మీ భార్య భర్త ఇద్దరు పోట్లాడుకున్నా మాట్లాడుకున్నా మీ ఇంట్లోనే చేయండి, అర్థమైందా? ఈసారి నీ భార్య నా ఇంటికి రావడానికి వీల్లేదు. ఇదిగో నీ భార్య శ్రీదేవి, నీకు అప్పగించి వెళ్ళడానికి వచ్చాను, అప్పగించాను, నేను వెళ్తున్నాను.
4: నాన్న.
3: ఏమిటి కూతురా చెప్పు.
4: అది కాదు నాన్న.
3: చూడమ్మా నీకు అక్కడే చెప్పాను, ఇప్పుడు చెబుతున్నాను. నేను నీకు పెళ్లి చేసి పంపించింది మాట్లాడితే నువ్వు అడిగి పుట్టింటికి రావడానికి కాదు.
4: ఆయనేమో ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని నన్ను వేధిస్తున్నారు. ఆ పోరు పడలేక పుట్టిళ్ళని మీ ఇంటికి వస్తే మీరేమో కన్న తండ్రి అయ్యుండి కూడా వెంటనే నన్ను ఇక్కడ తీసుకొచ్చేశారు. ఏదో అల్లుడిని కోపడతారనుకుంటే నన్ను ఇక్కడ దిగివెచ్చి మీరు మాత్రం చక్కగా వెళ్ళిపోతానంటున్నారు. ఇంత కఠినంగా ప్రవర్తించడం ఏమైనా బాగుందా నాన్న?
3: ఇందులో కాఠిన్యం ఏమీ లేదమ్మా. భార్యాభర్తల తర్వాత కాపురంలో చిన్న చిన్న తగాదాలు వస్తూ ఉంటాయి, వాటిని సామరస్యంతో పరిష్కరించుకోవాలి. కానీ ఇలా దూరంగా పారిపోతే సమస్యలు ఎలా పరిష్కరింపబడతాయి?
2: అది అది అలా గట్టిగా బుద్ధి చెప్పండి మామయ్య గారు. మాట్లాడితే పుట్టింటికి వెళ్తాననకుండా గట్టిగా చెప్పండి. అబ్బా ఇలా కన్న కూతురని కూడా చూడకుండా కేకలేసి మామగారు దొరకటం నా అదృష్టం.
3: శ్రీహరి, మరి నువ్వు చేసిన పని ఏమిటయ్యా?
2: నేనేం చేశాను మామయ్య గారు?
3: ఏం చేశాను నన్ను అడుగుతున్నావా? ఇంత వయసు వచ్చింది, చిన్నపిల్లాడ గంటల పంచాంగం చూస్తూ వారం ఉద్యమం అంటూ ఆ ముహూర్తం ప్రకారంగా పనులు చూస్తున్నావట, అసలు ఈ పిచ్చలా పట్టిందయ్యా?
2: అంతమాత్రానికే నన్ను నేరస్తుని చేసి మీ దగ్గరకొచ్చి మిమ్మల్ని తీసుకొచ్చి నన్ను దోషిని చేసి మిమ్మల్ని జడ్జి చేసింది మీ అమ్మాయి.
3: శ్రీదేవి నన్ను తీసుకురాలేదు, శ్రీదేవిని నేనే తీసుకొచ్చాను. చూడు శ్రీహరి, ఇంకా మీరు చిన్నపిల్లలు కాదు, మీ పెళ్ళి 7 సంవత్సరాలు అయింది, ఇంత వయసు వచ్చింది. ఇన్నాళ్ళు మీ సంసార జీవితంలో మంచి చెడు గురించి విశ్లేషించుకునే జ్ఞానం లేకుండా పోయిందేమయ్యా?
5: అది అలా గడ్డిపెట్టండి నాన్నగారు, అప్పుడు కానీ బుద్ధి రాదు, అడిగేవాళ్ళు లేరు కదా అని ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు నాన్నగారు.
2: మాయా, ఒక వారం నుంచి ఇంట్లో ఉన్నానని, గంటల పంచాంగం చూస్తున్నానని విసుక్కుని కాపురం కూడా కాలదనుకుని మీ ఇంటికి వచ్చింది కదా మీ అమ్మాయి. మరి నేను 7 సంవత్సరాలు

0: ఉండి ఆవిడ గారి పూజల పిచ్చిని భరించడం లేదు.
1: హరిహరి, దేవుణ్ణి పూజించడం తప్ప,
0: రోజుకో దేవుణ్ణి పూజిస్తూ మొగుణ్ణి నన్ను మర్చిపోవడం తప్పు కాదా?
1: అంటే నిన్ను సరిగ్గా చూసుకోవడం లేదా?
0: సరిగ్గా అంటే సక్రమంగా చూసుకోవట్లేదు, అదే నా బాధ.
2: ఏమండి, నేను మిమ్మల్ని సరిగ్గా చూసుకోవటం లేదు, నా మీద నిందలేస్తున్నారు.
1: అమ్మా శ్రీదేవి, కాసేపు నువ్వు మాట్లాడకు. శ్రీహరి, అసలు నీ మనసులో ఉన్నదేమిటో సంకోచించకుండా చెప్పు.
0: ఏం చెప్పమంటారు మావయ్య నా బాధ? మీ అమ్మాయి నన్ను పెట్టే ఇబ్బంది చెప్పుకునేది కాదు, చెప్పినా తీరేది కాదు.
1: చూడు శ్రీహరి, అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు, అలాగే చెప్పుకుంటే నీ బాధ తీరుతుంది. కాబట్టి నీ బాధ ఏమిటో చెప్పు నాయనా.
0: మావయ్య గారు, మీరంత ఇదిగా అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాను. మీ అమ్మాయి రోజుకో దేవుణ్ణి పూజిస్తూ అదే పిచ్చులో పడి కొట్టుకుపోతుంది. అసలు మాకు ఇన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఏమిటనుకుంటున్నారు? మీ అమ్మాయికి పూజ గదే పడక గది. అర్థమైందా మామయ్య గారు?
1: శ్రీదేవి, అల్లుడు చెప్పేది నిజమేనా?
2: నాన్నగారు, అది అది
1: ఇంకేం మాట్లాడు, నేను చెప్పేది విను. ఈ రోజు నుండి నువ్వు రోజుకో దేవుణ్ణి పూజించడం మానేయాలి, తర్వాత పూజ గదిలో పడుకోవడం కూడా మానేయాలి. అర్థమైందా? ఏమిటే మాట్లాడు, ఏమిటి?
2: అలాగే నాన్నగారు, కానీ మీరు కూడా దేవుణ్ణి పూజించడం మానేయమంటాం.
1: శివ శివ, దేవుడి పూజ మానేయమంటాం లేదు, భక్తిలో పడి నీ భర్తను సంసారాన్ని విస్మరించవద్దంటున్నానమ్మా.
2: నాన్నగారు, నేను ఆయన బాగానే చూసుకుంటున్నాను నాన్నగారు, ఆయనే నా మీద లేనిపోని జాడీలన్నీ చెబుతున్నారు.
0: మామయ్య గారికి నేనేమి చాడీలు చెప్పడం లేదు, జరిగిన వాస్తవాన్నే చెప్పాను.
1: సరే సరే, ఇక నేను బయలుదేరతాను.
0: అదేమిటి మామయ్య గారు, నా సమస్య పరిష్కరించకుండా?
2: నా సమస్య కూడా?
1: సరే, మీ ఇద్దరు అనుకునే సమస్యలు అంత పెద్దవేమీ కాదమ్మా. ఇద్దరు కూర్చొని ప్రశాంతంగా చర్చిస్తే అదే పరిష్కరింపబడుతుంది. అంత తీరిక మీ ఇద్దరికి లేదు కాబట్టి మీ ఇద్దరు పెద్దవాడిగా మీ సమస్యల్ని నన్నే పరిష్కరించమంటున్నారు కాబట్టి చెబుతున్నాను, వినండి. ఇక నుండి శ్రీదేవి, నువ్వు పగలు ఎన్ని దేవుళ్ళు పూజించినా రాత్రికి నీ దేవుడు నీ భర్తే కావాలి. చూడు, అతని మాటకు ఎదురు చెప్పకూడదు. అల్లుడు, నువ్వు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలి, గుర్తుందా?
2: అర్థమైంది నాన్నగారు, ఇక నుంచి మీరు చెప్పినట్లే నడుచుకుంటాను.
0: మావయ్య గారు, ఇక నుంచి నేను కూడా మీ అమ్మాయిని బాగా, కాదు, చాలా బాగా చూసుకుంటాను.
1: అల్లుడు, మా అమ్మాయిని బాగా చూసుకోవడం లేదన్నది కాదు ఇప్పుడు సమస్య. ఆ పంచాంగాన్ని అవతల పారేసి నువ్వు ఇదివరల ఆఫీసుకు వెళ్ళాలి. వెళతావా మరి?
0: గ్రహాల కదలికలను బట్టి ప్రవర్తిస్తే మంచి జరుగుతుందన్నారు, అది నా కాపురం కూల్చే వరకు వచ్చింది. కాబట్టి మామయ్య గారు, జరిగిన తప్పు మళ్ళీ చేయనని మీకు మాటిస్తున్నాను.
1: శుభం.
0: ఇదివరలా యథావిధిగా ఆఫీసుకు వెళ్తాను.
1: బాగుందల్లుడు, మీ ఇద్దరు చిలకా గోరికలా కాపురం చేసి త్వరగా నాకు మనవని ఇవ్వండి, ఇక నేను వెళ్ళొస్తాను.
0: వెళ్లాల్సిందేనా మామయ్య గారు?
1: వెళ్ళక, పానకంలో ఇప్పటికలా మీ ఇద్దరి మధ్య ఉండమంటావా? ఏమిటి, వస్తాను.
0: ఏమిటే, మీ నాన్న వెళ్ళిన వైపే చూస్తున్నావు, నా వైపు చూసేదేమైనా ఉందా లేదా?
2: మీ వైపు రాత్రికి మాత్రమే చూడమన్నారు మా నాన్నగారు.
0: శ్రీదేవి, మనిద్దరం భార్యాభర్తలమే, అదీకాక ఇప్పుడు మనిద్దరమే ఉన్నాం, రాత్రి అయ్యే వరకు మనం ఒకరినొకరు చూసుకోకూడదన్న నియమం ఏమీ లేదు కాబట్టి దేవి గారు కాస్త మా మీద దయ చూపించకూడదు.
2: మీరెప్పుడు చూసే ఆ పంచాంగం ఉండగా నేనెందుకు లేండి?
0: ఇదిగో ఇదిగో ఇదిగో, ఇప్పుడే ఈ గంటల పంచాంగాన్ని అవతల పడేస్తున్నాను.
2: అయితే నేను ఇప్పుడే తలపేసి వస్తాను.
0: యాహూ!
3: వర్జం నాటిక మీరింతవరకు విన్నారు. రచన శ్రీ పాసం గోపాలకృష్ణమూర్తి. ఇందులో శ్రీహరి, శ్రీ గాదె నాగభూషణం, శ్రీదేవి, శ్రీమతి పి శ్రీరత్నమాల, సుబ్బులు, కుమారి వెంపటి వసంతరాగిణి, దేవుడు శ్రీ విబి నారాయణ పాత్రుడు, మావయ్య శ్రీ ఏబి రమణారావు, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 10 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఇప్పుడు విందాం ఆపాత మధురాలు సుమధుర గీతాల కార్యక్రమంలో. ముందుగా బాలమిత్రుల కథ చిత్రం నుంచి జానకి ఆలపించిన గీతానికి సంగీతం చల్లపల్లి సత్యం, సాహిత్యం డాక్టర్ సి నారాయణరెడ్డి,

ఆకాశవాణి తిరుపతి కేంద్రం, మీరు వింటున్నారు ఆపాత మధురాలు సుమధుర గీతాల కార్యక్రమంలో తరువాత పాట. గాలిమేడలు చిత్రం నుంచి పిబి శ్రీనివాస్, పి సుశీల ఆలపించిన గీతానికి సంగీతం అందించిన వారు టీజీ లింగప్ప, సాహిత్యం శ్రీరామ్ చంద్.

శ్రోతలు, ఇప్పుడు బలిపీఠం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతానికి సాహిత్యం అందించిన వారు శ్రీశ్రీ, సంగీతం కె చక్రవర్తి.

ఆపాత మధురాలు సుమధుర గీతాలు వింటున్నారు. తరువాత పాట దాగుడు మూతలు చిత్రం కోసం ఘంటశాల పి సుశీల ఆలపించిన గీతానికి, సంగీతం కెవి మహదేవన్, సాహిత్యం ఆచార్య ఆత్రేయ.

శ్రోతలకు ఒక గమనిక. మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు, ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడి కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224605 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని

0: శ్రోతల కోసం మాత్రమే.
1: కార్యక్రమంలో తరువాత పాట అభిలాష చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన గీతానికి వేటూరి సుందరరామూర్తి సాహిత్యం అందించగా సంగీతం ఇళయరాజా.

0: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
1: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
0: ప్రతి గురువారం ఉదయం 8:35
1: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
0: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
1: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
0: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.
2: అన్వేషణ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన గీతానికి వేటూరి సుందర్రామూర్తి సాహిత్యం అందించగా, సంగీతం ఇళయరాజా.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు మీరు ఆపాద మధురాలు వింటున్నారు. తరువాత పాట సీతాకోకచిలుక చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ ఆలపించిన గీతానికి ఇళయరాజా సంగీతం అందించగా వేటూరి సుందర రామూర్తి సాహిత్యం అందించారు.

0: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
1: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
0: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
1: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
0: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఆపాత మధురాలు సుమధుర గీతాల కార్యక్రమంలో చివరి పాట నిరీక్షణ చిత్రం నుండి ఎస్ జానకి ఆలపించిన ఈ పాటకు ఆత్రేయ సాహిత్యం అందించగా సంగీతం అందించిన వారు ఇళయరాజా.

నిమిషాలకు పుస్తకవాణి ఆర్సి కృష్ణస్వామి రాజుగారి మీది తెనాలి మాది తెనాలి పుస్తక పఠనం. ఈ వారం కథ చెక్కెరక్కను కుక్క కరిసింది. చదివినవారు శ్రీమతి జే నిర్మల. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఇప్పుడు సమయం 11:07. ఈనాటి మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.